0: Call Nanda G3 at 919-491-4514.
1: Ade 9 to 5, same desk, same routine. Me entrepreneurial journey model petendi India Bazaar to. Be your own boss and run a thriving grocery business. Fresh produce nunchi, authentic Indian essentials varaku. India Bazaar me kandistundi the brand and the support for a perfect success story. For more information, call or visit IndiaBazaarFranchisee.com. India Bazaar Franchisee, your business, your future, starting today.
2: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
3: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
2: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీది వడ, ఏ టు బి ఎక్స్క్లూడ్ స్పెషల్ థాలి, బిసిబేళ్ళవా, చీజ్ దోశ, బనీ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆంకి పనీర్ టిక్కా, విచ్ అమీ కబాబ్ పరాఠా.
3: ఏంది బ్రో గని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
2: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
4: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఈజ్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dine in, takeaway or full service catering.
5: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada.
6: Say hello to NRI page, mana Indians ki the digital marketing platform, Indian community ki full on information hub. Mee business Indian audience ki reach avvalanna social media promotions kosamaina, weekly newsletters kosamaina, full visibility guaranteed with NRIPage.com. From businesses to non-profits, NRI Page is the place to be. For more information, visit NRIPage.com or contact Gopal Ponnangi at 214-868-7538.

హలో హలో నమస్కారం డాలస్ టెక్సస్ అండ్ అందరికి వరల్డ్ వైడ్ లిజనింగ్ ఫ్యామిలీకి వెల్కమ్ టు ద హ్యాపీ అవర్. హ్యాపీ అవర్ ఏ ఊర్లో ఏ టైం అయినా ఏ దేశంలో ఏ మూలన్నా కూడా హ్యాపీ అవర్ టైం అంటే హ్యాపీ అవర్ టైమే. దాంట్లో ఇంకా అసలు తిరుగులేదు. ఎవరెవరో ఎక్కడెక్కడ వాళ్ళు అందరూ ఫ్రెండ్స్ అయిపోతారు ఆ టైంకి. అలాగే మన కార్యక్రమం కూడా ఫ్రైడే ఈవినింగ్ అయిందంటే స్ట్రెస్ కి లాగౌట్, హ్యాపీనెస్ కి లాగిన్. బాస్ ఇచ్చిన డెడ్ లైన్స్, ట్రాఫిక్ లో పడిన హెడేక్స్, ఇంట్లో పెండింగ్ పనులు అన్ని పక్కన పెట్టేసి ఒక నెక్స్ట్ 2 గంటలు ఫుల్ ఆన్ ఫన్ మోడ్ లోకి వచ్చేయండి. నేను మీ ఆర్జే శ్రీకాంతి. మీ కాఫీ లాంటి స్ట్రాంగ్ కాన్వర్సేషన్స్, చాయ్ లాంటి కంఫర్ట్ అండ్ పక్కన తెలుగు ఎంటర్టైన్మెంట్ తో మీ ముందుకు వచ్చేసాను. సో వాల్యూమ్ కొంచెం పెంచండి, స్మైల్ ని ఇంకా పెంచండి, బికాస్ హ్యాపీ అవర్ స్టార్ట్స్ నౌ. నవ్వుకుందాం, ఆడుకుందాం, పాడుకుందాం, హ్యాపీ అవర్ ని ఫుల్ ఎంజాయ్ చేసేద్దాం. అండ్ ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ సెగ్మెంట్ ఇస్ గోయింగ్ టు బి ద కిడ్స్ సెగ్మెంట్. ఎస్, ఒక కిడ్స్ ట్రివియా సెషన్ స్టార్ట్ చేసే ముందు వండర్ఫుల్ వండర్ఫుల్ సాంగ్ వినేసి వచ్చేసేయండి. అండ్ మనం అద్భుతంగా కిడ్స్ ట్రివియా క్వశ్చన్ స్టార్ట్ చేసేద్దాం. అండ్ హియర్ యూ గో, యాజ్ ఐ సెడ్, వాల్యూమ్ అప్.

ఈ సాంగ్ ఎందుకు ప్లే చేసావు అని ఎవరైనా అనుకుంటే వాళ్ళకి ఆన్సర్ ఏంటంటే, నా సెగ్మెంట్ ఈ రోజు కాన్సెప్ట్ ఏంటి, లాస్ట్ వీక్ మనం విలన్స్ ఆడుకున్నాం, ఈసారి కూడా విలన్ కాన్సెప్ట్ అనుకున్నాం, ఈ సినిమా ఏంటో నాకు తెలియదు, ఈ సినిమాలో అతనిది ఎట్లాంటి క్యారెక్టర్ కూడా నాకు తెలియదు, చూడంగానే ఒక ఫస్ట్ ఇంప్రెషన్ ఉంటుంది కదా, అబ్బా భలే ఉన్నాడే నెగటివ్ షేడ్ లో అన్నట్టు అనిపించింది లైట్ గా. సో నేను నాని ఫ్యాన్ ని, ఎక్కువ తక్కువ మాట్లాడితే బాగోదు గానీ ఐ లైక్ దిస్ సాంగ్. కొన్ని కొన్ని పాటలు వినంగానే నచ్చుతాయి, కొన్ని కొన్ని వింటూ ఉండగా నచ్చుతాయి. అలాగా నాకు మోస్ట్ ప్రాబ్లీ కొన్ని సాంగ్స్ ఇదేంటి పాట ఇలా ఉంది అని తర్వాత మోస్ట్ ఫేవరెట్ అయిపోయిన సినిమా నాకు ఇంకా గుర్తుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ రంగస్థలం, రంగమ్మ మంగమ్మ సాంగ్ రిలీజ్ అయితే ఏంటి పాట ఇలా ఉంది ఏంటి అనుకున్నా, తర్వాత స్లోగా ఆహా వాట్ ఇస్ సాంగ్ అనిపించింది. ఈ సాంగ్ కూడా ఎగ్జాక్ట్లీ అలాంటిదే. సరే, మన కిడ్స్ అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు కాబట్టి మన కిడ్స్ సెగ్మెంట్ లోకి వెళ్ళిపోదాము. క్వశ్చన్స్ అందరు రెడీగా ఉన్నారా? ఓకే. Which is the only mammal that can truly fly? ఈ క్వశ్చన్ కి మీకు ఆన్సర్ తెలిస్తే గనక వెంటనే స్టూడియోకి కాల్ చేసి చెప్పేసేయండి. స్టూడియో నెంబర్ ఏంటి? 9726361966. మరి రంగస్థలం అనుకున్నాక రంగస్థలంలో పాట అయిపోతే ఎలా చెప్పండి? నాకు గుర్తొచ్చింది, మీకు గుర్తు రావాలి కదా. సో ఈ నెక్స్ట్ సాంగ్ వినేస్తూ మీరు ఎంజాయ్ చేసేస్తూ కాల్ చేసేసేయండి స్టూడియోకి.

ఎస్, మీరందరూ ఆ వండర్ఫుల్ వండర్ఫుల్ సాంగ్ వినేస్తూ ఉండగా మనకి టూ వండర్ఫుల్ కాలర్స్ కాల్ చేశారు, కార్తికేయ అండ్ వైషవి. దాట్స్ అ వెరీ నైస్ నేమ్. సో వైషవి అండ్ కార్తికేయ కాల్ చేసేసి ఆన్సర్ చెప్పేశారు. దాని ఆన్సర్ ఏంటి ఏంటి ఏంటి అంటే, విచ్ ఇస్ ద మ్యామల్ దట్స్ ఓన్లీ మ్యామల్ దట్ కెన్ ఫ్లై. మ్యామల్ అంటే ఏంటి? దోస్ హూ అంటే ఎగ్స్ కాకుండా బేబీస్ ని పెట్టేది డైరెక్ట్ గా మ్యామల్ అంటారు కదా. సో ద మ్యామల్ దట్ కెన్ ఓన్లీ ఫ్లై ఈస్ హ్యూమన్స్. కెన్ వీ ఫ్లై? నో, ఇట్స్ నాట్ హ్యూమన్స్, ఇట్స్ అ బ్యాట్. ఎస్, దట్స్ ద రైట్ ఆన్సర్ బై కార్తిక్ అండ్ కార్తికేయ అండ్ వైషవి. నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ హార్ట్స్ డస్ అన్ ఆక్టోపస్ హ్యావ్? హౌ మెనీ హార్ట్స్ డస్ అన్ ఆక్టోపస్ హ్యావ్? ఈ క్వశ్చన్ కి కనుక ఆన్సర్ తెలిస్తే స్టూడియో కాల్ చేసేసేయండి. అయితే మనము రేడియో సురభి గురించి ఒకసారి మాట్లాడుకుందాం. రేడియో సురభి మీరందరూ అనుకుంటున్నట్టుగా కార్ లో ట్యూన్ చేసుకోవడం అంటే ఈ లాంగ్ వీకెండ్స్ టైమ్ లో కానీ, ఆర్ దిస్ ఇస్ ద సమ్మర్ హాలిడే వెకేషన్ టైమ్, అందరూ ట్రావెల్ చేస్తూ ఎక్కడికో వెళ్తూ ఉంటారు కదా. మనకి డాలస్ దాటంగానే సిగ్నల్స్ రాకపోతే కనుక మీరు ఇంకొక అద్భుతమైన పని ఏం చేయొచ్చు అంటే, రేడియో సురభికి అలా ఒక ఐఓఎస్ యాప్ కనుక మీరు డౌన్లోడ్ చేసుకున్నారంటే, iOS or Android, both apps download చేసుకుంటే మీ కార్ కల ప్లగ్ చేసుకుంటే కంటిన్యూస్ గా నిరంతర స్రవంతిలాగా మా రేడియో సురభి కార్యక్రమాలు అన్ని మీరు వింటూ పాటలు కబుర్లు గేమ్స్ అన్ని ఎంజాయ్ చేసుకుంటూ ఎంత దూరం కావాలంటే అంత దూరం డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. So Radio Surabhi, do download Radio Surabhi app on iOS and Android. Listen to us on www.radiosurabhi.com or you can tune into 107.9 FM HD3. Follow us on Instagram, Facebook and YouTube at Radio Surabhi. Enduku follow avvali? Bold anni updates untayi Radio Surabhi lo, like Keeravani show rabothondi and inka chaala updates jarugutu ante Radio Surabhi lo evoka program jarugutu untayi. Ee programs anni meeku teliyali ante meeku Instagram or Facebook or YouTube or ma app ivanni unte ఇన్ఫర్మేషన్ అలా వచ్చేస్తూ ఉంటుంది. సరే, ఏంటి ఎవరో ఫోన్ చేసి సిగ్గుపడ్డారు, కట్ చేసేసారు కాల్. ఓకే, క్వశ్చన్ ఏంటి అంటే మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, హౌ మెనీ హార్ట్స్ డస్ అన్ ఆక్టోపస్ హ్యావ్? ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటో ఆలోచిస్తూ వెంటనే ఫోన్ చేసేసేయండి. ఈ అద్భుతమైన పాట వింటూ మరి ఫ్రైడే అన్నాక మన డీజే గారు రాకపోతే ఎలా, ఆర్జే వచ్చేసింది కదా.

ఎస్, అలా డీజే టిల్లు గారి హడావుడైన సాంగ్ వినేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ మాట్లాడుకోవడానికి ఏముంటుంది అని ఆలోచిస్తున్నాను నేనైతే. బట్ మీరందరూ వండర్ఫుల్ సాంగ్ వింటూ ఉండగా మనకి కాలర్స్ వచ్చేసారు, వండర్ఫుల్ గా ఆన్సర్ చేసేసారు. అగైన్ ఇట్స్ కార్తికేయ అండ్ వైషవి ఆన్ ద టాప్ లీడర్ బోర్డ్ టుడే. మీరిద్దరు కరెక్ట్ ఆన్సర్స్ చెప్పేస్తున్నారు, ఒకరితో ఒకరు పోటీ పడుతూ ఫాస్ట్ ఫాస్ట్ ఆన్సర్స్ చెప్పేస్తున్నారు, విచ్ ఇస్ వెరీ గుడ్. ఎస్, ద ఆక్టోపస్ హ్యాస్ 3 హార్ట్స్. నేనేమంటున్నాను తెలుసా, ఆక్టోపస్ కి 8 హార్ట్స్ ఉంటాయి అనుకున్నాను, కానీ కాదు అని చెప్తున్నారు వైషవి అండ్ కార్తికేయ. Next question is, which country invented paper? ఏ కంట్రీ పేపర్ ని కనిపెట్టింది? విచ్ కంట్రీ ఇన్వెంటెడ్ పేపర్? ఇఫ్ యూ నో దిస్ ఆన్సర్ డూ కాల్ ద స్టూడియో. అయితే ఈ టైంలో యూజువల్ గా ఏంటి, ఫ్రైడే ఈవినింగ్ అయింది, మండే టు ఫ్రైడే రోజు ఇంట్లోనే వండుకుంటాం కదా, ఈ రోజు సరదాగా బయటకు వెళ్ళి తిందాము అని అనుకుంటే ఆథెంటిక్ సౌత్ ఇండియన్ ఫ్లేవర్స్ కావాలి అనుకుంటే ఏటోపీకి వెళ్ళిపోండి. పౌడర్స్ ఉన్నాయి, మసాలాస్ ఉన్నాయి, మసాలా పేస్ట్ ఉన్నాయి అండ్ పికిల్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఫ్లఫీ రాగి ఇడ్లీస్ అండ్ ట్యాంగీ గోంగూర రైస్, ఆహా, ఇవన్నీ ఎంజాయ్ చేయాలి. ట్రెడిషనల్ టేస్ట్ కావాలి అనుకుంటే ఖచ్చితంగా ఏటోబీకి వెళ్ళిపోండి. అండ్ ఏటోబీ ఇస్ ఇన్ ఫ్రిస్కో అండ్ లిటిల్ ఎల్మ్. యూ కెన్ ఆల్సో విజిట్ ఏటోబీటెక్సస్.com ఆర్ యూ కెన్ కాల్ దెమ్ అట్ 214-872-2345. So this is about A to B. నాకైతే ఆకలి స్లోగా స్టార్ట్ అవుతుంది. నేను ఆలోచిస్తూ ఉంటాను మీతో పాటు, ఎక్కడికి వెళ్ళి ఏం తిందామా, మినీ ఇడ్లీ తిందామా, లేకపోతే రాగి ఇడ్లీస్ అంటున్నారు అవి తిందామా, ట్యాంగీ గోంగూర రైస్ తిందామా, ఆహా, అది డాలస్ లో తిండికి ఏంటి చెప్పండి, లోటు అలాగా. సో నెక్స్ట్ వండర్ఫుల్ సాంగ్, ద హిట్, ద మోస్ట్ హిట్ సాంగ్ వేసేస్తూ మీరందరూ ఈ పాట వింటుంటే నేను కాలర్స్ ని ఆఫ్ ఎయిర్ తీసుకుని ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటో చూస్తాం. క్వశ్చన్ ఏంటి, విచ్ కంట్రీ ఇన్వెంటెడ్ పేపర్? ఏ, గూగుల్ చేయకుండా చాట్ జీపీటీ చేయకుండా చెప్పాలి. నువ్వు చేసే మాకేదో చెప్తా ఉంటారా, అంతే అలా చెప్తూ ఉంటాను, నేను చేయను, జస్ట్ చెప్తాను అంతే. బట్ ఎంజాయ్ దిస్ సాంగ్.

0: మీట్ సాంగ్ వింటే గానీ మనకి ఇదిరా. సో నేనైతే ఈ క్వశ్చన్ కి ఆన్సర్ కోసం ఇంకా వెయిట్ చేస్తున్నాను. ఏంటి తెలీదా ఎవరికి? సర్లే ఎలాగోలాగా ఆన్సర్ చెప్పండి. మీరు గూగుల్ చేస్తారో చాట్ జీపీటీ చేస్తారో, ఎందుకంటే నేనేం పెద్దగా పోర్ట్ చేసి ఇవన్నీ నేను సొంతగా రాసుకొచ్చిన క్వశ్చన్స్ కాదు. విచ్ కంట్రీ ఇన్వెంటెడ్ పేపర్? పోనీ ఇది కష్టం అనిపిస్తే, విచ్ ఇస్ ద హార్డెస్ట్ న్యాచురల్ సబ్స్టెన్స్ ఆన్ ఎర్త్, ఇది తెలిస్తే కూడా కాల్ చేసేసేయండి. అదే అనుకుంటే ఇదేంటంటారా? మరి ఏమో ఈజీ క్వశ్చన్ టఫ్ క్వశ్చన్ నాకు అర్థం కావట్లేదు, అడగడం అయితే అడిగాను. మనము బ్రేక్ కి ఇంకొంచెం దగ్గరలో ఉన్నాం కాబట్టి నేనేమనుకుంటున్నానంటే, ఈ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఎవరికైనా చెప్తే గనక లాస్ట్ కాలర్స్ ఎవరో చూద్దాము. దట్ విల్ బి ద ఎండ్ ఆఫ్ ది సెగ్మెంట్. 7:30 కల్లా ఈ సెగ్మెంట్ ఎండ్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ సెగ్మెంట్ ఏంటి? Yes, the notorious villains. మీరందరూ గనక రేడియో సుర్బి ఆర్ నన్ను ఎవరినైనా ఇన్స్టాగ్రామ్ లో గాని సోషల్ మీడియాలో గానీ ఫాలో అవుతుంటుంటే, వీ హ్యావ్ అడ్వర్టైజ్. నేనైతే లాస్ట్ వీక్ ఫాలో అయిన కాలర్స్ అందరికీ తెలుసు ఈ వీక్ కూడా విలన్ సెగ్మెంట్ చేస్తున్నామని. కానీ మన విలన్ సెగ్మెంట్ అయితే నెక్స్ట్ కంటిన్యూ అయిపోతుంది. బ్రేక్ నుంచి రాగానే విలన్స్ విలన్స్ విలన్స్. అందులో మన లిజనర్స్ రిక్వెస్ట్ మీద ఐ మేడ్ షోర్ ఐ గ్యాదర్డ్ ఫ్యూ బిట్స్ పాత ఓల్డ్ విలన్స్ గురించి అయితే ఒక సెగ్మెంట్ నడుస్తుంది. మీరందరూ రెడీగా ఉన్నారనుకుంటున్నాను. వచ్చేసిన వెంటనే మనం మొదలు పెట్టేద్దాం. అండ్ ఈ రెండు క్వశ్చన్స్ అయితే స్టిల్ ఓపెన్ లో ఉన్నాయి. పేపర్ ఏ కంట్రీలో కనిపెట్టారు అండ్ విచ్ ఇస్ ద హార్డెస్ట్ న్యాచురల్ సబ్స్టెన్స్ ఆన్ ఎర్త్ తెలిస్తే స్టూడియో కాల్ చేసి చెప్పేసేయండి. ఈలోగా బ్రేక్ నుంచి వచ్చేసాక బోల్డ్ అని కవర్లు, బోల్డ్ అని ఆటలు మెదడికి మేత స్టార్ట్ చేసేద్దాం. వింటూనే ఉండండి రేడియో సురభి.
1: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. పల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Pallimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
2: Koti rupayal kosam mee aakhari prashna. Ready?
3: Yes sir.
2: Rajaraj Kitchen in DFW is famous for what? Option A, chaat only. Option B, chaat and thali. Option C, thali only. And option D, chaat, thali and catering.
3: Sir, ee maatram teliyakunda Dallas lo ela untam? It's chaat, thali and catering.
2: You're absolutely right. Rajaraj Kitchen lo mana favorite chaat items along with the thalis are all at affordable prices and unforgettable taste. Entante malli malli raavalanipisthe. They also offer catering because their food is so irresistible.
4: Visit Rajla's Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
5: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
6: భయా ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
5: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీరు కూడా ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, ఇస్ వెళ్ళ బా చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్ అండ్ హంకీ పన్నీర్ టిక్కా, విచ్ అని కబాబ్ పరోటా.
6: ఏంది బ్రో గని చెప్పినో? నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
5: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
7: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్
5: ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dine in, take away or full service catering.
8: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
9: సూర్య ప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లెండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి పెళ్లిళ్ళకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్ వివేక్ ఫ్లవర్స్.
8: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది, జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రోనల్డ్ రీగన్ బులవర్డ్, యూనిట్ 606, డియాండర్, టెక్సస్.
10: అమెరికా వచ్చినప్పటి నుంచి Facebook లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
11: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI page.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, NRI పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ NRI page.com or contact Gopal Ponnangi at 214-868-7538.
12: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, కాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు

0: electronics.com or call Nanda G3 at 919-491-4514. Nallanchu tella chira
1: abbabbo arachakam. Hi guys, this is Harishankar, Radio Surabhi. First 24/7 Telugu radio in United States. 107.9 FM, HD3 quality to meeku marinta cheruga avutam. Keep listening to me, Nestam Radio Surabhi.
2: You are listening to Radio Surabhi, 107.9 FM, HD3.
3: వెల్కమ్ బ్యాక్. మీరందరూ వింటున్నారు మీ ఫేవరెట్ రేడియో సురబి ఓన్లీ ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ 107.9 FM HD3 సౌండ్స్ లైక్ హోమ్. Yes, and I am your RJ Srikanthi. Meeto 7:30 నుంచి 9 o'clock వరకు ఉంటాను. అండ్ మన ఈ సెగ్మెంట్ పేరు మెదడికి మేత. నేను ఒక కామెడీ బిట్ ఆర్ ఎనీ బిట్ వేస్తాను. వేసిన తర్వాత యూజువల్ గా నేనైతే దాంట్లో కొంచెం టఫ్ క్వశ్చన్స్ అడుగుతాను. కానీ ఆన్ గ్రేటెస్ట్ డిమాండ్ ఫ్రమ్ లాస్ట్ వీక్స్ లిజనర్స్, ఐఎమ్ కంటిన్యూయింగ్ ద విలన్ కాన్సెప్ట్ అగైన్. అండ్ ఈసారి నేను హింట్ ఆల్రెడీ ఇచ్చేసా, ఓల్డ్ మన పాత విలన్స్ అయితే వేయడం జరుగుతుంది, ప్లే చేయడము. నేను ఇంకా ఎక్కువ ఆలస్యం చేయకుండా, ఎక్కువ మాట్లాడకుండా షోలోకి వెళ్ళిపోదాం. నేను ఒక బిట్ ప్లే చేస్తాను. బిట్ ప్లే చేసి వచ్చిన తర్వాత ఆ విలన్ పేరేంటి అని అడుగుతాను. తెలిసిన వాళ్ళు బిట్ వింటూ ఉండగా కూడా తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే గబ గబ షోకి కాల్ చేసేసి 972-636-1966 కి కాల్ చేసి చెప్పండి ఏంటో. ఆడుతున్నాను హడావిడిలో, మాటలు తడబడుతున్నాయి. ఓకే, లెట్స్ మేక్ దిస్ షో అనదర్ హిట్ వన్ మోర్ టైమ్. అండ్ హియర్ ఇట్ ఈస్ ఫర్ ద ఫస్ట్ వన్. ఓకే, వచ్చేస్తుంది.

0: మొక్క వలదే ఏ దేశమైన నా అదే సముద్రపడి సంభ్రమాశ్చర్యాల కనుక వలదే హై హై ఘటోత్కచ.
1: చాలు, ఇంకింతకంటే నేను ఏమాత్రం కొంచెం వేసినా చెప్పేస్తారు, కానీ ఈయన్ని ఈ ఈ బిట్ లో వచ్చిన ఆయన్ని విలన్ అనాలంటే చాలా మనసు చుక్కుమంటుంది. ఆయన నాకు అసలు విలన్ లో ఎప్పుడు కనిపించరు, కానీ ఎస్, హీ వాజ్ అ లెజెండరీ యాక్టర్. హీ అని అనడానికి కూడా నాకు బాధ ఉంది. ఆయన చాలా పెద్ద ఒక లెజెండరీ యాక్టర్ అనే చెప్పాలి. ఆయన ఆయన కొన్ని నెగటివ్ షేడ్స్ చేశారు. ఎస్, ఆ నెగటివ్ షేడ్ లో ఇది ఒక సూపర్ హిట్ మూవీ. అమ్మో, అది అది. హలో అండి, రేడియో సుర్బీకి ఫోన్ చేశారు. మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు, ఎవరు మాట్లాడుతున్నారు? మనో గారు, ఎలా ఉన్నారు? ఆసమ్. ఆన్సర్ తెలుసా? రాజనాలు గారు కాదు. థ్యాంక్ యూ సో మచ్. చూద్దాం ఎవరైనా చెప్తారేమో. హలో అండి, మీరు రేడియో సుర్బి కాల్ చేశారు, ఆన్ ఎయిర్ ఉన్నారు, ఎవరు మాట్లాడుతున్నారు? చెప్పాలి కదండి, పొరపాటు ఎవరైనా చేసి అనుకుంటే బాగోదని. ఆన్సర్ తెలుసా రాజేంద్ర గారు? అబ్బా, ఆహా, సూపర్. ఇంకెవరో కూడా కాల్ చేస్తారు, చూద్దాం ఎంతమంది చెప్తారు. హలో అండి, రేడియో సుర్బి కాల్ చేశారు, ఆన్ ఎయిర్ ఉన్నారు, ఎవరు మాట్లాడుతున్నారు?
2: హాయ్ అండి, నా పేరు చందు.
1: చందు గారు, ఆన్సర్ తెలుసా?
2: ఎస్సీ రంగారావు గారు.
1: ఆహాహా, సూపర్. ఇంకా కాల్స్ చేస్తున్నారు, చూద్దామండి ఎవరు గెస్ట్ చేస్తారు. హలో అండి, రేడియో సుర్బి కాల్ చేశారు, ఎవరు మాట్లాడుతున్నారు, మీరు ఆన్ ఎయిర్ ఉన్నారు?
3: నా పేరు అన్నపూర్ణ అండి.
1: అన్నపూర్ణ గారు, ఎస్, చెప్పేసేయండి.
3: అది మాయవజారు కదా,
1: నేను ఇప్పుడు ఆ పద్యం చెప్పిన విలన్ కాన్సెప్ట్ కదా ఈ రోజు మంది, ఎవరు అది? సూపర్, నెక్స్ట్ క్వశ్చన్ అదే అడుగుదాం అనుకున్నాను, కానీ మీరు ఆన్సర్ కూడా ఇచ్చేసారు. గుడ్ స్టూడెంట్. థ్యాంక్ యూ సో మచ్ అన్నపూర్ణ గారు, థ్యాంక్ యూ, బాయ్. ఎస్, చాలా మంది గెస్ట్ చేశారు. మనో గారు ఒక్కళ్ళే. అంటే లాస్ట్ వీక్ మనం చాలా రాజనాల గురించి అనుకున్నాము, రాజనాల గారి గురించి అనుకున్నాము, కానీ ఫస్ట్ రాజనాల గారు తెస్తే ఆన్సర్ చెప్పేస్తారని నాకు బాగా తెలుసు, అందుకే వేయలేదు. వాడా కొంచెం ఈసారి. ఎస్, మన రాజేంద్ర గారు, చంద్ర గారు, అన్నపూర్ణ గారు చెప్పినట్టుగా దాట్ ఈస్ ఎస్వి రంగారావు గారు, దాట్ ఈస్ ద రైట్ ఆన్సర్. కానీ ఆ సినిమా పేరు ఎవరికైనా తెలిస్తే స్టూడియో కాల్ చేసి చెప్పేసేయండి. ఈ అద్భుతమైన పాట విన్ కాల్ చేసేసేయచ్చు. అండ్ డూ యూ డో ఐ హోప్ యూ నో ద స్టూడియో నెంబర్ కదా. ఓకే, ఈ పాట వినేసేయండి, నేను మీ కాల్స్ కోసం వెయిట్ చేస్తాను.

0: ఎస్, హై హై నాయక. మీరందరూ కూడా అసలు అంటే అంత గొప్ప వాయిస్ గుర్తుపట్టకుండా ఉండడం అనేది అసలు జరగదు. కాకపోతే మిమ్మల్ని అందరినీ ఆ పాత స్మృతుల్లోకి తీసుకెళ్లి ఆ జ్ఞాపకాలన్నీ గుర్తు చేయడమే ఈ రోజు నా ఈ చిన్న ప్రయత్నం అనమాట. అండ్ లాస్ట్ టైము మన ఫేవరెట్ కాలర్ రాజేంద్ర గారు కాల్ చేసి ఇది చెయ్యమ్మా అని చెప్తే ఐ రియలీ రియలీ ఫెల్ట్. ఇలాగే నేను కోరుకునేది ఏంటంటే ఈ రోజు వింటున్న శ్రోతలందరికీ మీకేదైనా ఒక ఫేవరెట్ కాన్సెప్ట్ ఉండి అది కనుక ఇఫ్ యూ వాంట్ టు లెట్ మీ నో నెక్స్ట్ వీక్ చేయండి అని చెప్తే ఇట్ విల్ బి వండర్ఫుల్ వండర్ఫుల్. మీ పార్టిసిపేషన్ తో పాటు మీ కాంట్రిబ్యూషన్ ఉంటే ఇట్ విల్ బి అ హ్యూజ్ సక్సెస్ అనమాట. సో ఈ రోజు కాల్ చేస్తున్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సెగ్మెంట్ చేయండి అని ఒక ఐడియా చెప్పారంటే అల్లుకుపోతాను నేను. హింట్ ఇచ్చారంటే చెలరేగిపోతా. హై హై నాయక, ఎస్, దాట్ మూవీ ఈజ్ మాయా బజార్. మాయా బజార్ గురించి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోవట్లేదు ఎందుకంటే అది ఎంత మాట్లాడినా అలా వస్తూనే ఉంటుంది ఫ్లో. కానీ మాయా బజార్ తో నా నాస్టాల్జియా కనుక నా చిన్నప్పుడు నేను మాయా బజార్ చూసినప్పుడు ఏం చేసేవాళ్ళం అంటే అప్పట్లో మనకి గుర్తుంది కదా మీ అందరికీ ఒక బాక్స్లు ఉండేవి, స్కూల్ బ్యాగ్స్ అయితే ఒక సిల్వర్ బాక్స్ లా ఉండేదన్నమాట. అది అప్గ్రేడ్ అని చెప్పొచ్చు. బ్యాగులు అయితే చిరిగిపోతే చేస్తే ఇవేమో గట్టి మ్యాంచి ఇనప్పట్లా ఉండేది అది సిల్వర్ బాక్స్. ఆ బాక్స్ ఓపెన్ చేసి నేను నిజంగా నేనే శశరేఖని ఫీల్ అయిపోయి ఆ బాక్స్ ఓపెన్ చేసి దాంతో మాడుకునేదాన్ని. మీలో ఎంతమంది ఇది చేసి ఉండొచ్చు? ఖచ్చితంగా ఆ సిల్వర్ బాక్స్ స్కూల్ కి తీసుకెళ్లే సిల్వర్ బాక్స్ ఎవరికైతే ఉందో శశరేఖ పర్ణయం ఆర్ ఈ మాయాబజార్ మూవీ చూసాక నేనైతే చేసా. ఏ బాక్స్ వచ్చినా చేసేదాన్ని అలాగా, అది ఓపెన్ చేసి నా కంప్యూటర్ స్క్రీన్ కింద మాట్లాడుకోవడం. అది ఇట్ వాజ్ అ నైస్ మెమరీ దట్ ఐ హ్యాడ్ అండ్ ఐ వాంట్ టు షేర్ విత్ ఆల్ ఆఫ్ యూ. ఓకే, నీ సోది ఎవరికి కావాలంటారా? ఉంటారండి, మా మాటలు నచ్చే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు వాళ్ళ కోసం. కానీ నెక్స్ట్ బిట్కి వెళ్ళిపోతున్నాను. ఎస్వి రంగారావు గారు దే, నేనే ముందే చెప్పేస్తున్నా సినిమా పేరేంటి అడుగుతా. ఓకే, వినేసేయండి.
1: ఎక్కడుంది అనంత ఐశ్వర్యమే బలే డింబకా బలే.

0: దారి చూపిస్తాను. చెదరక బెదరక చెట్టు ఎక్కుమురా డింబక. భలే డింబక భలే.
1: భలే డింబక భలే. ఎస్, ఇది ఎస్వి రంగారావు గారే. పాపం ఆయన్ని నెగటివ్ షేడ్ లో నాకు చూడడానికి కడుపు తరుక్కుపోతుంది. బట్ ఆయన ఏ యాక్షన్ చేసినా అద్భుతంగా చేస్తారు కాబట్టి. మీరు విన్న భలే డింబక భలే, ఎస్, ఈ బిట్ ఏ మూవీలోది తెలిస్తే వెంటనే. మీకు సవాల్ విసరడం అంత బుద్ధి తక్కువ పని ఇంకోటి లేదండి. ఈ మొహమాట పడ్డారు కన్ఫర్మ్ చేసుకుంటున్నారా? భలే డింబక భలే ఏ సినిమాలోది, ఎవరు, ఎస్వి రంగారావు నెగటివ్ క్యారెక్టర్. హలో అండి, రేడియో శ్రీ కాల్ చేశారు, ఆన్ ఎయిర్ ఉన్నారు, ఎవరు మాట్లాడుతున్నారు?
2: హలో అండి, దిస్ ఇస్ వెంకట్.
1: వెంకట్ గారు చెప్పేసేయండి.
2: ఇది పాతాల భైరవి అండి.
1: నన్ను అడుగుతున్నారా, కన్ఫర్మ్ చేస్తారా?
2: అదే చెప్తున్నాను.
1: చూద్దాం ఇంకెవరైనా చెప్తారా, చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ వెంకట్ గారు. హలో అండి, రేడియో శ్రీ కాల్ చేశారు, ఎవరు మాట్లాడుతున్నారు? శ్రీకాంత్ గారు, డూ యూ నో ద ఆన్సర్? ఓకే, చూద్దాం. అయితే మీరందరూ ఈ వండర్ఫుల్ సాంగ్ వినేసేయండి. ఈలోగా ఈ పాట పాతాల భైరవియా కాదా అనేది మిగతా కాలర్స్ దగ్గర నుంచి కూడా మనం తెలుసుకుందాం. ఓకే,
3: జిగర్ అని వచ్చేసింది, ఆడికి పాట అర్థం చేస్తే అంతే. మేము రెడీగా ఉన్నాం అమ్మ, జిగరని వచ్చే మనము.
4: ఎంతమంది జిగర్ రాజాలు ఉన్నారా మీ ఊళ్ళో?
5: మరొనరా ఏంటి, నువ్వు అత్తనాన్ని తెలిసి పక్కూరు నుంచి కూడా వచ్చాం ఎగేసుకుంటూ.
4: ఇదిగో ఆ గళ్ళ సొక్క జిగర్ రాజా అయ్యింది, గుడ్లు అప్పగించి చూస్తున్నావు అంకే. నువ్వెన్నయ్యా పూల సొక్క, ఓ మీద మీద కొత్తున్నావా?
5: ఇదిగో ఎవ్వరు తోసుకోకండి,
4: అందరి దగ్గరికి నేనే వస్తా, అందరు అడిగింది ఇచ్చే పోతా.
5: అది

0: Yes, that wonderful song is again from Rangasthalam, but అది ఏమైందంటే ఒక మంచి ఊపును పాట వేద్దాం అనిపించింది. విలన్ వచ్చిన తర్వాత మాత్రం ఒక ఝలక్ సాంగ్ లేకపోతే బాగోదు కదా. మరి ప్రేమ పాటలే, విలన్ కాన్సెప్ట్ మాట్లాడుతూ నేను ప్రేమ పాటలు వేస్తే మ్యాచ్ అవ్వదేమో కొంచెం రిధం అనిపించింది. కాదనే వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి కొంచెం. లేదు లేదు శ్రీకాంతి, విలన్ సాంగ్స్ విలన్ బిట్స్ వేస్తూ లవ్ సాంగ్స్ వేయచ్చు పర్వాలేదు అని నేను అదే కంటిన్యూ చేస్తా. కానీ కష్టపడి ఒక పాత సినిమాల్లో పాటలుంటాయి కదా, విలన్ రాగానే ఒక మంచి అటు అమలాపురం టైప్ లో ఆ సాంగ్స్ అని ఎత్తుకుంటున్నాను అనమాట నేను. బట్ ఎనీవేస్ నెక్స్ట్ బిట్ వేసేస్తాను, ఎక్కువసేపు మాట్లాడను బికాస్ ఐ నో యూ ఆల్ ఆర్ ఎంజాయింగ్. అండ్ మనకి మీరందరూ పాట వింటుండగా చందు గారు కాల్ చేశారు, వెంకట్ గారు, శ్రీకాంత్ గారు, అన్నపూర్ణ గారు, మళ్లీ చందు గారు, శ్రీకాంత్ గారు. ఎస్, అందరూ రైట్ ఆన్సర్ ఇచ్చేసారు. పాతాళ భైరవి ఇస్ ద రైట్ ఆన్సర్. సాహసం చేయరా డింబక. ఎస్, మీ ఎవరికైనా ఆన్సర్ తెలిసిన తెలియకపోయినా సాహసం చేయరా డింబక చేసేసేయండి. అండ్ నెక్స్ట్ బిట్ కొంచెం ముందుకెళ్ళాం అనమాట, మళ్ళీ ముందుకెళ్ళి మళ్ళీ వెనక్కి వస్తాను. ఈ బిట్ రాజేంద్ర గారి కోసం స్పెసిఫిక్ గా. నో, ఐఎమ్ జస్ట్ కిడింగ్ ఫర్ ఎవ్రీ వన్. బట్ యా, దిస్ వన్ ఇస్ హియర్ యు గో.
1: ఈ దేశంలో ఎలాగో 21-22 రాష్ట్రాలు ఉన్నాయి కదా, ఇంకా కొంతమంది ప్రత్యేక రాష్ట్రాలు అడుగుతున్నారు కదా. అడిగిన వాళ్ళకి అడిగినట్టు చేస్తే ఈ గలాటాలు గట్టా ఉండవు.
2: అమ్మయ్య, నువ్వు ఎప్పుడైనా మసాలా వాడు తిన్నావా అని అడుగుతున్నాను.
1: కెమికల్ స్వామి,
2: మసాలా వాడు తయారు చేయడానికి కావాల్సిన ముఖ్యమైన వస్తువు ఏది?
1: శనగపప్పు.
2: అది పండేది
1: బెంగాల్.
2: మినప్పప్పు.
1: మధ్యప్రదేశ్.
2: ఆవాలు.
1: ఒరిస్సా.
2: నూనె.
1: గుజరాత్.
2: ఉల్లిమిర్చి.
1: ఆంధ్రప్రదేశ్.
2: కత్తెలు.
1: మధ్యప్రదేశ్.
2: ఇనపముగుడు.
1: రుచన.
2: సత్తుగరిక.
1: వినాయ.
2: ఉజ్జులు.
1: కడప.
2: వండేవాడు.
1: దసవాడ.
2: తినేవాడు.
1: గుడివాడ. కాకినాడ. వాడవాడ. వాడ.
2: రామయ్య, నువ్వన్నట్టు అడిగిన వాళ్ళకల్లా ప్రత్యేక రాష్ట్రాలు ఇస్తూ దేశాన్ని విభజించుకుంటూ పోతే ఒక్క మసాలా వాళ్ళ తినడానికే నువ్వు దేశం అంతా తిరగాల్సి ఉంటుంది.
0: అర్థమైందా? మసాలా వాడు తినాలంటే దేశం తిరగాలి. జై కాకినాడ. ఎస్, మన కాకినాడ అందరికి ఒక ఓ. ఎస్, ఆ బిట్ లో మీరు ఇద్దరు వాయిస్లు విన్నారు. ఇద్దరు లెజెండరీ యాక్టర్స్, మోస్ట్ లెజెండరీ యాక్టర్స్. ఆ ఇద్దరు యాక్టర్స్ పేర్లేంటి తెలిస్తే వెంటనే స్టూడియో కాల్ చేసి చెప్పేసేయండి. ఎవరు ఆ ఇద్దరు? ఇద్దరు మాటలు విన్నారు మీరు. సినిమా పేరేంటి అని నేను అడగదలుచుకోవట్లేదు, కానీ ఎవరైనా ఇంటెలిజెంట్ పీపుల్ ఉంటే ఆ సినిమా ఏంటో కూడా చెప్పేస్తే అద్భుతం. మసాలా వడ తినాలంటే ఇన్ని దేశాలకి వెళ్లాల్సి వస్తుంది విభజిస్తే. కానీ ఆ బిట్ లో మాట్లాడుకున్న ఇద్దరు విలన్స్ పేర్లు ఏంటి ఇస్ మై క్వశ్చన్. ఓకే, 9726361966 ఈ అద్భుతమైన పాట వినేస్తూ కాల్ చేసేసేయండి. అండ్ ఐ విల్ బి వెయిటింగ్ ఫర్ యువర్ కాల్స్.

0: to Radio Surabhi 107.9 FM HD3. రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్స్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, స్కూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
1: ఈ వీకెండ్ గ్రోసరీస్ నువ్వు తీసుకొస్తావా?
2: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడానా?
1: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్, జస్ట్ స్మూత్ షాపింగ్. బికాస్ గ్రోసరీ లో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
3: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ ది స్వదేశీ వే.
1: స్వదేశీ గ్రోసరీస్, ఇర్వింగ్, కాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవ్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ.
4: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా?
5: ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం.
4: అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మైత్రీస్ ఇండియన్ కుజీన్, వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్స్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీ కోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గర ఉన్న ఇర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి.
6: ఆయుర్వేదంలో ఫుడ్ ఎంత ముఖ్యమో సరౌండింగ్స్ కూడా అంతే ఇంపార్టెంట్. ద కామర్ ద స్పేస్, ద బెటర్ యువర్ బాడీ సేవర్స్ ఎవ్రీ ఫ్లేవర్. అట్ శ్రీకృష్ణ విలాస్, ప్రతి డీటెయిల్, ప్రతి డెలికసీ ఇస్ క్రాఫ్టెడ్ టు గివ్ యూ ద పర్ఫెక్ట్ ఎక్స్పీరియన్స్. మీ వీక్ డే టిఫిన్స్ నుంచి సండే ఫ్యామిలీ ఫీస్ట్ దాకా శ్రీకృష్ణ విలాస్ గివ్స్ యూ స్పేస్ ద కాన్వర్సేషన్స్ ఫ్లో, హార్ట్స్ రిలాక్స్ అండ్ ఎవ్రీ bite feels like home. Sri Krishna Vilas, now serving in Frisco, 13215 Main Street, Frisco, Texas, or call 469-269-6476.
7: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
8: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
7: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీరు కూడా ఏ టు బిక్స్ యూడ్ స్పెషల్ థాలి, బిస్ బెల్లవా, చీజ్ దోశ, పనీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్ అండ్ ఆంకి పనీర్ టిక్కా, విచ్ అమికావా పరోటా.
8: ఏంది బ్రో గని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
7: ఇంకా ఉన్నాయి, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఈజ్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B, Texas.com. Perfect for dine-in, take-away or full-service catering.
9: Amma, Saturday movie?
10: Manabadi class.
9: Amma, old McDonald had a farm.
10: Uppu kappu rambu. Telugu paddhyam cheppu?
9: Uppu kappu rambu.
10: తెలుగు ట్యూషన్ అనుకుంటున్నారా? అబ్సల్యూట్లీ నాట్. ఇది సిలికాన్ ఆంధ్ర మనబడి. టాట్ బై ఎక్స్పీరియన్స్డ్ అండ్ ప్యాషనెట్ వాలంటీర్స్, మనబడి ఇస్ రికగ్నైజ్డ్ బై ISDs అండ్ ఆఫర్స్ వరల్డ్ లాంగ్వేజ్ క్రెడిట్స్. మీరు ఎక్కడున్నా మీ ఇంటికి 3 to 5 miles లోపు డాలస్ లోనే 30 to 50 స్కూల్స్ లో 3000 to 5000 స్టూడెంట్స్ ఉన్నారు. సిలికాన్ ఆంధ్ర మనబడి తెలుగు నేర్పించే చోటు కాదు, తెలుగుని నిలిపే చోటు. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ manabadi.silicon.andhra.org. Chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
11: Welcome back. Meerandaru vintunnaru, mee RJ Srikanthi tho Radio Surabhi 107.9 FM sounds like home. లో ఈ రోజు కార్యక్రమం హ్యాపీ అవర్. దాంట్లో మన సెగ్మెంట్ మెదడికి మేత లో ఈ రోజు ఇన్ని సబ్ డివిజన్స్ ఉన్నాయి కదా, విలన్, ద ఫేమస్ అండ్ నొటోరియస్ అండ్ హార్ట్ థ్రాబింగ్ విలన్ గురించి మాట్లాడుకుంటున్నాం. అవును, విలన్స్ లో కూడా అసలు ఈ రోజుల్లో అంటే పాత రోజుల్లో ఎస్వి రంగారావు గారు లాంటి వాళ్ళని చూస్తే సూపర్, రాజనాల్ గారు వాళ్ళందరూ సూపర్. బట్ ఈ రోజుల్లో విలన్స్ అసలు హీరోలతో పోటీ పడి ఉంటున్నారు. ఎంత బాగుంటున్నారో వీళ్ళు, విలన్ అనడానికి ఎంత బాధేస్తుందో, నాలాంటి చిట్టిగుండె ఎంత హర్ట్ అవుతుందో ఎవరికి తెలియట్లేదు. బట్ మీరందరూ ఆ వండర్ఫుల్ సాంగ్స్ వింటుండగా మనకి బోల్డ్ అంత మంది కాల్స్ వచ్చేసారు. మహేష్ గారు, మదన్ గారు, శ్రీకాంత్ గారు, చందు గారు, ఇలా చాలా మంది కాల్ చేసి వాళ్ళ వండర్ఫుల్ ఆన్సర్స్ అయితే ఇచ్చేసారు. నెక్స్ట్ బిట్ వేసేసి బోల్డ్ కబుర్లు చెప్పుకుందాం. కొంచెం బ్రేక్ తర్వాత ఇంకొక 8:00 వచ్చాం కాబట్టి 8 to 8:30 సెగ్మెంట్ కొంచెం లెవెల్ పెంచుదాం. పెంచి ఇప్పుడు నేను వేసే ఈ బిట్ ఎవరు ఆ యాక్టర్ ఎవరు అనేది చెప్తే సరిపోతుంది. మీరు సినిమా పేరు తెలిస్తే మరీ మంచిది. సో వినేసేయండి.
12: లాభాలు వచ్చింది మన కట్టడానికి మన అదృష్టానికి. దానికి వాళ్ళకెందుకు కట్టాలండి బొక్కలో ట్యాక్స్? ఎనకడికి ఎవడో సెపరేట్గా కాపురం పల్లెలు చూసేస్తే కడుపు పక్కన దానికి వెళ్ళినట్టుగా శోధి పెట్టి లాభాలు వచ్చి కట్టాలంటే ఓకే మనం కడతాం. నష్టం వస్తే ఆ లెక్కి మనం పెడతారండి బొచ్చు. మనం సంపాదన లేని రోజుల్లో సంక్రాంతి పోతూ ఉంటే ఎవడ రంకు మూడో చెట్టాడు మనకి ఫుడ్.
11: అది ఫ్రస్ట్రేషన్ పీక్స్ లో ఉన్నప్పుడు అలాంటి వస్తాయన్నమాట. టాక్స్ కట్టేటప్పుడు ప్రతి ఒక్కరికి వచ్చే ఫ్రస్ట్రేషన్ అది. ఒప్పుకుంటా నిజమే, ఆయన కాబట్టి అలా చెప్పగలిగారు, మనం అంత బాగా చెప్పలేం. కానీ మనకి మదన్ గారు ఏం చెప్పారంటే, శ్రీకాంత్ గారు విలన్స్ టాపిక్ వచ్చింది కదా అని చెప్పి మీరు అన్ని ఏంటి ఈ సాంగ్స్ వేస్తారండి, కొంచెం కీరవాణి గారి స్పెషల్ అంటే మనకి పద్మశ్రీ అండ్ ఆస్కర్ విన్నర్ ఎంఎం కీరవాణి గారు వచ్చేస్తున్నారు. అండ్ ఆయన వస్తూ అన్ఫర్గెట్టబుల్ ఫుల్ లెంత్ మ్యూజికల్ ఎక్స్ట్రావెగెన్జా టు టెక్సస్ ఫర్ ద ఫస్ట్ టైం ఎవర్ వచ్చేస్తుంది. ఎక్కడ? ఇట్స్ హ్యాపెనింగ్ అట్ కమర్షియా సెంటర్ ఆన్ సాటర్డే, విచ్ ఇస్ 25th of July. డూ నోట్ దిస్ డేట్ అండ్ టైమ్, July 2026, 6 PM ఆన్వర్డ్స్. ఎక్కడ జరుగుతుంది మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, ఇట్ ఈస్ హ్యాపెనింగ్ అట్ కమర్షియా సెంటర్ ఆన్ సాటర్డే 25th at 6 PM. Yes, get your tickets at tinyurl.com/mmkiravani show. tinyurl.com/mmkiravani show. This is brought to you by Desi Decibels. Sorry. మనకి ఎంతసేపు తిండివే గుర్తొస్తే దేశీ విలేజ్, దేశీ బైట్స్, దేశీ మండి. ఓకే, బ్రాట్ యూ బై డెసిబల్స్ అండ్ Visual Vibe. Radio partner is Radio Surabhi. So do visit the MM Keeravani live. And mana Madan gar cheppinattuga ayana kosam oka smooth and lovely song for him. And marchipokandi nenu oka bit play chesanu, aa bit lo unna negative character pere enti telisthe ventane studio call chesi cheppeseyandi. 972-636-1966 is the studio number. And ee song is for Madan garu. Listen and enjoy.

0: చెప్పాలి. కీరవాణి గారి పాటలో మ్యాజిక్ ఏంటంటే వింటూ ఉంటే అలా తెలుసా మనసా అని వస్తూ ఉంటే, అది ఎన్నిసార్లు తెలుసా మనసా అని వస్తున్న సేపు అలా వింటూనే ఉండాలనిపిస్తుంది. అలా వింటూ ఉంటే షో కంటిన్యూ చేయలేం. కాబట్టి ఆ వండర్ఫుల్ సాంగ్ ఈజ్ ఫర్ మదన్ గారు. ఈలోగా నాకు బోల్డ్ పింక్స్, బోల్డ్ కాల్స్ వచ్చేసాయి. కాల్స్ పక్కన పెట్టే అంటే లక్ష్మి గారు కాల్ చేసి కరెక్ట్ ఆన్సర్ చెప్పేశారు. ఫస్ట్ అది చెప్పుకోవాలి. గొల్లపూడి మారుతీరావు గారు ఇస్ ద రైట్ ఆన్సర్. ఏంటి లక్ష్మి గారు ఒక్కళ్ళే గెస్ట్ చేశారు. అవమానం, అవమానం అంటే అవమానం. మిగతా అందరికి ఏంటి ఎవరు గెస్ట్ చేయలేకపోయారా, లేకపోతే ఏం చేస్తాంలే సిల్లీ క్వశ్చన్స్ అనుకున్నారా? ఏ సిల్లీ క్వశ్చన్స్ కాకుండా కొంచెం టఫ్ చేశాను అనుకో పేపర్ కాల్స్ చేయరు తెలుసా మీరు ఎవరు ఇలాగా. లక్ష్మి గారు ఒక్కళ్ళే గుడ్ స్టూడెంట్. లక్ష్మి గారు థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేశారు. బట్ నాకు వాట్సాప్ లో బోల్డ్ పింగ్స్ వచ్చినాయి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ దగ్గర నుంచి, అండ్ ఫ్రెండ్స్ దగ్గర నుంచి కొంతమంది పిల్లలు పాటలకి డాన్స్ లేస్తూ దిస్ ఇస్ వాట్ ఇస్ హ్యాపీ అవర్. హ్యాపీ అవర్ ఇస్ ఫుల్ ఆఫ్ హ్యాపీ అండ్ ఫుల్ ఆఫ్ ఫన్. అండ్ సాంగ్ రిక్వెస్ట్ వస్తున్నాయి కాంతి అది ప్లే చేయి ఇది ప్లే చేయని. అండ్ దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ ఫ్రమ్ ఆల్ ద ఏం చెప్పాలి అన్ని వైపుల నుంచి ఆల్ ద వేస్ అనాలా ఏదో లేండి ఏదో మీకు అర్థమైంది కదా నా చాలా. సో నెక్స్ట్ సాంగ్ వేసేసే ముందు మన యాజ్ యూజువల్ బిట్ వేసేస్తున్నాను, చాలా జాగ్రత్తగా వినండి. దీంట్లో ఇద్దరు ఫేమస్ నెగటివ్ క్యారెక్టర్స్ ఉన్నారు. ఒకతను ఈ సినిమాలో నెగటివ్ క్యారెక్టర్ చేయలేదు కానీ ఆయన చాలా సినిమాలో నెగటివ్ క్యారెక్టర్స్ చేశారు. వాళ్ళిద్దరు పేర్లు ఏంటి అని అడుగుతాను. సో జాగ్రత్తగా వినండి. ఓకే గుడ్ స్టూడెంట్స్,
1: ఇది చప్పట్లు కొడుతూ ఆనందంగా కూర్చోవలసిన సమయం కాదు. ఇది మన దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది ఇప్పుడు. లెఫ్ట్ నుంచి చైనా, రైట్ నుంచి పాకిస్తాన్, ఫ్రంట్ నుంచి వరదలు, బ్యాక్ నుంచి కరువులు మన దేశాన్ని పట్టుకుని పీడిస్తున్నాయి. ఇలాంటి సమయంలో మాలిష్ చేసుకునే మీరు కూడా విప్లవం లేవదీస్తే అమెరికా రష్యా వాళ్ళు ఏమనుకుంటారు మన గురించి? ఎంత ఎద్దేవా చేస్తారు మనల్ని?
2: ఇక్కడ మా రేట్లు పెరగకపోతే అమెరికా వాడు చేయాలంటే
1: అందుకని నువ్వు యూనియన్లు పెట్టి గొడవలు లేవదిస్తావా?
2: దేశంలో ఎక్కడ ఏ గొడవ లేకపోతే ఇక మీకు డ్యూటీ ఎటుంటుందండి?
1: వాట్ నాన్ సెన్స్! మాకు డ్యూటీలు కల్పించడానికి నువ్వు విప్లవం లేవదిస్తావన్నమాట. దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది ఇప్పుడు.
0: ఎస్, దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. మాలిష్ చేసే ఆయన ఇద్దరు ఎవరు? సినిమా పేరు తెలిస్తే మరి ఇది కదా నాకు కావాలి. హలో, ఎవరు మాట్లాడుతున్నారు? మీరు ఆడేరున్నారు? మను గారు చెప్పేసేయండి.
3: నూతన్ ప్రసాద్ గారు.
0: ఆహా, ఇంకొక ఇంకొకళ్ళు ఎవరు?
3: నేను ఫోన్ చేస్తున్నప్పుడు.
0: ఆసమ్, థ్యాంక్ యూ అండి. హలో అండి, రేడియో సూపర్ కాల్ చేశారు, ఆన్ ఎయిర్ ఉన్నారు, ఎవరు మాట్లాడుతున్నారు?
3: శ్రీకాంత్ అండి.
0: శ్రీకాంత్ గారు చెప్పేసేయండి.
3: నూతన్ ప్రసాద్
0: రావు. ఆహా, సూపర్, రైట్ ఆన్సర్, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కాలర్. హలో అండి, రేడియో సూపర్ కాల్ చేశారు, ఎవరు మాట్లాడుతున్నారు?
4: లక్ష్మి అండి.
0: లక్ష్మి గారు, గుడ్ స్టూడెంట్, చెప్పేసేయండి.
4: నూతన్ ప్రసాద్ గారు
0: ఓహో ఆసమ్, చూద్దాం ఇంకేమో చెప్తారు. థ్యాంక్ యూ సో మచ్. హలో అండి, రేడియో సూపర్ కాల్ చేశారు, ఎవరు మాట్లాడుతున్నారు? పవన్ గారు చెప్పేసేయండి.
5: నూతన్ ప్రసాద్ గారు.
0: కరెక్ట్. నూతన్ ప్రసాద్ గారు డైలాగ్ ఏంటి ఈ సినిమాలో? ఇంకొకసారి చెప్పండి. కరెక్ట్ కరెక్ట్. థ్యాంక్ యూ సో మచ్ పవన్ గారు. నాకు పవన్ గారు నొక్కి ఒక్కడిచి చెప్పింది చాలా నచ్చింది. దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. కరెక్ట్. ఓకే, మీరందరూ ఈ సాంగ్ వినేసేయండి. ఇంకా ఎవరైనా గనక ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చేయాలి అనుకుంటే డూ కాల్ ద స్టూడియో అండ్ కీప్ లిసనింగ్ టు ద సాంగ్ అండ్ యూ కెన్ కాల్ మీ అండ్ ఐ విల్ టేక్ యువర్ కాల్స్ ఆఫ్ ఎయిర్. దిస్ సాంగ్ ఈజ్ ఫర్ శృతి. హియర్ యూ గో.

0: లోకల్.
1: ఎస్, నేను పక్క లోకల్ అని పాడుతూ ఆ వండర్ఫుల్ సాంగ్ రిక్వెస్ట్ చేసినందుకు శృతి గారికి, శ్రీరామ్ గారికి థ్యాంక్ యూ సో సో మచ్. అండ్ ఎస్, మనకి ఆన్ ఎయిర్ బోల్డ్ మంది కాలర్స్ చెప్పేశారు రైట్ ఆన్సర్, కానీ అది ఎక్కడో కొంచెం ఇంకొక రవ్వ అది ఉంటుంది కదా, ఏంటి మాటలు గుర్తురావట్లేదు ఏంటి చెత్తలాగా ఆతృత, ఇంకెవరైనా చెప్పేస్తారేమో, ఇంకెవరైనా చెప్పేస్తారు, దేశం చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది, ఈ ఆన్సర్ ఎవరైనా చెప్పేస్తారేమో అని వెయిట్ చేశాను. అలానే చెప్పేశారు, అలానే రిక్వెస్ట్లు కూడా చెప్పేశారు. సాంగ్ రిక్వెస్ట్ నేను మీ సాంగ్ రిక్వెస్ట్ వేస్తాను, కానీ నా ప్లే లిస్ట్ వేసుకుంటూ మీ సాంగ్ రిక్వెస్ట్లు వేస్తారనమాట. ఈ నెక్స్ట్ బిట్ వినేసేయండి, నేను ఎక్కువ మహల్ తెచ్చుకోవట్లేదు. ఈ బిట్ లో కూడా ఫేమస్ ఇద్దరు, ఫేమస్ అనొచ్చా, అనొచ్చు అనొచ్చు, పాత వాళ్ళందరూ పాపం ఎవరిని తీసేయడానికి లేదులేండి, అందరూ సమన్యాయం చేశారు అన్నిటికీను. ఇద్దరు నెగటివ్ షేడ్స్ వింటారు మీరు, ఒక నెగటివ్ షేడ్ మనందరికీ తెలుసు, ఇంకొక అతని పేరు కూడా గెస్ చేయాలి మీరు. సో జాగ్రత్తగా వినవలసిందిగా మనవి. ఏది రావట్లేదేంటి, వచ్చింది వచ్చింది.
2: హలో, ఏ ఊరు బాబు గదిలోకి వెళ్ళి మాట్లాడుకున్నారండి, వద్దులేని గోళం చెబుతుంటాయి, ఎవరాలు మాట్లాడుకోవడానికి ఇక్కడే సేఫ్టీ చెప్పండి. మీకు నాకు కాంప్రమైజేషన్ కుదిరితే ఒక ఆల్ తీసేస్తాను నేను, అదే మందే కాదండి ఒకటదే. మా ఊళ్ళో ఒక ఆడ మనిషి ఒక మగ మనిషి ఉన్నారండి, వాళ్ళిద్దరు భార్య భర్తలుగా సెలాం అడిగిపోతున్నారు, కానీ వాళ్ళిద్దరు భార్య భర్తలు కాదండి, వాళ్ళిద్దరు నిలబట్టారు
3: సెపరేషన్ కేసు అని మాత్రం.
2: వాళ్ళిద్దరికీ కలిపి కొడుకున్నారండి, ఆరు అసలు కొడుకు కాదండి, ఆరికి మెడికల్ కాలేజ్ సీట్ కావాలండి. ఎంత వద్ది
3: చెబుతాను, అంతేనా
2: అంతేనంటే మరొకటి ఉందండి, ఆడుకు మేమ ఉన్నాడండి, ఈరోజు డాక్టర్ కూడా ఆడికిత్తం లేదండి, ఆడు కాలు తీయాలండి, కాలు కాదండి మటై చేయించేసాం అనుకోండి, ఎంత వద్ది
3: అంతేనా
2: అంతేనంటే ఇంకా విషయాలు ఉన్నాయండి.
1: ఇంకా చాలా అలా వెళ్తూ ఉంటారు అన్నమాట. ఆయన చాలా పెద్ద లిస్ట్ చెప్పారు, అదంతా వేస్తే నాకు టైం అయిపోతుంది. బట్ ఇది ఒక వండర్ఫుల్ వండర్ఫుల్ హిట్ మూవీ. ఈ హిట్ మూవీలో ఇప్పుడు మీరు విన్న ఇద్దరు నెగటివ్ షేడ్స్ లో ఒక అతను చాలా ఫేమస్, ఎవరైనా చెప్పేస్తారు. ఇంకొక అతను పేరేంటి, సినిమా పేరేంటి తెలిస్తే స్టూడియోకి వెంటనే కాల్ చేసి చెప్పేసేయండి. అయితే ఇంత మంచి పాత వైపు వెళ్ళిపోయి ఒక పాత పాట వేసుకోకపోతే హౌ హౌ హౌ. నేను ఒక మంచి పాట లైనప్ చేశాను, ఎవరికైనా నచ్చ పోతే ఏమనుకోకండి, కానీ నాకైతే మాత్రం చాలా ఇష్టం ఈ పాట, విని ఎంజాయ్ చేసేసాయి నేను అలాంటి వాళ్ళే. హియర్ ఇట్ ఇస్ ఫర్ ఆల్ ఆఫ్ యూ.

0: జ్ఞాపకాలను తిరిగి తీసుకురావడం కోసము వేసిన పాట హోప్ఫుల్లీ యువర్ ఆల్ ఎంజాయింగ్. ఎవరైనా గనక ఒకవేళ ఏంటి పాట అనుకుంటే విలన్లు వేస్తున్నప్పుడు ఈ పాట వేయకపోతే తల్లి బిడ్డ న్యాయం చేసినట్టు ఉండదు కదా, అందుకని వేయాల్సి వస్తుంది. తప్పితే ఇంకేమి కాదు. అలాగే ఈ సార్ట్ ఆఫ్ సాంగ్స్ ని ఇష్టపడే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. అంటే నాకు చాలా ఇష్టం ఇట్లాంటి సాంగ్స్, నాలాంటి వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. అలా రిక్వెస్ట్ కూడా వస్తున్నాయి, ఈ పాట కావాలి, ఈ పాట వేయండి, ఎన్ని రోజులైంది ఈ పాట రేడియోలో విని అని. సో హోప్ఫుల్లీ ఆల్ ఆఫ్ యూ ఆర్ ఎంజాయింగ్. నేనైతే ఒక నెక్స్ట్ బిట్ రెడీగా పెట్టుకున్నాను, కానీ మనం బ్రేక్ కి చాలా దగ్గరలో ఉన్నామన్నమాట. సో నేనేమనుకున్నానంటే వై నాట్ వి క్విక్లీ హ్యావ్ అ లుక్ అట్ టెక్సస్ సొలాస్టిక్ క్రికెట్ బోర్డ్ ఛాంపియన్షిప్. ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద యునైటెడ్ స్టేట్స్ హై స్కూల్ క్రికెట్ హ్యాస్ ఫౌండ్ హోమ్ ఇన్ టెక్సస్. అది టెక్సస్ సొలాస్టిక్ అండి, అండ్ హ్యూస్టన్ లో జరుగుతుంది. మోర్ ఇన్ఫర్మేషన్ కోసం బ్రేక్ నుంచి రాగానే మనం బోర్డు మాట్లాడుకుందాము. ఈ క్రికెట్ బోర్డ్ స్టేట్ ఛాంపియన్షిప్ జులై 25th నుంచి జులై 27th వరకు జరుగుతుంది. యాజ్ ఐ సెడ్, విల్ టాక్ మోర్ అబౌట్ దిస్ ఆఫ్టర్ వి ఆర్ ఫ్రమ్ ద షార్ట్ బ్రేక్.
1: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
2: Yes sir.
1: రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
2: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం?
1: ఇట్స్ చాట్ తాలి అండ్ క్యాటరింగ్. యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజరాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
3: విజిట్ రాజరాజ్ kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
4: America వచ్చినప్పటి నుంచి Facebook లో గ్రూప్స్, WhatsApp లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
5: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీ with nripage.com. From businesses to non-profits, NRI Page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
6: నేను మీ ఆర్కి పట్నాయక్, అమెరికాలో మొట్టమొదటి 24/7 రేడియో రేడియో సోబియాని కొత్త ఫ్రీక్వెన్సీతో వస్తున్నారు. అదే 107.9 FM HD3 లో మీ అందరూ ఈ ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేసుకుని రేడియోని వినొచ్చు. గుడ్ లక్ రేడియో సురభి.
7: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
8: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
9: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
8: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిసి బెల్లవా, చీజ్ దోశ, పనీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆమ్కి పనీర్ టిక్కా, విచ్ అమీ కవా పరోటా.
9: ఏంది బ్రో, గండి చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
8: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఈస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dining, takeaway or full service catering.
10: Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham avatleda? Don't worry, G3 electronics can help you design a custom setup. Screen build cheyatam daggar nunchi acoustic wall setup varaku they will help you at an expert level. Valla highly specialized skills, calibration knowledge tho meeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
11: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
12: ఇప్పుడు నువ్వు చేసిన ఆఫర్ లెటర్లు
11: అవుతుంది బ్రో. ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
13: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
12: హలో, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? గ్రూప్ లో ఎవరేం సపోర్ట్ చేస్తారు?
14: What a day, I'm completely exhausted. Dinner plans enti?
15: Neem undaledi roju dinner ki. Dinner plans enti?
16: Every time okate question. Dinner plans enti? Answer matram chala simple. Madeira and masala. Simple chats to mithai, corporate lunch buffets nunchi, interesting weekend buffets daka. Step into Dallas's best Indian grill with succulent kebabs and slow cooked Mughlai curries beyond comparison. Madeira and masala, royal feast in every meal. 1900 Marketplace Boulevard, Suite 110, Irving, Texas. Visit madeiraandmasala.com.
17: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది.

0: అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. పల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి ఈస్ యువర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. పల్లెమరి ఫార్మ్స్, విజిట్ vvfactech.com or call 848-244-0213.
1: వెల్కమ్ బ్యాక్. మీరందరూ వింటున్నారు మీ ఆర్జే శ్రీకాంతితో హ్యాపీ అవర్ ఓన్లీ ఆన్ ద ఎయిర్ వేవ్స్ ఆఫ్ రేడియో సురభి 107.9 ఎఫ్ఎం. సౌండ్స్ లైక్ హోమ్. ఎస్, అండ్ ఈ రోజు మన కాన్సెప్ట్ విలన్స్ అద్భుతంగా, అత్యద్భుతంగా జరుగుతోంది. ఇలా జరుగుతూ పోతూ ఉంటే మనకి లాస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ శృతి అండ్ శ్రీరామ్ చెప్పేశారు. ముత్యాల ముగ్గు సినిమాలోది అండ్ రావు గోపాల్ రావు గారితో పాటు పక్కనున్న అతని పేరు చలం అని చెప్పారు. ఇది రైట్ ఆన్సరా రాంగ్ ఆన్సరా అంటే నాకు ఇంకో ఇద్దరు ముగ్గురు ఫోన్ చేసి కన్ఫర్మ్ చేస్తే చెప్తే నాకు తెలియదు అనమాట. నీకు ఎందుకు తెలియదు అంటే అది కూడా తెలియదు నాకు. సో ఎక్కువ మాడుకోకుండా మనం బ్రేక్ లోకి వెళ్ళిపోయే ముందు ఒక టెక్సస్ సోలాస్టిక్ క్రికెట్ బోర్డ్ ఛాంపియన్షిప్ గురించి చదువుకుంటున్నాం కాబట్టి లెట్ మీ కంటిన్యూ దాట్. ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద యునైటెడ్ స్టేట్స్, హై స్కూల్ క్రికెట్ హ్యాస్ ఫౌండ్ ఇట్స్ హోమ్ ఇన్ టెక్సస్. ఫాలో ద టెక్సస్ సోలాస్టిక్ క్రికెట్ బోర్డ్ స్టేట్ ఛాంపియన్షిప్ ఫ్రమ్ July 25th through July 27th at the Perrier View Cricket Complex in Houston. American school cricket starts here. If you want to learn more, you please log on to tscb.cricket. T for total, S for Seattle, C for carbon, B for board. tscb.cricket. దీనికి వెళ్ళిపోయి చూసేసేయండి. క్రికెట్ ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారని తెలుసు నాకు. అండ్ ఏ పార్క్ లో చూసినా మన వాళ్ళు ఒక మంచి పిచ్ వేసేసి బ్రహ్మాండంగా ఆటలేసుకుంటున్నారు. సమ్మర్ ని ఏ మాత్రం వేస్ట్ చేయకుండా సాటర్డేస్, సండేస్ అండ్ ఆల్ ఈవినింగ్స్ రెచ్చిపోయి ఆడేస్తున్నారు. ఈ క్రికెట్ ఆడుతున్న వాళ్ళందరికీ ఇళ్లలో పెళ్లాలను ఒకసారి ఇంటర్వ్యూ చేయాలనుంది నాకు. ఏంటండి మీ మనోభావాలు ఏంటి అని ఒకసారి ఇంటర్వ్యూ చేస్తే ఎలా ఉంటుందా అని ఒక చిలిపి ఆలోచన వచ్చింది. బట్ మన సెగ్మెంట్ కాంతం, స్టిక్ టు సెగ్మెంట్. ఎస్, ఈ నెక్స్ట్ బిట్ వేస్తాను నేను. మనం ఆల్మోస్ట్ ఇంకా లాస్ట్ హాఫ్ అన్ అవర్ లోకి వచ్చేసాము. ఆల్రెడీ టైమ్ స్టూడియో ఇస్ 8:40. సో ఈ బిట్ వేసి నేను ఐ క్విక్లీ మూవ్ టు ఇంకా కొత్త వాటిల్లోకి వచ్చేస్తాను. సో దట్ ఐ డోంట్ కంటిన్యూ దిస్ సెగ్మెంట్ ఫర్ టూ లాంగ్. ఈ బిట్ విన్నాక దీంట్లో ఇద్దరు నెగటివ్ షేడ్స్ ఉన్నారు. ఒక అతని పేరు మీరు ఇంతకు ముందు ఆల్రెడీ గెస్ట్ చేశారు, ఇంకొక అతను ఎవరు అనేది క్వశ్చన్. లిసన్ టు దిస్ వాయిస్.
2: అమ్మా కళ్యాణి, నీ జంట కన్నుల పండుగే ఉందమ్మా. ఏమైనా సరే అతను వదులుకోకు, పెద్దలు అటు వచ్చినా ఎదిరించు, తెగించు, తిరగబడు. ఆమె గొప్పతనం మాట మీద నిలబడు.
3: డబ్బు కన్నా, ఆస్తి కన్నా, కంటి కూర ఐదు కన్నా, కంబాల చెరువు కన్నా ప్రేమే గొప్పదని ప్రపంచానికి తెలియజేయలేమా?
2: నీ నాన్న దయతలిచి నీకు ఆస్తి స్థానం అనుకో, చెయ్యి. నీ డబ్బు నాకు కళ్ళు తోసిపుచ్చే కళ్ళదన్న పెళ్లి చేసు.
3: ఇద్దరు పెద్దల హద్దులు దాటేసి అంతస్తుల గోడలు దూకేసి ఆస్తుల అగాధాలు జమ చేసి క్రూరంగా ఎక్కడికైనా వెళ్ళిపోండి, మళ్ళీ రాకండి.
2: మా ఆశీర్వాదం నీకు ఎప్పుడు ఉంటుంది.
1: ఎవరు విన్న ఒక ఇద్దరు నెగటివ్ క్యారెక్టర్స్ ఉన్నారు ఈ ప్లే చేసిన బిట్ లో. ఒక అతని పేరు మీరు ఇంతకు ముందు ఆల్రెడీ గెస్ట్ చేశారు, ఇంకొక అతను ఇస్ అ న్యూ ఎడిషన్. ఎవరది, ఎవరు తెలిస్తే స్టూడియో కాల్ చేసి చెప్పేసేయండి. స్టూడియో నెంబర్ ఇస్ 9726361966. ఇప్పటి వరకు ఎన్నో సాంగ్స్ వింటున్నాం కదా, మంచి ఫాస్ట్ బీట్ సాంగ్స్. మధ్య మధ్యలో మన లక్ష్మి గారు లాంటి వాళ్ళు, మదన్ గారు లాంటి వాళ్ళు, కొంచెం మాలాంటి వాళ్ళ గురించి కూడా కొంచెం ప్రశాంతమైన పాటలు వేయండి అంటుంటే ఒక పాట లైనప్ చేసి పెట్టాను. కానీ ఈ కాల్ ఎవరో చూసేద్దాం. హలో అండి, మీరు రేడియో సురభికి కాల్ చేశారు, ఆన్ ఎయిర్ ఉన్నారు, ఎవరు మాట్లాడుతున్నారు?
4: హలో అండి,
1: పవన్ గారు చెప్పేసేయండి. ఆన్సర్ తెలుసా?
4: గొల్లపూడి మాత్రం లేదు.
1: గొల్లపూడి మాత్రే గారు సినిమా పేరు ఏమైనా గుర్తుందా? ఎస్, సుధాకర్ వరకు అయితే రైట్ ఆన్సర్. గొల్లపూడి మాత్రరావు గారు కూడా రైట్ ఆన్సర్. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. హోప్ యు ఆర్ ఎంజాయింగ్ ద సాంగ్స్ పవన్ గారు. థ్యాంక్ యూ. అది పవన్ గారు చెప్పేశారు, గెస్ట్ చేశారు. ఇంకా క్వశ్చన్ అయితే ఓపెన్ లో ఉంది. ఆ క్వశ్చన్ కి ఆన్సర్ ఇంకెవరికైనా తెలిస్తే కూడా స్టూడియో కాల్ చేసి చెప్పేసేయచ్చు. మీరు స్టూడియో నెంబర్ మీ అందరికీ తెలుసు. ఈ నెక్స్ట్ పాట లక్ష్మి గారి కోసం అండ్ కొంచెం లైట్ సాంగ్స్ వినే వాళ్ళ కోసం రిక్వెస్ట్ సాంగ్ దిస్ ఇస్. హోప్ఫుల్లీ యూ ఆల్ ఎంజాయ్ అలాంగ్ విత్ లక్ష్మి గారు.

0: Thank you so much, Lakshmi Garu, for requesting such a wonderful, wonderful melodious song. అది అది ఎన్నిసార్లు విన్నా, ఏంటో కొన్ని పాటలు పాత బావు కదా, అంటే బై చాలా సార్లు విన్నానులే అని అనిపించదు కదా, అది అలాంటి ఒక సాంగ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ రిక్వెస్టింగ్. అండ్ నేను కాలర్స్ కోసం ఇంకా వెయిట్ చేస్తాను. అండ్ కొంచెం కొత్త ఎరాలోకి వచ్చేద్దాము. నేను ఇప్పుడు వెయ్యబోయే సీన్ నెగటివ్ షేడ్ ఎవరు అనేది గొంతు గుర్తుపట్టంగానే చెప్పేస్తానని ఎక్కడో అనిపిస్తుంది. సినిమా పేరు తెలిసి చెప్పేసేయండి. ఓకే, సో హియర్ ఇట్ ఈస్. వినిపిస్తుంది, ఒక్క నిమిషం ఆగండి. ఫస్ట్ బొమ్మ వస్తుంది, తర్వాత సౌండ్ వస్తుంది టైప్ లో పెడుతున్నా.
1: రేపటి ఈ కళాకండ్ కాన్సెప్ట్ చూపురా. చెప్పు.
2: ఇగో ఈ పోరుడు ఇంట్లో పైకల్లికి వచ్చి కూర్చున్నాడు, గడి మీద మగ్గు మర్చిపోయినారట. చూసుకోనికి ఆకులు కుక్కిట్లా
1: చూస్తున్నారట. ఈ మైండ్ కూడా దరిద్రపు థాట్స్ ఉన్నాయి, కాకపోతే అవి బయటకు వచ్చినప్పుడు ఇంకా తెలుసుగా తయారవుతున్నాయి. పుట్టి ఈ కళాకారు
0: ఈ సినిమా, ఈ బిట్ ఏ సినిమాలోది? అండ్ ఈ బిట్ లో ఒక నెగటివ్ పర్సన్, అంటే విలన్ క్యారెక్టర్ ఉన్నారు. ఆయన గొంతు అన్ఫార్చునేట్లీ వినిపించలేదు, కానీ అతను చెప్పింది ఎంత కరెక్ట్. ప్రతి వాడి మనసులో నెగటివ్ థాట్స్ ఉంటాయి, కాకపోతే అవి ఒక్కొక్కరికి ఒక్క రకంగా బయటకు వస్తాయి. నేనైతే డైలాగ్ బాగా కరెక్ట్ అయ్యా. సో ఈ మూవీలో ఉన్న నెగటివ్ పర్సన్ పేరేంటి? చాలా ఫేమస్ మూవీ. దీంట్లో ఆయన డ్రాయింగ్ వేస్తూ ఉంటారు, నేను హింట్లు ఇస్తా కొంచెం. ఆయన ఆ నెగటివ్ షేడ్ ఎవరైతే ఉంటారో, ఆయనలో ఒక కళా హృదయం ఉంటుందన్నమాట. ఆ కళా హృదయాన్ని పోషించడం కోసం ఆయన డ్రాయింగ్ నేర్చుకుంటూ ఉంటారు. నేను డ్రాయింగ్ చూసిన వాళ్ళ రియాక్షన్ అనమాట, ఇది ఆయన టీమ్ రియాక్షన్. ఇది సినిమా పేరు తెలిస్తే స్టూడియో కాల్ చేసి చెప్పేసేయండి. ఈలోగా మనకి అన్నగారి పాట విన్నాక తమ్ముడు గారి పాట వినకపోతే ఎట్లా చెప్పండి? దిస్ ఈస్ ఫ్రమ్ భీమ్లా నాయక్ అండ్ దిస్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్.

0: ఎస్, మీరందరూ ఆ వండర్ఫుల్ సాంగ్ వింటుండగా మనకి కొంతమంది కాలర్స్ వచ్చారు. నేను కొన్ని కాలర్స్ అయితే మిస్ అయ్యాను, ఎందుకంటే నేను మిస్టర్ అపరిచితుడుతో మాట్లాడుతున్నాను. పేర్లు ఎందుకులేండి అన్నారు. అన్నాకి ఇంకేం మాట్లాడతాం, పేరు లేకపోతే మిస్టర్ అపరిచితుడు అనే చెప్పాల్సి వస్తుంది. సో అపరిచితుడు గారు ఫోన్ చేసి ఒక మంచి సాంగ్ రిక్వెస్ట్ చెప్పేస్తూ క్వశ్చన్ కి ఆన్సర్ కూడా చెప్పేశారు. అది కింగ్ మూవీ అండి, ఆయన పేరు శ్రీహరి అని. దట్ ఈస్ రైట్. సో ఆయన చెప్పిన సాంగ్ ఏంటో గబగబా టైప్ చేసి చూద్దాం. ఓకే, నేను కొడుతున్నాను. ఇంకా ఒక పని చేస్తాను, నేనేం చేస్తానంటే ఇంకొక కామెడీ బిట్ వేస్తాను, అది విని మీరు ట్రై చేయండి ఆన్సర్ చేయడానికి. ఆన్సర్ చేస్తే మనం ఆడుకుందాం. ఇంకా ఈ సినిమా పేరేంటి అని అడుగుతాం. ఓకే, లిజన్ టు దిస్. సౌండ్ రావట్లేదేంటి? ఓకే, పెట్టావు కదా నువ్వు.
1: ఏంటి ఈ మధ్య కనబడలేదే? కనబట్టలేదా? ఏ డాక్టర్ కన్నా చూపించుకోపోయావా? ముషీరాబాద్ జైల్లో కూడా ఇంతే. ఎప్పుడు కూర్చో, ఓల్డ్ ఫ్రెండ్స్ కదా, రోజు గుర్తొస్తుంటావయ్యా.
2: నేను మరీ అంతిదిగా కనపడుతున్నా నీకు?
1: అరే సీరియస్ గా చెప్తున్నానయ్యా. ఏంటి గెస్ట్లా?
2: అంటే గెస్ట్లేం కాదు, మా మామయ్య గారి పిల్లలు చార్మినార్ చూపించమని గొడవ పెడితే తీసుకొచ్చారు అన్నమాట.
1: మరే జెండా.
0: ఎస్, మీరు విన్న ఆ బిట్ ఏ సినిమాలోది? నెల్లూరు పెద్దారెడ్డి గారు ఇస్ ద హింట్. ఓకే, ఆ మీరు విన్న ఆ బిట్ మన బ్రహ్మానందం గారు చేసిన ఆ సినిమా పేరేంటి? ఇన్ని హింట్లు ఇచ్చాక ఎవడు చెప్పుకుని ఉంటాడు కాంతి అంటారా? ట్రై చేయండి. ఈలోగా మన మిస్టర్ అపరిచితుడు అడిగిన ఈ పాట, హోప్ఫుల్లీ ఐ పిక్ ద రైట్ వన్. ఇఫ్ ఐ ఎమ్ రాంగ్ ప్లీజ్ కైండ్లీ ఎక్స్క్యూజ్ మీ, బట్ ఇట్ సీమ్స్ టు బి ఎ వెరీ వెరీ న్యూ సాంగ్. ఇట్ జస్ట్ గాట్ రిలీజ్డ్, నా ప్రకారం అయితే ఒక 2 డేస్ బ్యాక్ అనే ఉంది. హోప్ఫుల్లీ యూ ఆల్ ఎంజాయ్ దిస్.
3: కొడుకు ఇవాళ రేపు ఏడాది అనిపిస్తలేడేంది పోరాడు? ఎప్పుడు చూసినా నీ అంటేనే ఎదురుతుంటాడు కదా. ఏందే ఏం చెప్తలేవు? ఏమైనా అయిందా ఏంది?

0: అది నా పిల్లం సర్పంచ్ కూతురు నరసింహస్వామి గుళ్ళా ధూమ్ధామ పెళ్లి చేసుకున్నాను. దాన్ని పువ్వుల పెట్టి చూసుకున్నా నెత్తిల పెట్టి చూసుకున్నా. దాని మీద ఎవరి కన్ను పడినా దాని కంట్లకెళ్ళి నీరొచ్చిన బిడ్డ ఒక్కొక్కని పొట్టు పొట్టు లేపి లేపి కొడతా చూడు, బొక్క లిరగొట్టి బొంద పెడతా.
1: వావ్, వాట్ ఎ సాంగ్, వాట్ ఎ సాంగ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అపరిచితుడు గారు, పేరు చెప్పుంటే ఇంకా బాగుండేది. థ్యాంక్ యూ సో సో మచ్ ఫర్ రిక్వెస్టింగ్ దట్ సాంగ్. అండ్ అది రిలీజ్ అయ్యి చాలా 2 డేస్ అవుతుంది అని నాకు అనిపిస్తుంది. అంటే నేను కరెక్ట్ సైట్ చూస్తున్నా లేదో నాకు ఇంకా ఐడియా లేదు. హోప్ఫుల్లీ ఇట్ బికమ్స్ అ హ్యూజ్ హ్యూజ్ హిట్ ఫర్ రాహుల్ సిప్లిగంజ్. అండ్ రాహుల్ సిప్లిగంజ్ గురించి నాకు ఎక్కువ తెలియదు, ఐఎమ్ నాట్ ఫ్రమ్ దట్ తెలంగాణ సైడ్. బట్ when I was watching his Big Boss, nenu atani deeniki personality ki chala huge fan anamata. The way how he played the game, the way how he won, ante chala samachala krutamu. Apart from that, I really don't have any memories or anything. Konni konni saal majlo aina paatlu naaku chala nachina paatlu unnayi ani vinaku bondai. And this I think is a new one. Hopefully it is a wonderful wonderful hit, successful song ga nirvalani korukuntu all the very best for Rahul Sipriganj and his team. సో ఈ రోజు మనం ఇలా సరదాగా మాట్లాడుకుంటూ విలన్స్ గురించి మాట్లాడుకుంటూ ఇంత మంచి షో చేయగలిగాము అంటే అది కేవలం శ్రోతల వల్లే సాధ్యమవుతుంది. మీరు వినడం, మీరు నేను అడిగిన క్వశ్చన్స్ కి తిరిగి ఆన్సర్ చేయడము, అండ్ మీరు ఇచ్చిన ఆ ఎంకరేజ్మెంట్. నాకు కొంతమంది ఎలాంటి షోస్ చేయాలి అంటే ఐడియాస్ కూడా ఇచ్చారు, విచ్ ఇస్ వెరీ వెరీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ సమ్ వండర్ఫుల్ ఐడియాస్. అండ్ ఆ ఐడియాస్ తోటి ఐ విల్ కంటిన్యూ టు డూ మోర్ అండ్ మోర్ షోస్ నెక్స్ట్ వీక్. అండ్ హోప్ఫుల్లీ యూ ప్లీజ్ బీ కనెక్టెడ్ విత్ మీ ఆన్ ఇన్స్టాగ్రామ్. ఐ విల్ బి శ్రీకాంతి పోత ప్రగడ, ఆర్జీ అండర్ స్కోర్ శ్రీకాంతి పోత ప్రగడ. ఆర్ యూ కెన్ ఆల్సో వాచ్ మీ ఆన్ రేడియో సురభి, ఇన్స్టాగ్రామ్ లో ఉన్నాం మేము. అండ్ యూ కెన్ సెండ్ మీ సమ్ మెసేజెస్ సేయింగ్ నెక్స్ట్ ఇది ప్లే చేయండి, ఇది చేయండి. ఎస్, వీ కెన్ టాక్ అలాట్, వీ కెన్ టాక్ అలాట్. నేనైతే చాలా రీల్స్ చేస్తూ ఉంటాను. రీల్స్ చూడడం కోసం నేను చేయమనట్లేదు, మీ ఐడియాస్ షేర్ చేయడం కోసం చేయమంటున్నాను. సరే, ఇట్స్ ఆల్మోస్ట్ ఎండ్ ఆఫ్ ద షో అని చెప్పేసేయచ్చు. నేను ఒక పాట వేసి సైన్ ఆఫ్ చేసేస్తాను. అండ్ టుడే ఇస్ అ వండర్ఫుల్ డే. Make sure you're all laughing. This is happy hour. Kontamandi ippude an cheptunnaru manna ekku maadichandi ippude bayitku vastunnanu ani last caller evaro. Yes, happy ga enjoy cheyandi. Life is too short, or whatever life it is, enjoy. Make sure you're having the best moments, every moment enjoy cheyandi. Navandi endukante mee navvu evarku okaliki oka favorite sound ayi untundi. Like na chinna babies laugh sound is my favorite sound. మా పిల్లలు మా ఫ్యామిలీస్ లాఫ్ చేస్తే నాకు చాలా ఇష్టం అనమాట ఆ సాంగ్. అట్లాగా మీ లాఫ్ ఎవరికో నచ్చుతుంది, మీ నవ్వు మీ చిరునవ్వు ఎవరికైనా ఒకళ్ళకి చాలా హ్యాపీనెస్ ఇస్తుంది ఆ సాంగ్. సో అందరూ నవ్వుకుంటూ ఉండండి, అందరు నవ్వుతూ ఉండండి, హ్యాపీగా ఉండండి, సంతోషంగా ఉండండి. సర్వే జన సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. విత్ దిస్ లాస్ట్ సాంగ్ ఐ విల్ బి సైనింగ్ ఆఫ్, అండ్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ ద షో. హోప్ఫుల్లీ యూ ఎంజాయ్ దిస్ సాంగ్. గుడ్ నైట్, శుభరాత్రి.
2: థ్యాంక్ యూ. కానీ కొంచెం తప్పు నా వైపు ఉంది.
0: తప్పు మొత్తం నీ వైపు ఉన్నా కూడా నేను నీ వైపే ఉండేవాడిని.

Radio Surabhi Time Check. Studio Lo Time, 9 p.m.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Mera tumhara hamara pyar sabka favorite India Bazaar.
2: Gata 24 ella nunchi India Bazaar manandarki kavalsina vastulu anni andistu. It has grown on us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.
3: तत्र खलु ईमानि अष्टौ आहार विधि विशेष आयतनानि भवन्ति अनि आयुर्वेदं चेप्तोंदि. अंटे आहारं अनेदि केवलं फुड् कादु, इट्स् अ पर्फेक्ट् बालन्स्. देशकालमान परिस्थितुलु, प्रकृति, दानि पडिनचे विधानं, इवन्नी कूडा तोडवुतायि. अला चूस्ते मन रूट्स् फार्मिंग् लो उन्नायि, बट् वी मूव्ड् आन्. स्टिल् मन मनसुलु पच्चनि पंट पोलाल्लो चिक्कुकुपोयि उन्नायि. सो लेट्स् गेट् बैक् टु अवर् रूट्स् विथ् वीवीएफ् एग्टेक् ऐएन्सी. पल्लेमारि फार्म्स् बिलीव्स् दट् फार्मिंग् इस् नाट् बैक्वर्ड्, इट् ईस् द फ्यूचर्. वीवीएफ् एग्टेक् ऐएन्सी is your calling for farming. Pallimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
4: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada.
5: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Mee business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina, full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
6: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏమైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దట్ టూ జస్ట్ వన్ స్టాప్ షాప్. ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్, రోటీస్ టు ఎవ్రీ డే పూజ ఎసెన్షియల్స్, one name to go, Hareli. Hareli, bringing the taste of home closer to you.
7: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీప్రీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: డు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: ట్విట్టర్ వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా. సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRIPage.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, NRI పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ NRIPage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
1: Hi guys, this is Ravi Shankar, Radio Surabhi, first 24/7 Telugu radio in United States, 107.9 FM, HD3 quality to meeku marinta cheru kaapotham. Keep listening to me Nestam Radio Surabhi.
2: You're listening to Radio Surabhi, 107.9 FM, HD3.
3: Hey Bindu, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
4: చందు, మరి వండనా?
3: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల.
4: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 whistles లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
3: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
5: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
6: Yes sir.
5: రాజరాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాళీ, ఆప్షన్ సి తాళీ ఓన్లీ అండ్ ఆప్షన్ డి చాట్ తాళీ అండ్ క్యాటరింగ్.
6: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం?
5: ఇట్స్ చాట్, తాళీ అండ్ క్యాటరింగ్. యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజరాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాళీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంతంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
7: విజిట్ రాజరాజ్ kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
8: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీపీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3Electronics.com or call Nanda G3 at 919-491-4514.
9: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ VVF యాక్టెక్ INC. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. VVF యాక్టెక్ INC ఈస్ యూర్ calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీనీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్.
3: అట్లా నవ్విసేసి పారిపో మాకే బాబు. మీరేంట్రా నన్ను చూస్తున్నారు? ఎవడి డప్పుడు కొట్టనా?

0: అందరికి నమస్కారం. నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే మర్యాద. అండ్ బెస్ట్ ఆఫ్ ఆల్, ఇట్ అవాయిడ్స్ కంప్లైంట్స్.
2: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సి is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
3: Mera tumhara hamara pyar sabka favorite India Bazaar.
4: Gata 24 gendla nunchi India Bazaar manandarki kavalsina vastulu anni andistu, it has grown on us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.
5: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 Electronics.com ఆర్ కాల్ నందా G3 అట్ 919-491-4514.
6: అమెరికా వచ్చిన ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
7: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI పేజ్.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, NRI పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ NRIPage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
8: From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: డు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

ശരണമയ്യപ്പ. തള്ളിക്കട്ട്.

0: విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యువర్ కాలింగ్ ఫర్ ఫార్మింగ్. మల్లెమారి ఫార్మ్స్, విజిట్ vvfactech.com or call 848-244-0211. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీప్రీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ g3electronics.com or call NandaG3 at 919-491-4514.
1: Hello, namaste, this is KTR and you're listening to me on Radio Surabhi. Congratulations on being the first radio station, Radio Surabhi. I hope you continue to grow, I hope you continue to reach more and more households, more and more ears. So I hope you go conquer the world.
0: Radio Surabhi, Dallas' the number one Telugu station, OG Telugu Radio, only on 107.9 FM HD3.
2: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ ఎన్ఆర్ఐ పేజ్ .com ఆర్ కాంటాక్ట్ గోపాల్ పొన్నంగి అట్ 214-868-7538.
3: ఈ రోజు ఎక్కడికొచ్చా అక్క?
4: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
3: అక్క, లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
4: ఇంకా వేరు చేస్తావంటే ప్లేట్ తీసుకో.
0: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999. అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
5: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
6: హాయ్ గైస్, దిస్ ఇస్ శైలిన.
5: హాయ్, నేను మీ తేజ సజ్జ.
6: టు లిసన్ టు రేడియో సురభి
5: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
5: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్, 107.9 FM HD3.

0: హల్వా?
1: నా ఫేవరెట్.
0: ఎప్పటి నుంచి
1: నువ్వు చేసినావు కదా?
0: చెప్పనే లేదు.
1: నువ్వు చేయలేదు, అందుకే నేను చెప్పనే లేదు.
0: జూలియట్
1: రిటర్న్ గిఫ్ట్.

0: ఇప్పుడు నువ్వు కూడా.
1: చివరి జీవితాన్ని గుర్తించేసినావు కదా జూలియట్.
2: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
3: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
4: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
3: హాయ్, నేను మీ తేజ సజ్జా.
4: టు లిసన్ టు రేడియో సురభి
3: 107.9 HD3
2: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా
3: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ C is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213. Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo ardham avatleda? Don't worry. G3 Electronics can help you design a custom setup. Screen build cheyatam daggar nunchi acoustic wall setup varaku, they will help you at an expert level. Vaalla highly specialized skills, calibration knowledge tho meeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
2: Ade 9 to 5, same desk, same routine. Me entrepreneurial journey modal pettandi India Bazaar to. Be your own boss and run a thriving grocery business. Fresh produce nunchi authentic Indian essentials varaku India Bazaar meek andistundi the brand and the support for a perfect success story. For more information, call or visit indiabazaarfranchisee.com. India Bazaar Franchisee, your business, your future. Starting today.
3: రేడియో సురభి సివిక్ సిగ్నల్. హెల్ప్ ఈస్ హియర్ ఇన్ టెక్సస్. ఒక్కోసారి మనం లైఫ్ లో టఫ్ సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తాం అండ్ ఇట్ కెన్ బి డాంటింగ్. డొమెస్టిక్ వైలెన్స్, ఇమిగ్రేషన్ క్వశ్చన్స్, థ్రెట్ టు సేఫ్టీ, ఇలాంటప్పుడు రీచ్ అవుట్. సపోర్ట్ ఈస్ క్లోజర్ దాన్ యూ థింక్. ఫర్ లీగల్ గైడెన్స్ రీచ్ అవుట్ టు ఆర్గనైజేషన్స్ లైక్ రైజెస్ అండ్ అమెరికన్ గేట్వేస్. యువర్ లోకల్ పోలీస్ డిపార్ట్మెంట్ ఈస్ దేర్ ఫర్ సేఫ్టీ. డోంట్ హెసిటేట్ టు కాల్ 911 ఇన్ ఎమర్జెన్సీస్. ఫర్ డిస్క్రిమినేషన్ ఆర్ వర్క్ ప్లేస్ కన్సర్న్స్, కనెక్ట్ విత్ ద టెక్సాస్ వర్క్ ఫోర్స్ కమిషన్. అండ్ ఫర్ సిటీ లెవెల్ సపోర్ట్, యువర్ లోకల్ సిటీ ఆఫీసర్స్ అండ్ కమ్యూనిటీ సెంటర్స్ ఆర్ ఆల్వేస్ అవైలబుల్ టు గైడ్ యూ. స్టే ఇన్ఫార్మ్డ్, స్టే కనెక్టెడ్, బికాస్ హెల్ప్ ఇస్ always within reach.
4: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
5: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
6: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
7: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
8: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీనీలా.
7: హాయ్, నేను మీ తేజ సజ్జా.
8: టు లిసన్ టు రేడియో సురభి
7: 107.9 HD3.
6: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
7: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్
0: 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సచ్చా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న. రెడీయా? Yes sir. రాజురాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాళీ, ఆప్షన్ సి తాళీ ఓన్లీ అండ్ ఆప్షన్ డి చాట్ తాళీ అండ్ క్యాటరింగ్.
1: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాళీ అండ్ క్యాటరింగ్.

0: అమెరికాలో తెలుగునేస్తం.
1: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
2: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీప్రీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ జీప్రీ ఎలక్ట్రానిక్స్ .com ఆర్ కాల్ నందా జీప్రీ అట్ 9194914514. తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ ఈస్ యూర్ calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
3: America వచ్చినప్పటి నుంచి Facebook లో groups, WhatsApp లో groups, updates కోసం ఒక్క ప్లేస్ లేదు. My phone is always buzzing with notifications. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే how convenient కదా.
2: Say hello to NRI page. మన Indians కి the digital marketing platform. Indian community కి full on information hub. మీ business Indian audience కి reach అవ్వాలన్నా social media promotions కోసమైనా, weekly news letters kosamaina, full visibility guaranteed with nripage.com. from businesses to non-profits, NRI page is the place to be. For more information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

పనివాడు, వెతికితలు చదువు చేనాడు, తల ఎత్తుకునే మనగాడు, భూమిని చీల్చే ఆయుధమే ఒకటి ఒక్కడు మొనగాడు, భూమి మెచ్చిన పనివాడు.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అలో బాగా చలిగా ఉంది దుప్పటి కప్పండ్రా.
1: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
2: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
3: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
2: హాయ్, నేను మీ తేజ సచ.
3: డు లిసన్ టు రేడియో సురభి
2: 107.9 HD3,
1: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
2: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: concert Dallas lo Saturday 25th July na Comerica Center lo 6 PM onwards. Brought to you by Decibels Audio and Visual Vibe.
1: Hurry up and book your tickets at tinyurl.com/mmkiravani show.
0: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ,

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: to Radio Surabhi 107.9 FM HD3.
1: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
2: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
3: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
2: హాయ్, నేను మీ తేజ సజ్జ.
3: డు లిసన్ టు రేడియో సురభి
2: 107.9 HD3.
1: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
2: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్
0: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Konni paatalu chevulu thaaki vellipo gundela daaka chere prayanam adi.
0: Like memories,
4: gurtukostunnai.
0: Like love. Life moments.
3: And ippudu ee anubhutulanni oka chota cherthe,
0: how can we miss that experience?
5: MM Keeravani live in concert.
0: Yes, mana Keeravani garu live in concert Dallas lo Saturday 25th July na America Center lo 6 pm onwards. Brought to you by Decibels Audio and Visual Vibe.
3: Hurry up and book your tickets at tinyurl.com/mmkeeravanishow.
6: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్, మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్.

0: కాబట్టి ఒక్కటే సొల్యూషన్ రేడియో సురభి అమెరికాలో తెలుగు నేస్తం.
1: యు ఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 ఎఫ్ఎం HD3.
2: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీపీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3Electronics.com ఆర్ కాల్ నందా G3 అట్ 9194914514. తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ VVF AgTech INC. Vallemari Farms believes that farming is not backward, it is the future. VVF AgTech INC is your calling for farming. Vallembari Farms, visit vvfagtech.com or call 848-244-0213.
3: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
4: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
3: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
4: హాయ్, నేను మీ తేజ సజ్జ.
3: టు లిసన్ టు రేడియో సురభి
4: 107.9 HD3.
3: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
4: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్
1: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
0: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
0: డు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. వల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ANC is your calling for farming. Vallimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
2: Mera tumhara hamara pyar sabka favorite India Bazaar.
3: Gata 24 edla nunchi India Bazaar manandarki kavalsina vastulu anni andistu, it has grown on us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.
4: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
5: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
6: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
7: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 Electronics.com ఆర్ కాల్ నందా G3 అట్ 919-491-4514.
8: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
9: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
10: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
9: హాయ్, నేను మీ తేజ సజ్జ.
10: టు లిసన్ టు రేడియో సురభి
9: 107.9 HD3,
8: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
9: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: కొన్ని పాటలు చెవులను తాకి వెళ్ళిపో, గుండెల దాకా చేరే ప్రయాణం అది.
0: లైక్ మెమరీస్,
4: గుర్తుకొస్తున్నాయి.
0: లైక్ లవ్, లైక్ లైఫ్ మోమెంట్స్.
3: అండ్ ఇప్పుడు ఈ అనుభూతులన్నీ ఒక చోట చేరితే
0: హౌ క్యాన్ వి మిస్ దట్ ఎక్స్పీరియన్స్?
5: ఎంఎం కీరవాణి లైవ్ ఇన్ కాన్సర్ట్.
0: Yes, మన కీరవాణి గారు లైవ్ ఇన్ కాన్సర్ట్ డాలస్ లో సాటర్డే 25th జూలై నా అమెరికా సెంటర్ లో 6 PM ఆన్వర్డ్స్. బ్రాట్ టు యు బై డెసిబెల్స్ ఆడియో అండ్ విజువల్ వైబ్.
3: హరి అప్ అండ్ బుక్ యువర్ టికెట్స్ అట్ tinyurl.com/mmkiravani show.
6: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
7: Yes sir.
6: రాజులాస్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలి, ఆప్షన్ సి తాలి ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలి అండ్ క్యాటరింగ్.
7: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాలి అండ్ క్యాటరింగ్.
6: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజులాస్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంత అంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
8: విజిట్ రాజులాస్ Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
9: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర. రేడియో సురభి మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా 107.9 FM HD3 లో మీకు చేరువవుతుంది. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
2: You're listening to Radio

0: 3electronics.com or call Nanda G3 at 919-491-4514. Tatra khalu imani ashtau ahara vidhi vishesha ayatanani bhavanti ani ayurvedam cheptondi. Ante aharam anedi kevalam food kadu. It's a perfect balance. Desa kalamana paristhitulu prakruti dani pandiche vidhanam ivanni kuda todavutai. Ala chuste mana roots farming lo unnai. But we moved on. Still mana manasulu pachchani panta polallo chikkukupoyi unnai. So let's get back to our roots with VVF AgTech Inc. Palemari Farms believes that farming is not backward, it is the future. VVF AgTech Inc. is your calling for farming. Palemari Farms, visit vvfagtech.com or call 848-244-0213.
1: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
2: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
1: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
2: హాయ్, నేను మీ తేజ సజ్జ.
1: టు లిసన్ టు రేడియో సురభి
2: 107.9 HD3,
1: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
2: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: సలిదాగనిది రేగినది సరసకురానా.
1: కలతీరదులే తెలవారదులే ఇది చక్కని చిక్కని చక్కిలి గిలి చలి చంపుతున్న చమక్కులో చెలి చెంతకొచ్చింది.
2: చెలి చంద

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. పల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Pallimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
2: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
1: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీప్రీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ జీప్రీ ఎలక్ట్రానిక్స్ .com ఆర్ కాల్ నందా జీప్రీ అట్ 9194914514.
3: మేరా తుమ్హారా హమారా ప్యార్ సబ్కా ఫేవరెట్ ఇండియా బజార్.
1: గత 24 ఏళ్ల నుంచి ఇండియా బజార్ మనందరికీ కావాల్సిన వస్తువులు అన్ని అందిస్తూ, ఇట్ హాస్ గ్రోన్ ఆన్ us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.
4: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
5: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
6: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
5: హాయ్, నేను మీ తేజ సచా.
6: టు లిసన్ టు రేడియో సురభి
5: 107.9 HD3.
4: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
5: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Konni paatalu chevulu daaki vellipo gundala daaka chere prayanam adi.
0: Like memories.
4: Gurtukostunnai.
0: Like love. Like life moments.
3: And ippudu ee anubhutulanni oka chota cherthe,
0: how can we miss that experience?
5: MM Keeravani live in concert.
0: Yes, mana Keeravani garu live in concert Dallas lo Saturday 25th July na America Center lo 6 PM onwards. Brought to you by Decibels Audio and Visual Vibe.
3: Hurry up and book your tickets at tinyurl.com/mmkeeravanishow.
6: IPL మ్యాచెస్ అయినా, కొత్త మూవీ రిలీజ్ అయినా, న్యూస్ ఏదైనా, టైం ఏదైనా, ఇదిగా తోడుగా రేడియో సురభి అమెరికాలో తెలుగులోస్తాం.
2: యు ఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
7: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
8: ఎస్ సార్.
7: రాజురాజ్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలీ, ఆప్షన్ సి తాలీ ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలీ అండ్ క్యాటరింగ్.
8: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ లో ఎలా ఉంటాం? ఇట్స్ చాట్ తాలీ అండ్ క్యాటరింగ్.
7: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజురాజ్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంతంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
9: విజిట్ రాజురాజ్ kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
10: Tatra khalu imani ashtau ahara vidhi vishesha ayatanani bhavanti ani ayurvedam cheptundi. Ante aharam anedi kevalam food kadu, it's a perfect balance. Desa kalamana paristhitulu, prakruti dani padniche vidhanam, ivanni kuda todavutai. Ala chuste mana roots farming lo unnai, but we moved on. Still mana manasulu pachani panta polallo chikkukupoyi unnai. So let's get back to our roots with VVF Agtech Inc. Palemari Farms believes that farming is not backward, it is the future. VVF Agtech Inc. is your calling for farming. Palemari Farms, visit vvfagtech.com or call 848-244.

0: ఉండాలన్నా, సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ డాట్ కామ్. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ ఎన్ఆర్ఐ పేజ్ డాట్ కామ్ ఆర్ కాంటాక్ట్ గోపాల్ పొన్నంగి అట్ 214-868-7538.
1: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
2: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
3: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
2: హాయ్, నేను మీ తేజ సజ్జా.
3: టు లిసన్ టు రేడియో సురభి
2: 107.9 HD3,
1: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
2: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: tego cię ma.
1: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
2: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
3: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
2: హాయ్, నేను మీ తేజ సజ్జ.
3: డు లిసన్ టు రేడియో సురభి
2: 107.9 HD3.
1: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
2: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

ఇప్పటి నుంచి నాకు కూడా నీలాగే వినపడదు. అది మనిద్దరి ప్రపంచం ఇంకా ఒకటే. ప్రేమంటే మాటలో చెప్పడం కాదు, చేతుల్లో చూపించడం అని నిరూపిస్తాం. నిశ్శబ్దంలో గట్టిగా ప్రేమిస్తాం. ప్రామిస్.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: డూ లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్.
0: రేడియో సురభి టైం చెక్. స్టూడియోలో టైం 4 AM.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
2: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
1: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీది వడ, ఏ టు బి ఎక్స్క్లూడ్ స్పెషల్ థాలి, బిస్ వెళ్ళవా, చీజ్ దోశ, అన్ని దోశ, హంచిలి గార్లిక్ లోటస్, హంచి పని టిక్కా, చమి కబాబ్ పరోటా.
2: ఏంది బ్రో, గండి చెప్పిన నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
1: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్?
3: హలో డాలస్, వి ఆర్ ది అన్డిస్ప్యూటెడ్ లీడర్స్ ఇన్ ద రేడియో స్పేస్. యు నో, వి ఆర్ రేడియో సురభి.
4: రేడియో సురభి.
3: రేడియో సురభి.
0: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
3: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
5: కొన్ని పాటలు చెవులను తాకి వెళ్లిపోవు, గుండెల దాకా చేరే ప్రయాణం అది.
6: లైక్ మెమరీస్,
7: గుర్తుకొస్తున్నాయి.
6: లైక్ లవ్. Life moments.
5: And ippudu ee anubhutulanni oka chota cherthe,
6: how can we miss that experience?
8: MM Keeravani live in concert.
6: Yes, mana Keeravani garu live in concert Dallas lo Saturday 25th July na America Center lo 6 PM onwards. Brought to you by Decibels Audio and Visual Vibe.
5: Hurry up and book your tickets at tinyurl.com/mmkeeravanishow.
9: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
10: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
9: అక్క, లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క,
10: ఇంకా వెయిట్ చేస్తావేంటి? లెట్ తీసుకో.
11: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
9: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
12: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ ఎన్ఆర్ఐ పేజ్ .com or contact Gopal Ponnangi at 214-868-7538.
13: You're
0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
2: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
1: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీది వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్ వెళ్ళవా, చీజ్ దోశ, అన్ని దోశ, హంచిలి గార్లిక్ లోటస్, హంకి పని టిక్కా, చమి కబాబ్ పరోటా.
2: ఏంది బ్రో, గండి చెప్పిన నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
1: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనందవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనందవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dine in, take away or full service catering.
3: Hello Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
4: Radio Surabhi.
3: Radio Surabhi.
0: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
3: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
5: కొన్ని పాటలు చెవులను తాకి వెళ్లిపోవు, గుండెల దాకా చేరే ప్రయాణం అది.
6: లైక్ మెమరీస్,
7: గుర్తుకొస్తున్నాయి.
6: లైక్ లవ్. లైక్ లైఫ్ మూమెంట్స్.
5: అండ్ ఇప్పుడు ఈ అనుభూతులన్నీ ఒక చోట చేరితే,
6: హౌ క్యాన్ వి మిస్ దట్ ఎక్స్పీరియన్స్?
8: MM Keeravani లైవ్ ఇన్ కాన్సర్ట్.
6: Yes, మన కీరవాణి గారు లైవ్ ఇన్ కాన్సర్ట్ డాలస్ లో సాటర్డే 25th జులై నా అమెరికా సెంటర్ లో 6 PM ఆన్వర్డ్స్. బ్రాట్ టు యూ బై డెసిబెల్స్ ఆడియో అండ్ విజువల్ వైబ్.
5: హరి అప్ అండ్ బుక్ యువర్ టికెట్స్ ఎట్ tinyurl.com/mmkeeravanishow.
9: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
10: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
9: అక్కా లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్కా అక్కా
7: ఇంకా వెయిట్ చేస్తావేంటి? రెడ్ తీసుకో.
11: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు. రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
9: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా. సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్. ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ ఎన్ఆర్ఐ పేజ్ .com or contact Gopal Ponnangi at 214-868-7538.
14: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
15: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
16: భయా ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
15: యాక్చువల్లీ దేర్ మెనీ ఆఫీ ఈ దోశ, మీద కూడా ఏ టు బిక్స్ యూడ్ స్పెషల్ థాలి, మిస్ వెళ్ళవా, చీజ్ దోశ, పనీర్ దోశ, అన్ని చిల్లి గార్లిక్ లోటస్ అండ్ ఆంటీ పనీటిక్కా, విచ్చామి కవా పరోటా.
16: ఏంది బ్రో గండి చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
15: ఇంకా ఉన్నాయి చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్ జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఈజ్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dine in, take away or full service cut.
17: Hello Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
18: Radio Surabhi.
19: Radio Surabhi.
0: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
17: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
5: కొన్ని పాటలు చెవులను తాకి వెళ్ళిపో, గుండెల దాకా చేరే ప్రయాణం అది.
17: లైక్ మెమరీస్,
20: గుర్తుకొస్తున్నాయి.
17: లైక్ లవ్, లైఫ్ మోమెంట్స్.
5: అండ్ ఇప్పుడు ఈ అనుభూతులన్నీ ఒక చోట చేరితే
17: హౌ క్యాన్ వి మిస్ దట్ ఎక్స్పీరియన్స్?
8: ఎంఎం కీరవాణి లైవ్ ఇన్ కాన్సర్ట్.
17: Yes, మన కీరవాణి గారు లైవ్ ఇన్ కాన్సర్ట్ డాలస్ లో సాటర్డే 25 జూలై నా కోమెరికా సెంటర్ లో 6 PM ఆన్వర్డ్స్. బ్రాట్ టు యూ బై డెసిబెల్స్ ఆడియో అండ్ విజువల్ వైబ్.
5: హరి అప్ అండ్ బుక్ యువర్ టికెట్స్ అట్ tinyurl.com/mmkiravani show.
9: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
10: వీళ్ళు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
9: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
7: ఇంకా వెయిట్ చేస్తావేంటి? రెడ్ తీసుకో.
11: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు. రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 972-879-7999.
9: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
17: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్. ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ ఎన్ఆర్ఐ పేజ్ .com or contact Gopal Ponnangi at 214-868-7538.
14: అమెరికాలో మొట్టమొదటి 24/7 రేడియో సురభి అని ఒక కొత్త ఫ్రీక్వెన్సీ తోస్తున్నారు, అదే 107.9 FM HD3 లో. మీ అందరూ ఈ ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేసుకుని రేడియో వినొచ్చు. గుడ్ లక్ రేడియో సురభి.
18: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3. చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
2: బయా ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
18: యాక్చువల్లీ దేర్ మెనీ హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్వెళ్ళవా, చీజ్ దోశ, పనీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, అంకి పనీర్ టిక్కా, చమి కబాబ్ పరాటా.
2: ఏంది బ్రో గన్ని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
18: ఇంకా ఉన్నాయి చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్ జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలీషియస్ అండ్ మేడ్ విత్ కేర్. ఏ టు బి texas.com, పర్ఫెక్ట్ ఫర్ డైనింగ్, టేక్ అవే ఆర్ ఫుల్ సర్వీస్ కార్డ్.
19: Hello Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
20: Radio Surabhi.
21: Radio Surabhi.
0: Radio Surabhi 101.9 HD3 is your channel. Be an RJ, book an ad.
19: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
5: కొన్ని పాటలు చెవులను తాకి వెళ్లిపో, గుండెల దాకా చేరే ప్రయాణం అది.
19: లైక్ మెమరీస్,
22: గుర్తుకొస్తున్నాయి.
19: లైక్ లవ్, లైక్ లైఫ్ మోమెంట్స్.
5: అండ్ ఇప్పుడు ఈ అనుభూతులన్నీ ఒక చోట చేరితే
19: హౌ క్యాన్ వి మిస్ దట్ ఎక్స్పీరియన్స్?
23: ఎంఎం కీరవాణి లైవ్ ఇన్ కాన్సర్ట్.
19: Yes, మన కీరవాణి గారు లైవ్ ఇన్ కాన్సర్ట్ డాలస్ లో సాటర్డే 25th July నా అమెరికా సెంటర్ లో 6 PM ఆన్వర్డ్స్. బ్రాట్ టు యు బై డెసిబెల్స్ ఆడియో అండ్ విజువల్ వైబ్.
5: హరి అప్ అండ్ బుక్ యువర్ టికెట్స్ ఎట్ tinyurl.com/MM కీరవాణి షో.
24: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
10: నువ్వు బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
24: అక్క, లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
7: ఇంకా వెయిట్ చేస్తావేంటి? ప్లేట్ తీసుకో.
11: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
24: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
17: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ ఎన్ఆర్ఐ పేజ్ .com or contact Gopal Ponnangi at 214-868-7538.
25: ఆయన
26: ఎనిమి ఆర్తి పట్నాయక్, అమెరికాలో మొట్టమొదటి 24/7 రేడియో, రేడియో సురభి అని కొత్త ఫ్రీక్వెన్సీ తోస్తున్నారు. అదే 107.9 FM HD3. మీ అందరూ ఈ
0: ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేసుకుని రేడియో వినొచ్చు.
18: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
2: బయా ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
18: యాక్చువల్లీ దేర్ మెనీ హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్వెళ్ళవా, చీజ్ దోశ, పనీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, అంకి పనీర్ టిక్కా, చమి కబాబ్ పరాటా.
2: ఏంది బ్రో గన్ని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
18: ఇంకా ఉన్నాయి చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్ జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B, texas.com, perfect for dine-in, takeaway or full service cater.
19: Hello Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
21: Radio Surabhi.
19: Radio Surabhi.
0: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
19: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
5: కొన్ని పాటలు చెవులను తాకి వెళ్లిపో, గుండెల దాకా చేరే ప్రయాణం అది.
19: లైక్ మెమరీస్,
22: గుర్తుకొస్తున్నాయి.
19: లైక్ లవ్, లైక్ లైఫ్ మోమెంట్స్.
5: అండ్ ఇప్పుడు ఈ అనుభూతులన్నీ ఒక చోట చేరితే
19: హౌ క్యాన్ వి మిస్ దట్ ఎక్స్పీరియన్స్?
23: ఎంఎం కీరవాణి లైవ్ ఇన్ కాన్సర్ట్.
19: Yes, మన కీరవాణి గారు లైవ్ ఇన్ కాన్సర్ట్ డాలస్ లో సాటర్డే 25th July నా అమెరికా సెంటర్ లో 6 PM ఆన్వర్డ్స్. బ్రాట్ టు యు బై డెసిబెల్స్ ఆడియో అండ్ విజువల్ వైబ్.
5: హరి అప్ అండ్ బుక్ యువర్ టికెట్స్ ఎట్ tinyurl.com/MM కీరవాణి షో.
1: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
10: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
1: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
7: ఇంకా వెయిట్ చేస్తావేంటి, ప్లేట్ తీసుకో.
11: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు. రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
1: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
24: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ ఎన్ఆర్ఐ పేజ్ .com or contact Gopal Ponnangi at 214-868-7538.
26: You're
4: listening to Radio Surabhi 107.9 FM HD3.
12: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
13: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
12: యాక్చువల్లీ దేర్ మెనీ హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, ఇస్ వెళ్ళవా, చీజ్ దోశ, వానియ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆంకి వానీ టిక్కా, విచ్ అమీ కబాబ్, పరోటా కూడా.
13: ఏంది బ్రో, గని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
12: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్ జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనందవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ ఎ గుడ్ ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనందవన్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dine in, take away or full service catering.
24: Hello Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
20: Radio Surabhi.
21: Radio Surabhi.
0: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
24: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas' number one Telugu radio station. Only on 107.9 FM HD3.
5: కొన్ని పాటలు చెవులను తాకి వెళ్ళిపో, గుండెల దాకా చేరే ప్రయాణం అది.
24: లైక్ మెమరీస్,
22: గుర్తుకొస్తున్నాయి.
24: లైక్ లవ్, లైక్ లైఫ్ మూమెంట్స్.
5: అండ్ ఇప్పుడు ఈ అనుభూతులన్నీ ఒక చోట చేరితే
24: హౌ క్యాన్ వి మిస్ దట్ ఎక్స్పీరియన్స్?
23: ఎంఎం కీరవాణి లైవ్ ఇన్ కాన్సర్ట్.
24: Yes, మన కీరవాణి గారు లైవ్ ఇన్ కాన్సర్ట్ డాలస్ లో సాటర్డే 25th జూలై నా అమెరికా సెంటర్ లో 6 PM ఆన్వర్డ్స్. బ్రాట్ టు యూ బై డెసిబెల్స్ ఆడియో అండ్ విజువల్ వైబ్.
5: హరి అప్ అండ్ బుక్ యువర్ టికెట్స్ అట్ tinyurl.com/mmkiravani show.
1: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
10: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పదా.
1: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
7: ఇంకా వెయిట్ చేస్తావేంటి, ప్లేట్ తీసుకో.
11: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు. రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
1: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
24: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ ఎన్ఆర్ఐ పేజ్ .com or contact Gopal Ponnangi at 214-868-7538.
12: అమెరికాలో మొట్టమొదటి 24/7 రేడియో, రేడియో సురభి అని కొత్త ఫ్రీక్వెన్సీ తోస్తున్నారు, అదే 107.9 FM HD3 లో. మీ అందరూ ఈ ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేసుకుని రేడియోని వినొచ్చు. గుడ్ లక్ రేడియో సురభి.
4: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
3: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
6: బయా ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
3: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీది వడ, ఏ టు బి ఎక్స్క్లూడ్ స్పెషల్ థాలి, బిస్వెళ్ళవా, చీజ్ దోశ, అన్ని దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, సాంపి పనీర్ టిక్కా, పిచ్చమి కబాబ్ పరాటా.
6: ఏంది బ్రో గని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
3: ఇంకా ఉన్నాయి చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్ జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనందవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ ఎ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dine in, take away or full service catering.
15: Hello Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
16: 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
15: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
20: కొన్ని పాటలు చెవులను తాకి వెళ్ళిపో, గుండెల దాకా చేరే ప్రయాణం అది.
21: లైక్ మెమరీస్,
22: గుర్తుకొస్తున్నాయి.
21: లైక్ లవ్, life moments.
20: And ippudu ee anubhutulanni oka chota cherthe,
21: how can we miss that experience?
23: MM Keeravani live in concert.
21: Yes, mana Keeravani garu live in concert Dallas lo Saturday 25th July na America Center lo 6 PM onwards. Brought to you by Decibus Audio and Visual Vibe.
20: Hurry up and book your tickets at tinyurl.com/mmkeeravanishow.
27: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
10: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరు కనుక్కుందాం పదా.
27: అక్క, లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క,
7: ఇంకా వెయిట్ చేస్తావేంటి? ప్లేట్ తీసుకో.
11: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
9: అమెరికా వచ్చినప్పటి నుంచి Facebook లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
24: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI page.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, NRI పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ NRI page. Or contact Gopal Ponnangi at 214-868-7538.
28: You're
29: listening to Radio Surabhi 107.9 FM HD3.
3: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
6: బయా ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
3: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీది వడ, ఏ టు బి ఎక్స్క్లూడ్ స్పెషల్ థాలి, బిస్ వెళ్ళవా, చీజ్ దోశ, అన్ని దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, సాంపి పనీర్ టిక్కా, పిచ్చమి కబాబ్ పరాటా.
6: ఏంది బ్రో గని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
3: ఇంకా ఉన్నాయి చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్ జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ ఎ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dine in, take away or full service catering.
15: Hello Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
16: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
15: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
20: కొన్ని పాటలు చెవులను తాకి వెళ్ళిపో, గుండెల దాకా చేరే ప్రయాణం అది.
21: లైక్ మెమరీస్,
22: గుర్తుకొస్తున్నాయి.
21: లైక్ లవ్, life moments.
20: And ippudu ee anubhutulanni oka chota cherthe,
21: how can we miss that experience?
23: MM Keeravani live in concert.
21: Yes, mana Keeravani garu live in concert Dallas lo Saturday 25th July na America Center lo 6 PM onwards. Brought to you by Decibus Audio and Visual Vibe.
20: Hurry up and book your tickets at tinyurl.com/mmkeeravanishow.
2: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
10: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరు కనుక్కుందాం పద.
2: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
7: ఇంకా వెయిట్ చేస్తావేంటి? ప్లేట్ తీసుకో.
11: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
2: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
8: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ ఎన్ఆర్ఐ పేజ్ .com or contact Gopal Ponnangi at 214-868-7538.
13: నేను మీ ఆర్తి పట్నాయక్, అమెరికాలో మొట్టమొదటి 24/7 రేడియో రేడియో సురభి అని ఒక కొత్త ఫ్రీక్వెన్సీ తోస్తున్నారు, అదే 107.9 FM HD3 లో. మీ అందరూ ఈ ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేసుకుని రేడియోను వినొచ్చు. గుడ్ లక్ రేడియో సురభి.
29: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
14: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
17: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
14: యాక్చువల్లీ దేర్ మెనీ హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీరు కూడా ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్వెళ్ళవా, చీజ్ దోశ, హనీ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఎం ఆంకి పనీర్ టిక్కా, చమి కబాబ్ పరోటా.
17: ఏంది బ్రో, గని చెప్పినో? నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
14: ఇంకా ఉన్నాయి, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్ జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఈస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dine-in, takeaway or full service catering.
18: Hello Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
19: Radio Surabhi.
22: Radio Surabhi.
19: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
18: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
20: కొన్ని పాటలు చెవులను తాకి వెళ్ళిపో, గుండెల దాకా చేరే ప్రయాణం అది.
25: లైక్ మెమరీస్
26: గుర్తుకొస్తున్నాయి,
25: లైక్ లవ్ లైక్ లైఫ్ మోమెంట్స్.
20: అండ్ ఇప్పుడు ఈ అనుభూతులన్నీ ఒక చోట చేరితే
25: హౌ క్యాన్ వి మిస్ దట్ ఎక్స్పీరియన్స్?
23: ఎంఎం కీరవాణి లైవ్ ఇన్ కాన్సర్ట్.
25: Yes, మన కీరవాణి గారు లైవ్ ఇన్ కాన్సర్ట్ డాలస్ లో సాటర్డే 25 జులై నా అమెరికా సెంటర్ లో 6 PM ఆన్వర్డ్స్. బ్రాట్ టు యూ బై డెసిబల్స్ ఆడియో అండ్ విజువల్ వైబ్.
20: హరి అప్ అండ్ బుక్ యువర్ టికెట్స్ అట్ tinyurl.com/mmkiravani show.
2: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
10: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరు కనుక్కుందాం పద.
2: అక్క లైవ్ దోశ, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
7: ఇంకా వెయిట్ చేస్తావేంటి? ప్లేట్ తీసుకో.
11: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీడ్ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
2: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
8: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ ఎన్ఆర్ఐ పేజ్ .com or contact Gopal Ponnangi at 214-868-7538.
13: నేను మీ ఆర్తి పట్నాయక్, అమెరికాలో మొట్టమొదటి 24/7 రేడియో రేడియో సురభి అని ఒక కొత్త ఫ్రీక్వెన్సీ తోస్తున్నారు, అదే 107.9 FM HD3 లో. మీ అందరూ ఈ ఫ్రీక్వెన్సీ ట్యూన్ చేసుకుని రేడియో వినొచ్చు. గుడ్ లక్ రేడియో సురభి.
29: యూఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
0: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
1: బయా ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
0: యాక్చువల్లీ దేర్ మెనీ హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద వడ, ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిస్ బెల్లవ, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆమ్కి పన్నీర్ టిక్కా, చమి కబాబ్ పరాటా.
1: ఏంది బ్రో గని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
0: ఇంకా ఉన్నాయి చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్ జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనందవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనందవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలీషియస్ అండ్ మేడ్ విత్ కేర్. ఏ టు బి టెక్సస్ .com. పర్ఫెక్ట్ ఫర్ డైన్ ఇన్, టేక్ అవే ఆర్ ఫుల్ సర్వీస్ క్యాటరింగ్.
4: టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్. స్టూడియోలో టైం 5 AM.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థమవ్వట్లేదా? డోంట్ వరీ, జీప్రీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ జీప్రీ ఎలక్ట్రానిక్స్ .com ఆర్ కాల్ నందా జీప్రీ అట్ 9194914514. అమెరికా వచ్చిన నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా. సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా, సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీపీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ జీ3 ఎలక్ట్రానిక్స్ .com ఆర్ కాల్ నందా జీ3 అట్ 919-491-4514.
2: అమెరికా వచ్చిన అప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్, అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
1: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ .com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538. From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
3: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
4: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
3: యాక్చువల్లీ దేర్ మెనీ హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీ కూడా ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, మిస్ బెల్లబా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆంకి పన్నీర్ టిక్కా, విచ్ అమీ కబాబ్ పరోటా.
4: ఏంది బ్రో గన్ని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
3: ఇంకా ఉంది, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్ జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ నేచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. a2b texas.com, perfect for dine in, take away or full service catering.
5: Tatra khalu imani ashtau ahara vidhi vishesha ayatanani bhavanti ani ayurvedam cheptundi. Ante aaharam anedi kevalam food kadu, it's a perfect balance. Desa kalamana paristhitulu, prakruti dani padniche vidhanam, ivanni kuda chodavtai. Ala chuste mana roots farming lo unnai, but we moved on. Still mana manasulu pachani panta pulallo chikkukupoyi unnai. So let's get back to our roots with vvf agtech inc. Vallemari Farms believes that farming is not backward, it is the future. VVF Agtech INC is your calling for farming. Vallemari Farms, visit vvfagtech.com or call 848-244-0213.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Konni paatalu chevulnu thaaki vellipo gundala daaka chere prayanam adi.
0: Like memories.
4: Gurtukostunnai.
0: Like love. Life moments.
3: And ఇప్పుడు ఈ అనుభూతులన్నీ ఒక చోట చేర్చితే
0: how can we miss that experience?
5: MM Keeravani live in concert.
0: Yes, మన కీరవాణి గారు live in concert Dallas లో Saturday 25th July నా America Center లో 6 pm onwards. Brought to you by Decibels Audio and Visual Vibe.
3: Hurry up and book your tickets at tinyurl.com/mmkeeravanishow.
6: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213. Media room screen size gurinchi tension padtunnara? Maximum screen space ela design cheyalo artham avatleda? Don't worry. GT Electronics can help you design a custom setup. Screen build cheyatam daggar nunchi acoustic wall setup varaku, they will help you at an expert level. Valla highly specialized skills, calibration knowledge tho meeku best experience andistaru. From basic to premium, they cover all the models. Visit g3electronics.com or call Nanda G3 at 919-491-4514.
7: Hello, namaste. This is KTR and you're listening to me on Radio Surabhi. Congratulations on being the first radio station, Radio Surabhi. I hope you continue to grow. I hope you continue to reach more and more households, more and more ears. So I hope you go conquer the world.
0: Radio Surabhi, Dallas' number one Telugu station. OG Telugu Radio, only on 107.9 FM.
8: Kodi rupayala kosam mee aakhari prashna. Ready?
9: Yes, sir.
8: Rajiraj's Kitchen in DFW is famous for what? Option A, chat only. Option B, chat and tali. Option C, tali only. And option D, chat, tali and catering.
9: Sir, ee maatram teliyakunda Dallas lo ela untam. It's chat, tali and catering.
8: You're absolutely right. Rajiraj's Kitchen lo mana favorite chat items along with the talis are all at affordable prices and unforgettable taste. Entante malli malli raavalanipisthe. They also offer catering because their food is so irresistible.
10: Visit Rajiraj's Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
2: అమెరికా వచ్చినప్పటి నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
1: సే హలో టు ఎన్ఆర్ఐ పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ ఎన్ఆర్ఐ పేజ్ డాట్ కామ్. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, ఎన్ఆర్ఐ పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ information visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీ3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ జీ3 ఎలక్ట్రానిక్స్ డాట్ కామ్ ఆర్ కాల్ నందా జీ3 అట్ 9194914514.
3: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
4: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
3: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీద కూడా ఏ టు బి ఎక్స్క్లూడెడ్ స్పెషల్ థాలి, బిసి బెల్లవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, ఆమ్కి పన్నీర్ టిక్కా, విచ్ అమీ కబాబ్ పరాటా.
4: ఏంది బ్రో, గన్ని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
3: ఇంకా ఉన్నాయి, చెప్పమంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి యువర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఈజ్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, delicious and made with care. A2B texas.com, perfect for dine in, take away or full service catering.
5: Ade 9 to 5, same desk, same routine. Me entrepreneurial journey modal pettindi India Bazaar tho. Be your own boss and run a thriving grocery business. Fresh produce nunchi authentic Indian essentials varaku India Bazaar meeku andistundi the brand and the support for a perfect success story. For more information, call or visit indiabazaarfranchisee.com. India Bazaar franchisee, your business, your future, starting today.

0: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas' number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Konni paatalu chevulnu thaaki vellipo gundala daaka chere prayanam adi.
0: Like memories.
4: Gurtukostunnai.
0: Like love. Life moments.
3: అండ్ ఇప్పుడు ఈ అనుభూతులన్నీ ఒక చోట చేరితే
0: హౌ క్యాన్ వి మిస్ దట్ ఎక్స్పీరియన్స్? ఎంఎం కీరవాణి లైవ్ ఇన్ కాన్సర్ట్. Yes, మన కీరవాణి గారు లైవ్ ఇన్ కాన్సర్ట్ డాలస్ లో సాటర్డే 25 జూలై నా అమెరికా సెంటర్ లో 6 PM ఆన్వర్డ్స్. బ్రాట్ టు యు బై డెసిబెల్స్ ఆడియో అండ్ విజువల్ వైబ్.
3: హరి అప్ అండ్ బుక్ యువర్ టికెట్స్ అట్ tinyurl.com/mmkiravani show.
0: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 Electronics.com ఆర్ కాల్ నందా G3 అట్ 919-491-4514.
5: అమెరికా వచ్చిన నుంచి ఫేస్బుక్ లో గ్రూప్స్, వాట్సాప్ లో గ్రూప్స్ అప్డేట్స్ కోసం ఒక్క ప్లేస్ లేదు. మై ఫోన్ ఇస్ ఆల్వేస్ బజింగ్ విత్ నోటిఫికేషన్స్. అన్ని ఒక్క ప్లేస్ లో ఉంటే హౌ కన్వీనియంట్ కదా.
0: సే హలో టు NRI పేజ్, మన ఇండియన్స్ కి ద డిజిటల్ మార్కెటింగ్ ప్లాట్ఫామ్, ఇండియన్ కమ్యూనిటీ కి ఫుల్ ఆన్ ఇన్ఫర్మేషన్ హబ్. మీ బిజినెస్ ఇండియన్ ఆడియన్స్ కి రీచ్ అవ్వాలన్నా సోషల్ మీడియా ప్రమోషన్స్ కోసమైనా, వీక్లీ న్యూస్ లెటర్స్ కోసమైనా, ఫుల్ విజిబిలిటీ గ్యారంటీడ్ విత్ NRI పేజ్.com. ఫ్రమ్ బిజినెసెస్ టు నాన్ ప్రాఫిట్స్, NRI పేజ్ ఇస్ ద ప్లేస్ టు బి. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ NRIPage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
6: చెప్పండి సార్, వాట్ యుడ్ లైక్ టు ఆర్డర్?
7: భయా, ఏంది స్పెషల్స్ మీ దగ్గర?
6: యాక్చువల్లీ దేర్ మెనీ. హాట్ ఇడ్లీ, ఈ దోశ, మీ దోడ, ఏ టు బి ఎక్స్క్లూడ్ స్పెషల్ థాలి, బిస్వేళ్ళవా, చీజ్ దోశ, పన్నీర్ దోశ, హనీ చిల్లీ గార్లిక్ లోటస్, హంకీ పన్నీర్ టిక్కా, విచ్ అమీ కబాబ్ పరాటా కూడా.
7: ఏంది బ్రో గని చెప్పినో, నేను స్పెషల్స్ మాత్రమే అడిగినా.
6: ఇంకా ఉన్నాయి, చెప్పంటారా? మీరు ఎప్పుడైనా ఆథెంటిక్ వెజిటేరియన్, జైన్ ఆర్ వీగన్ ఫుడ్ క్రేవ్ చేస్తున్నారంటే
8: అడయార్ ఆనంద్ భవన్ ఏ టు బి ప్యూర్ వెజిటేరియన్ రెస్టారెంట్ ఇస్ యువర్ గో టు ప్లేస్. ఫ్రెష్లీ మేడ్ అండ్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ అజినోమోటో. హియర్ ఇట్స్ ఆల్ అబౌట్ కీపింగ్ ఇట్ న్యాచురల్ అండ్ హోల్సమ్. ట్రీట్ యువర్ సెల్ఫ్ టు ఏ టు బి అడయార్ ఆనంద్ భవన్స్ వీకెండ్ బ్రేక్ఫాస్ట్ బఫే. ఫ్రెష్, డెలిషియస్ and made with care. A2B Texas.com, perfect for dine in, take away or full service catering.
9: Akattukuntam o pattu padtam.
0: Radio Surabhi. Radio Surabhi, KDXX 107.9 FM HD3, Louisville, Texas. America lo telugu nestam.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3. Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lantivi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
1: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రెన్యూరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ లో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ ఇండియా బజార్ ఫ్రాంచైజీ .com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్, యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే.
2: ఈ వీకెండ్ గ్రోసరీస్ నువ్వు తీసుకొస్తావా?
3: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడానా?
2: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్. జస్ట్ స్మూత్ షాపింగ్, బికాస్ గ్రోసరీ లో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
4: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ ఈ స్వదేశీ వే.
2: స్వదేశీ.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Konni paatalu chevulunu thaaki vellipo gundale daaka chere prayanam adi.
0: Like memories,
4: gurtukostunnayi.
0: Like love, life moments.
3: And ippudu ee anubhutulanni oka chota cherthe,
0: how can we miss that experience?
5: MM Keeravani live in concert.
0: Yes, mana Keeravani garu live in concert Dallas lo Saturday 25th July na America Center lo 6 PM onwards. Brought to you by Decibels Audio and Visual Vibe.
3: Hurry up and book your tickets at tinyurl.com/mmkeeravanishow.
6: Radhika, next week mana office event ki please take care of the catering, okay?
7: Sure. How many people are we expecting?
6: 5K anukuntunna, but koncham mood baagunte inka ekkuva avachu.
7: Idi office party a leka jatra?
6: Tension padakandi, Swadeshi catering unnaru kada. From small gathering up to 10K, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ee tension padakunda, just trust Swadeshi.
8: Hi guys, this is Hari Shankar, Radio Surabhi. First 24/7 Telugu radio in United States. 107.9 FM HD3 quality to meeku marinta cheru kaabothundi. Keep listening, me next on Radio Surabhi.
9: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
6: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
10: ఇప్పటిగా నువ్వు చేసిన నీకు ఎన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు
6: అవుతుంది బ్రో. ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
10: ఇండియా వెళ్ళాలేమో నేను. ఇప్పుడు ఎందుకురా, మొన్నటి నుంచి ఒకటే పంటి నొప్పిరా, ఇండియాకి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
0: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెక్అప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane.
11: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
12: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
13: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
12: హాయ్, నేను మీ తేజ సజ్జ.
13: టు లిసన్ టు రేడియో సర్వీ
12: 107.9 HD3,
11: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
12: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్
9: 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, స్కూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
2: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
3: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా?
4: ఐ హావ్.
3: మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం. అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మైత్రీస్ ఇండియన్ కుజీన్, వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్స్, స్టన్నింగ్ వ్యూస్ అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి. దే సే అ వే టు పర్సన్స్ హార్ట్ ఇస్ త్రూ స్టమక్. అట్ ఇండియా టుడే వీ సర్వ్ హ్యాపీనెస్ ఫ్రెష్ విత్ లవ్ ఎవ్రీ డే. ఇంటికి పిలిచిన అతిథులకు వండినట్టు ఇండియా టుడే లో మా షెఫ్స్ శ్రద్ధగా మీ రుచికి అభిరుచికి నచ్చే విధంగా వండి పెడతారు. ఎప్పటికప్పుడు తాజాగా ప్యాన్ టు ప్లేట్ ఈస్ ఆ కాన్సెప్ట్. నోరూరించే వెజిటేరియన్ డిషెస్ నుంచి డిలీషియస్ నాన్ వెజిటేరియన్ క్లాసిక్స్ దాకా ఇండియా టుడే హ్యాస్ ఇట్ ఆల్. ఇండియా టుడే, వేర్ ఎవ్రీ బైట్ బ్రింగ్స్ యూ క్లోజర్ టు హ్యాపీనెస్. కమ్ టేస్ట్ ది ఫ్రెష్నెస్, ది ట్రెడిషన్ అండ్ ది జాయ్ ఆఫ్ రియల్ ఇండియన్ ఫుడ్. ఇండియా టుడే, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.
5: అన్ని పెట్టుకున్నాను. ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరకు వెళ్తాం? ఖర్చు ఒకటి.
6: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో. ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
7: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా, వెన్ యూ ఫేస్ ఎన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ది రైట్ వే విత్ SNR ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ SNRinsurance.com or call or WhatsApp 469-464-9864 for international travel, medical, student insurance. SNR Insurance.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్
3: 107.9 FM HD3.
4: ఫ్రెండు ఫ్రెండు, తను లవ్ లో పడేయడానికి ఓ మంచి ఐడియా చెప్పు ఫ్రెండు.
5: రోజు ఫ్లవర్స్ పంపించరా, ఫిదా అయిపోద్ది, పడిపోద్ది.
4: ఏంటి ఫ్లవర్సా? తను ఏమైనా ఫ్లవర్ షాప్ పెడుతుందా?
5: షాప్ లో కాదు, తలలో పెట్టుకోడానికి.
4: అబ్బా, తను పూలకి ఈలకి పడిపోయే రకం కాదు ఫ్రెండు. హై ఎండు, ఈ వాడిపైన ఐడియాలు వదిలేసి ఫ్రెష్ ఐడియా చెప్పా.
5: ఓకే,

0: వాడేసిన హెయిర్ పిన్లు, పడేసిన చాక్లెట్ ర్యాపర్లు, ఇసిరేసిన ఐస్ పుల్లలు భద్రంగా దాచుకోరా.
1: లైఫ్ లాంగ్ ఇదే లవ్ మెయింటైన్ చేయాలంటే కొంప మున్సిపాలిటీ డంప్ యార్డ్ అయిపోతుంది. అందుకని ఇంకో ఐడియా చెప్పు ఫ్రెండ్.
0: తను ప్రేమించాలని గుళ్ళో నూటొక్క టెంకాయలు పొట్టు, ఆ దెబ్బతో చూడు ఫ్రెండ్, అయిపోద్ది నీ లైఫ్ సెట్.
1: నూటొక్క టెంకాయలు కొడితే ఆ కొట్టుడు లైఫ్ అవుద్ది సెట్. నీ ఐడియా ఫాలో చేస్తే నా లైఫ్ కన్ఫర్మ్ గా ఫట్టు. ఓయ్ ఫ్రెండ్ ఫ్రెండ్ ఐడియా దెట్టండు ఫ్రెండ్ ఫ్రెండ్ కొంచెం మార్చు ఫ్రెండ్.
0: కొని గుళ్ళో తను చూస్తుండగా ఆడుతున్న దీపానికి చేతులు అడ్డం పెట్టు, కానట్టు అయిపోద్ది చచ్చినట్టు.
1: ఆడుతున్న దీపానికి చేతులు అడ్డం పెట్టడానికి ఉన్నదిగా ఎల్ఐసి, ఇది ఐడియానా? చీ చీ చీ ఫ్రెండ్.

0: తన గురించి ఒక కవిత రాయనాయనా. పడడం ఖాయం ఏ అమ్మాయైనా.
1: ఇది బాగుంది అను, నువ్వంటే నాకు ప్రాణం. ఫ్రెండు ఎంతకి రావుతు పా కింద పెట్టాలా రా కింద పెట్టాలా?
0: నా కింద పెట్టరా. అబ్బాయిల్లో అమ్మాయిలకు నచ్చేది సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఫ్రెండ్.
1: తప్పేం కాదు, అలా అయితే మన బ్రహ్మి కంటే లవర్ బాయ్ ఎవడో ఉండడు ఫ్రెండ్.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీలా.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్, ఐ యామ్ సుశీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Konni paatalu chevulunu thaaki vellipo gundala daaka chere prayanam adi.
0: Like memories,
4: gurtukostunnai.
0: Like love. Life moments.
3: And ippudu ee anubhutulanni oka chota cherthe,
0: how can we miss that experience?
5: MM Keeravani live in concert.
0: Yes, mana Keeravani garu live in concert Dallas lo Saturday 25th July na America Center lo 6 pm onwards. Brought to you by Decibels Audio and Visual Vibe.
3: Hurry up and book your tickets at tinyurl.com/mmkeeravanishow.
6: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర. రేడియో సురభి మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా 107.9 FM HD3 లో మీకు చేరువవుతుంది. తప్పకుండా వినండి మీ తెలుగు నేస్తం రేడియో సురభి.
2: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
7: హలో, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? గ్రూప్ లో ఎవరేం సపోర్ట్ చేస్తారు?
8: వాట్ ఆర్ దేర్ ఆర్ కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
9: నేనేం ఉండలేదు ఈ రోజు డిన్నర్ కి. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
0: ఎవ్రీ టైమ్ ఒకటే క్వశ్చన్, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? ఆన్సర్ మాత్రం చాలా సింపుల్, మదీరా అండ్ మసాలా. సింపుల్ చాట్స్ టు మిఠాయి, కార్పొరేట్ లంచ్ బుఫేస్ నుంచి ఇంట్రెస్టింగ్ వీకెండ్ బుఫేస్ దాకా, స్టెప్ ఇన్ టు డాలస్ బెస్ట్ ఇండియన్ గ్రిల్ విత్ సక్యులెంట్ కబాబ్స్ అండ్ స్లో కుక్ ముగ్లై కర్రీస్ బియాండ్ కంపారిజన్. మదీరా అండ్ మసాలా, రాయల్ ఫీస్ట్ ఇన్ ఎవ్రీ మీల్. 1900 మార్కెట్ ప్లేస్ బులవార్డ్, స్వీట్ 110, ఇర్వింగ్, టెక్సస్. విజిట్ మదీరా అండ్ మసాలా డాట్ కామ్.
10: స్వామి గారు, నాకు ఒక కల వచ్చింది. నా పార్టీలో ఫుడ్ అస్సలు బాగాలేనట్టు, గెస్ట్ అంతా డిసప్పాయింట్ అయ్యి వెళ్లిపోయినట్టు.
11: నీ కల నిజం అవబోతోంది.
10: దీనికి పరిష్కారం ఏమీ లేదా స్వామి?
11: పరిష్కారం ఇచ్చేద్దాం. వెంటనే ఇండియా టుడే లో క్యాటరింగ్ బుక్ చేయండి. వీళ్ళు డైనింగ్

0: or call them at 817-819-8888.
1: నేను నలుగురు ఎప్పుడు రెస్టారెంట్కి వెళ్ళాలనుకున్నా పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిలెట్, ఫ్రిస్కో, ఫ్లవర్ మార్క్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: డు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ షీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.
3: జాతకాలు, వాస్తు, జ్యోతిష్యం, ఫాలోవర్స్ కి ఇన్ఫర్మేషన్,
4: ఏందో
3: ఇవన్నీ నమ్మే వాళ్ళు, నమ్మని వాళ్ళు పే అటెన్షన్.
4: ఓకే ఓకే,
3: ప్యార్ సే పూరా ఇనండి భయ్యా.
4: అయితే
3: సెంటర్ లో మైకు పెట్టి చెప్తున్నా,
4: బోలోబా
3: బ్యూటిఫుల్ స్మైల్ తో మీట మీట మాటలతో పంగనామాలు పెట్టేస్తది.
4: కౌన్ బా

అంటే ఎంతో తెలియని వయసులో నేను ప్రేమించినాను. నువ్వు మోసం చేస్తావని తెలియదు కదా జూలియట్. ఎందుకు నమ్మించినావే?

0: హల్వా?
1: Yes.
0: నా ఫేవరెట్.
1: ఎప్పటి నుంచి?
0: ఎప్పటి నుంచి? నువ్వు చేసినావు కదా.
1: చెప్పనే లేదు.
0: నువ్వు చేయనే లేదు, అందుకనే చెప్పనే లేదు. జూలియట్,
1: డాడ్
0: రిటర్న్ గిఫ్ట్.

0: ఇప్పుడు నువ్వు కూడా
1: జీవితం అనుకున్నా చివరి జీవితాన్ని గుర్తించేసావు కదా జూలియట్.
2: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
3: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
4: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
3: హాయ్, నేను మీ తేజ సజ్జ.
4: డు లిసన్ టు రేడియో సురభి
3: 107.9 HD3,
2: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా.
3: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
2: Manashanti, mental peace. Masala dosa.
1: Sri Krishna Vilas Kirandi, 70 plus dosa varieties to meeku swagatam palukutodi. Vrindavan refreshers aina, Gokul's Pride Utapamaina, Gopala's Divine Curries aina. Mee ruchiki taggattu customizable no onion, no garlic menu aina. Chinni Krishnudi sweet tooth satisfy cheyadankaina. Maa menu samsiddham. Sri Krishna Vilas. Experience rich traditions and irresistible flavors. 13215 Main Street, Frisco. Call us 469-269-6476.
3: Amma, Saturday movie?
4: Manabadi class.
3: Amma, old Mithano had a phone.
4: Uppu kappu rambu. Telugu padyam cheppu.
3: Uppu kappu rambu.
4: Routine Telugu tuition anukuntunara? Absolutely not. It is Silicon Andhra Manabadi. Taught by experienced and passionate volunteers, Manabadi is recognized by ISDs and offers world language credits. Meer ekkadunna mee intiki 3 nunchi 5 mile lopu Dallas lone 30 ki paiga schools lo 3000 ki paiga students unnaru. Silicon Andhra Manabadi. Telugu nerpinche chotu gaadu, Telugu ni nilipe chotu. For more information visit manabadi.siliconandhra.org.
5: Naaku inka gurtundi 20 years ago mem US move ainappudu పండగలు వస్తే ముఖ్యంగా ఉగాది సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దట్ టూ జస్ట్ వన్ స్టాప్ షాప్. ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీ డే పూజ ఎసెన్షియల్స్, వన్ నేమ్ టు గో. హరేలి, హరేలి, బ్రింగింగ్ the taste of home closer to you.
0: Radio Surabhi Civic Signal. Celebrate proudly. Celebrate responsibly. As a community, manaki pandagalu chala important. They bring us together.
1: Chaos to clarity. Your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
6: హలో అండ్ నమస్కారం. జోహో అండ్ రేడియో సురభి టీమప్ పై ఈ స్పెషల్ కొలాబరేషన్ తో మీ ముందుకు వచ్చేసాయి. సో గెట్ రెడీ DFW అండ్ బియాండ్. ఈ కొలాబరేషన్ ఇట్ ఇస్ ఎవ్రీథింగ్ వి డ్రీమ్డ్ ఆఫ్. ఎనర్జెటిక్, ఎంపవరింగ్, పర్పస్ఫుల్ అండ్ బిల్ట్ ఆన్ అ షేర్డ్ విజన్ ఆఫ్ వాట్ అ మోడర్న్ మైండ్ఫుల్ కమ్యూనిటీ క్యాన్ పికప్. జోహో అనేది ఒక గ్లోబల్ పవర్ హౌస్ ఇన్ టెక్నాలజీ, మనందరికి తెలిసిన విషయమే. అ హ్యూమన్ సెంటర్డ్ ఇన్నోవేషన్. అండ్ రేడియో సురభి తెలుగు డయాస్పరాకి ఒక వాయిస్, ది ఓజీ ప్లాట్ఫామ్ ఫర్ తెలుగు పీపుల్. మన తెలుగు సంస్కృతికి, తెలుగు భాషకి, తెలుగు కళలకి అన్నిటికీ. And we are stepping into a partnership which celebrates progress with heart and growth with integrity. What makes this collaboration powerful? Both brands believe that real transformation happens when people live with awareness, intention and joy. Zoho anedi kevalam software company kadu. It's a philosophy. It's a belief that businesses grow when people grow. ఏ బిజినెస్ అయినా ఆ బిజినెస్ లో పనిచేస్తున్న మనుషులతో పాటు గ్రో అవ్వాల్సిందే. ఆ బిలీఫ్, ఆ ఎథిక్స్ మీద వాడుకున్న నమ్మకం, లాంగ్ టర్మ్ థింకింగ్, సస్టైనబిలిటీ, ఇవన్నీ ఆ కంపెనీని ఒక స్పెషల్ ప్లేస్ లో నిలబెట్టాయి. ఆ బిలీఫ్ దట్ టాలెంట్ ఇస్ నాట్ డిఫైన్డ్ బై డిగ్రీ బట్ బై మైండ్ సెట్, వాల్యూస్, క్యూరియాసిటీ అండ్ గ్రిట్. At Zoho, skills matter, not the degree. ఎవరినైనా హైర్ చేసుకోవడానికి ఆ మనిషిలో ఉన్న వాల్యూస్ ఏంటి, ఆ మనిషి మైండ్ సెట్ ఏంటి, వాళ్ళ పర్సనాలిటీ ఏంటి, క్యూరియాసిటీ ఏంటి, వాళ్ళకి ఇంపార్టెంట్, నాట్ దేర్ క్వాలిఫికేషన్. జోహో ఎంకరేజెస్ ఎవ్రీ ఎంప్లాయీ టు స్ట్రెచ్, ఎక్స్పెరిమెంట్ అండ్ ఈవెన్ పిచ్ దేర్ ఓన్ బిజినెస్ ఐడియాస్ విత్ ఇట్స్ ఫ్లాట్ స్ట్రక్చర్ There's no hierarchy for them and people first culture. Zoho fuels creativity, ownership and purpose driven innovation. పర్ఫెక్ట్ ఫౌండేషన్ ఫర్ కమ్యూనిటీ సెంట్రిక్ పార్ట్నర్షిప్. ఈ కొలాబరేషన్ లో రేడియో సర్వి చాలా చాలా ఎక్సైటింగ్ గా లాంచ్ చేస్తున్న పవర్ ఇన్ పాసిబిలిటీస్ సెగ్మెంట్ మేము చాలా ఆనందిస్తున్నాం ఇది మీతో షేర్ చేసుకోవడానికి. అ డైనామిక్ 30-మినిట్ టాక్ షో, ఇది రకరకాల బిజినెసెస్ లో సక్సెస్ సాధించిన ఆంటర్ప్రెన్యూర్స్ ని తీసుకొచ్చి వాళ్ల మీద స్పాట్ లైట్ వేస్తుంది. థాట్ లీడర్స్ ని, క్రియేటర్స్ ని, పీపుల్ హు ఆర్ బిల్డింగ్ దేర్ బిజినెస్ ఎథికలీ, కాన్షియస్లీ అండ్ విత్ అ విజన్ ఫర్ ఇంపాక్ట్. స్టోరీస్ దట్ స్పార్క్ అంబిషన్, జర్నీస్ దట్ ఇన్స్పైర్ యాక్షన్, ఐడియాస్ దట్ కనెక్ట్ కాంటినెంట్స్ అండ్ ఎస్, they don't need to live only here in Dallas. ఎక్కడన వాళ్ళ మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం ఈ పవరింగ్ పాసిబిలిటీస్ పవర్డ్ బై జోహో. సో పవరింగ్ పాసిబిలిటీస్ లో వాట్ కెన్ యూ ఎక్స్పెక్ట్? యూ షుడ్ ఎక్స్పెక్ట్ కాన్వర్సేషన్స్ దాట్ మూవ్ యూ. త్రూ దిస్ పార్ట్నర్షిప్ యూ విల్ హియర్ రియల్ స్టోరీస్ ఆఫ్ పీపుల్ బిల్డింగ్ విత్ ఇంటెన్షన్, businesses thriving with ethics and sustainability, mindful practices for everyday living, thought-provoking perspectives that shift how we think, work and grow. This is more than a show. ఇది కేవలం టాక్ షో మాత్రమే కాదు, ఒక ఇంటర్వ్యూ మాత్రమే కాదు, ఇది కేవలం బ్రాండింగ్ మాత్రమే కాదు, ఇది కేవలం ఒక కాంటెంట్ మాత్రమే కాదు. ఇట్స్ మోర్ లైక్ అ మూవ్మెంట్, అ షేర్డ్ మిషన్ వేర్ టెక్నాలజీ మీట్స్ కల్చర్, వేర్ కమ్యూనిటీ మీట్స్ కాన్షియస్నెస్, వేర్ ఎవ్రీ లిసనర్ ఇస్ ఇన్వైటెడ్ టు రైజ్ హైయర్, థింక్ డీపర్ అండ్ లివ్ ఫుల్లర్. వెల్కమ్ టు అ పార్ట్నర్షిప్ బిల్ట్ ఫర్ ద ఫ్యూచర్ and for you. Powering possibilities powered by Zoho, only on Radio Surabhi 107.9 FM HD3 America lo telugu nistam. And of course we are also very happy to share with you that chala chala popular demand meeda conscious living segment ni mee munduku malli teeskostunnam. Refreshed, re-energized and ready to inspire listeners to make intentional mindful choices prati roju kuda.

0: I don't know if you guys have ever driven next to a truck on our South African roads. We pass them, they irritate us because...
1: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3. From chaos to clarity. Your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
3: ఇండియా వెళ్ళాలేమోరా నేను.
4: ఇప్పుడు ఇండియా ఎందుకురా?
3: మొన్నటి నుంచి ఒకటే పంటి నొప్పిరా. ఇండియాకి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
1: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్. డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెక్అప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు. దే హ్యావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. Dallas Smiles Dental and Orthodontics. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane, Dallas. బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
4: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకు ఎన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు?
1: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 979-797-2654
5: ఆర్ విజిట్. హార్దిక స్వాగతం, గుడ్ మార్నింగ్. నేను మీ వేణు చెరుకుపల్లి. వచ్చేసాము ఇంకొక ఎపిసోడ్ ఆఫ్ పవరింగ్ పాసిబిలిటీస్ పవర్డ్ బై జోహో. ఇవాళ కార్యక్రమంలో ఒక వ్యక్తితో మాట్లాడబోతున్నాము. మన తెలుగు వారు, సో మాట్లాడడం ఈజీ, తెలుగులో కాన్వర్సేషన్ చేయొచ్చు. అండ్ వీ హ్యావ్ విత్ అస్ హియర్ ప్రియాంక పుప్పల్ల గారు. గుడ్ మార్నింగ్ ప్రియాంక గారు, ఎలా ఉన్నారు?
6: వెరీ గుడ్ మార్నింగ్ అండి. యా, నేను చాలా బాగున్నాను. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ.
5: So usually Radio Surabhi-lo memu and with in association with Zoho we call this Powering Possibility. Mana uddeshi karyakramam uddesham entante ee mana conversation dwara maa Radio Surabhi shrotalu inspire avukaru, inspire ayi maybe they will, I don't know, vallu oka fence meeda undochu ilanti manam kuda start cheyadam anesesi oka story vinnaka that will inspire us, and it has inspired me also. Nen chala interviews chesano and definitely inspired me. And of course, you know, me foundation ki gaane, me business gaane oka connection anamata mana telugu vartate. Okay, so Priyanka garu, meeru where in India are you from? Ekkada nunchi vacharu?
6: నా నేటివ్ వచ్చేసి వనపర్తి మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్ అండి.
5: ఇప్పుడు
6: సో అక్కడ నుంచి అంటే స్కూలింగ్ ఇంటర్మీడియట్ అంతా అక్కడే అయిపోయింది. దెన్ ఐ మూవ్ టు హైదరాబాద్ ఫర్ బీటెక్ చేసుకోవడానికి. సో బీటెక్ అయిపోయింది, ఎంటెక్ కంప్లీట్ అయిపోయింది. దెన్ ఐ ఆల్వేస్ అంటే నాకు ఎప్పుడు టీచర్ అవ్వాలని ఒక ప్యాషన్ గా ఉండేది. సో నేను పిహెచ్డి పర్సూ చేయాలి, సో ప్రొఫెసర్ అని పిలిపించుకోవాలి అన్న ఇదిలో డ్యూరింగ్ మై ఎంటెక్ కూడా ఐ నేను రీసెర్చ్ చేయడము డేటా మీద అలా స్టార్ట్ చేశాను. ఐఎమ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ డేటాని ఎట్లా రీసెర్చ్ చేయొచ్చు, ఎట్లా దాన్ని డిఫరెంట్ టైప్స్ గా మనము చూడొచ్చు అన్నది. అనాలిసిస్ అనే ఒక టాపిక్ లో డిగ్ అయిపోయి అలా స్టార్ట్ చేశాను అనమాట దాని మీద రీసెర్చ్ చేయడం. సో అట్లా కొన్ని పబ్లికేషన్స్ రాయడం. దెన్ ఐఎమ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ టు ఒక కొన్ని ఎంట్రీ పిహెచ్డి ఎంట్రీ ఎగ్జామ్స్ కి అటెండ్ అవ్వడము. ఐ గాట్ వన్ సెలెక్టెడ్ ఫర్ వన్ దిస్ థింగ్ పిహెచ్డి అడ్మిషన్. బట్ లేటర్ ఆన్ అగైన్ కమింగ్ టు దిస్ పెళ్లి కుటుంబం ఇవన్నీ వస్తాయి. సో అలా నేను ఇన్ దట్ ప్రాసెస్ అసిస్టెంట్ ప్రొఫెసర్ గా చేస్తూ పిహెచ్డి పర్సూ చేయాలన్న ఇదిలో ఉన్నప్పుడు ఐ గోట్ దిస్ మ్యాచ్. సో దెన్ డెఫినెట్లీ నేను అనుకున్నట్టుగానే మంచి ప్రొఫైల్ రావడం. దెన్ ఐ మూవ్డ్ హియర్, యుఎస్ కి వచ్చేసాను. దెన్ ఐ గాట్ స్టక్ అన్నమాట. నాకు అప్పుడు అవంతా కొత్త. 2019 లో వచ్చాను యుఎస్.
5: 2019 లో ఓకే.
6: 19 లో వచ్చాను. బట్ అదంతా కొత్తగా అనిపించింది. అంటే ఇక్కడ ఎన్వైర్న్మెంట్ కానీ కల్చర్ కానీ నాకేం తెలీదు. మై హస్బెండ్ ఈజ్ లైక్ హీస్ ఇంట్రోవర్డ్ అనమాట. పెద్దగా ఎక్కువ బయట ఫ్రెండ్స్ లేరు. వీ ఆర్ బోత్ లైక్ అ ఫ్రెండ్స్. చాలా అంటే మేమిద్దరమే ఉండేవాళ్ళము, ఏదైనా తిరిగే వాళ్ళం, చేసేవాళ్ళము. బట్ నాకు ఎక్కువగా కనెక్షన్ లేదు. నేను డాలస్ లో ఉండే 2019 లో 3 ఇయర్స్ అక్కడే ఉన్నాను. 3 ఇయర్స్ బాగా గడిచిపోయింది. చిన్న చిన్నగా ఫ్రీలాన్సింగ్ అది చేసేదాన్ని. చేసుకుంటూ ఐ స్టార్టెడ్ లెర్నింగ్ సమ్ కొత్తగా వచ్చిన కాన్సెప్ట్స్, డేటా సైన్స్ అని. అప్పుడే బాగా బూమింగ్ లో ఉంది మెషిన్ లెర్నింగ్ అని. ఐ స్టార్టెడ్ లెర్నింగ్ ఆల్ దోస్ థింగ్స్. చదివేదాన్ని, చేసేదాన్ని, రీసెర్చ్ పేపర్స్ రాసుకుంటూ అట్లా ఇదే ఎక్కువగా ఉండేది రిపీటెడ్ గా. దెన్ మా హస్బెండ్ కి జాబ్ ఇక్కడికి మూవ్ అవ్వడంతో నేను ఆస్టిన్ కి మూవ్ అయిపోయా.
5: ఆస్టిన్ కి వచ్చారు. ఓకే, నాట్ టూ ఫార్ ఫ్రమ్ హియర్. మేబీ ఒక 2-3 అవర్స్ గట్టి కొట్టే.
6: 2-3 అవర్స్ అంతే పెద్దగా డిఫరెన్స్. నాకు ఏం లేదు, బికాస్ ఎవ్రీ గర్ల్ కి, అంటే డిపెండెంట్ వీసా మీద వచ్చిన ఎవ్రీ గర్ల్ కి అదొక సిమిలర్ కైండ్ ఆఫ్ జర్నీ ఉంటుంది అనిపించింది నాకు. అంటే కంపేర్ టు మీ, అంటే వాళ్ళు రావడం అట్లీస్ట్ ఒక 6 మంత్స్ to 1 year ఇంట్లోనే కూర్చుంటారు డెఫినెట్లీ, ఐఎమ్ షూర్, బికాస్ ఆఫ్ డిపెండెంట్ వీసా అండ్ వర్క్ వీసా.

0: ఇన్వాల్వ్ అయ్యేదాన్ని. అలాంటి దాన్ని తీసుకొచ్చి ఇట్లా ఒక జోన్ లో కూర్చోబెట్టేసరికి ఐ కాంట్ అని అనిపించింది. తర్వాత అగైన్ సేమ్ అమ్మాయి లైఫ్, లైక్ ప్రెగ్నెన్సీ బేబీ, సో ఆ ఫేజ్ అయిపోయింది. 1 ఇయర్ కి ఇంకా డీపర్ ఇంటూ డీపర్ జోన్ లోకి వెళ్ళిపోయాను. అంటే మీ మైసెల్ఫ్ ఒక చిన్నగా ఒక గూడు లాగా అయిపోయాను అనమాట. అంటే
1: షెల్ లోకి వెళ్ళిపోయారు,
0: అంటే షెల్ లో ఉంటారు. నాకు తెలిసి ఎవ్రీ మదర్ గో త్రూ ద సేమ్ ఫీలింగ్. అంటే ఒక 1 ఇయర్ కి ఏం లేదు నా చుట్టూ లైఫ్ అని అనిపిస్తుంది. సో 1 ఇయర్ కి ఐ వాస్ లైక్ ఇంకా ఇది కాదు, ఏదో ఒకటి చేయాలి అని చెప్పేసి థ్యాంక్ గాడ్ అప్పుడే నాకు ఈఐడి వచ్చింది. సో ఐ స్టార్టెడ్ సర్చింగ్ అనమాట, ఏం చెయ్యొచ్చు అంటే నా నాలెడ్జ్ కి నేను ఎక్స్ప్లోర్ చెయ్యొచ్చు ఆప్షన్స్ అని స్టార్ట్ చేసా. అట్ ద సేమ్ టైమ్ నా మదర్హుడ్ లో నేను కొన్ని ఛాలెంజెస్ ఫేస్ చేసా, లైక్ బేబీకి ఫీడ్ చేయడము. ఆ టైంలో బికాస్ ఆఫ్ వీసా ఇష్యూస్ నా పేరెంట్స్ ఎవరు నాతో లేరు, పెద్దవాళ్ళు ఎవరు లేరు బేసిక్ గా. సో ఆ బ్రెస్ట్ ఫీడింగ్ జర్నీ ఏదైతే ఉందో కొంచెం టఫ్ అయింది నాకు. అంటే అంత ఈజీగా ఉండేది కాదు, బయటకు వెళ్తే కంఫర్టబుల్ క్లోత్స్ ఉండవు మనకి. సో బేసికలీ అది కొంచెం ఆ జోన్ ఎక్కడో, అంటే ఆ టైప్ ఆఫ్ నీష్ ప్రోడక్ట్ ఎక్కడో నాకు కనెక్ట్ అయింది. విచ్ అది సర్చ్ చేస్తున్నప్పుడు ఏదో ఎక్స్పెన్సివ్ ఉండేది లేదంటే నాకు కంఫర్టబుల్ ఉండేది కాదు. సో దాట్స్ వేర్ నేను ఊక కూర్చునేదాన్ని కదా. మా వాడు 6 మంత్స్ ఉన్నప్పటి నుంచి నేను ఐ స్టార్టెడ్ సర్చింగ్, ఈ ప్రోడక్ట్ ఇంత ఉంది, ఇందులో ఈ అమెజాన్ లో ఎంత ఉంది, బయట ఎక్కడో వెబ్సైట్ లో ఉంది బట్ ఇంత రేట్ ఉంది. 2-3 ప్రోడక్ట్స్ తీసుకున్నాను, చూసాను, లేదు, ఇన్ని మిస్టేక్స్ ఉన్నాయి, ఎందుకు బేసిక్ గా రీసెర్చ్ లో ఆ ఇంట్రెస్ట్ అంతా ఇక్కడ పెట్టాను అనమాట.
1: సో ఒకటి మీ నెసెసిటీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ కదా. అండ్ ఈ ఇంటర్వ్యూస్ వినే వాళ్ళందరికీ కామన్ గా నేను అంటూ ఉంటాను ఎప్పుడు కూడా, ఇది ఒక కామన్ థీమ్ ప్రియాంక గారు. ఎవరికన్నా ఏదన్నా ఒక ఐడియా వచ్చినా, ఒక బిజినెస్ ఐడియా వచ్చినా, ఏదే వచ్చినా కూడా అది ఇట్ కమ్స్ ఫ్రమ్ ఒక మన ఓన్ పర్సనల్ ఎక్స్పీరియన్స్, మన జర్నీ నుంచి ఇవాల్వ్ అయ్యి వచ్చి ఉంటుంది అది.
0: దట్ ఈస్ అ బేసిక్ డిఫరెన్స్ కదండి. అంటే లైక్ ఎంటర్ప్రెన్యూర్ కి అండ్ ద బిజినెస్ ఓనర్ కి దట్ ఈస్ అ బేసిక్ డిఫరెన్స్. బిజినెస్ ఓనర్ అనేవాళ్ళు మీరు అన్నట్టు ఎవరైనా ఉండొచ్చు, అండ్ అట్ ద సేమ్ టైమ్ మీరు స్ట్రెస్ చేస్తున్న పాయింట్, ద పెయిన్ పాయింట్, అది ఎవరైతే మనం గో త్రూ అవుతామో దెల్ బికమ్ ద ఎంటర్ప్రెన్యూర్ అట్ ద రైట్ టైమ్ అన్నట్టు అనిపిస్తుంది నాకు కూడా. సో ఆ పెయిన్ పాయింట్ గో త్రూ అయిన వాళ్ళే, ఆ పెయిన్ పాయింట్ గురించి అట్లీస్ట్ అది ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళే దెల్ స్టార్ట్ సంథింగ్ సర్చింగ్ ఫర్ ద సొల్యూషన్. ఆ సొల్యూషన్ కోసం స్టార్ట్ చేస్తున్నప్పుడే దెల్ ఫైండ్ సమ్ బిజినెస్.
1: రైట్. ఒక చాలా మందికి ఇట్లా అఫ్ కోర్స్ మనకి డే టు డే లైఫ్ లో కూడా చాలా ఛాలెంజెస్ ఉంటాయి. అబ్బా ఇది ఇలా ఉంటే బాగుండు కదా, ఈ ప్రోడక్ట్ ఇలా ఉంటే బాగుండు కదా, ఈ ఫీచర్ ఉంటే బాగుండు కదా అనిపిస్తుంది. కానీ మనకి ఆ బాగుండు అనే దగ్గరే మన ఆలోచన ఆగిపోతుంది, దాని గురించి ఏదో ఒకటి చేద్దాము అనేది చాలా తక్కువ మంది ఆ నెక్స్ట్ స్టెప్ తీసుకుంటారు. సో వాట్ లెవ్ యూ టు డూ దాట్?
0: అదే అండి, నేను అదే రెండే పాయింట్స్ చాలా స్ట్రెస్ చేసి నాకు బ్రెయిన్ లో బాగా ఫీడ్ అయిన పాయింట్స్ రెండే. నా పర్సనల్ గా నేను ఎక్కడో ఎయిర్పోర్ట్ లో ట్రావెల్ చేస్తున్నప్పుడు ఐ కెన్ నాట్ ఫీడ్ మై బేబీ ఓపెన్లీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఎవ్రీ మెన్ బికాస్ అందరూ చాలా చుట్టూనే ఉంటారు. ఐ కెన్ నాట్ అవాయిడ్ ద వాష్రూమ్ లో కూర్చొని ఐ కాంట్ ఫీడ్ మై బేబీ బికాస్ అక్కడంతా హైజీన్ ఉండదు. సో నాకు వచ్చిన ఈ బాగా ఫీడ్ అయిన పాయింట్స్ ఇక రెండు. ఒకటి నాకు బడ్జెట్ ఫ్రెండ్లీ అవుట్ ఫిట్ కావాలి అండ్ కంఫర్టబుల్ కావాలి. సో అక్కడ నుంచి స్టార్ట్ అయ్యాను. అక్కడ నుంచి స్టార్టెడ్ రీసెర్చింగ్ అక్కడ మన అసలు ఆ యుఎస్ లో ఏమున్నాయి అని ఫస్ట్ యుఎస్ లో స్టార్ట్ చేసా, దెన్ ఇండియాలో స్టార్ట్ చేసా. ఇండియాలో అసలు ఎన్ని పాయింట్ ఉన్నాయి, ఆల్మోస్ట్ ఒక 1-1.5 ఇయర్ 2 ఇయర్స్ దీని మీదే కూర్చున్నానండి. ఏం ఫ్యాబ్రిక్ వాడతారు, ఏం చేస్తాను, అంటే వాష్ చేస్తే ఎలా ఉంటది, తర్వాత ఏంటి ప్రోడక్ట్ పరిస్థితి, చీప్ గా వస్తున్నాయి కదా ఇండియాలో, బట్ వాట్ అబౌట్ ద క్వాలిటీ. అట్లా నేను ఇండియా వెళ్ళడము, ఇండియాలో ఒక 10-15 హోల్సేలర్స్ అంటే మ్యానుఫ్యాక్చరర్స్ దగ్గర నుంచి కొన్ని ప్రోడక్ట్స్ తీసుకోవడం, దట్స్ వేర్ దిస్ మిస్ బ్రాండ్ స్టార్ట్ అండ్ ఫస్ట్.
1: ఓకే, మిస్ పేరు ఏంటి? ఇట్స్ వెరీ ఫిట్టింగ్,
0: MISS. దీన్ని చాలా రకాలుగా వాడతా నేను, డోంట్ మిస్ యువర్ సెల్ఫ్ అన్నట్టు ఒకటి చెప్తుంటాను. MISS మీన్స్ మిస్ మామ్ ఇన్ స్టైల్ స్టోర్ అన్నమాట. సో ఇట్ కైండ్ ఆఫ్ మామ్స్ స్టోర్ బేసికలీ. దేని నేను డిఫరెంట్ డిఫరెంట్ గా, సో మిస్టర్ అండ్ మిస్సెస్ అవ్వక ముందు మిస్సే కదా మీరు, సో వాట్ ఎవర్ యూ ఫీల్ ద కంఫర్టబుల్ వే, ఇప్పుడు కూడా అలాగే ఫీల్ అవ్వచ్చు.
1: ఓకే, మామైనంత మాత్రం

0: స్టైల్లో కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం
1: లేదు.
0: అండ్ యు నో ది స్టైలిష్ అట్ ది సేమ్ టైం. వెరీ నైస్. ఓకే, సో మీకు నెసెసిటీ ఓకే చెక్, రీసెర్చ్ చేశారు, నెక్స్ట్ స్టెప్ తీసుకున్నారు, దాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, వెరీ క్రిటికల్, యూ డిడ్ దట్ చెక్. ఓకే, ఇవి రెండు అయిపోయాయి. దెన్ వాట్ నెక్స్ట్? తర్వాత స్టెప్ ఏంటి? హౌ డిడ్ దట్ ది మామ్ ఇన్ స్టైల్ స్టోర్ ఎస్టాబ్లిష్ అవ్వడానికి వాట్ వాస్ ద వెరీ క్రిటికల్ రిసోర్స్? మనీ ఆబ్వియస్లీ ఇస్ వన్.
1: యా, మనీ వచ్చేసి డెఫినెట్లీ మెజారిటీ ఆఫ్ ద అమౌంట్ ఫ్రమ్ ద మై సేవింగ్స్ అండి. ఫ్రీలాన్సింగ్ చేసేదాన్ని, అంతకు ముందు జాబ్ చేశాను, అండ్ అగైన్ మా హస్బెండ్ ఉన్నారుగా.
0: ఓకే, ఈ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చింది కాబట్టి మీ హస్బెండ్ పేరు ఒకసారి మెన్షన్.
1: మా హస్బెండ్ శ్రీహరి అండి, తను హోమ్ డిపోలో వర్క్ చేస్తారు, మేనేజర్. సో డెఫినెట్ ఇక్కడ ఇంకొక పాయింట్ నేను చాలా స్ట్రెస్ చేసి చెప్పాలనుకుంటున్నాను. మీరు అంటే ఎనీ టైప్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఉండొచ్చు, ఎనీ టైప్ ఆఫ్ ఫ్యామిలీ దగ్గర నుంచి వచ్చి ఉండొచ్చు, అంటే మీ లైఫ్ స్టైల్ లో ఎలాంటిదైనా ఉండొచ్చు, బట్ ఆఫ్టర్ మ్యారేజ్ ఎవ్రీ గర్ల్ లైఫ్ చాలా చేంజ్ అయిపోతుంది. సమ్ రిస్ట్రిక్షన్, సమ్ థింగ్స్ విల్ చేంజ్. అది
0: అల్లు ఆగుతారా మీరు? గర్ల్స్ ఏ కాదండి, బాయ్స్ కూడా చేంజ్ అవుతుంది అని ఫనీ,
1: బట్ మెజారిటీ గర్ల్స్ అండి. ఎందుకంటే మేము మా మొత్తం హోల్ ఫ్యామిలీని వదిలేసి వస్తాం కదా. కానీ చాలా ఐ ఫీల్ వెరీ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ హస్బెండ్స్ ఆర్ దేర్ హూ రెస్పెక్ట్ దేర్ వైఫ్ యాజ్ ఎ ఉమెన్, యాజ్ ఎ డాటర్. చాలా రెస్పెక్ట్ చేసి ఇస్తారు. ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ ప్రౌడ్ నేను మా హస్బెండ్ గురించి చెప్పుకోగలను. అలా అంటే నన్ను ఎప్పుడు నాలాగా కాకుండా ఎప్పుడు చేంజ్ అవ్వమని చెప్పలేదు అనమాట. నీకు నచ్చినట్టుండు, వాట్ ఎవర్ ద రిస్క్ చేస్తావో చెయ్యి, బికాస్ యూ విల్ లెర్న్ సంథింగ్. ఇఫ్ యూ లూజ్ మనీ నీకే తెలిసి వస్తుంది అంతే. హీ వాంట్ స్టాప్, ఏది ఆపడు, చెయ్యి, రిస్క్ తీసుకో.
0: దట్ ఈస్ సో అమేజింగ్ అండ్ ఎంత హార్ట్నింగ్ అంటే ప్రియాంక గారు వాట్ యూ జస్ట్ సెడ్. దాని ఇంపాక్ట్, దాని బరువు ఎంత ఉంటుందంటే నీకేం కాదులే, నేను అన్నాం కదా, నువ్వు చూసుకో, ఓకే ఫెయిల్ అవుతుందా, అవుతుంది, నేర్చుకుంటావు. అండ్ ఇంకొక కోట్ కూడా ఉంటుంది, మైకల్ జోర్డన్ అని బాస్కెట్బాల్ ప్లేయర్. సో వాట్ ఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ కోట్స్, హీ సేస్, ఐ డోంట్ రిగ్రెట్ ఫెయిల్యూర్స్ బట్ ఐ రిగ్రెట్ నాట్ ట్రయింగ్.
1: నాట్ టు ట్రై, ఎస్ డెఫినెట్లీ అండి. ఇదే అంటే నేను కూడా అది బిలీవ్ చేస్తాను. సో గాడ్ ఒక ఆపర్చునిటీ ఇస్తాడు. సో మీరు సక్సెస్ అవ్వాలి అనేది లేనిది, మేబీ లక్ కూడా ఉండొచ్చు, బట్ ఆ లక్ ని కూడా క్యాచ్ చేసే ఒక చిన్న పాయింట్ ఉంటది. మీరు అది క్యాచ్ చేయగలిగితే యూ విల్ బి సక్సెస్ఫుల్, అదర్వైజ్ ఇది ఆపర్చునిటీ అంతే. మీరు ఎంతవరకు దాన్ని తీసుకెళ్తారన్నది మీ మన పైన డిపెండ్ అయి ఉంటుంది, ఏ లక్ కూడా దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. బట్ డెఫినెట్లీ అంటే నా సక్సెస్ లో మేజర్ పార్ట్, ఈవెన్ మా పేరెంట్స్ కూడా ఎందుకు ఎంటెక్ చేసావు, ఏదో ఒక జాబ్ చూసుకోక నీకు బట్టలు కుట్టుకోవడం బట్టలు. సి నేను ఐ డూ డిజైన్, అంటే నేను డిజైనింగ్ చేస్తాను, ఐ స్టిచ్ అంటే మా మదర్ నుంచి నేను అది ఇన్హెరిట్ చేశాను ఆ క్వాలిటీ, ఆ స్కిల్ ని. నేను ఇక్కడ కూడా నేను స్టిచ్చింగ్ అండ్ సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేస్తుంటాను. సో అది అది అలాగే చెప్పారను. మా ఫాదర్ మరి ఇన్సిస్ట్ చేశారు ఎందుకు బట్టలు కుట్టుకోవడం, హ్యాపీ చూస్తున్న దానికి.
0: వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ, వి ఆల్ ఆర్ టు ప్రియాంక గారు. సో ఓకే, ఎంటర్ప్రినర్షిప్ ఒక బిజినెస్ స్టార్ట్ చేయడం ఎవరికైనా కష్టమే కదా. అలాంటిది విమెన్ ఆర్ ఎస్పెషలీ ఇమిగ్రెంట్ ఉమెన్ మన ఇండియా నుంచి ఇక్కడికి వచ్చి, బట్ విమెన్ కి ఇన్ పర్టికులర్ ఏదైనా యూనిక్ ఛాలెంజెస్ ఉంటాయా?
1: చాలా అంటే చాలా ఉంటాయి డెఫినెట్లీ.
0: ఎంత బికాజ్ చెప్పారు అసలు,
1: బికాజ్ నేను చెప్తానండి. సీన్ మీరు అన్నారు కదా, మీరు నేను ఇండియా వెళ్ళాను, మరి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? ఐఎమ్ సీయింగ్ వెరీ గుడ్ అంటే ముందు ఫ్యూచర్ చాలా బాగా అనిపిస్తుంది నాకు. ఎప్పుడు ఇండియాలో ఉండి అంటే ఒక 1.5 to 2 years మొత్తం దీని మీద డేటా అండ్ ఫిజికల్ ప్రోడక్ట్ మీద రీసెర్చ్ చేసి ఐ ఫైనలైజ్డ్ 1 good మ్యానుఫ్యాక్చరర్ అది చేశాను, ఐ గాట్ ద. సో ఇదంతా నేను చాలా జీనియస్ గా ఫీల్ అవుతున్నా, వావ్ ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ గుడ్, అసలు వెళ్ళి వెబ్సైట్ లో పెట్టేయడమే వితౌట్ ఎనీ నాలెడ్జ్ వెబ్సైట్ ఓపెన్ చేసేసా, అంటే చేసేస్తే సరిపోద్ది, పెట్టేస్తే అదే అమ్ముడు పోతుంది. ఇది ఇది అందరికీ ఉంటది. అండ్ ఇంకా పెద్ద అజంప్షన్ ఏం చేశాను అంటే నేను వెళ్ళి, నేను ఉండేది ఆస్టిన్ మేనర్ ఏరియాలో, మేనర్ లో నేను వెళ్ళి ఓపెన్ చేయగానే కుప్పలు తుప్పలుగా జనాలు వస్తారు కొనుక్కుంటారు. ఇది నా బ్లైండ్ అసంప్షన్ అన్నమాట. అసలు అంటే రియాలిటీ నేను గూగుల్లో వెళ్ళి ఎనీవన్ ఇస్ సెల్లింగ్ మెటర్నిటీ ఆర్ ఎనీవన్ ఇస్ సెల్లింగ్ ఎనీ బొటిక్ నియో మీ అని కొడితే ఏం లేదు, బికాస్ ఆ మేనర్లు ఏం లేవు. ఒకరిద్దరు ఉన్నారు బట్ ఇట్స్ నాట్ బిగ్ వన్. అగైన్ అది అమెరికా వాళ్ళది, నాకేం పెద్దగా కనిపించలేదు. నేను ఆస్టిన్ లో వెతికిన ఆ రోజుకి నా రోజు బాగాలేక గూగుల్ చూపించలేదు నాకు డేటాని. సో ఐ థాట్ అసలు టెక్సాస్ మొత్తం నలుగురు,
0: ఇంకా మనమే ఏదో ఇస్తాం అనుకున్నారా? ఇంకా
1: అంతే అసలు, అంటే నలుగురు ఐదుగురు ఉండింటారు కష్టంగా. డెఫినెట్లీ ఐ మేక్ ఇట్ యాజ్ ఎ హిట్ ప్రోడక్ట్ అది ఇది అనుకుని దిగేసా, తెచ్చుకున్నాను, ఇన్వెస్ట్ చేశాను, బాగానే గట్టిగానే ఇన్వెస్ట్ చేశాను. వెబ్సైట్ స్టార్ట్ అయింది, వెబ్సైట్ లో అప్లోడ్ చేసుకుంటున్నాను. బికాజ్ కొంచెం ఇందులో ఇంత బ్యాడ్ లో గుడ్ థింగ్ ఏంటంటే కొంచెం టెక్నికల్ పర్సన్స్ కాబట్టి ఈ బేసిక్ టెక్నికల్ థింగ్స్ అని నేను చేసుకున్నా, వేరే వాడికి డైలీ డబ్బులు ఇవ్వకుండా అది నేను చేసుకున్నా, అది ఒక్కటే గుడ్ థింగ్. సంభవ ఇవన్నీ నేర్చుకుంటున్నాను, డిజిటల్ మార్కెటింగ్ ఇవన్నీ ప్రమోషనల్ థింగ్స్ అన్ని నేర్చుకుంటున్నాను. ఇందులో నేను చేసిన వర్స్ట్ బిగ్ థింగ్ ఏంటంటే బ్రాండింగ్ పేరుకి కొంచెం ఇన్వెస్ట్మెంట్ పెట్టడం, విచ్ ఈస్ నాట్ ఎట్ ఆల్ గుడ్ ఐడియా వెన్ యూ హ్యావ్ అంటే జీరో నాలెడ్జ్ పెట్టుకుని బ్రాండింగ్ కింద అంటే ప్యాకేజింగ్ కింద అని వెళ్ళొద్దు. అసలు ఫస్ట్ మార్కెట్ రీసెర్చ్, ప్రోడక్ట్ రీసెర్చ్ అనేదే సరిగా చేయనప్పుడు లైన్ గా వెళ్ళిపోయి డబ్బులు పెట్టడం అనేది బిగ్ మిస్టేక్ అయింది. అక్కడ స్టార్ట్ అయింది మిస్టేక్. దెన్ ఇక్కడికి వచ్చాక ఐ రియలైజ్డ్ అమ్మడం, వెబ్సైట్ లో పెట్టాను, అమెజాన్ కి అప్లై చేశాను, అప్రూవ్ అయింది, పెట్టాను, ఏం సేల్ అవ్వట్లే. సంహౌ నా ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్న వాళ్ళు వచ్చి ఏదో నాకు సపోర్ట్ చేద్దామని స్టార్ట్ చేశారు. బట్ ఇండియాలో ఇట్ ఈస్ గోయింగ్ గుడ్, ఎందుకంటే ఇండియాలో ఈ మధ్య బాగా ఈ మెటర్నిటీ క్లాతింగ్ మీద మంచి అవేర్నెస్ వచ్చి అక్కడ పోతున్నాయి. అండ్ గిఫ్ట్ బాక్స్ అని ఒకటి ప్రోడక్ట్ ఇంట్రొడ్యూస్ చేసాం మదర్ కి బేబీకి మజ్లిన్ ఫ్యాబ్రిక్ తో, అది ఇట్ ఈస్ గోయింగ్ గుడ్, మంచి సేల్స్ అవుతున్నాయి ఇండియాలో, ఐఎమ్ హ్యాపీ. బట్ ఇక్కడ ఏంటి పరిస్థితి, అక్కడ రూపీస్ లో వస్తుంది, అక్కడకి కంపెన్సేట్ అయిపోతుంది. బట్ వాట్ అబౌట్ యువర్ అన్నప్పుడు, ఎప్పుడు 2024 జనవరిలో ఏదో ఈవెంట్ చేస్తున్నారు, స్టాల్ పెట్టొచ్చు అంటే యూ కెన్ సెల్ ప్రోడక్ట్ అని ఎవరో మెసేజ్ పెట్టారు అదే గ్రూప్ లో. ఇమ్మీడియట్ గా వాళ్ళకి కాల్ చేశాను, అవైలబుల్ లేదు అని చెప్పారు. రేపు మార్నింగ్ ఈవెంట్ అనగా నైట్ ఈవినింగ్ 7 కి ఫోన్ చేసి ఉంది స్టాల్, ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ రండి అని. అప్పటికప్పుడు $150 పే చేసి అప్పటికప్పుడు టెంట్ కొనుక్కొచ్చాడు మా హస్బెండ్, టెంట్ కొనుక్కొచ్చుకొని అన్ని పట్టుకొని వెళ్ళాం. వింటరు జనవరి ఎలా ఉంటుంది తెలుసు కదా, ఫుల్ విండ్ ఉంది. పెట్టుకున్నాను, అసలు స్టాల్ పెట్టేసరికి జనాలు వస్తున్నారు కానీ నో వన్ కమింగ్ అనమాట. స్టాల్ దగ్గరికి ఎవరు రావట్లే, ఎథ్నిక్ వేరున్నాయి, మెటర్నిటీ వేరున్నాయి, జస్ట్ వస్తున్నారు, ఇట్లా పాస్ అవుతున్నారు, నాట్ ఈవెన్ ఫాలోయింగ్ మై పేజ్. అసలు ఎందుకు $150 స్పెండ్ చేసి ఎందుకు ఈ టెంట్ ఇవన్నీ పెట్టి నేను ఏం సాధిస్తున్నా? దట్టు అప్పుడు మా వాడు ఇంకా 1.5 ఇయర్, వాడు మా హస్బెండ్ పాపం చాలా ఓపిక్ గా వాడిని మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా అక్కడే తిప్పుతూ ఫీడ్ చేస్తూ. మరి లేడీస్ అని కొంచెం కన్సిడర్ చేయట్లేదు, కొంచెం వాటర్ ఇవ్వట్లేదు, కనీసం అంటే చిన్న చిన్న ఒక చిన్న గ్యాప్ అనిపించింది నాకు అక్కడిక్కడ. అరే నేను ఎవరిని అడిగితే నాది సేల్ అవుతుంది, నాగా ఎంతమంది వీళ్ళు సఫర్ అవుతున్నారని పక్కన ఇద్దరు ముగ్గురు ఉంటే వెళ్ళి మాట్లాడా, నాకు ఊరుకోదు కదా మాట్లాడేసా. అసలు మీరు
0: బాటకారి
1: వెళ్ళి అడిగేసా ఏంటి మీరు ఎక్కడ ప్రోడక్ట్ సేల్ చేస్తున్నారు, ఎలా అవుతుంది అన్నప్పుడు తను చెప్పారు ఈవెంట్స్ జరుగుతుంటాయి, మెసేజెస్ వస్తుంటాయి, మనం వెళ్ళి వెళ్ళడమే. అంటే అన్ని ఇలాగే ఈవెంట్స్ అవుతుంటాయా అంటే వాళ్ళు వేరే పర్పస్ మీద వస్తున్నారు, షాపింగ్ కి రావట్లే. 2024 లో అంతా ఇదే ఉంది, ఈవెంట్ అంటే కల్చరల్ ఈవెంట్ అవుతుంది. బట్ ఏవో చిన్నగా పక్కకి స్టాల్ పెడితే ఇంట్రెస్ట్ ఉంటే వచ్చుకుంటారు, లేకపోతే లేదు. 150 పే చేస్తే 150 అదంతా అంతే అంతే అట్టి.
0: దాని నుంచి ఏం నేర్చుకున్నారు మీరు ప్రియాంక గారు?
1: ఏం నేర్చుకున్నానంటే ఇదే ఫస్ట్, అది కూడా ప్లానింగ్ లేదు ఏం లేదు, ఎవరో ఈవెంట్ పెట్టారు, నేను బ్లైండ్ గా వెళ్ళిపోయా, నేను అడగలేదు ఎంత మంది వస్తున్నారు, షాపింగ్ ఈవెంట్ అవుతుందా అవ్వదా, వెదర్ ఎలా ఉంది, వాట్ ఇఫ్ సేల్స్ అవ్వకపోతే నాకేంటి, ఇవేవి అడగలేదు. దెన్ గ్రూప్స్ అన్నింటికి వెళ్ళాను, ఫేస్బుక్ అంతా సర్చ్ చేసా, ఏం గ్రూప్స్ ఉన్నాయి, లేడీస్ ఏమైనా గ్రూప్స్ ఉన్నాయి, ఎవరైనా నాకు హెల్ప్ చేస్తారా, చేసి చేసి చాలా గ్రూప్స్ ఉన్నాయి, హైకింగ్ ఉన్నాయి, కిట్టి పార్టీస్ ఉన్నాయి, సమదర్ ఉన్నాయి, కానీ ఒక అంటే ప్రొఫెషనల్ గా ఒక బిజినెస్ గ్రూప్ అంటూ నేనేం చూడలేదు. ఏం చూడలేదు అంటే ఉన్నాయేమో కానీ చారిటబుల్స్ డిఫరెన్స్ ఉన్నాయి, చాలా మంచి వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు హాస్టల్ లో లేడీస్ కూడా, బట్ నాకు కావాల్సింది దొరకట్లే. వెళ్ళి ఎవరో రాండమ్ గా ఇన్స్టాగ్రామ్ లో ఏదో పేజ్ చూసి వాళ్ళకు మెసేజ్ చేస్తా, తను హీరల్. సో ఫస్ట్ మీట్ అయిన ఒక పర్సన్ హీరల్ అన్నమాట. తనే కోఫౌండర్ ఆఫ్ ఏడబ్ల్యూబి, అంటే తను ఫస్ట్ నాతో పాటు జాయిన్ అయింది. మాట్లాడి ఒక కాల్ చేసేసాను బ్లైండ్ గా, నాకు ఆ రోజు తెలీదు నేను కమ్యూనిటీ అది స్టార్ట్ చేసాను, నాన్ ప్రాఫిట్ చేస్తానో తెలీదు కానీ చేసేస్తా. తనకు కాల్, నేను ఒక కమ్యూనిటీ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను, మీరు ఇంట్రెస్టెడ్ ఉన్నారా? తను తెలుగు ఆవిడ కూడా కాదు, ఫ్రమ్ షీస్ ఫ్రమ్ గుజరాత్. తను కూడా అప్పుడే బిజినెస్ స్టార్ట్ చేసింది. తను తన కష్టాలు చెప్పుకుంది, నేను నా కష్టాలు చెప్పాను. ఫస్ట్ అయితే వాట్సాప్ గ్రూప్ స్టార్ట్ చేసా, స్టార్ట్ చేద్దాము, మీకు తెలిసిన వాళ్ళని మీరు యాడ్ చేయండి, నాకు ఒక 10 మంది తెలుసు నేను యాడ్ చేస్తా, లెట్స్ డిస్కస్ అని స్టార్ట్ అయింది.
0: That is how often Indian women in business and started AWB. Okay.
1: అది January 24, 2024 రోజు స్టార్ట్ అయింది.
0: అబ్బో,
1: ఐ రిమెంబర్ ఆ రోజు మాట్లాడి హీరల్ తో స్టార్ట్ చేసాము. షీస్ అ కోఫౌండర్, అంటే ప్రోవర్ ద జర్నీలో నాతో పాటు ఉన్నారు. సో స్టార్ట్ చేసాం, ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేసాము. వి ఇంట్రడ్యూస్డ్, అంటే నేను ఇలా స్టార్ట్ చేస్తున్నాను, లెట్స్ గ్రో టుగెదర్, ఇట్స్ నాట్ లైక్ నేను స్టార్ట్ చేస్తున్నా ఐఎమ్ ద సుపీరియర్ అన్నట్టు కాకుండా ఐ స్టార్ట్ టాకింగ్. అందరిని అడుగుతున్నా మీరు ఎలా చేస్తారు, మనం ఒక ఫార్మాట్ పెట్టుకుని మన బిజినెస్ ని రిప్రజెంట్ చేసుకుందాము. ఎవరైనా కస్టమర్ మన పేజ్ కి వస్తే తెలిసి, అంటే డిఫరెంట్ డిఫరెంట్ కాకుండా ఒక కైండ్ ఆఫ్ ఒక ఫ్లయర్ ని ఒక్కటే ఫార్మాట్ లో చేసి అందరికి అదే ఫార్మాట్ ఇచ్చాం. అసలు అది చాలా నచ్చింది అన్నమాట అందరికి. ఆ ఒక్క ఫార్మాట్ ఒకటే లాగా పెట్టి పెడితే, అండ్ మేము ఒక గూగుల్ ఫామ్ పెట్టేసి దాని షీట్ ని అవైలబుల్ పెట్టాం కస్టమర్స్ కి. సో ఎవరు వచ్చినా అది చూసుకుంటారు, మీకు ఏమంటారు మెహందీ ఆర్టిస్ట్ కావాలా, యూ విల్ ఫైండ్ ఇట్, మీరు సర్చ్ చేసుకుంటే సరిపోతుంది. అట్లా వన్ స్టాప్ షాప్ లాగా జస్ట్ ఫిబ్రవరిలో ఫస్ట్ వీక్ లో ఒక మీటప్ పెట్టుకున్నాం. అప్పటికి 60 మెంబర్స్
0: అయిపోయింది,
1: 2.5 weeks లో 60 మెంబర్స్. సో నాకు ఈవెంట్ చేయాలని ఎప్పటి నుంచో ఉంది, అంటే మనం చేస్తే ఏం చేయొచ్చు, షాపింగ్ ఓన్లీ ఈవెంట్, నేను ఏ కల్చరల్ ఈవెంట్ చేయను. జనాలు వస్తున్నారంటే నేను షాపింగ్ కే వస్తా, షాపింగ్ చేసుకుని వెళ్ళిపోతా, అదే పెట్టుకుని చేద్దామని అనుకున్నాము. 1.5 మంత్స్ లో 100 అయ్యాము. ఏప్రిల్ లో ఈవెంట్ చేసాము, ఈవెంట్ చేసాం పెట్టాం కరెక్ట్. వెండర్స్ కూడా వచ్చారు, 25 మెంబర్స్ వచ్చారు. లొకేషన్ ఒకటి చూసుకున్నాము, గవర్నమెంట్ లొకేషన్ బుక్ చేసుకున్నాం, అన్న అయిపోయింది. జస్ట్ $50 ఫీ తీసుకుని స్టార్ట్ చేసాం. మాకు కావాలి రెంట్ పెద్దగా మేము పాలించుకోవడానికి, నేను గ్రో అయి మీరేమని ఉంటే నాకు నేర్పియండి, నేనేమని ఉంటే మీకు నేర్పిస్తా. అది స్టార్ట్ చేసాము, వెళ్ళాము. బట్ ఎలా జనాలను ఎట్లా తీసుకురావాలి, నేను ప్రియాంక, నేను ఒక ఈవెంట్ చేస్తున్నా అంటే రారు. చిన్న ట్రిక్ ఏదో ప్లే చేస్తాం, ప్లే అని కాదు జస్ట్ స్ట్రాటజీ అంతే. కిడ్స్ పెయింటింగ్ ఈవెంట్ పెట్టాం మదర్స్ డే అని చెప్పి, వి గాట్ గుడ్ రెస్పాన్స్. అంటే అక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి సేల్స్ అయ్యాయి, మంచి కిడ్స్ ఒక 30-40 కిడ్స్ వచ్చారు. కాంపిటీషన్ పెట్టాం, వాళ్ళకి కొన్ని గిఫ్ట్స్ ఇచ్చాము, రిటర్న్ గిఫ్ట్స్ వచ్చిన వెండర్స్ ని నేను ఎట్లా గ్రీట్ చేయాలనుకున్నానో అట్లా స్టార్ట్ చేసాం. సమ్ చాక్లెట్స్ లేకపోతే వాటర్ బాటిల్ అదొక్కటే చాలు, జస్ట్ పలకరింపు కూడా చాలు. గట్టిగా చెప్పాలి అంటే నేను ఒకదాని నించున్న వర్క్ చేస్తున్నప్పుడు మధ్యలో ఒకరు వచ్చి ఎలా ఉంది, ఎలా అవుతున్నాయి, ఏమైనా హెల్ప్ కావాలన్నప్పుడు దట్ గివ్స్ మీ సో మచ్ కంఫర్ట్ అన్నమాట.
0: కంఫర్ట్ ఎనర్జీ కూడా అయ్యా. సో ఇప్పుడు ఎంతమంది మెంబర్స్ ఉన్నారు ప్రియాంక గారు మీ ఆస్టిన్ ఇండియన్ విమెన్ ఇన్ బిజినెస్?
1: అది 2024 జూన్ కల్లా మేము 300 మెంబర్స్ రీచ్ అయిపోయామండి.
0: ఇప్పుడు
1: ప్లస్ అయిపోయి ఉంటాము, అంటే టెక్సాస్ స్టేట్ లో ఉన్నారా, వాళ్ళకి ఎల్ఎల్సీ ఉందా లేదా, ఆ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసేవాళ్ళము, అది ఉంటేనే మేము ఈవెంట్ కి రానిచ్చడము, అండ్ లేకపోతే మేము హెల్ప్ ఎలా చేయగలం. సో అలా మాట్లాడుతున్న ప్రాసెస్ లో చాలా ఛాలెంజెస్ వచ్చాయి. అంటే ఫస్ట్ నేను ఫేస్ చేసిన ఛాలెంజ్ ప్రోడక్ట్ మార్కెట్ రీసెర్చ్ చేయకుండా బిజినెస్ లో స్టార్ట్ చేస్తా. బట్ మీరు దాంట్లో దిగే కన్నా ముందే దేనికి ఎంత పెట్టాలి, ఎంత స్పెండ్ చేస్తే మీకు ఎంత రిటర్న్స్ వస్తాయన్న బేసిక్ నాలెడ్జ్ తో రావాలి. ఇప్పుడు కూడా ఎవరైనా ఫోన్ చేసి నేను ఈవెంట్ కి వస్తున్నాను, నేను బిజినెస్ ఒకటి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా అన్నప్పుడు ఫస్ట్ అడుగుతా ఏం బిజినెస్ స్టార్ట్ చేస్తున్నావు. కాల్ చేశాను క్లాతింగ్ బిజినెస్ అని చెప్పారు. సో క్లాతింగ్ అన్నారు, ఈ ఆస్టిన్ లో ఎన్ని క్లాతింగ్ లు ఉన్నాయి తెలుసా అని అడిగాను.
0: డిస్కరేజ్ చేయాలని ఉద్దేశం కాదు, వాళ్ళకి రియాలిటీ చెక్, ఒక రియాలిటీ చెక్ కావాలి వాళ్ళకి. ఎందుకంటే అదే అంట కదా, మనది సుపీరియర్ ప్రోడక్ట్ ఒక పిచ్చి నమ్మకం, ఒక దాన్ని ఏమంటారు ఓవర్ కాన్ఫిడెన్స్.
1: లేదు లేదు అదే అంటున్నాను, అలా చెప్పకుండా ఐ టోల్ హర్ ఐ గేవ్ అండ్ యువర్ పిక్చర్ చెప్పాను. ఈ ఫాస్టిన్ లో 200 క్లాతింగ్ ఉన్నాయి, ఆల్ ఓవర్ ఇండియా ఉమెన్ ఉన్నారు దీంట్లో, బట్ వాట్ అబౌట్ నువ్వు ఏం ప్రోడక్ట్ తీసుకొస్తున్నావు, ఏ టైప్ ఆఫ్ తీసుకొస్తావు, అది ఉందా లేదా, వాళ్ళ ప్రైజింగ్ ఏంటి. ఈ ఈవెంట్స్ చేసేటప్పుడు కూడా నేను అందరికి అదే చెప్తాను, ఈవెంట్కి వస్తున్నారు కదా, జస్ట్ టాక్ టు అదర్ వెండర్స్, మంచిగా వెళ్ళి కొలాబరేట్ చేసుకోండి, మాట్లాడుకోండి వాళ్ళతో, ఒక కమ్యూనికేషన్ బిల్డ్ చేసుకోండి, సో దట్ మీకు ప్రైస్ రేంజెస్ తెలుస్తాయి, వేరే వాళ్ళ స్ట్రాటజీస్ తెలుస్తాయి, వేరే వాళ్ళ కలెక్షన్ తెలుస్తుంది, అండ్ వేరే వాళ్ళు ఎలా కమ్యూనికేట్ అవుతున్నారు కస్టమర్స్ తో అన్నది కూడా మీరు నేర్చుకోవచ్చు. ఇలాంటి షాపింగ్ ఇది రెస్ట్రిక్టెడ్ కాదు కదా అని చెప్పేసి మేము 2024 లోనే 3 ఈవెంట్స్ చేస్తాం, 3 బిగ్ ఈవెంట్స్. మేమేం జస్ట్ ఏ ఇన్ఫ్లుయెన్సర్ కి పే చేయలేదు, ఏం చేయలేదు, ఒకరిద్దరితో మాట్లాడిచ్చాము. 24 లో యాడ్స్ లేవు, ఏం లేవండి, ఓన్లీ ఒక 10 ఫ్లైయర్లు కూడా రిలీజ్ చేయలేదు, బట్ వీ గాట్ 3 sales and then we realized we need something more, inka koncham edo cheyali, only shopping events aristhe saripodu, business ela cheyalannadi kavali, vallandi ela finances ela handle cheyalannadi vallaku teliyali, oka llc sir te sales tax untayi annuntayi.
0: So maniki meeru mom in style store start chesaru and oka non profit organization Austin in women star in business start chesaru, క్లియర్లీ వెరీ సక్సెస్ఫుల్ అండ్ వెరీ మీనింగ్ఫుల్ ఆల్సో. అండ్ అదేదో సినిమాలో నాని అంటారు కదా, నెక్స్ట్ ఏంటి అని.
1: నెక్స్ట్ ఏంటి అంటే 2025 కొంచెం ఒక టెస్ట్ కైండ్ ఆఫ్ థింగ్ మేము ట్రై చేసామండి. అగైన్ నేను రిస్క్ తీసుకోవడానికి ట్రై చేసి మెంబర్షిప్ యాడ్ చేసాం, అంటే ఆర్గనైజేషన్ కి ఏం బర్డెన్ అవ్వదు, వాళ్ళు బెనిఫిట్ అవుతారని. బట్ విత్ ఇన్ జస్ట్ 1 month 60 మెంబర్స్ దాకా మెంబర్షిప్ తీసుకున్నా. పెయిడ్ మెంబర్షిప్ $100 పర్ ఇయర్. సో వాళ్ళకి అందులో వచ్చేసి వాళ్ళ మీకు కావాలి అంటే షాప్ టాక్ అని ఒకటి ఇంట్రొడ్యూస్ చేసాము. సో వెన్ ఐ స్టార్టెడ్ దిస్ సెగ్మెంట్స్, షాప్ టాక్ అంటే మేము వీడియో సిరీస్ చేస్తాం, వెళ్ళి వాళ్ళ దగ్గరకు వెళ్ళి వాళ్ళకి కావాలి వాళ్ళ ప్రోడక్ట్ ఏంటి, మీ స్టోరీ ఏంటి అని చెప్పడానికి. సో సమ్హౌ స్కోర్ మీకు తెలిసే ఉంటది, యుఎస్ లో స్కోర్ నాన్ ప్రాఫిట్ ఎంత పెద్ద ఆర్గనైజేషన్, వాళ్ళతో మాట్లాడి మేము ఎక్స్ప్లెయిన్ చేసాం సిచ్యువేషన్ ని, మాకు కొన్ని థింగ్స్ కావాలి, వీ నీడ్ టు అండర్స్టాండ్ ద బిజినెస్ ప్రాసెస్ అండ్ బిజినెస్ ప్లానింగ్ ఎవ్రీథింగ్, మాకు కొన్ని వర్క్ షాప్స్ కావాలి అన్నప్పుడు మాకు 3-4 వర్క్ షాప్స్ కి కూడా వాళ్ళు వాళ్ళు అంటే మన స్పీకర్స్ ని కూడా పంపించారు, ఏంటంటే వాళ్ళ స్టోరీస్ వాళ్ళ స్ట్రాటజీస్ చెప్పడం స్టార్ట్ చేశారు. సో అది వాళ్ళు ఫ్రీగా అటెండ్ అవ్వచ్చు మెంబర్షిప్.
0: వెరీ నైస్ ప్రియాంక గారు, మనకి ఐ వాంట్ కీప్ టాకింగ్ టు యూ అబౌట్ దిస్ నాన్ స్టాప్. ఇట్స్ యువర్ స్టోరీ సో ఇన్స్పైరింగ్, బట్ వీ హ్యావ్ వెరీ లిమిటెడ్ టైమ్. ఆల్ ది వెరీ వెరీ బెస్ట్ ప్రియాంక, ఐ వాంట్ టు ఐ విల్ బి రూటింగ్ ఫర్ యూ అండ్ అఫ్ కోర్స్ మా రేడియో శ్రోతలు కూడా. హౌ డు హౌ కెన్ అవర్ ఆడియన్స్ రీచ్ అవుట్ టు యూ ప్రియాంక?
1: వీ హ్యావ్ వెబ్సైట్ అండ్ వీ హ్యావ్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అండి. సో ఆస్టిన్ ఇండియన్ ఉమెన్ ఇన్ బిజినెస్ ఇన్స్టాగ్రామ్ పేజ్ కెళ్ళి దే కెన్ టెక్స్ట్ మీ.
2: రేడియో స్టూడియోలో టైం 10 a.m.

0: to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే మర్యాద, అండ్ బెస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ అవాయిడ్స్ కంప్లైంట్స్.
2: ఈ వీకెండ్ గ్రోసరీస్ ను తీసుకొస్తావా?
3: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడానా?
2: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెస్ ఏ కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్. జస్ట్ స్మూత్ షాపింగ్, బికాస్ గ్రోసరీ లో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
4: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ స్వదేశీ వే.
2: స్వదేశీ గ్రోసరీస్, ఇర్వింగ్, కాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవ్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ.
5: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nache vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Noorurinchi vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com. From chaos to clarity. Your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
6: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఆంటర్ప్రీనియరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్.
7: హలో డాలస్, వి ఆర్ ది అన్డిస్ప్యూటెడ్ లీడర్స్ ఇన్ ద రేడియో స్పేస్. యు నో వి ఆర్ రేడియో సురభి.
8: రేడియో సురభి,
9: రేడియో సురభి.
0: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
7: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.

హలో, గుడ్ మార్నింగ్. ప్రతి శనివారం ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట దాకా ప్రసారమయ్యే సిగ్నేచర్ షోకి హార్దిక స్వాగతం. ఇవాళ కార్యక్రమానికి మీ వ్యాఖ్యాత నేను, నా పేరు వేణు చెరుకుపల్లి. ఎలా ఉన్నారండి? నేనైతే బ్రహ్మాండంగా ఉన్నాను. జులై కూడా వచ్చేసింది, ఆల్మోస్ట్ అయిపోతుంది. జులై ఈజ్ అ వెరీ వెరీ స్పెషల్ మంత్ ఫర్ మీ. లాట్స్ ఆఫ్ birthday celebrations and yeah, inka schools kuda open avadaniki very few days left. Inka mana vallandaru india nunchi edaina travel plans unte malli intiki cherukuni schools ki ready ayye panlo unde untamu. So ivala karyakramamlo munduga of course manaki oka నాట్ సో గుడ్ న్యూస్ విన్నాము. ఈ లాస్ట్ వీక్ లో మన నైటింగేల్ ఆఫ్ సౌత్ ఇండియా జానకమ్మ గారు మనల్ని వదిలి వెళ్ళిపోయారు. కానీ బాధ ఉందా అంటే అఫ్ కోర్స్ బాధగానే ఉంటుంది, కానీ దానికంటే కూడా తను మ్యూజిక్ కి అందించిన సేవల్ని గుర్తు చేసుకుంటూ తన లెగసీ, కొంతమంది కారణ జన్మలు ఉంటారండి అలా, వాళ్ళు దే ఆర్ బార్న్ ఫర్ దట్ పర్పస్. మనందరికి కూడా లైఫ్ లో ఏదో ఒక పర్పస్ ఉండే ఉంటుంది, కానీ చాలా వెరీ ఫ్యూ లక్కీ పీపుల్ మాత్రమే ఆ పర్పస్ ని వాళ్ళు సార్థకం చేసుకోగలరు. అలాంటి వాళ్ళు చాలా కొంతమంది ఉంటారు. జానకమ్మ గారు, షీ వాస్ బార్న్ టు డెలివర్ దట్ మ్యూజిక్, a voice and tana legacy chirakalam kontha ala undipothundi tanu. So avadi meeda special cheddama ante no, I'm not doing that. Endukante ee varamanta ma radio host chaala mandi janaki gar meeda, జానకి గారు అని కూడా అనుభూతి కాదు నాకు, ఎందుకో జానకమ్మ అనే వస్తుంది నాకు, జానకమ్మ, చిత్రమ్మ, బాలు ఇట్లా. సో జానకమ్మ గారికి ఒక చిన్న ట్రిబ్యూట్, ఒక మేబీ ఒక 2-3 సాంగ్స్ విని దెన్ మన కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం. ఏమంటారు, మీకు నచ్చిన జానకమ్మ గారి ఫేవరెట్ సాంగ్స్ ఏదైనా ఉంటే తప్పకుండా స్టూడియో కాల్ చేసి రిక్వెస్ట్ చేయొచ్చు. స్టూడియో నెంబర్ 972-636-1966. అగైన్ వామ్ వెల్కమ్ టు ద వీకెండ్ సిగ్నేచర్ షో ఆన్ ది ఎయిర్ వేవ్స్ ఆఫ్ 107.9 FM HD3 రేడియో సిరబి. సౌండ్స్ లైక్ హోమ్. ఒక మంచి పాటతోటి కార్యక్రమాన్ని మొదలెడదాం. ఏమంటారు,

ఆహా, ఏం పాట కదా. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ఆనంద్ గారు, మీరు మీదే బోని కాల్ ఇవాళ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ కాల్. మీరు అన్నట్టుగా 88 ఏళ్ళు తన మొత్తం జీవితాన్నే సంగీతానికి ధారపోసి ఆవిడ వెళ్ళిపోయారు. సో ఆ బాధ ఏం లేదండి నాకైతే. ఐ డోంట్ నో హౌ దట్ విల్ ల్యాండ్ దట్ మెసేజ్, బట్ నాకైతే బాధ లేదు. ఎందుకంటే అదృష్టం ఉండాలండి బాబా, 80 ఏళ్ళ పైన అసలు ఉండడమే అదృష్టం. అది కూడా షీ వాజ్ రిలేటివ్లీ వెరీ వెరీ హెల్దీ చివరి దాకా కూడా. అండ్ ఐ థింక్ ఒక 1 or 2 months బ్యాక్ అనుకుంటా, చాలా మంది, ఐ డోంట్ నో ఇఫ్ షీ విజిటెడ్ యుఎస్, ఐ డోంట్ నో, బట్ చాలా రీల్స్ అయితే చూశాను ఎవరో ఇంట్లో కూర్చుని అలా పాటలు పాడుతూ. ఒకటైతే ఒక రీల్ అయితే నాకు బాగా గుర్తుంటుంది, అదేంటంటే ఆవిడ ఇలా కుర్చీ మీద కూర్చుంటే సునీత గారు, అనదర్ ప్లేబ్యాక్ సింగర్, అక్కడ ఆవిడ కాళ్ళ దగ్గర కింద కూర్చుని ఆవిడ చేయి పట్టుకుని ఆవిడ పాడిన పాట ఒకటి పాడుతుంటే ఈవిడ పక్కన కూర్చుని ఇలా తాళం వేస్తూ, ఎంత హంబల్నెస్ కదా. అండ్ ఆవిడ ఎప్పుడు మామూలుగా కూడా అలా అంత పెద్ద బొట్టు పెట్టుకుని ఇంత సింపుల్ గా, షీఈస్ అన్ అమేజింగ్ సెలబ్రిటీ అసలు. అండ్ తనకి అవార్డ్ పద్మశ్రీ అనుకుంటా, పద్మశ్రీ అవార్డు ఇస్తే కూడా ఐ థింక్ షీ రిజెక్టెడ్ ఇట్. ఎనీవేస్, అండ్ తన వల్ల మనకి చాలా, తన కాంట్రిబ్యూషన్స్ తన పాటల ద్వారానే కాకుండా చాలా రకాలుగా వచ్చింది. ఎలా అంటారా, సో చాలా మందికి తెలిసిన సంగతి ఇది, బట్ ఇంకొకసారి చెప్పుకుంటే తప్పేం లేదు. ఒకసారి ఇప్పుడు నెల్లూరులో ఒక కాంటెస్ట్ జరుగుతుంటే, ఒక సంగీత కచేరీ జరుగుతుంటే అక్కడ బాలు పార్టిసిపేట్ చేశాడు. తను బాగా పాడాడు, అంత అయిపోయింది, తట్ గెలవలేదనుకుంటా, ఐ డౌట్. సో ఆ కాంపిటీషన్ లో బాలు వాజ్ నాట్ ద విన్నర్, ఇంకా ఒక అబ్బాయి ఎవరో గెలిచాడంట. కానీ ఆ కచేరీ అయిపోయిన తర్వాత బాలుని పిలిపించి, నీకు చాలా చాలా భవిష్యత్ ఉంది, మంచి భవిష్యత్ ఉంది నువ్వు. అప్పుడు బాలు ఐ థింక్ యూనో 14-15 మేబీ ఆ ప్యూబర్టీ ఏజ్ లో ఉండి ఉంటాడు. అండ్ అప్పుడు ఎవరికైనా కానీ ఎస్పెషలీ బాయ్స్ కి అయితే ఆ వాయిస్ గోస్ త్రూ లాట్ ఆఫ్ చేంజ్, ఆ వాయిస్ మారుతూ ఉంటుంది, ఇట్స్ ఇన్ బ్రేక్అవుట్ అవ్వదు వాయిస్ ఇంకా. సో ఆ సంగతి చెప్పారంట, సో నీ వాయిస్ ఇంకా అలా రఫ్ గా ఉంది, కొంచెం క్రూడ్ గా ఉంది, బట్ నీలో టాలెంట్ అయితే ఉంది, సో బిలీవ్ ఇన్ దాట్, ప్రాక్టీస్ చేస్తూ ఉండు, నీకు మంచి భవిష్యత్ ఉంది, సినిమాల్లో ట్రై చేయి అని బాలు గారిని ఎంకరేజ్ చేసి, తర్వాత ఏమైందో రెస్ట్ ఈస్ హిస్టరీ కదా. ఎనీవేస్, సో ఆవిడ కాంట్రిబ్యూషన్స్ ఆవిడ పాటల ద్వారానే కాకుండా మనకి బాలు గారి రూపంలో కూడా ఆవిడ మనకి ఇలా హెల్ప్ చేశారు. సరే అండి, ఆనంద్ గారు ఒక మంచి పాట రిక్వెస్ట్ చేశారు జానకమ్మదే, ఆ పాట వినేద్దాం. సినిమా పేరు తెలిసి స్టూడియో ఫోన్ చేయండి, స్టూడియో నెంబర్ 972-636-1966.

ఐ థింక్ ఒకసారి బాలు గారు అండ్ చిత్ర మంత్రులు జానకమ్మ గారు యుఎస్ కి ఏదో ఏదో కాన్సర్ట్ కో దేనికో వచ్చినప్పుడు ఒక సరదా సంభాషణ ఉంటుంది వాళ్ళిద్దరి మధ్యన స్టేజ్ మీద. వీడు అనే పిలుస్తారు, వీడు ఎంత అల్లరివాడంటే నేను పాడుతుంటే రికార్డింగ్ స్టూడియోలో నా పాట సరిగ్గా రాకూడదు అనేసి బయట నుంచి ఇలా కోచ్ చేష్టలు చేస్తూ ఉంటాడు, ఇట్లా ఎగతాలు చేస్తూ ఎక్కిరిస్తూ నా పాట సరిగ్గా రాకూడదు, వాడి పాటే బాగా రావాలని ఇట్లా చేస్తుంటాడు అనేసి చెప్తుంది. అండ్ అప్పుడు పాటలు ఇద్దరు ఫీమేల్ ఒకటేసారి పాడరు కదా, సో వాళ్ళ పార్ట్స్ వాళ్ళు పాడేస్తారు, తర్వాత దాన్ని మొత్తం రీ రికార్డింగ్ లో అదంతా దాన్ని స్టిచ్ చేసి పాట రూపంలో మనకి అవుట్పుట్ వస్తుంది. సో బాలు జానకి అమ్మ గారి ట్రాక్ ఆవిడ పాడి వినేసేసి దాని కింద ఇంకా ఇంప్రవైజ్ చేసేవాడంట. సో అండ్ దాని వల్ల ఏంటంటే బయట వాళ్ళకి అబ్బా బాలువే బాగా పాడుతున్నాడు జానకన్నా, అండ్ జానకి మోస్ట్లీ బాలుని ఇమిటేట్ చేస్తుంది అని ఒక చిన్న సరదా సంభాషణ జరుగుతుంది స్టేజ్ మీద. యూట్యూబ్ లో ఉంటుంది ఆ వీడియో చూడండి, చాలా చాలా సరదాగా ఉంటుంది. అసలు ఆవిడ వాయిస్ కూడా మామూలుగా మాట్లాడుతుంటే ఈవిడైనా అసలు అలా పాడుతుంది, ఐ మీన్ మాటకి ఆ పాటకి అసలు ఏమాత్రం పొంతన ఉండదు అనిపిస్తుంటుంది నాకైతే. సో such a gifted person she is. Sir, ani manaki ravi gar phone chesaru, ravi gar phone chesi oka paata request chesaru, aa paata nenaithe vini chaala rojulu ayindi, so andaram kalisi vindamu, but meeku kanaka ee paata ee cinema lo telusthe studio phone cheyandi. 9726361966 is the number to the studio. Meer vintunnaru the weekend signature show and ivalti karyakramaniki mee vyakhyatha nenu, naa peru venu cherukupalli, radio surabhi, sounds like home.

0: గుడ్ మార్నింగ్ రేడియో సురభి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: హలో అండి, వేణు గారు, నేను శ్రీకాంత్ అండి.
0: హలో శ్రీకాంత్ గారు, ఎలా ఉన్నారు మీరు?
1: సూపర్ సూపర్, అద్భుతమైన పాటతో స్టార్ట్ చేశారు సాటర్డే మార్నింగ్. రిలీవింగ్, ఎంజాయింగ్ యువర్ షో అండ్ రేడియో సురభి ఆల్వేస్.
0: థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు, మీన్స్ అ లాట్. చెప్పండి.
1: సో మీరు ఇందాక ఒక మెమరీ షేర్ చేశారు కదా ఇన్స్టాగ్రామ్ లో, రీల్స్ అవి, సునీత గారు జానకమ్మ గారు పక్కన కూర్చొని కాళ్ళ దగ్గర
0: రైట్
1: ఇలా అని చెప్పి షేర్ చేస్తున్నారు కదా, నాకే అటువంటి ఒక అద్భుతమైన అవకాశం నాకు కూడా కలిగింది. ఐ వాంటెడ్ టు షేర్ దట్.
0: ఓ మై గాడ్, యు ఆర్ సో బ్లెస్డ్. చెప్పండి, కాంట్ వెయిట్.
1: సో లాస్ట్ ఇయర్ చిత్రమ్మ గారి టూర్ మనకి యుఎస్ కు వచ్చినప్పుడు ఐ హ్యాపెన్ టు ట్రావెల్ విత్ హర్ టు 4 సిటీస్.
0: ఓ వావ్.
1: అయితే వరల్డ్ డిలక్స్ ట్రావెల్ పార్ట్నర్
0: రైట్.
1: సో ఆవిడ దగ్గర కూర్చొని సేమ్ అదే అన్నమాట, అంటే ఇంకా అదేదో యాదృచ్ఛికంగా అదే సీన్ రిపీట్ అయినట్టుగా మీరు చెప్పినట్టు అనిపించింది నాకు. నేను ఆవిడ దగ్గర కూర్చొని అంత ఎంత హంబుల్ పర్సన్, ఎంత లెజెండరీ పీపుల్ వాళ్ళ దగ్గర కూర్చొని అలా మాట్లాడుతూ ఉంటే, వాళ్ళ బ్లెస్సింగ్ తీసుకుంటూ ఉంటే ఎంతో అద్భుతంగా అనిపించింది.
0: ఓ మ్యాన్, ఐ అగ్రీ. నేను యాక్చువల్లీ ఈ వీకే సమ్ టైమ్ ఎవరితోటో షేర్ చేసుకుంటున్నా ఇట్లా చిత్ర గారితో, ఐ వాస్ బ్లెస్ టు షేర్ ద స్టేజ్ విత్ హర్. అంత ముందు రోజు మీట్ అండ్ గ్రీట్ అప్పుడు నేను భాస్కర్ దాన్ని ఎంసీ చేశాము. అండ్ ఆ కాన్సర్ట్ రోజు కూడా ఆవిడ పక్క బ్యాక్ స్టేజ్ ఉండి వాళ్ళ అసలు మ్యాన్ ఆ డిసిప్లిన్, అది ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలంటారు కదా. సో షీఈస్ ఇలాంటి వాళ్ళు జానకమ్మ, చిత్రమ్మ, దే ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ దట్. Awesome.
1: So that is my lifetime experience, memory, blessings, whatever you call it.
0: Oh, there is no name to it. It's not yeah. just one. It's all of those. And me anta kaakapoyina, I was also fortunate to be in close quarters with Chitramma garu. Thank you, yeah. Srikanth.
1: Kani, ఆవిడ గాని వాళ్ళ లెజెండరీ స్టఫ్ అది ఈ కాలంలో ఎవరైనా ఉన్నారా లేరా అంటే ఐ కెనాట్ సే ఇట్. బట్ యునో జానకమ్మ గారు, ఎస్పీబి గారు, చిత్రమ్మ గారు, యునో అకంప్లిష్డ్, ఇట్స్ దేర్ యునో రెస్పెక్ట్ గానీ అన్ని రకాలుగా దే ఆర్ గ్రేట్ పీపుల్.
0: డిఫరెంట్ టైమ్స్ శ్రీకాంత్ గారు, అప్పట్లో ఉన్న ఆ డిసిప్లిన్ గాని ఆ నిబద్ధత, ఇప్పుడు ఒక్క హిట్ సినిమా రాగానే ఏదో అసలు ఏదో సాధించేసాం ఇంకా జీవితంలో అని అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఒకళ్ళిద్దరు కాదు. సో యా, ఆ రోజులు మళ్ళీ రావు.
1: థ్యాంక్ యూ అండి, ఇట్స్ వండర్ఫుల్ షో అండ్ కీప్ డూయింగ్ గ్రేట్ థింగ్స్ అండ్ ఐఎమ్ ఎంజాయింగ్ యువర్ షో ఫర్ షూర్.
0: అలాగే, ఓకే, థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు,
1: బాయ్.
0: అదండి సంగతి. సో మనము బ్రేక్ కి ఒక 10 సెకండ్ల దూరంలో ఉన్నాం కాబట్టి మనము నాకు మంచి మంచి పాటలు రిక్వెస్ట్ వచ్చేసాయి, అలా అయిపోతుంది ఇంకా తప్పదు, విల్ గో విత్ ద ఫ్లో. ఆ పాటలు వింటూ మనము కంటిన్యూ చేద్దాం. ఐల్ బి రైట్ బ్యాక్.
2: హలో డాలస్, వి ఆర్ ది అన్డిస్ప్యూటెడ్ లీడర్స్ ఇన్ ద రేడియో స్పేస్. యు నో వి ఆర్ రేడియో సురభి.
3: రేడియో సురభి,
2: రేడియో సురభి.
3: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
2: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
4: కొన్ని పాటలు చెవులను తాకి వెళ్ళిపో, గుండెల దాకా చేరే ప్రయాణం అది.
2: లైక్ మెమరీస్
5: గుర్తుకొస్తున్నాయి,
2: లైక్ లవ్ life moments.
4: అండ్ ఇప్పుడు ఈ అనుభూతులన్నీ ఒక చోట చేరితే
2: హౌ కెన్ వి మిస్ దట్ ఎక్స్పీరియన్స్?
6: MM కీరవాణి లైవ్ ఇన్ కాన్సర్ట్.
2: Yes, మన కీరవాణి గారు లైవ్ ఇన్ కాన్సర్ట్ డాలస్ లో సాటర్డే 25 జులై నా అమెరికా సెంటర్ లో 6 PM ఆన్వర్డ్స్. బ్రాట్ టు యూ బై డెసిబెల్స్ ఆడియో అండ్ విజువల్ వైస్.
4: హరి అప్ అండ్ బుక్ యువర్ టికెట్స్ అట్ tinyurl.com/MM కీరవాణి షో.
7: కొన్ని కాన్వర్సేషన్స్ మనల్ని నవ్విస్తాయి, ఇంకొన్ని కాన్వర్సేషన్స్ మనల్ని మళ్ళీ చిన్నప్పటికి తీసుకెళ్తాయి. ట్యూనింగ్ టు మార్నింగ్ మంత్ర, వేర్ మెమరీస్ బికమ్ కాన్వర్సేషన్స్. ప్రతి ఆదివారం ఉదయం 8 నుండి 10 వరకు నేను మీ ఆర్జే శృతి వెంకట్, రేడియో సిరపి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్.
5: Radhika, next week mana office event ki please take care of the catering, okay?
8: Sure.
5: How many people are we expecting? 5K anukuntunna, but koncham mood baagunte inka ekkuva vachchu.
8: Idi office party aa leka jatra?
5: Tension padakandi. Swadeshi catering unnaru kada. From small gathering up to 10K, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ye tension padakunda, just trust Swadeshi.
9: ఓయ్ లంచ్ కి ఎక్కడికైనా వెళ్దామా?
10: సారీ, ఈ రోజు గ్రోసరీ డే. ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
9: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీ లో దొరుకుతాయి కదా. ఫార్మ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
11: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ ఎట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ and carry, Irving's number one destination for Indian groceries. 1900 Marketplace Boulevard, Suite 110, Irving.
12: Hi guys, this is Hari Shankar, Radio Surabhi, first 24/7 Telugu radio in the United States. 107.9 FM, HD3 quality to meeku marinta cherukapotham. Keep listening, me Nestam Radio Surabhi.
3: You are listening to Radio Surabhi, 107.9 FM, HD3.
0: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ద వీకెండ్ సిగ్నేచర్ షో ఆన్ ది ఎయిర్ వేవ్స్ ఆఫ్ 107.9 FM HD3. ఎలా ఉన్నారు? కార్యక్రమానికి కొంచెం ఆలస్యంగా ట్యూనిన్ అయ్యింటే మీ అందరికి వెల్కమ్ చెప్తూ ఇవాళ కార్యక్రమానికి మీ వ్యాఖ్యాత నేను, నా పేరు వేణు చెరుకుపల్లి. మన ప్రయాణం ఇవాళ మధ్యాహ్నం 1 గంట దాకా. సో నేనేమనుకున్నా అంటే, ఎలాగూ చాలా మంది జానకమ్మ గారి స్పెషల్స్ చేసే ఉంటారు, బట్ నా వంతు, నా భక్తిని, అభిమానము, వాట్ ఎవర్ యూ అన్న కాల్ ఇట్, చూపించుకుందామని ఒకటి రెండు పాటలు విందాము అని అనుకున్నాను. బట్ ఇన్ఎవిటబ్లీ మన శ్రోతలందరూ కరెక్ట్ అయిపోయారు ఇన్స్టెంట్ గా. వై వుడెంట్ దే కదా? అండ్ కొన్ని మంచి మంచి సాంగ్స్ రిక్వెస్ట్ వచ్చేసాయి. ఇంతకు ముందు మనం బ్రేక్ ముందు విన్న పాట త్రినేత్రుడు సినిమా నుంచి. ఆ పాటను రిక్వెస్ట్ చేసింది రవి గారు న్యూజెర్సీ నుంచి కాల్ చేసి. అండ్ మనకి విద్య గారు ఒక ఆల్ టైమ్ ఇంతకుముందు చెప్పాం కదా, బాలు గారు, జానకి గారు పోటీ పడి పాడుతుంటారు. మామూలు పాటను కూడా దాన్ని ఇంప్రవైజ్ చేసి ఆ గమకాలు, ఆ ల్యాండింగ్స్ ఎంత అద్భుతంగా అంటే, ఇంకా వాళ్ళు నిజంగానే పోటీ పడి పాడుతున్నారా అని అనిపిస్తూ ఉంటుంది. సపరేట్ గా పాడినా కూడా పాటలు, అలాంటి పాటల్లో చాలా ఉండే ఉంటాయి. నాకు తెలిసింది, నాకు చాలా నచ్చింది ఈ తర్వాత పాట. విద్య గారు కాల్ చేసి ఈ పాటను రిక్వెస్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ రిక్వెస్ట్ విద్య గారు. ఈ పాట వినేద్దాము. అండ్ ఇంకొక విశేషం ఏంటంటే, ఈ పాటని బాలుగారి స్టూడియోలోనే రికార్డ్ చేశారు. మొట్టమొదటి పాట ఆ బాలుగారి రికార్డింగ్ స్టూడియోలో రికార్డ్ అయిన పాట వినండి. అండ్ ఎస్పెషల్లీ దీంట్లో యాక్చువల్లీ యూనో వాట్, పాట విన్నాక ఆ సంగతి చెప్తా. పాట విందాం.

చివరిలో చూసారా ఆ ఐ కెనాట్ ఈవెన్ థింక్ అబౌట్ సింగింగ్ దిస్ సాంగ్. ఒకసారి యాక్చువల్లీ మాదొక చిన్న గ్రూప్ ఉంటుంది అనమాట, మేమంతా కలిసి పాడుకుంటూ ఉంటాం అనమాట, మాకు వేర్ ఆల్ మ్యూజిక్ లవర్స్. సో దాంట్లో ఒకసారి ఈ పాట పాడాలని ఐ వాస్ కొలాబరేటింగ్ విత్ సంబడి ఎల్స్. దాంట్లో బాలగారిది ఒక మోజులన్నీ పాడగా, ఆ పాడగా అనేది ఎంత ఫ్లాట్ గా వస్తుంది కదా, దాంట్లో ఎంత ఒక చిన్న సటిల్ గమకం ఉంటుంది అసలు, అది ఎంత ఒక అట్లీస్ట్ ఒక 100-150 టైమ్స్ అలా రివైండ్ చేసి ఆ బిట్ ఒక్కటే విన్నాను, బట్ ఐ స్టిల్ కుడెంట్ గెట్ ఇట్. అంత కాంప్లెక్స్ పాట, నాట్ జస్ట్ వోకల్స్, ఆ మ్యూజిక్ కూడా, బట్ వాళ్ళిద్దరూ ఇంకా నిజంగా ఓ నువ్వు ఇలా పాడతావా ఇది చూడు అన్నట్టుగా ఏదో జుగల్ బందీ టైప్ లో ఉంటుంది. ఇదేదో డ్యూయట్ లాగా ఉండదు ఈ పాట. మీరు చక్కగా హెడ్ ఫోన్స్ పెట్టుకుని ఒకసారి ఎప్పుడన్నా వింటూ వినండి, ఎస్పెషలీ ఆ ల్యాండింగ్స్, ప్రతి సెంటెన్స్ చివర్లో వాళ్ళు ఎంత సెటిల్ గా పాడతారో, యూ విల్ డెఫినెట్లీ అప్రిషియేట్ దాట్. సరే అండి, మనకి సుగాత్రి గారు ఫోన్ చేసి ఒక మంచి పాట రిక్వెస్ట్ చేశారు. అగైన్ అనదర్ జానకి గారి ఆల్ టైమ్ హిట్, ఆ పాట వినేద్దాం. ఆ పాట ఏ సినిమాలో తెలిస్తే స్టూడియో ఫోన్ చేయండి. స్టూడియో నెంబర్ 972-636-1966 అనుకోకుండానే, మనకి ప్లాన్ చేయకుండానే జానకి గారు స్పెషల్ అయిపోయింది. బట్ చూద్దాం ఎంతవరకు వెళ్తుందో. మీ రిక్వెస్ట్ అన్ని నేను లైన్అప్ చేసి ఉంచాను. అలాగే మీకేదన్నా జానకి గారు సోలో కానీ లేకపోతే ఏదైనా డ్యూయట్ కానీ మీకు నచ్చిన పాటలు ఏమన్నా ఉంటే తప్పకుండా స్టూడియో కాల్ చేసి రిక్వెస్ట్ చేయొచ్చు. స్టూడియో నెంబర్ తెలుసు కదా, 972-636-1966. ఇవాళ కార్యక్రమానికి మీ వ్యాఖ్యాత నేను, నా పేరు వేణు చెరుకుపల్లి. మన ప్రయాణం మధ్యాహ్నం 1 గంట దాకా.

సుగాత్రి గారి రిక్వెస్ట్, ఇది శ్రీవారికి ప్రేమలేఖ అండ్ బాలుగారు జానకి గారు పాడిన పాట. బ్యూటిఫుల్ సాంగ్ సుగాత్రి గారు, థ్యాంక్ యూ ఫర్ దాట్ రిక్వెస్ట్. అండ్ ఇంకొక పాట వినిపిస్తాను. ఈ పాటలో సరే, ముందు ఈ పాట విందాం. దీని గురించి బాలుగారు ఏమన్నారో ఈ పాట విన్నాక చెప్తాను. ఏ సినిమా తెలిస్తే స్టూడియో ఫోన్ చేయండి. స్టూడియో నెంబర్ 9726361966. మీరు వింటున్నారు ద వీకెండ్ సిగ్నేచర్ షో ఆన్ ది ఎయిర్ వేవ్స్ ఆఫ్ 107.9 FM HD3 రేడియో శ్రవి అమెరికాలో. తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్. అండ్ ఇవాళ కార్యక్రమానికి మీ వ్యాఖ్యాత నేను, నా పేరు వేణు చెరుకుపల్లి. బ్యూటిఫుల్ సాంగ్ సుహాసిని అండ్ చిరంజీవి. హింట్ ఇచ్చేసా కదా, సరే పాట విందాం.

0: ఈ పాటతో ఈ పేరుతోటే ఆరాధన అనే పేరుతోటి మన తెలుగులోనే ఒక 3 సినిమాలు ఉన్నాయి.
1: హిందీలో ఉంది.
0: బట్ ఈ పాట గురించి ఒకసారి ఇక్కడ ఐ థింక్ స్వరాభిషేకంలో అనుకుంటా బాలుగారు ఎవరితోటో పాడారు, వేరే సింగర్ తోటి పాడి, వాట్ హీ సెడ్ వాజ్ సో ట్రూ. స్టార్టింగ్ లో యాక్చువల్లీ యు నో వాట్ ఆ స్టార్టింగ్ బిట్ విందాం ఇంకొకసారి.

తిన్నారుగా. అసలు అంత హై పిచ్ లో అంత సేపు సస్టైన్ చేయడము, దాని గురించి మాట్లాడుతూ బాలు గారు ఏమన్నారంటే, ఆవిడ వెనకాల వీపు వెనకాల ఆక్సిజన్ ట్యాంక్స్ ఏదో మోసుకుంటూ వెళ్తుంది అనుకుంటా, అందుకే ఆ బ్రెత్ కంట్రోల్ అంత అద్భుతంగా ఉంటుందని జోక్ చేస్తూనే బట్ ఉన్న వాస్తవం చెప్పారు. హర్ హై పిచ్ అందుకోవడం అండ్ ఎస్పెషల్లీ వాట్ షీఈస్ నోన్ ఫర్ ఇస్ హర్ మాడ్యులేషన్స్. ఇప్పుడు ఏదన్నా పాటల్లో చిన్నపిల్లల వాయిస్ రావాలనుకో, ఐ థింక్ చిన్నారి పొన్నారి కిట్టయ్యా, అది ఇఫ్ ఐమ్ నాట్ మిస్టేకన్ జానకి గారు, ఎందుకంటే అలా ఆ చిన్నపిల్లల వాయిస్ మాడ్యులేషన్ తనకి వెన్నతో పెట్టిన విద్య. సరే అండి, మనకి రజని గారు కాల్ చేసి ఒక మంచి పాట రిక్వెస్ట్ చేశారు, ఆ పాట వినేద్దాము. ఆ పాట ఏ సినిమాలో తెలిస్తే స్టూడియో ఫోన్ చేసి చెప్పండి. స్టూడియో నెంబర్ 972-636-1966. మీరు వింటున్నారు ది వీకెండ్ సిగ్నేచర్ షో 107.9 FM HD3.

0: సప్తపది సినిమా నుంచి మీరు విన్న ఆ పాట నెమలికి నేర్పిన నడకలవి. ఇది ఈ పాట రిక్వెస్ట్ చేసింది రజనీ గారు. రజనీ గారు, హోప్ యూ ఎంజాయ్డ్ దాట్ సాంగ్. ఇదే సినిమాలో ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం కదా, మనకి చిన్నపిల్లల వాయిస్ కానీ ఇలా వాయిస్ మాడ్యులేషన్స్ తోటి ఉండే పాటలు జానకి గారు ఎంత చక్కగా పాడతారని. ఈ సినిమాలోంచి ఇంకొక పాట ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. ఆ పాట మనము ఈ చిన్న బ్రేక్ తర్వాత మనము విందాము. సరే, బ్రేక్ వెళ్లే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. ఏ టు బి అథెంటిక్ సౌత్ ఇండియన్ ఫ్లేవర్స్ నౌ మేడ్ ఈజీ విత్ ఏ టు బిస్ న్యూ రేంజ్ ఆఫ్ ఇన్స్టెంట్ మిక్సెస్, పౌడర్స్, మసాలాస్, పేస్ట్స్ అండ్ పికల్స్ ఫ్రమ్ ఫ్లఫీ రాగి ఇడ్లీస్ టు టాంజీ గోంగూర రైస్. ఎంజాయ్ ట్రెడిషనల్ టేస్ట్ ఇన్ జస్ట్ ఫ్యూ మినిట్స్ ఓన్లీ అట్ ఏ టు బి ఫ్రిస్కో అండ్ లిటిల్ ఎల్మ్. విజిట్ ఏ టు బి టెక్సస్ డాట్ కామ్ ఆర్ కాల్ 214-872-2345. సరే, మనం బ్రేక్ చాలా దగ్గరలో ఉన్నాము, డోంట్ గో ఎనీవేర్. మనము ఫస్ట్ అవర్ మనకి అనుకోకుండానే ప్లాన్ చేయకుండానే జానకి గారి స్పెషల్ అలా నడిచిపోయింది. చూద్దాం, ఇంకొన్ని సాంగ్ రిక్వెస్ట్ కూడా ఉన్నాయి, దాని తర్వాత మన నెక్స్ట్ థీమ్ లోకి వెళ్ళిపోదాం. ఐల్ బి రైట్ బ్యాక్.
1: టిక్ టిక్ రేడియో సురభి, టైం చెక్ స్టూడియోలో టైం 11 AM.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా? ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటకు వెళ్దాం అనుకున్నాం. అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మైత్రీస్ ఇండియన్ కుజీన్. వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి.
2: అన్ని పెట్టుకున్నానరా, ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరకు వెళ్తాం? ఖర్చు ఒకటి.
3: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో. ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
1: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా, వెన్ యూ ఫేస్ ఎన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ ఎస్ఎన్ఆర్ ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ snrinsurance.com or call or WhatsApp 469-464-9864 for international travel, medical, student insurance. SNR Insurance.
4: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా యూ నేమ్ ఇట్ వీ గాట్ ఇట్. అండ్ దట్ టూ జస్ట్ వన్ స్టాప్ షాప్ ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజ ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
0: రేడియో సురభి సివిక్ సిగ్నల్. హెల్ప్ ఈస్ హియర్ ఇన్ టెక్సాస్. ఒక్కోసారి మనం లైఫ్ లో టఫ్ సిచ్యుయేషన్స్ ఫేస్ చేస్తాం. And it can be daunting. Domestic violence, immigration questions, threat to safety. Ilantappudu reach out. Support is closer than you think. For legal guidance, reach out to organizations like RAISES and American Gateways. Your local police department is there for safety. Don't hesitate to call 911 in emergencies. For discrimination or workplace concerns, connect with the Texas Workforce Commission. And for city level support, your local city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
5: వెల్కమ్ బ్యాక్. మీరు వింటున్నారు ద వీకెండ్ సిగ్నేచర్ షో ఆన్ ది ఎయిర్ వేవ్స్ ఆఫ్ 107.9 FM HD3 రేడియో సురభి, సౌండ్స్ లైక్ హోమ్. మనం ఇంతకు ముందు నెమ్మలికి నేర్పిన నడకలేవే ఆ పాట విన్నాం కదా సత్తపది సినిమా నుంచి, అందులోనే ఇంకొక పాట ఉంటుంది. యూజువల్లీ ఇలా బ్యాక్ టు బ్యాక్ ఒకటే సినిమా నుంచి పాటలు వినడం అరుదుగా జరుగుతుంది, బట్ ఈ పాట వీ కెన్ మేక్ ఎన్ ఎక్సెప్షన్ వెరీ వెరీ ఈజీలీ. ఇందులో జానక్ గారు ఆ చిన్న కిర్రాడి వాయిస్ ఎంత బాగా పాడతారో. ఎంజాయ్ దిస్ సాంగ్. నాకు చాలా ఇష్టమైన పాట.

ఈ పాట మాత్రం ఖచ్చితంగా వాళ్ళిద్దరు కలిసే పాడుంటారు అట్ ద సేమ్ టైం. ఎందుకంటే ఇఫ్ యూ అబ్జర్వ్, చివరిలో బాలుగారు నవ్వుతూ ఉంటారు కదా, అది ఆయన ఎంజాయ్ చేస్తూ జానకమ్మ గారి ఇమిటేషన్, ఆ చిన్న పిల్లాడి గొంతుక, ఆహ్ మ్యాన్, ఇలాంటివి వినడానికి సరదాగానే ఉంటాయి కానీ బట్ పాడడం మాత్రం చాలా కష్టం అండి కదా. ద లెజెండ్ జానకమ్మ, మ్యాన్, ఏం చెప్పాలో తెలియట్లేదు. సరే, మనకి దానితోటి నాకు ఉన్న రిక్వెస్ట్ సాంగ్స్ అయిపోయాయి. బట్ ఏది జానకి గారి స్పెషల్ తో, బట్ వన్స్ అగైన్ ఆవిడ, ఆల్ వీ కెన్ డూ ఇస్ జస్ట్ థ్యాంక్ హర్ అండ్ సెలబ్రేట్ హర్ లైఫ్, హర్ లెగసీ, హర్ కాంట్రిబ్యూషన్స్. దాదాపుగా 50,000 పాటలు, 50,000 పాటలు, జస్ట్ ఇమాజిన్ అండి, 50,000 పాటలు స్పాన్ ఆఫ్ 60 ఇయర్స్ పాడము. దానికోసమే వాళ్ళు భూమి మీదకు పుట్టుంటారు అంతే, అలాంటి వాళ్ళకి ఇలాంటివి సాధ్యం అవుతాయి. సో ఆవిడికి శిరసు వంచి నమస్కారం చేస్తూ మనము కార్యక్రమాన్ని కంటిన్యూ చేద్దాము. సరే అండి, మనకి ఒక చిన్న టాపిక్ మాట్లాడాలని నాకు ఎప్పటి నుంచో ఉండిందనమాట. అదేంటంటే టైం, ఆర్ సెన్స్ ఆఫ్ టైం రాదర్. మనకి దాని గురించి మనము ఈ పాట తర్వాత మనము విందాము. ఒక మంచి పాట వెతుకుతున్నాం మీకోసం. ఓకే, మా రిక్ట్విక్ కాల్ చేసి వాడిని, వాడు వెయిట్ చేస్తూ ఉంటాడు ఈ పాట కోసం. నాకు వాడికి ఈ పాట అంటే ఇష్టం అంది, ఎన్నో సార్లు అడుగుతూ ఉంటాడు వాడు. అది ఎందుకు అంటున్నాను అంటే వాడు చిన్న కుర్రాడు అఫ్ కోర్స్ అండ్ నాకు ఎ వెరీ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైన్. సో రిత్విక్, ఐ నో యు బీన్ వెయిటింగ్, ఈ పాట నీకోసం.

లెట్ కపాట నీ కోసం. హోప్ యూ ఎంజాయ్ దాట్ సాంగ్. భరత్ అనే నేను సినిమా నుంచి. మనకి జానకి గారి సెగ్మెంట్ కంప్లీట్ చేద్దాము అనుకున్నా కూడా, బట్ ఇంకొక రిక్వెస్ట్ వచ్చింది మా ప్రసాద్ వర్మ నుంచి. ప్రసాద్ వర్మ, మరి మా ప్రసాద్ అడిగితే నేను ఆ పాట వినిపించకుండా ఉండగలనా? మంచి పాట రిక్వెస్ట్ చేశావు ప్రసాద్, ఈ పాట నీ కోసం. మిగతా వాళ్ళు ఈ పాట విని ఏ సినిమాలో తెలిస్తే స్టూడియో ఫోన్ చేయండి. లక్ష్మి గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ కాల్. యా, మీరు సప్తపదిలో చెప్పారు కదా, దాంట్లో ఆ పాట పాడడం ఒక ఎత్తు అయితే దానిలో లిరికల్ వాల్యూస్ కూడా అమేజింగ్ ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ దట్ కాల్. సరే, ఈ పాట వినేద్దాం.

ఆహా ప్రసాద్ వర్మ, థ్యాంక్ యూ సో మచ్. మంచి పాట రిక్వెస్ట్ చేశావు. అండ్ కొంతమంది కాల్ చేసి తిట్టారు కూడా, ఏంటి జానకమ్మ గారు మంచి మంచి పాటలు వింటూ మధ్యలో వసుమతి పాట వేశావని. మా రిత్విక్ కోసము వెయ్యక తప్పలేదు. వాడు కాల్ చేసి సాంగ్ రిక్వెస్ట్ చేశాడంటే అది పడి తీరవలసిందే. సరే అండి, యాక్చువల్లీ యూనో వాట్, నాకు కూడా తనివి తీరలేదు. జానకమ్మ గారి పాటలు ఇంకా విందామనే అనిపిస్తూ ఉంటుంది. ఎస్, కరెక్టే, ఈ వారమంతా మా ఆర్జే చేస్తుంటారు స్పెషల్. బట్ ఎన్నిసార్లు విన్నా ఓకే, ఇక చాలే అని అనిపించే పాటలు అవి కాదు కదా. సరే, ఇంకొన్ని పాటలు విందాము. అండ్ ఈ తర్వాత వినబోయే పాట వన్ ఆఫ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ సాంగ్స్. దీంట్లో యాక్చువల్ పాట మొదలయ్యే ముందు యూనో వాట్ విందాము, ద వే దిస్ సాంగ్ స్టార్ట్స్. అమేజింగ్. ఈ పాట ఏ సినిమాలో మీలో చాలా మందికి తెలిసి ఉండదు అనుకుంటున్నాను, బట్ ఐ మైట్ బి రాంగ్ అండ్ ఐ మైట్ బి ఇన్ ఫర్ ఎ సర్ప్రైజ్. సరే, మీకు తెలుసో లేదో కాల్ చేసి చెప్పండి. స్టూడియో నెంబర్ 9726316966. మీరు వింటున్నారు ద వీకెండ్ సిగ్నేచర్ షో ఆన్ ది ఎయిర్ వేవ్స్ ఆఫ్ 107.9 FM HD3 రేడియో సెరబీ. సౌండ్స్ లైక్ హోమ్.

0: మ్యాన్, చిన్న పొరపాటు అయిపోయింది. ఈ పాట లిరికల్ క్లిప్ వీడియో ప్లే చేస్తుంటే బాగుండేది. మధ్యలో కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది. మొదట్లో యూనో ఆ మొదట్లో దానికి ఐఎమ్ నాట్ రిగ్రెటింగ్. ఒక హమ్మింగ్ వచ్చిన తర్వాత ఒక పాజ్ ఉంటుంది, అండ్ ఆ తర్వాత ద వే దట్ ఆ ఫ్లూట్ మ్యూజిక్ స్టార్ట్ అవుతుంది, అమేజింగ్. జ్వాల సినిమా నుంచి మీరు విన్న పాట. రఫీ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ కాల్. అండ్ ఆయన ఒక పాటని శోధించే పనిలో ఉన్నారు. ఒక పాట వినిపించండి వేణు గారు అన్నారు, బట్ ఆ పాట నాకు క్లియర్ గా అర్థం కాలేదు. సో హీఈస్ వర్కింగ్ ఆన్ ఇట్. మనం ఇంకొక పాట విందాం. ఈ పాటలో కూడా అదే, మనం జానకి గారు ఆ వాయిస్ మాడ్యులేషన్స్ ఎంత బ్యూటిఫుల్ గా ఉంటాయి, అండ్ ఎలాంటి వాయిస్ నైనా తను ఎంతో అవలీలగా పాడేస్తారు కదా. దీంట్లో పాట మొదలవ్వక ముందు ఒక చిన్న కాన్వర్సేషన్ ఉంటుంది హీరోకి హీరోయిన్ కి మధ్యన, అది కూడా ఇంగ్లీష్ లో. బాలు గారు ఒక యాక్సెంట్ పెట్టి మరీ మాట్లాడతారు. ఈ పాటకి నేను ఏ పాట గురించి అంటున్నానో మీకు తెలిసే ఉండాలి. ఇది కూడా ఒకటే సినిమాలోంచి సెకండ్ సాంగ్. సరే, పాట విందాము. ఐ హోప్ దిస్ పర్టికులర్ వర్షన్ ఆఫ్ ది సాంగ్ దట్ ఐఎమ్ ప్లేయింగ్ హ్యాస్ దట్ కాన్వర్సేషన్ లేకపోతే ఆపేసేసి ఆ కాన్వర్సేషన్ ఉన్న పాట వినిపిస్తాను, ఎందుకంటే దట్ యాక్చువల్లీ సెట్స్ ద టోన్ ఫర్ దట్ ఎంటైర్ సాంగ్. సరే, విందాం.
1: హలో,
2: హాయ్,
1: గుడ్ మార్నింగ్.
2: గుడ్ మార్నింగ్.
1: హౌ డు యు డు?
2: ఫైన్, థాంక్యూ.
1: హౌ ఆర్ యు జాయినింగ్ మీ?
2: ఓకే, ఇట్స్ ఏ ప్లెజర్.

0: to Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HT3.
2: కొన్ని పాటలు చెవులను తాకి వెళ్ళిపో, గుండెల దాకా చేరే ప్రయాణం అది.
0: లైక్ మెమరీస్,
3: గుర్తుకొస్తున్నాయి.
0: లైక్ లవ్, లైక్ లైఫ్ మోమెంట్స్.
2: అండ్ ఇప్పుడు ఈ అనుభూతులన్నీ ఒక చోట చేరితే
0: హౌ క్యాన్ వి మిస్ దట్ ఎక్స్పీరియన్స్?
4: లైవ్ ఇన్ కాన్సర్ట్.
0: Yes, మన కీరవాణి గారు లైవ్ ఇన్ కాన్సర్ట్ డాలస్ లో సాటర్డే 25th జులై నా అమెరికా సెంటర్ లో 6 PM ఆన్వర్డ్స్. బ్రాట్ టు యూ బై డెసిబల్స్ ఆడియో అండ్ విజువల్ వైబ్.
2: హరి అప్ అండ్ బుక్ యువర్ టికెట్స్ అట్ tinyurl.com/mmkiravani show.
5: కోటి రూపాయల కోసం మీ ఆఖరి ప్రశ్న రెడీయా?
6: Yes sir.
5: రాజులాస్ కిచెన్ ఇన్ DFW ఇస్ ఫేమస్ ఫర్ వాట్? ఆప్షన్ ఏ చాట్ ఓన్లీ, ఆప్షన్ బి చాట్ అండ్ తాలీ, ఆప్షన్ సి తాలీ ఓన్లీ, అండ్ ఆప్షన్ డి చాట్ తాలీ అండ్ క్యాటరింగ్.
6: సార్, ఈ మాత్రం తెలియకుండా డాలస్ ఎలా ఉంటాం? ఇట్స్ చాట్, తాలీ అండ్ క్యాటరింగ్.
5: యూర్ అబ్సల్యూట్లీ రైట్. రాజులాస్ కిచెన్ లో మన ఫేవరెట్ చాట్ ఐటమ్స్ అలాంగ్ విత్ తాలీస్ ఆర్ ఆల్ అట్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ అన్ఫర్గెటబుల్ టేస్ట్. ఎంతంటే మళ్లీ మళ్లీ రావాలనిపిస్తుంది. ఆల్సో ఆఫర్ క్యాటరింగ్ బికాస్ దేర్ ఫుడ్ ఇస్ సో ఇర్రెసిస్టబుల్.
7: విజిట్ రాజులాస్ Kitchen in Irving, East Plano and Eldorado. For more information, visit rkusa.com.
8: కవింతలకి కేరింతలకి ఎరాఫ్ అడ్రస్ రేడియో సురభి.
0: రేడియో సురభి KDXX 107.9 FM HD3 Louisville, Texas. అమెరికాలో తెలుగు నేస్తం.
1: You're listening to Radio Surabhi 107.9 FM HD3.
9: కొన్ని కాన్వర్సేషన్స్ మనల్ని నవ్విస్తాయి, ఇంకొన్ని కాన్వర్సేషన్స్ మనల్ని మళ్ళీ చిన్నప్పటికి తీసుకెళ్తాయి. Tune into Morning Mantra, where memories become conversations. ప్రతి ఆదివారం ఉదయం 8 నుండి 10 వరకు నేను మీ ఆర్జే శృతి వెంకట్, రేడియో సిరపి 107.9 FM HT3 అమెరికాలో తెలుగు నేస్తం. సౌండ్స్ లైక్ హోమ్.
2: హే బిందు, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
10: చందు, మరి వండనా?
2: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
10: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 విజిల్స్ లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటన్ ఏ కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
2: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.

వెల్కమ్ బ్యాక్. ఆ పాట మనకి బ్రేక్ కమర్షియల్ బ్రేక్ లో ఇంటరప్ట్ అయింది అండ్ అలా వదిలేయాలనిపించలేదు. బట్ నాకు ఒకటి షాకింగ్, ఈ పాట నెక్స్ట్ నేను వినిపించబోయే పాట అది ఇంతవరకు ఎలా ప్లే చేయకుండా ఉన్నానా అని నాకే ఆశ్చర్యంగా ఉంది. దిస్ ఈస్ వన్ ఆఫ్ ది, ఈ సినిమా అంత పెద్దగా అంత హిట్ కాదేమో అని నాకు తెలుసు, కానీ బట్ ఈ పాట మాత్రము అసలు ఇంకా ఎవర్ గ్రీన్, వన్ ఆఫ్ ది ఎవర్ గ్రీన్ సాంగ్స్ ఆఫ్ జానకమ్మ. ఈ పాట వినండి, ఈ పాట మీకు నచ్చితే ఒక చిన్న ఫోన్ కాల్ కొట్టండి. ఏ సినిమాలో అది తెలిసినా కూడా స్టూడియో ఫోన్ చేసి చెప్పచ్చు. స్టూడియో నెంబర్ 972-636-1966. యాక్చువల్లీ ట్రూలీ సర్ప్రైజ్డ్ ఈ పాట ఎందుకు వినిపించలేదా ఇంతవరకు అని.

మనకి శ్యామ్ గారు ఫోన్ చేసి వెంటనే చెప్పేశారు బాలమిత్రుల కథ అని. ఇది బ్లాక్ అండ్ వైట్ సినిమా యాక్చువల్లీ. సో ఇంకొక విశేషం ఏంటంటే అప్పట్లో సావిత్రి గారు ఎంత పెద్ద సూపర్ స్టారో తెలుసు కదా. అసలు ఆవిడ ఆవిడ డేట్స్ కోసము పెద్ద పెద్ద హీరోలే వెయిట్ చేసేవాళ్ళు అనమాట. సో జానక్ గారికి, అదే జానక్ గారు అంటున్నా, సావిత్రమ్మకి ముందుగా లీల గారు పాడేవారు చాలా పాటలు. అండ్ అవన్నీ భీభత్సమైన హిట్లు, మామూలు హిట్లు కాదు. మాయాబజార్ గాని, మిస్ అమ్మ గాని, అలా. తర్వాత ఏదో పాటకి ఏదో కన్నడ తమిళ్ సినిమా అనుకుంటా, సినిమా పేరు గుర్తులేదు నాకు, దానికి ఆల్రెడీ పాట పాడేసారు ఎవరు, జానక్ గారు. అండ్ చాలా బాగా కూడా వచ్చిందట ఆ పాట. అండ్ తర్వాత సావిత్రి గారు ఆ పాట విని, నాకు నాకు జానకి వద్దు, నాకు సుశీలమే పాడాలి అనేసి, అంత మంచిగా వచ్చినా కూడా పాటని మళ్లీ రీటేక్ చేయించారంట సుశీల గారితో పాడి. సో ఇంకొక విశేషం, మొన్న ఈ మధ్య అదే జానక్ గారు వెళ్ళిపోయిన తర్వాత సుశీల గారు ఒక కామెంట్ చేశారు, మా ఇద్దరికి ఏదో పోటీ పెట్టేవాళ్ళు, పోటీ ఉండేదని అనుకునే వాళ్ళు. బట్ యా, పోటీ ఉండేది, కానీ ఇట్ వాజ్ ఎ వెరీ హెల్దీ కాంపిటీషన్ అప్పట్లో. ఇంకా ఇంకా ఏ పాట విన్నా కూడా సుశీల గారు లేకపోతే జానకి గారు, ఘంటసాల సుశీల, ఘంటసాల జానకి, బాలు సుశీల, బాలు జానకి, ఈ నాలుగు పేర్లే మనకి దాదాపుగా ఒక ఒక రెండు దశాబ్దాల దాకా మనము వింటూ వస్తున్నాము. అండ్ ఎప్పటికీ ఇంకొక విశేషం ఏంటంటే అవి ఎప్పటికీ బోర్ కూడా కొట్టేది కాదు. సరే అండి, మనకి రఫీ గారు ఫోన్ చేసి ఒక మంచి పాట రిక్వెస్ట్ చేశారు. ఆ పాట వినిపించబోయే ముందు ఆవిడ రేంజ్ గురించి చెప్పాలని, ఒక అది చిన్నపిల్లల వాయిస్ లో విన్న పాటలు, పాడిన పాటలు విన్నాం మనము, ఒక పాథోస్ టచ్ ఉన్న పాట విన్నాము జ్వాల సినిమా నుంచి. అలాగే ఆ రొమాంటిక్ సైడ్ కూడా ఎంత బాగా పాడతారో ఈ పాట వింటే మీకు అర్థమవుతుంది. ఈ పాట వినండి. ఈ పాట ఏ సినిమాలో తెలిస్తే స్టూడియో ఫోన్ చేయండి. స్టూడియో నెంబర్ 972-636-1966.

మధ్యలో అంతా ఎంత క్యూట్ గా ఉంటుంది కదా. సరే మనకి అఫ్ కోర్స్ ఈ పాట ఏ సినిమాలోది అని అడిగాను. రాక్షసుడు సినిమా నుంచి బాలుగారు అండ్ జానకమ్మ ఒక రొమాంటిక్ టచ్ ఇచ్చి పాడిన పాట. సరే మనకి రఫి గారు ఫోన్ చేసి ఆయన ఒక పాట, ఆయనకు కూడా సినిమా పేరు తట్టలేదు అండ్ ఆ పాట లిరిక్స్ కూడా తెలియదు, బట్ ఆ పాట వినిపించండి వేణుగారు అన్నారు. సో ఆయనకు ఒక హోంవర్క్ ఇచ్చాను అనమాట, వెళ్ళి ఆ పాట ఏంటో కనుక్కుని నాకు మళ్ళీ ఫోన్ చేయండి అని చెప్పాను. అండ్ హీ డిడ్ దాట్, గుడ్ జాబ్ రఫీ గారు. అండ్ మన ఆ రొమాంటిక్ టచ్ నుంచి మళ్ళీ కొంచెం అలా ఆ బ్లాక్ అండ్ వైట్ కూడా కాదు, ఇది మేబీ ఈస్ట్మన్ కలర్ ఎరాలోంచి వచ్చిన పాట అనుకుంటా. బ్యూటిఫుల్ సాంగ్ అసలు, దీంట్లో ఆవిడ రేంజ్ ఏంటో అఫ్ కోర్స్ తెలియదేం కాదు, బట్ ఇంకొకసారి రుజువు అవుతుంది అంతే. దట్స్ వాట్ ఐమ్ ట్రైన్ టు సే. సరే ఈ పాట వినండి. పాట ఏ సినిమాలో తెలిస్తే స్టూడియో ఫోన్ చేసి చెప్పండి. స్టూడియో నెంబర్ 972-636-1966. అండ్ యాదృచ్ఛికంగా ఇది సావిత్రమ్మ పాట.

ఈ పాట నిడివి దాదాపుగా 6 నిమిషాలు ఉంటుంది. అండ్ ఇంకోసారి ఇందామా అనిపిస్తుంది ఆశ్చర్యంగా కదా. అది శ్యామ్ గారు, రఫీ గారు, వాట్ ఎ సాంగ్ రిక్వెస్ట్ సార్, అబ్బా అద్భుతం. శ్యామ్ గారు ఫోన్ చేసి మేమిద్దరం ఆఫ్ ఎయిర్ ఇదే మాట్లాడుతున్నాం అనమాట. కొంతమందికి వీళ్ళు కొంత బాలు గారు కానీ, ఘన్సల్ మాస్టర్ కానీ, జానకమ్మ కానీ, సుశీలమ్మ గారిని కొన్ని వేల వేల పాటలు పాడినా కూడా వాళ్ళ సిగ్నేచర్ పాటలు కొన్ని ఉంటాయి. ఇంకా ఆ పాట వీళ్ల కోసమే. ఎంతమంది మహానుభావులు మా గాయని గాయని మళ్ళీ ఉన్నా కన్నా డజంట్ మ్యాటర్, అది వాళ్ళ పాట, వాళ్లే పాడాలి, వాళ్ళు పాడితేనే బాగొస్తుంది. అలాంటి పాటలు కొన్ని ఉంటాయి. అండ్ శ్యామ్ గారు ఇంకొక రెఫరెన్స్ ఇచ్చారు, జగదేక వీరుని కథలో శివశంకరి పాట ఘంటసాల మాస్టర్ది. ఇంకా అదే అదే అదే, దట్స్ ఇట్. నోబడి ఎల్స్ కెన్ ఈవెన్ డేర్ టు అటెంప్ట్ దట్ సాంగ్ నో మ్యాటర్ హౌ గుడ్ యు ఆర్. అలాంటి పాటల్లో జానకమ్మ గారికి ఈ పాట మురిపించే మువ్వలు అని ఆ సినిమా నుంచి. అది నాదస్వరం తోటి అండ్ ఆవిడ గొంతుక రెండు ఇట్లా జుగల్బంది బ్యాక్ అండ్ ఫోర్త్ నాన్ స్టాప్ 6 మినిట్స్. అండ్ అప్పట్లో ఐ డోంట్ నో, ఎదిగే ఇలాంటి విషయాలని తెలిస్తే బాగుండు, ఆ తెలిసిన వాళ్ళు ఎవరన్నా చెప్తే బాగుండు అని అనిపిస్తుంది. ఐ మిస్ స్వరాభిషేకం ఫర్ దాట్. పాటల గురించి కాకపోయినా ఆ పాటల వెనకాల ఉన్న కథా కమామిషు షేర్ చేసుకుంటూ ఉండేవాళ్ళు బాలు గారు. అండ్ అవన్నీ మనకి ఆయన చెప్పకపోతే మనకు తెలిసేవి కాదు. ఈ పాట గురించి ఇది నా క్వశ్చన్ ఏంటంటే, క్వశ్చన్ కాదు, ఐ డోంట్ నో ఇఫ్ ఎనీబడి నోస్, సింగిల్ టేక్ లో తీసుకుంటారా ఇది? ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ కదా, మేబీ పాసిబుల్, జానకమ్మ గారు కదా. సరే అండి, అంత అద్భుతమైన పాట తర్వాత ఒక సరదా, ఒక అగైన్ ఆవిడ రేంజ్ తెలిపే పాట ఇంకొకటి, ఈ పాట విందాము. దీనిలో తాగుబోతు వాయిస్ ఆవిడ ఎంత చక్కగా పాడతారో విందాము. 9726361966. మీకేమన్నా జానక్ గారి రిక్వెస్ట్, ఇంకా నాకు మాకు కూడా ఆబ్వియస్లీ శ్రోతలకు కూడా తనివి తీరలేదు ఒక గంట సెగ్మెంట్ తోటి. సో లెట్స్ కంటిన్యూ. మీకు ఇష్టమైన జానక్ గారి పాటలు ఏదైనా ఉంటే తప్పకుండా స్టూడియో కాల్ చేసి చెప్పండి. ఈ పాట వినిద్దాం. ఈ పాటతోటి మనం బ్రేక్ లోకి వెళ్ళిపోతాం. బ్రేక్ తర్వాత లెట్స్ కంటిన్యూ సమ్ మోర్ సాంగ్స్. ఐ హ్యావ్ ఫ్యూ లైన్డ్ అప్.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: అదే 9 to 5, సేమ్ డెస్క్, సేమ్ రొటీన్. మీ ఎంటర్‌ప్రెన్యూరల్ జర్నీ మొదలు పెట్టండి ఇండియా బజార్ తో. బీ యువర్ ఓన్ బాస్ అండ్ రన్ ఎ థ్రైవింగ్ గ్రోసరీ బిజినెస్. ఫ్రెష్ ప్రొడ్యూస్ నుంచి అథెంటిక్ ఇండియన్ ఎసెన్షియల్స్ వరకు ఇండియా బజార్ మీకు అందిస్తుంది ద బ్రాండ్ అండ్ ద సపోర్ట్ ఫర్ ఎ పర్ఫెక్ట్ సక్సెస్ స్టోరీ. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ కాల్ ఆర్ విజిట్ ఇండియా బజార్ ఫ్రాంచైజీ.com. ఇండియా బజార్ ఫ్రాంచైజీ, యువర్ బిజినెస్ యువర్ ఫ్యూచర్ స్టార్టింగ్ టుడే. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్డ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 Electronics.com ఆర్ కాల్ నందా G3 అట్ 919-491-4514. ఫ్రమ్ కేఆర్ to clarity. Your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi. ఆయుర్వేదంలో ఫుడ్ ఎంత ముఖ్యమో సరౌండింగ్స్ కూడా అంతే ఇంపార్టెంట్. ద కామర్ ద స్పేస్ ద బెటర్ యువర్ బాడీ సేవర్స్ ఎవ్రీ ఫ్లేవర్ అట్ శ్రీకృష్ణ విలాస్. ప్రతి డీటెయిల్, ప్రతి డెలికసీ ఇస్ క్రాఫ్టెడ్ టు గివ్ యూ ద పర్ఫెక్ట్ ఎక్స్పీరియన్స్. మీ వీక్ డే టిఫిన్స్ నుంచి సండే ఫ్యామిలీ ఫీస్ దాకా శ్రీకృష్ణ విలాస్ గివ్స్ యూ అ స్పేస్ వే కాన్వర్సేషన్స్ ఫ్లో, హార్ట్స్ రిలాక్స్ అండ్ ఎవ్రీ బైట్ ఫీల్స్ లైక్ హోమ్. శ్రీకృష్ణ విలాస్ నౌ సర్వింగ్ ఇన్ ఫ్రిస్కో, 13215 మెయిన్ స్ట్రీట్, ఫ్రిస్కో, టెక్సస్. 469-269-6476. They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nacche vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Nooroorinchi vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.
2: సో బొబ్బిలి రాజా నుంచి మనం విన్న పాట కన్యాకుమారి కనబడదారి. దాంట్లో నా ఫేవరెట్ పాట ఏంటంటే అది తాగేసి ఆ మత్తులో ఎక్కిళ్ళు వస్తాయి కదా, అది కూడా ఎంత క్యూట్ గా పాడతారు జానకమ్మ. సరే ఆ తాగుబోతు పాట నుంచి ఒక మంచి పాథోస్ వర్షన్ ఉన్న సాంగ్. ఈ పాట మీలో ఎంతమందికి తెలుసు? ఏ సినిమాలో అది? నాకైతే సినిమా పేరు తెలీదు. ఐ విల్ ఫైండ్ అవుట్ హియర్ ఇన్ జస్ట్ అ సెకండ్. బట్ ఈ పాట మీకు నచ్చితే కనుక నాకు ఒకసారి కాల్ చేసి చెప్పండి. స్టూడియో నెంబర్ 972-636-1966. మీరు వింటున్నారు ద వీకెండ్ సిగ్నేచర్ షో ఆన్ ది ఎయిర్ వేవ్స్ ఆఫ్ 107.9 FM HD3 రేడియో సురభి. సౌండ్స్ లైక్ హోమ్. అండ్ ఇవాళ కార్యక్రమానికి మీ వ్యాఖ్యాత నేను, నా పేరు వేణు చెరుకుపల్లి. స్టూడియో కాల్ చేసి పాటలు చాలా బాగున్నాయి వేణు గారు. అండ్ శ్యామ్ గారు అయితే ఈ పాట అడుగుదాం అనుకున్నా కానీ మీరు వినిపించేసేసారేమో అని అడగలేదండి అని అన్నారు. బట్ యా, మీరు కాల్ చేసి చెప్పండి, మళ్ళీ కూడా కావాలంటే వినొచ్చు. సరే, లెట్స్ లిసన్ టు దిస్ బ్యూటిఫుల్ సాంగ్. ఎంత ఆ పెయిన్ తెలుస్తుందో ఈ పాటలో.

సితార సినిమా నుంచి మీరు విన్న పాట పాథోస్ వర్షన్. అలాగే ఒక పాట వినిపిస్తాను. ఈ పాట మనకి బాలుగారు పాడిన వర్షన్ అయితే అఫ్ కోర్స్ చాలా పాపులర్ అయింది, అండ్ ఆయనని ప్లేబ్యాక్ సింగర్ గా ఎస్టాబ్లిష్ చేసిన పాట అని కూడా చెప్పొచ్చు. బట్ దాన్ని జానకి గారు కూడా పాడారు, అంటే ఫీమేల్ వర్షన్ కూడా ఉంటుంది. ఈ విషయం చాలా మందికి తెలియకపోవచ్చు, బట్ ఆ పాట విందాం.

ఈ పాట జానక్ గారు పాడారు, ఆఫ్ కోర్స్ జానక్ గారే పాడారు, కానీ ఇది సినిమాలో లేదట ఈ పాట. మరి అది ఎంతవరకు నిజమో మీలో ఎవరికన్నా తెలిస్తే స్టూడియో ఫోన్ చేసి చెప్పండి. స్టూడియో నెంబర్ 9726361966. సరే, వేణుగాడు షో చేస్తున్నప్పుడు మరి మావాడి పాట వేసుకోకుండా ఉంటాను. ఎవరు? అదే నాగార్జున అండి. సో నాగార్జున పాట కూడా ఒకటి ఇరికి చేద్దాం మన థీమ్ లోకి. జానకి గారు పాడిన పాట, జానకి అండ్ బాలు గారు పాడిన పాట. ఈ పాటకి సంగీతం అందించింది ఎవరు? ఈ రెండు తెలిసే ఆ రెండు కదా, ఒకటే కదా క్వశ్చన్ అడిగాను. సో ఈ పాట ఏ సినిమాలోది? ఓకే, రెండు క్వశ్చన్స్ అడుగుతాను. అండ్ దీనికి సంగీతం అందించింది ఎవరు? ఇళయరాజా అయితే కాదు, బట్ ఇట్ ఫీల్స్ లైక్ ఇట్. ఈ పాట ఇళయరాజా చేశారా అని అనిపిస్తుంది, బట్ కాదు. ఎవరు చేశారు తెలిస్తే స్టూడియో ఫోన్ చేయండి 9726361966.

0: మనకు ఒక శ్రోత ఫోన్ చేశారు. గుడ్ ఆఫ్టర్నూన్ రేడియో సర్బీ, మీ మాటలు శ్రోతలందరూ వింటున్నారండి. మీ పేరు?
1: నేను సుజాత్రిని మాట్లాడుతున్నాను.
0: సుజాత్రి గారు ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఈ పాటకి సంగీతం అందించింది ఎవరు అని అడిగాను, మీకు తెలుసా?
1: ఆ టైంలో నాకు డౌట్ వచ్చి నేను చూసాను ఈ పాట హిట్ అయినప్పుడు.
0: నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి, అంతవరకు చాలు. సినిమా హిట్ అయిందా లేదా అని ఇప్పుడు ఇక్కడ ఫ్యాన్స్ ని గాయపరచాల్సిన అవసరం లేదు ఇక్కడ.
1: అబ్బో అబ్బో అబ్బో అబ్బో అబ్బో, అయితే కాదు, నాగార్జున గారు సినిమా హిట్ అయినా ఉన్నాయి, మన్మధుడు పరిచయాలే చూస్తాము, అలా అయితే అన్ని ఉంటాయి కదా.
0: అలాంటి ఎంతసేపు అయినా మాట్లాడుకోవచ్చు, ఇట్లా ఫట్టు ఫట్ మాట్లాడుకోకూడదు.
1: అదే కదా, అంటే అదే ఆయన ప్రాబ్లం ఏముంది సినిమా ఇటు కాకపోతే అవ్వడానికి. ఆయన సూపర్ యాక్టర్, ఓకేనా? ఇప్పుడు
0: ఇప్పుడు తృప్తిగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.
1: ఇది హంసలేకే గారి డైరెక్షన్, మ్యూజిక్ డైరెక్షన్ లో పాట ఆయన చాలా కొన్ని చాలా పాటలు బాగుంటాయి అసలు హంసలేకే గారు.
0: ఎగ్జాక్ట్లీ, యా యా, అవును సుగాత్రి గారు.
1: ఓకే అండి, మరి
0: థ్యాంక్ యూ, మీరు కూడా బాయ్
1: బాయ్.
0: అదండి సంగతి. సో యా, శ్రీనివాస్ గారు ఫోన్ చేశారు అండ్ ఇంకొక శ్రీనివాస్ గారు కూడా ఫోన్ చేసి హంసలేఖ అని సమాధానం చెప్పారు. ఎస్, కొంచెం ఇళయరాజా గారి టచ్ ఉందా అని అనిపిస్తుంది. బట్ యా, హీఈస్ ఏ గ్రేట్ మ్యూజిక్ డైరెక్టర్ హింసెల్ఫ్ హంసలేఖ గారు. ఆయన తెలుగులో కొంచెం తక్కువే చేసినా కూడా కన్నడలో ఆయన చాలా చాలా పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్. సరే అండి, మనకి ఇంకొక పాట విందాము. ఈ పాటలో ఆవిడ జానకి గారు ఎక్కువగా పాడింది ఉండదు, బట్ ఒకటి చేస్తారు, అదేంటంటే వింటే తెలుస్తుంది, వినేద్దాం. సినిమా పేరు తెలిస్తే స్టూడియో ఫోన్ చేయండి.

0: ఈ పాట ఏంటంటే అఫ్ కోర్స్ అన్డౌటెడ్లీ బాలుగారి వాయిస్ డామినేట్ చేస్తుంది అండ్ చెయ్యాలి కూడా అని అనిపిస్తుంది కదా. అది ఎంత ఎనర్జీతో పాడుండాలి ఈ పాటని. ఒక విషయం అనిపిస్తుందండి నాకు ఎప్పుడు, ఐ వండర్, ఇప్పుడు మనకి లైఫ్ లో చాలా జరుగుతూ ఉంటాయి, మనకి వర్క్ లో కానీ ఇంట్లో కానీ చాలా ఉంటాయి, కానీ వెన్ దే షో అప్ ఫర్ దట్ జాబ్ అవన్నీ స్పిల్ ఓవర్ కాకుండా ఆ జాబ్ కి 100% జస్టిస్ చేయాలంటే చాలా కష్టంతో కూడిన పని. అండ్ ఐ కెన్ రిలేట్ టు దట్. ఇప్పుడు సరే నేను వచ్చి షో చేస్తుంటాను, అలాగే మా ఆర్జెస్ అందరూ షో చేస్తుంటారు, సరదాగా మాట్లాడుకుంటూ ఉంటాము, జోక్స్ వేసుకుంటూ ఉంటాము మీతోటి. ఇంతకుముందు సుగాత్రి గారు ఫోన్ చేసినప్పుడు ఆవిడతో గొడవ కూడా పడ్డాను ఇన్ ఏ ఫనీ వే. బట్ ద పాయింట్ ఐమ్ ట్రైంగ్ టు సే ఇస్ డస్ ఇట్ మీన్ దట్ అంతా ఓకే ఉందా, అంత జోవియల్ గా ఉన్న లైఫ్ లో అంటే నో. ఒక రోజు కొంచెం డౌన్ ఉంటాం, ఒక రోజు మనము వీ మే నాట్ బి ఫీలింగ్ 100% బికాస్ ఆఫ్ వాట్ ఎవర్ రీజన్స్. బట్ వెన్ యూ షో అప్ ఫర్ ద జాబ్, నేను షో చేయడానికి వచ్చినప్పుడు ఆ ఎనర్జీ మెయింటైన్ చేయాలంటే అది ఇట్స్ యాక్చువల్లీ ఎ డిఫికల్ట్ టాస్క్. ఎందుకు చెప్తున్నానంటే ఇదేదో గొప్ప పని చేస్తున్నాను నేను అది అండ్ ఇది అని అని చెప్పడం కాదు ఈ పాట. సో బాలుగారు ఆ రోజు ఏ మూడ్ లో ఉండి ఉంటారు ఆ పాట పాడినప్పుడు, బట్ ఆ పాట పాడడానికి వచ్చినప్పుడు రికార్డింగ్ థియేటర్కి వెళ్ళినప్పుడు ఆ 100% ఎఫర్ట్ పెడతారు, రైట్? అది ఒకటే ఈ పాటలో, అది క్లియర్ గా తెలుస్తుంది. బట్ లైన్స్ లేకుండా జస్ట్ ప్యూర్ గా నవ్వడమే మొత్తం పాట అంతా అంటే హౌ కెన్ యూ డూ దట్? అది మనకి నిజంగా జోక్ వేసినప్పుడు కూడా అంతగా నవ్వు రాదేమో మనకి ఎవరికైనా మామూలుగా, బట్ అలాంటిది ఆ సీన్ కి ఆ పాటకి అవసరం కాబట్టి జానకి గారు అసలు అది ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ ఎఫర్ట్ జస్ట్ నవ్వడమే అంటే కదా. అద్భుతమైన పాట అండి యాక్చువల్లీ, యూనో ఇన్ సెవెరల్ వేస్. అభిలాష సినిమా నుంచి మీరు విన్న పాట, చిరంజీవి రాధిక అఫ్ కోర్స్ ఇళయరాజా గారి సంగీత దర్శకత్వం, బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ సాంగ్. అండ్ ఇంకొక మంచి పాట రిక్వెస్ట్ చేశారు శ్రీనివాస్ గారు, ఆ పాట బ్రేక్ తర్వాత విందాం. డోంట్ గో ఎనీవేర్.
1: హలో డాలస్, వి ఆర్ ది అన్డిస్ప్యూటెడ్ లీడర్స్ ఇన్ ద రేడియో స్పేస్. యు నో వి ఆర్ రేడియో సురభి.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3. Radhika, next week mana office event ki please take care of the catering, okay?
3: Sure. How many people are we expecting?
1: 5K anukuntunna, but koncham mood baagunte inka ekku avachu.
3: Idi office party aa leka jatra?
1: Tension padakandi, Swadeshi catering unnaru kada. From small gathering up to 10K, they have a full blown kitchen on wheels for on site and industrial catering. So ee tension padakunda, just trust Swadeshi. బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట. అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ ఎస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ ఎస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
4: ఓయ్, లంచ్ కి ఎక్కడికైనా వెళ్దామా? సారీ, ఈ రోజు గ్రోసరీ డే. ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
5: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లీ ఉమెన్. ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీ లో దొరుకుతాయి కదా. ఫ్రమ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
6: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ గ్యాస్ ఎట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ అండ్ క్యారీ, ఇర్వింగ్స్ నంబర్ వన్ డెస్టినేషన్ for Indian groceries. 1900 Marketplace Boulevard, Suite 110, Irving.
7: కొన్ని కాన్వర్సేషన్స్ మనల్ని నవ్విస్తాయి, ఇంకొన్ని కాన్వర్సేషన్స్ మనల్ని మళ్ళీ చిన్నప్పటికి తీసుకెళ్తాయి. ట్యూనింగ్ టు మార్నింగ్ మంత్ర, వేర్ మెమరీస్ బికమ్ కాన్వర్సేషన్స్. ప్రతి ఆదివారం ఉదయం 8 నుండి 10 వరకు నేను మీ ఆర్జే శృతి వెంకట్, రేడియో సిరపి 107.9 FM HD3, అమెరికాలో తెలుగు నేస్తం, సౌండ్స్ లైక్ హోమ్.
8: హలో, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? గ్రూప్ లో ఎవరేం సపోర్ట్ చేస్తారు?
9: వాట్ ఆర్ దేర్ ఆర్ కంప్లీట్లీ ఎగ్జాస్టెడ్. డిన్నర్ ప్లాన్స్ ఏంటి?
10: నేనేం ఉండలేదు ఈ రోజు డిన్నర్ కి. డిన్నర్ ప్లాన్స్ ఏంటి? ఎవ్రీ టైమ్ ఒకటే క్వశ్చన్, డిన్నర్ ప్లాన్స్ ఏంటి? ఆన్సర్ మాత్రం చాలా సింపుల్, మదీరా అండ్ మసాలా. సింపుల్ చాట్స్ టు మిఠాయి, కార్పొరేట్ లంచ్ బుఫేస్ నుంచి ఇంట్రెస్టింగ్ వీకెండ్ బుఫేస్ దాకా, స్టెప్ ఇన్ టు డాలస్ బెస్ట్ ఇండియన్ గ్రిల్ విత్ సక్యులెంట్ కబాబ్స్ అండ్ స్నో కుక్ ముగ్లై కర్రీస్ బియాండ్ కంపారిజన్. మదీరా అండ్ మసాలా, రాయల్ ఫీస్ట్ ఇన్ ఎవ్రీ మీల్. 1900 మార్కెట్ ప్లేస్ బులవార్డ్, స్వీట్ 110, ఇర్వింగ్, టెక్సస్. విజిట్ మదీరా అండ్ మసాలా.com.
0: వెల్కమ్ బ్యాక్. ప్రతి శనివారం ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట దాకా ప్రసారమయ్యే సిగ్నేచర్ షోకి అందరికీ స్వాగతం పలుకుతున్నాం. అండ్ షోలో దాదాపుగా మనము చివరి వరకు వచ్చేసాం, లాస్ట్ 30 మినిట్స్ వచ్చేసాం. వెన్ ఐ స్టార్టెడ్ ది షో ఇవాళ నాకు ఐ డింట్ హ్యావ్ ఎ ప్లేలిస్ట్, ప్లేలిస్టే క్రియేట్ చేయలేదు. అండ్ అలా రిక్వెస్ట్ సాంగ్స్ అలా ప్లే చేస్తూ నాకు నచ్చిన పాటలు వినిపిస్తూ వెళ్దామని అనుకున్నాను, బట్ ఐ కుడెంట్ రెసిస్ట్ జానకమ్మ గారికి ఒక చిన్న ట్రిబ్యూట్ లాగా ఒక 30 మినిట్స్ షో చేద్దామని నా ఒరిజినల్ ఉద్దేశం. కానీ 2.5 అవర్స్ అలా నాన్ స్టాప్ గా జానక్ గారి మీద అలా వచ్చింది. ఐ గెస్ ఇట్ వాజ్ మెంట్ టు బి, మనం మార్చలేమంతే, అది అలా జరగాలనుంది, జరిగింది. అండ్ ఐఎమ్ ఫీలింగ్ సో హ్యాపీ, సో బ్లెస్డ్. ఎన్ని కాల్స్ అండ్ పాటలు బాగున్నాయన్నారు, అండ్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ రిక్వెస్ట్ కూడా వచ్చాయి. మీ పుణ్యమా అని నేను అనుకోని పాటలు, నేను చాలా రోజులుగా వినని పాటలు కూడా వినే అవకాశం వచ్చింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. 4 నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్, 33 డిఫరెంట్ స్టేట్ ఫిల్మ్ అవార్డ్స్, రిసిపియంట్ ఆఫ్ కలైమామణి అవార్డ్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ తమిళనాడు, రాజ్యోత్సవ ప్రశస్తి అవార్డ్ గవర్నమెంట్ ఆఫ్ కర్ణాటక, ఇలా ఎన్ని అవార్డ్స్ జానకమ్మకి. అండ్ విశేషం ఏంటంటే, మనకి చాలా మంది ఆర్టిస్ట్ చాలా మంది ఏదన్నా చేసినప్పుడు ఏదో కొంచెం రివార్డ్ ఎక్స్పెక్ట్ చేయడము ఇట్స్ నేచురల్. పద్మభూషణ్ అవార్డు, ద థర్డ్ హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ ఆఫ్ ఇండియా, అది కూడా ఆవిడ నో ఐ డోంట్ వాంట్ ఇట్ అని రిజెక్ట్ చేసేసారు. షీ ఫెల్ట్ దట్ దట్ ద ఆనర్ కేమ్ టూ లేట్. అండ్ అలాగే మనకి సౌత్ ఇండియాకి మొన్న మధ్య ఏదో వాట్సాప్ గ్రూప్ లో కూడా ఈ డిస్కషన్ నడిచింది. మన సౌత్ ఇండియాకి ఎందుకో ఒక చిన్న చూపు అంటారా, యా అనేద్దాం. అంత రికగ్నిషన్ అయితే ఉండదు ఇలాంటి అవార్డ్స్ కి, బట్ ఇట్ టేక్స్ సమ్ గట్స్ టు యాక్చువల్లీ రిజెక్ట్ దట్ కైండ్ ఆఫ్ అన్ అవార్డ్, పద్మభూషణ్ కదా. సో జానకమ్మ ఆ లైఫే సంగీతానికి డెడికేట్ చేశారు. అండ్ మన అదృష్టం ఏంటంటే, అట్లీస్ట్ ఐ ఫీల్ దిస్ వే, ఆవిడ పీక్ కెరియర్ లో నా ఎరాలో ఆవిడ పీక్ లో ఉన్నారు. అండ్ ఆ పాటలన్నీ వినే అవకాశం అదృష్టం యాక్చువల్లీ దక్కింది అని చెప్పచ్చు. సరే అండి, శ్రీనివాస్ గారు రిక్వెస్ట్ చేసిన ఒక మంచి పాట విందాం. ఈ పాట విని చాలా రోజులైంది, ఐఎమ్ ష్యూర్ యూ విల్ లైక్ ఇట్. సినిమా పేరు తెలిస్తే స్టూడియో ఫోన్ చేయండి. స్టూడియో నెంబర్ 9726361966.

సారీ కొంచెం లేట్ అయింది. ఆనంద్ గారితో మాట్లాడుతూ ఉన్నాను, ఆయన సరైన సమాధానం చెప్పారు. ఇది ముత్యమంత ముగ్గు సినిమా నుంచి అండ్ హంసలేఖ గారి సంగీత దర్శకత్వం. అండ్ హీ షేర్డ్ సమ్ ఫనీ మెమరీస్ ఆయన కాలేజ్ రోజుల్లో. బట్ ఒక విషయం, ఐ డిడ్ నో దిస్, ఈ సినిమాలో అంట సీత గారు హీరోయిన్ ఓన్లీ శారీస్ లో కనపడతారట. I never knew that, but interesting trivia. Thank you for sharing that, Anand garu. And Supriya garu phone chesi avada poddu nunchi show vintunnanu Venu garu, chaala manchi paatalu vinipistunnaru, nenu oka 30 minutes miss ayanu, ee paata vinipicharo ledo, but naaku oka request song undanna adigaru. Parledandi, malli aina vinipistani, ee paata ante ee paata ani chepparu. Ee paatalo Janak garu beautiful cinema peru telusthe studio phone cheyandi.

సుప్రయ్య గారు, ఏం చెప్పాలండి, మీకు చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఆ ఇంత మంచి పాటని కోరినందుకు అండ్ వి థరోలీ థరోలీ ఎంజాయ్డ్ దిస్ సాంగ్. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. సరే అండి, మనకి కొంచెం వెరైటీ వెరైటీ అంటే అలాగని కాదు, మనం అన్ని జానరాస్ విన్నాము కదా, రొమాంటిక్ సాంగ్స్ విన్నాము, అలాగే కామెడీ సాంగ్స్ విన్నాము, పాథోస్ సాంగ్స్ విన్నాము, కానీ ఒక ఈ పాట ఎలా చెప్పాలి, ఈ సినిమాకే ఒక ట్రేడ్ మార్క్. ఆ పాట విందాము. ఈ పాట ఏ సినిమాలో తెలిస్తే స్టూడియో ఫోన్ చేసి చెప్పండి. స్టూడియో నంబర్ 9726361966. ఐమ్ ట్రైయింగ్ టు ఫైండ్ దట్ సాంగ్. ఓకే, దొరికింది. సరే, ఈ పాట వినేద్దాం. ఈ పాట ఏ సినిమాలో తెలిసి స్టూడియో ఫోన్ చేయండి. 9726361966. ఒక పవర్ఫుల్ సాంగ్ అని చెప్పచ్చు. ఈ జానర్ ఏం పేరు కూడా నాకు ఎలా చెప్పాలో తెలియట్లేదు. లెట్స్ లిసన్ టు దిస్.

0: ఐ డోంట్ నో ఏం మాట్లాడాలో కాస్త తెలియట్లేదు. అసలు ఒక శ్రోత ఫోన్ చేస్తున్నారు, వారిని ఆన్ ఎయిర్ తీసుకుందాము. థ్యాంక్స్ ఫర్ దాట్. నాకు కొంచెం టైం ఉంటుంది. గుడ్ ఆఫ్టర్నూన్ రేడియో సరబి, మీ మాటలు శ్రోతలందరూ వింటున్నారండి. శ్యామ్ గారు చెప్పండి సార్.
1: మా వైఫ్ ది ఒక ఇది ఉంది సాంగ్ రిక్వెస్ట్.
0: ఓకే తప్పకుండా.
1: మంచు పల్లకి సినిమాలో
0: తప్పకుండా.
1: ఓకే థ్యాంక్ యూ అండి.
0: థ్యాంక్ యూ సార్, బాయ్ అండి.
1: బాయ్.
0: ఇంతకుముందు మనం విన్న పాట ప్రతిఘటన సినిమా గురించి శాంతి గారు ఫోన్ చేసి సరైన సమాధానం చెప్పారు. సమయం తక్కువ ఉంది, సో నేను చక్కచక్క మాట్లాడబట్ట ఒక వర్డ్ విన్ నేను ఎప్పుడు అది ఈ సాంగ్ లిరిక్స్ మీద అంతగా పెద్దగా ఫోకస్ చేసాం, కానీ ఈ వర్డ్ మర్మస్థానం కాదు, అది నీ జన్మస్థానం. వావ్, సో పవర్ఫుల్. వేటూరి గారు, ఓ మై గాడ్, ఏంటో కొన్ని ఎమోషనల్ అయిపోయా ఆ పాట విన్నాక. జానకమ్మ అసలు ఆ హై పిచ్ లో ఆ ఎమోషన్ పలుకుతూ మధ్యలో ఏడుస్తూ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. సరే, శ్యామ్ గారు రిక్వెస్ట్ చేసిన పాటని వినిపించేస్తాను. అండ్ ప్రసాద్ వర్మ కూడా ఇంకొక పాట రిక్వెస్ట్ చేశాడు, డూ అనేస్తాను, పర్లేదు మావాడే. సరే, ఈ పాట విందాం.

0: Antonac, principe Carl.
1: సరైన పాట మళ్ళీ పిక్ చేసుకోలేదు, అది ఆన్ ది ఫ్లై వచ్చేసరికి ఆ వీడియో సాంగ్ వచ్చేసింది. బట్ శ్యామ్ గారు, హోప్ఫుల్లీ యువర్ వైఫ్ లైక్ దట్ సాంగ్. ఐ డెఫినెట్లీ లవ్ దట్ సాంగ్, ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుంది కదా. ఇంకొక 3 గంటలు అయింది, ఇంకో 30 గంటలు అయినా చేయొచ్చాను ఇలా ఇలాంటి షో. అసలు అలసట రాదు అండ్ టైం తెలియదు, బట్ టైం అయిపోయింది. సో అనుకోకుండానే అది ఇట్ వాస్ మెంట్ టు బి అంతే. జానక్ గారి స్పెషల్ అయిపోయింది. ఐ వాస్ అన్ ప్లానింగ్ ఆన్ డూయింగ్ ఇట్, ఏదో ఒక 2-3 పాటలు వినిపిద్దాం అనుకున్నాను. బట్ మీ సపోర్ట్, మీ అఫెక్షన్ వల్ల ఈ 3 అవర్స్ జానక్ గారి పాటల్ని వింటూ ఎంజాయ్ చేస్తూ వచ్చాం. డిఫరెంట్ జానరాస్ వింటూ వచ్చాము. అండ్ ఆ మహాతల్లి ఎక్కడున్నా కూడా అలా ఆవిడ మనల్ని ఆశీర్వదిస్తూ ఉండాలని కోరుకుంటూ మీ నుంచి సెలవు తీసుకునే సమయం వచ్చేసింది. Thank you so much for all those calls and support and love and affection. Ave alage continue avutu undalani, and please take care of yourself and everybody around you. Signing off, me Venu Cherukupalli. Ee beautiful beautiful paadatoti Prasad Varma, what a request sir. Another side of inta mundu megama paata vinnam kada, ee chudandi aa transition, aa contrast rather beautiful. Signing off again, take care. ఈ పాట కాదు, నేను అనుకుంటున్నది, క్షమించాలి, ఈ పాట. There you go. Bye, take care.

0: listening to Radio Surabhi 107.9 FM HD3. Radio Surabhi Civic Signal. No one should go hungry. Let's support our neighbors together. Annam Parabrahma Swarupam. US lo food banks and pantries lanti places lo meals, fresh produce and baby supplies lanti vi. Avasaramaina vallaki uchitanga istaru. Call 211 or check your city website for locations. Asking for help is a strength. Everyone deserves access to food.
1: ఈ వీకెండ్ గ్రోసరీస్ నువ్వు తీసుకొస్తావా?
2: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడానా?
1: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెసే కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్. జస్ట్ స్మూత్ షాపింగ్, బికాస్ గ్రోసరీలో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
3: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, హ్యాండిల్ ఇట్ ది స్వదేశీ వే.
1: స్వదేశీ గ్రోసరీస్, ఇర్వింగ్, కాసిల్ హిల్స్, ఫ్రిస్కో, ఫ్లవ్ మౌంట్, సౌత్ లేక్ అండ్ మెనీ.
4: మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా? ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం. అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు. మై ట్రీస్ ఇండియన్ కుజీన్, వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మై ట్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీ కోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గర ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి. మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, జీప్రీ ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3Electronics.com ఆర్ కాల్ నందా G3 అట్ 919-491-4514. తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ VVF యాక్టెక్ INC. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. VVF యాక్టెక్ INC ఈస్ యువర్ calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
5: హాయ్, హలో, నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు ఆట కావాలా పాట కావాలా సెగ్మెంట్ చేయడానికి నేను శిరీష అని వచ్చేసాను అనమాట. 1 o'clock నుంచి 4 o'clock వరకు ఈ రోజు మీకు చాలా మంచి కబుర్లు చెప్పబోతున్నాను అండ్ మంచి మంచి పాటలు కూడా వేయబోతున్నాను. అన్నట్టు మీకేమన్నా రిక్వెస్ట్ సాంగ్స్ ఉంటే, ఎవరికి ఫోన్ చేయాలి అని ఆలోచిస్తుంటే అవి వినాలి, మీ పాటలు, మీకు కావాల్సిన మీకు ఇష్టమైన పాటలు అందరికీ వినిపించాలి అని అనుకుంటే ఇక్కడికే ఫోన్ చేయాలి 9726361966 కి. సో వితౌట్ ఎనీ డిలే, ఒక ఆట కావాలా పాట కావాలా అని సెగ్మెంట్ ఉన్నప్పుడు వై నాట్ ఆ పాటతోనే ఎందుకు స్టార్ట్ చేయొద్దు మనం?

ఆల్ రైట్, మంచి బ్యాంగ్ బ్యాంగ్ లాంటి ఒక పాటతోటి మనం స్టార్ట్ చేసేసిన తర్వాత ఈ రోజు మనం మాట్లాడుకోవడానికి చాలా ఉన్నాయి. బట్ అయితే మీ సండే సారీ సాటర్డే ఎలా నడుస్తుంది అండ్ ఎండల పరిస్థితి ఏంటి అన్నది మాట్లాడుకుందాము. అసలు ఈ ఎండ ఏంటో, ఈ గోల ఏంటో, ఇంత 94లు 95లు ఏంటి, మేమేమైపోవాలి అని అడగాలి అని అనిపిస్తుంది. అంటే ఒక ఓవెన్ లో ఉన్నట్టుంది కదా, అయినా ఎంత ఎండలు అని అనుకున్నా నాకు ఒక్క డైలాగ్ బాగా గుర్తొస్తుంది అనమాట. అదేంటి అని అంటే, మా విజయవాడలో దీనిలో బాబు లాంటి ఎండలు చూసాము అన్నట్టు. సో ఆబ్వియస్లీ విజయవాడ వాళ్ళందరికీ తెలుసు అక్కడ ఏమి ఎండలుంటాయి, ఏమి ఎండలుంటాయి. చెప్పులు వేసుకొని అట్లా రోడ్డు మీదకి వెళ్తే అవి రబ్బర్ చెప్పులు అయితే ఏమవుతాయో విజయవాడ వాళ్ళకే బాగా తెలుసు. సో అదనమాట సంగతి. అలా కొంచెం ఎండ బాధలు, ఈ సమ్మర్ బాధలు. సమ్మర్ ఉన్నంతసేపు చాలా ఎక్సైటింగ్ గా ఫీల్ అవుతాము. అట్ ద సేమ్ టైం మన డాలస్ ఎండలు అంటే ఎవరన్నా దడుచుకోవాల్సిందే, ఏంట్రా ఇది ఓవెన్ లో ఉన్నట్టుంది అన్నట్టు అలా అనుకుంటారనమాట. సో మీ సాటర్డే ఎలా నడుస్తోంది అండ్ మీరు లంచ్ కి ఏం ప్లాన్ చేశారు? 9726361966 కి కాల్ చేయండి, మాట్లాడుకుందాం సరదాగా.

0: మై
1: ఉమా, నువ్వు వచ్చిన ధైర్యమే ఇంత బాగుంటే లైఫ్ అంతా నువ్వు నాతో ఉంటే ఇంకెంత బాగుంటుంది.

0: వచ్చిందా?
1: నేను నచ్చదు, అత్తగారి లేదా.
0: జీడిపప్పు ఉప్మా టేస్ట్ చేసి ఎలా ఉందో టెక్స్ట్ చేయి.

కబుర్లంది పాటలంది ఇన్ని మాటలు చెప్పి ఈ పిచ్చి ఎక్కడికి వెళ్ళిపోయింది అని అనుకున్నారు కదా. సో ఏం లేదు, నేను ఈ మధ్య కొంతమంది వేరే అదర్ ఆర్జెస్ షోస్ అన్ని వింటుంటే నాకు ఏమనిపించింది అంటే, వాళ్ళు బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్ కంటిన్యూస్ గా 3 సాంగ్స్ అట్లా ఏదన్నా ఎప్పుడన్నా ఒక 1 అవర్ కి ఒకసారు లేకపోతే షో మొత్తంలో ఒకసారు అట్లా చేస్తున్నారు. అరే నేనెప్పుడు ఇట్లా అయ్యనే, ఈ ఐడియా ఏదో బానే ఉంది, అసలు మనం ఇలా ట్రై చేస్తే ఎలా ఉంటది అని ఒక ఐడియా వచ్చింది అనమాట. అందుకని వచ్చింది ఈ ఐడియా. సో అది సంగతి. సో నేను ఎక్కువ మాట్లాడను ఎందుకంటే ఈరోజు చెప్పాల్సిన కబుర్లు చాలా ఉన్నాయి. సారీ గాయ్స్, అంటే ఇంపార్టెంట్ కబుర్లు ఉన్నాయి, ఆ కబుర్లు చెప్తాను నా సోది కాకుండా అని. సో ఇప్పుడు నేను ఒక పాట ప్లే చేస్తాను. ఈ రోజు ఈ పాట గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకుని తీరాల్సిందే, పాట గురించే కాదు సినిమా గురించి కూడా ఖచ్చితంగా మాట్లాడుకుని తీరాల్సిందే. ఎందుకంటే ఈ సినిమా క్రియేట్ చేసిన సెన్సేషన్ మామూలు సెన్సేషన్ కాదు, అట్ ద సేమ్ టైమ్ వెల్ డిజర్వ్డ్ అవార్డ్స్ కూడా వచ్చాయి. సో ఫస్ట్ ఈ పాట వినేసి వచ్చేద్దాము, దాని తర్వాత అసలు ఈ పాట ఏంటి, దాని కథ ఏంటి అని మాట్లాడుకుందాం. అండ్ హియర్ వి గో.

0: undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: కొన్ని పాటలు చెవులను తాకి వెళ్ళిపో, గుండెల దాకా చేరే ప్రయాణం అది.
0: లైక్ మెమరీస్,
4: గుర్తుకొస్తున్నాయి.
0: లైక్ లవ్, లైక్ లైఫ్ మూమెంట్స్.
3: అండ్ ఇప్పుడు ఈ అనుభూతులన్నీ ఒక చోట చేరితే
0: హౌ క్యాన్ వి మిస్ దట్ ఎక్స్పీరియన్స్?
5: ఎంఎం కీరవాణి లైవ్ ఇన్ కాన్సర్ట్.
0: Yes, మన కీరవాణి గారు లైవ్ ఇన్ కాన్సర్ట్ డాలస్ లో సాటర్డే 25 జూలై నా అమెరికా సెంటర్ లో 6 PM ఆన్వర్డ్స్. బ్రాట్ టు యూ బై డెసిబెల్స్ ఆడియో అండ్ విజువల్ వైన్.
3: హరి అప్ అండ్ బుక్ యువర్ టికెట్స్ అట్ tinyurl.com/MM కీరవాణి షో.
6: కొన్ని కాన్వర్సేషన్స్ మనల్ని నవ్విస్తాయి, ఇంకొన్ని కాన్వర్సేషన్స్ మనల్ని మళ్ళీ చిన్నప్పటికి తీసుకెళ్తాయి. Tune into Morning Mantra, where memories become conversations. ప్రతి ఆదివారం ఉదయం 8 నుండి 10 వరకు నేను మీ ఆర్జే శృతి వెంకట్, రేడియో సిరపి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం. సౌండ్స్ లైక్ హోమ్.
7: ఈ రోజు ఎక్కడికి వచ్చా అక్క?
8: బెస్ట్ పార్టీ ఇన్ టౌన్ హోస్ట్ చేస్తున్నారు, క్యాటరింగ్ ఎవరో కనుక్కుందాం పద.
7: అక్క, లైవ్ దోస, లైవ్ జలేబీ, పంజాబీ, సౌత్ ఇండియన్, ఇండో చైనీస్, చాట్, ఇక్కడ చాలా పెద్ద లిస్టే ఉంది. అక్క అక్క
8: ఇంకా వెయిట్ చేస్తావంటే ప్లేట్ తీసుకో.
9: రాజులాస్ కిచెన్ కేటరింగ్ ఉంటే ఎవరైనా ఎందుకు టెంప్ట్ అవ్వరు? రాజులాస్ కిచెన్ కేటరింగ్ పాపులర్ స్ట్రీట్ ఫుడ్స్ నుంచి పాన్ ఇండియన్ డిషెస్ దాకా ఫుడ్ డెలివరీ టు ఫుల్ సైజ్ కేటరింగ్. మీ ఈవెంట్స్ ని గ్రాండ్ గా మార్చేయండి రాజులాస్ కిచెన్ తో. ఫ్రీ డెలివరీ ఆప్షన్స్ అండ్ గ్యారంటీ బెస్ట్ ఇన్ క్లాస్ టేస్ట్. ఫర్ బుకింగ్స్ కాల్ 9728797999.
7: మేము నలుగురు ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలనుకున్న పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా?
9: వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, క్యాసిల్ హిల్, ఫ్రిస్కో, ఫ్లవర్ మౌత్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫేల్.
10: Hello, namaste, this is KTR and you're listening to me on Radio Surabhi. Congratulations on being the first radio station, Radio Surabhi. I hope you continue to grow, I hope you continue to reach more and more households, more and more ears. So I hope you go conquer the world.
0: Evening to the Radio Surabhi, Dallas's number one Telugu station, OG Telugu Radio, only on 107.9 FM HD.
11: వెల్కమ్ వెల్కమ్. మీరు వింటున్నారు ఆట కావాలా పాట కావాలా విత్ శిరీష, ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తాం. అండ్ ఈ రోజు నేను శివ గారి షో చేస్తున్నాను కదా, సో నా షో ఎవరు చేస్తున్నారు అంటే ఈవినింగ్ 4 o'clock నుంచి 7 o'clock వరకు ఖుషీ ఖుషీగా షో ఎవరు చేస్తున్నారు అంటే మన అనూహ్యనే చేస్తుంది. సో ఈ రోజు మీరు అనూహ్యతో తిప్పలు పడండి ఈ షోలో, ఇప్పుడు మాత్రం నాతో తిప్పలు పడండి, మీకు వేరే చాయిస్ లేదు. ఎందుకంటే మీరు వింటున్నారు రేడియో సురభి, సౌండ్స్ లైక్ హోమ్. అయితే జస్ట్ ఇందాకనే నేను ఒక కాలర్ తో మాట్లాడాను అనమాట, ఆయన పవన్ గారు. ఆయన చెప్పిన మాట విన్న తర్వాత యాక్చువల్లీ నాకు నాది ఒక థాట్ ఉందన్నమాట. ఆ థాట్ ఏంటి అంటే, జనరల్లీ ఎవరైనా ఈ అంత మంచి జరగడం కోసం ఈ పేరు మార్చడం, లేకపోతే పేర్లో ఏమన్నా లెటర్స్ యాడ్ చేయడం, ఇట్లాంటివన్నీ జరుగుతుంటాయి కదా. అండ్ ఈవెన్ పూజలకు కూడా ఎవరైనా ఏదన్నా జరగడం కోసం స్పెసిఫిక్ గా పూజ చేస్తున్నాము అని అంటే నా ఫీలింగ్ ఏంటంటే, ఆల్రెడీ మనకి ఎట్లా జరగాలి, ఏం జరగాలి అన్నది అంత డిఫైన్ చేసి ఉంటది కదా. సో ఇప్పుడు పూజ చేస్తే దేవుడు వెళ్ళి, ఓ వీళ్ళు పూజ చేశారు, నేను అర్జెంట్ గా వీళ్ళకి ఇవ్వాలి, ఇది వీళ్ళు అడిగింది అన్నట్లాగా ఆలోచిస్తాను అని అట్లా అనుకునేదాన్ని అనమాట. అయితే నాకు పవన్ గారు చెప్పిన ఒక విషయం ఇదేదో నిజంగానే జరిగేటట్టుంది అని నమ్మేలాగా అనిపించింది అనమాట. సో బేసిక్ గా వాళ్ళది ఒక క్రికెట్ టీం అంట, వాళ్ళు జస్ట్ ఇప్పుడే ఫైనల్ మ్యాచ్ కూడా గెలిచి దే ఆర్ కమింగ్ బ్యాక్ అంట,
8: వస్తూ మన షో కి ట్యూన్ ఇన్ అయ్యారు. అయితే ఆయన కాల్ చేసి చెప్పారు, లాస్ట్ ఇయర్ మేము సెమీఫైనల్స్ లో ఓడిపోయాము కానీ మా టీం పేరు మార్చారు, ఎందుకంటే మా టీమ్ మేట్ ఒక ఆయన పంతులు గారు కూడా ఉన్నారు, మన డిఎఫ్డబ్ల్యూ పంతులు గారు కూడా ఉన్నారు. సో ఆయన పేరు మార్చేసరికి ఏకాదశి అని పేరు పెట్టారు, అక్కడి నుంచి సుడి తిరిగింది. సో పేరు మార్చడంలో కూడా ఏదో మాకు లక్ కలిసి వచ్చింది అన్నట్టులాగా చెప్పారనమాట. సో ఆయన వాళ్ళు గెలిచి వచ్చినందుకు ఫస్ట్ కంగ్రాచులేషన్స్ అండ్ వాళ్ళని అభినందిస్తూ నేను ఇప్పుడు ఒక పాటను అయితే లైనప్ చేసి ఉంచాను ఎనీవే. బట్ నాకు మీరేమనుకుంటున్నారు అన్నది కూడా నాకు వినాలనుంది. నిజంగా ఇట్లా పేరు బలం అట్లా ఏమన్నా ఉంటుందా? పేరు మారిస్తే ఇలా మనకి ఏదన్నా సుడి తిరగడం గానీ లేకపోతే ఇట్లాంటివి ఏమైనా జరుగుతాయా? అసలు మీరేమనుకుంటున్నారు చెప్పండి. నాకైతే మేబీ అంత ఎక్స్పీరియన్స్ అయితే ఏం లేవు, జస్ట్ ఇలా ఎప్పుడైనా ఒకటి వినడం తప్పితే. మీకేమన్నా జరిగి మీరేమన్నా విన్నారా ఇలాంటి ఇంట్రెస్టింగ్ థింగ్స్? ఇలాంటి ఇంట్రెస్టింగ్ థింగ్స్ నాకు మీరు చెప్తే బాగుంటుంది, నేను కూడా కొంచెం నాలెడ్జ్ పెంచుకుని దేవుడిని క్వశ్చన్ చేయడం ఆపేస్తానేమో అని అనుకుంటున్నాను. బట్ మీరు కాల్ చేయాలంటే 972-636-1966 అండ్ పవన్ గారు అండ్ టీమ్ కంగ్రాచులేషన్స్ అండ్ మీకోసం ఈ పాట.

0: అంతా చేస్తే కనుక మీకు ఏదో వస్తుందంటే అప్పుడు బయలుదేరతారు ప్రజెంట్ చేయాలి.
1: అవునండి, అది కూడా కరెక్టే. అందుకే అట్లా తెలివిగా ఆలోచించి పెట్టుంటారు పెద్దవాళ్ళు, ఈ పూజ చేయండి ఇలా వస్తుంది అన్నట్టు.
0: అవును, అన్ని మీకు చెప్పే రిచువలిస్టిక్ ఫ్రేమ్ వర్క్ అంతా గానీ ఇట్ ఈస్ ఇన్ ఏ వే టు మోటివేట్ యూ టు గెట్ యువర్ పాయింట్ ఆఫ్ లైక్ డూయింగ్ దట్.
1: అండర్స్టూడ్. అండి,
0: ఏమంటే చేయలేము కదా.
1: అవును అవును.
0: సో ఎవ్రీథింగ్ లైక్ ఆల్మోస్ట్ ఆల్ ఆఫ్ దిస్ సైంటిస్ట్ అంతా కూడా ఆ రకంగానే, అంటే న్యూమరాలజీ ఇట్లా పేర్లు మార్చడము అది ఇది ఇవన్నీ కూడా లైక్ ఇన్ స్మాల్ సెన్స్ ఆఫ్ ద వరల్డ్ దే ఆర్ ట్రైయింగ్ టు లైక్ హెల్ప్ యూ అలైన్.
1: కరెక్ట్. ఆల్ రైట్ అండి, థ్యాంక్ యూ ఫర్ దట్. బట్ ఇందాక మీరు చెప్పిన ఫస్ట్ విషయం మర్చిపోలేదు, మీకోసం నేను పాట లైన్అప్ చేశాను, నెక్స్ట్ వస్తుంది అది. అంతే కదా మరి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఓకే గాయస్, సో మ్యాటర్ ఏంటి అంటే, ఇందాక నేను క్వశ్చన్ అడిగాను కదా, ఇలా పేరు మార్చటాలు లేకపోతే పూజలు చేయటాలు ఇలాంటివన్నీ చేసేస్తే మనం కోరుకున్నదంతా వచ్చేస్తుందా, అట్లా ఇచ్చేస్తారా అని అడిగాను కదా. సో దానికి శ్రీకాంత్ గారు చెప్పారనమాట. ఆయన ఏమన్నారంటే, లేదు లేదు, అంటే మనం ఆ పూజలు అవన్నీ చేసి మనలో ఒక కైండ్ ఆఫ్ ఆ డిసిప్లిన్ తీసుకురావడానికి లేకపోతే ఆ ఫోర్స్ క్రియేట్ చేయడానికి హెల్ప్ అవుతాయి. సో ఫైనల్లీ అల్టిమేట్లీ చేసేది మనమే, మనకి ఆ పుష్ ఆ ఫోర్స్ కోసం మనం ఇవన్నీ చేస్తాము అని ఆయన చాలా బ్యూటిఫుల్ గా చెప్పారనమాట. ఇప్పుడు ఇప్పుడు అర్థమైంది నాకు, ఇలా అడగగానే దేవుడు పూజకి పడిపోతాడా అని అన్నాను కదా, సో ఇప్పుడు అర్థమైంది అనమాట. బట్ ఇంకా మీ దగ్గర ఇంకా ఇలాంటివి ఏమన్నా ఎక్స్పీరియన్సెస్ ఉన్నా లేకపోతే మీకేదన్నా ఒక పాయింట్ యాడ్ చేయాలి దీనికి అని అనిపించినా కూడా 9726361966 కి కాల్ చేయండి. అండ్ ఆల్సో ఇందాక శ్రీకాంత్ గారు ఏం చెప్పారంటే, నేను మధ్యాహ్నం తినేసాను, తినేసిన తర్వాత ఇప్పుడు రన్నింగ్ కి బయలుదేరాను అని అన్నారు. అసలు సాటర్డే మధ్యాహ్నం లంచ్ చేసిన తర్వాత నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రెయిన్ ఏ పనిచేయదు, నేను బ్రెయిన్ నే ఆఫ్ చేసేస్తా, వద్దమ్మా నువ్వు పడుకో కష్టపడొద్దమ్మా అని ఆపేస్తాను. బట్ ఆయన బాడీకే పని చెప్పారు. సో ఇలాంటి ఆయన కోసం నేను ఒక పాట ఇకపోతే ఎలాగా, అందుకని శ్రీకాంత్ గారు అండ్ శ్రీకాంత్ గారు లాంటి వాళ్ళ కోసం డెడికేట్ చేస్తూ ఈ పాట.

పవర్, ఒక పవర్ వచ్చింది కదా ఈ పాట వింటేనే. నాకైతే ఈ నరసింహ సినిమా ఒకటి, ఇంద్ర, చెన్నకేశవ రెడ్డి, జనరల్లీ కంఫర్ట్ మూవీస్ అని అంటారు కదా, ఎప్పుడన్నా ఏదన్నా అబ్బా ఏం చూడాలో తెలియట్లేదు, లేకపోతే చిరాగ్గా ఉంది, లేకపోతే కొంచెం సాడ్ ఉంది, లేకపోతే హ్యాపీ ఉన్నాము, మన ఫేవరెట్ మూవీ ఒకటి పెట్టుకొని చూడాలి అని అనిపిస్తుంది కదా. సో నాకైతే నరసింహ, ఇంద్ర, చెన్నకేశవ రెడ్డి, జయ జానకి నాయక, ఎందుకో నాకు ఆ సినిమాలంటే చాలా ఇష్టం. జనరల్లీ ఎవరినన్నా అడిగితే, అమ్మాయిల్ని అట్లా అడిగితే, నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరి, ఆనంద్, గోదావరి ఇలాంటి సినిమాలు చెప్తారు, బట్ నాకు అవి కూడా ఇష్టమే. బట్ అసలు మై ఎనీ టైమ్ ఫేవరెట్, ఎన్నిసార్లు చూడమన్నా చూడాలి అని అంటే మాత్రం నరసింహ ఒకటి, ఇంద్ర, చెన్నకేశవ రెడ్డి, స్టాలిన్, ఇలాంటి సినిమాలు, జయ జానకి నాయక, ఇలాంటివన్నీ గుర్తొస్తా ఉంటాయి అన్నమాట నాకు. నేను తేడానా మీరు తేడానా అని అనిపిస్తుంది. సో అలా నేను పర్సంటేజ్ చూసుకున్నప్పుడు ఎక్కువ మంది ఆనంద్, గోదావరి ఇవి చెప్పే వాళ్ళే ఉంటారు, నేనే తేడానేమోలే అని నేను అలా ఫిక్స్ అయిపోయాను అనమాట. సో అది సంగతి. సో ఆ రకంగా ఫుల్ మోటివేషన్ అయితే ఉండుంటారు అని నేను అనుకుంటున్నాను. బట్ ఎనీవే, ఇన్ని సినిమాల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, నేషనల్ అవార్డ్స్ అయితే ఈ ఇయర్ కి బయటకి అనౌన్స్ చేసేసారు. అనౌన్స్ చేసేసినప్పుడు మన 35 చిన్న కథ కాదు సినిమాకి 2 నేషనల్ అవార్డ్స్ వచ్చాయి. 2 నేషనల్ అవార్డ్స్, బెస్ట్ చైల్డ్ మూవీ ఒకటి వచ్చింది, ఇంకొకటేమో బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ ఏమో బుడ్డోడు ఉంటాడు కదా, మ్యాథ్స్ రావడానికి కొంచెం కష్టపడుతుంటాడు, వాడిని చూస్తే అయితే ఆ సినిమాలో నాకు నేనే గుర్తొస్తాను. పాపం వాడికి మ్యాథ్స్ లో లెటర్స్ నంబర్స్ అన్ని ఇట్లా డాన్స్ వేస్తూ కనిపిస్తాయి కదా, తారీ జమీన్ పర్ లో బుడ్డోడికి లెటర్స్ అన్ని డాన్స్ వేస్తూ కనపడతాయి కదా, సేమ్ టు సేమ్ మ్యాథ్స్ సబ్జెక్ట్ కు వచ్చాను అని అంటే నాకు కూడా ఇక అవి గాల్లోనే కనపడతాయి, లెటర్స్ నంబర్స్ అన్ని గాల్లోనే కనిపిస్తాయి. ఎవడరా ఈ ఎక్స్, ఎవడరా ఈ వై, వాడెవడ్నో నేనెందుకు రా కనుక్కోవాలి, ఎక్స్ ని కనుక్కుంటే నాకేం వస్తుందిరా, ఇట్లా అనుకునేదాన్ని అనమాట. టార్చర్ కనబడేది మ్యాథ్స్ తోటి. బట్ ఎందుకో నాకు ఈ మధ్య కాలంలో మ్యాథ్స్ చేయాలని అనిపిస్తుంది, లైక్ 6th grade maths, 7th grade maths అవన్నీ ఇప్పుడు చేయాలని అనిపిస్తుంది నాకు. అంతేలేను అలాంటి తేడా గాళ్ళకి 5th class లో చేయాల్సింది 8th class లో చేయాలని అనిపిస్తుంది, 8th class 10th class లో చేయాలనిపిస్తుంది, ఇట్లాంటివన్నీ ఇలా జరుగుతూ ఉంటాయి. బ్యాక్ బెంచర్స్ అంటే అంతే కదండి, ఏం చేస్తాం మరి. సో అలా నేషనల్ అవార్డ్స్ గురించి చెప్పేశారు కాబట్టి ఇంకొక నేషనల్ అవార్డ్ విన్నింగ్ సినిమా నుంచి ఇంకొక పాట రాబోతుంది. అండ్ ఈ పాట ఏ సినిమాలో తెలిస్తే 9 7 2 6 3 6 1 9 6 6 కి కాల్ చేయండి.

ఎన్ని ఎన్ని మెమరీస్ గుర్తొస్తాయో తెలుసా అసలు ఈ పాట వింటుంటే. అంటే ఈ పాట అసలు వీడియో సాంగ్ లోనే ఈ మనం 90s కిడ్స్ కి బాగా తెలిసిన కొన్ని వస్తువులు ఉంటాయి కదా, ఈ కిడీ బ్యాంక్ అని చెప్పి పిగ్గీ బ్యాంక్, అది ఒక పింక్ కలర్ ఇల్లు ఉంటుంది, అందులో కుక్క ఉంటుంది, ఓ బటన్ నొక్కగానే ఒక 1 రూపీనో 2 రూపీస్ ఎంతో మనం పెడితే ఆ కుక్క వచ్చి లోపలికి లాక్కెళ్ళిపోతుంది, అది ఒక కిడీ బ్యాంక్ లాగా, అదొకటి. అండ్ అప్పట్లో కార్టూన్ డోరెమాన్ ఒకటి. అండ్ ఈ పర్టికులర్ గా ఈ వీడియో సాంగ్ లో చూసింది ఏంటంటే, నేను అప్పట్లో 90s లో ఉండే కంప్యూటర్స్, 90s లో ఎర్లీ 2000s లో ఇప్పటిలాగా అంత స్లీక్ గా కంప్యూటర్స్ లేవు కదా, ఒక డబ్బా ఉండి టక్క టక్క కొట్టే ఒక కీబోర్డ్ అట్లుంది కదా. సో నాకైతే ఆ కంప్యూటర్ చూడగానే ఒక ఇన్సిడెంట్ గుర్తొచ్చింది ఏంటంటే, ఐ థింక్ నేను 3rd class లో ఉన్నప్పుడు అనుకుంటా, నాకు ఫస్ట్ టైం 2nd class లోను 3rd class లోను ఫస్ట్ టైం ఇలా కంప్యూటర్ అనే దాన్ని చూశాను. నేను చూసి అందరినీ ఆ కంప్యూటర్ ల్యాబ్ కి తీసుకెళ్లి ఒక్కొక్కళ్ళతో ఒక్కొక్క బటన్ నొక్కిచ్చారనమాట, జస్ట్ మా కంప్యూటర్ అంటే ఏంటి అన్న చెప్పడం కోసం కంప్యూటర్ ల్యాబ్ కి తీసుకెళ్లి అందరితో ఒక్కొక్క బటన్ ఎంటర్ నొక్కించడం ఒకళ్ళతోటి, స్పేస్ బార్ నొక్కించడం ఒకళ్ళతోటి అట్లా చేశారు. నా టర్న్ వస్తుంది, లైక్ నేను 2 people వెనకాల ఉన్నాను, నా టర్న్ వస్తుంది అన్నప్పుడు నాకు ఎంత ఎక్సైటింగ్ గా అనిపించింది అంటే, అసలు మామూలు ఎక్సైట్మెంట్ కాదు ఇది, ఓ ఇదేదో ఒక వింత వస్తువు, ఇది నేను ఆపరేట్ చెయ్యబోతున్నాను అని ఒక ఎక్సైట్మెంట్. నేను వెళ్ళి నా టర్న్ వచ్చి నేను వెళ్ళి ఎంటర్ మీద అలా కొట్టగానే పవర్ కట్ అయింది. అసలు చూడాలి నా ఫేస్ అప్పుడు, జప్పమని కరెంట్ మొత్తం కంప్యూటర్స్ అన్ని ఆఫ్ అయిపోయినాయి, నేను కొట్టగానే అయిపోయింది. నాకు అప్పుడే అనిపించింది నాకు కంప్యూటర్ కి ఏదో పడేలాగా లేదు, నేను అలా ఫస్ట్ టైం కొట్టగానే అది కరెంటు పోయింది చీ అని అనుకున్నాను నేను అప్పుడే. అప్పుడు నేను ఇంటికి వెళ్ళి కూడా చెప్పాను, నేను ఫస్ట్ టైం ఇలా కంప్యూటర్ కొట్టగానే కరెంటు పోయింది అని చెప్పాను. బట్ ఇప్పుడు ఏం చేస్తున్నాను, ఆ పగంతా ఇప్పుడు తీర్చుకుంటున్నట్టుంది నాకు, కరెంటు పోని ఏమి కానీ తుఫాన్ రాని ఏ ఉన్నా లేకపోయినా, ఓ నా కంప్యూటర్ నాకు కావాలి, నా ల్యాప్టాప్ నాకు కావాలి అని దానికి నాకు ఇట్లా ఫెవికాల్ బంధం అయిపోయింది. సో అదనమాట నా 90 స్టోరీ. మీకు కూడా ఇలాంటి ఫన్నీ స్టోరీస్ అట్లాంటివి ఏమన్నా ఉన్నాయా, ఉంటే నాకు చెప్పండి, నేను కూడా వింటాను, నవ్వుకుందాం కాసేపు. అండ్ ఇందాక చెప్పాను కదా నలుగురికి నచ్చినాయి నాకు కొన్ని నచ్చవు అని, సో ఇదేదో ఈ పాట నాలాంటి వాళ్ళ కోసమే రాశారేమో అని అనుకుంటున్నాను.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. పబ్లిక్ ప్లేసెస్ అంటే పబ్లిక్ ప్లేసెస్ ఫర్ ఎ రీజన్. పక్క వాళ్ల చెట్ల నుంచి పూలు కోయడం, పబ్లిక్ ప్లేసెస్ లో మనం వేసిన చెత్త అలాగే వదిలేసి వెళ్లడం, ల్యాండ్స్కేపింగ్ లోకి అన్సొలిసిటెడ్ గా వెళ్లిపోవడం, దీస్ ఆర్ ఎ బిగ్ నో. మనం కొంచెం జాగ్రత్తగా, మోస్ట్ ఇంపార్టెంట్లీ మైండ్ఫుల్ గా ఉందామా? పబ్లిక్ పార్క్, స్ట్రీట్స్, కమ్యూనిటీ ప్లే గ్రౌండ్, పూల్స్ లాంటి ప్లేసెస్ ని మనం వెళ్లే ముందు ఎలా ఉందో వెళ్లిపోయేటప్పుడు అలాగే ఉంచుదాం. స్మాల్ యాక్షన్స్ కెన్ మేక్ ఎ బిగ్ డిఫరెన్స్ అండ్ హెల్ప్ క్రియేట్ ఎ క్లీనర్, సేఫర్ కమ్యూనిటీ ఫర్ ఎవ్రీవన్.
2: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము US మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే, ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి, ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానీ చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దట్ టూ జస్ట్ వన్ స్టాప్ షాప్, ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్, రోటీస్ టు ఎవ్రీడే పూజ ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.
3: Manashanti. Mental peace. మసాలా దోశ.
4: శ్రీకృష్ణ విలాస్ కి రండి, 70+ దోశ వెరైటీస్ తో మీకు స్వాగతం పలుకుతోంది. బృందావన్ రిఫ్రెషర్స్ అయినా, గోకుల్స్ ఫ్రైడ్ ఊతప్పమైనా, గోపాలస్ డివైన్ కర్రీస్ అయినా, మీ రుచికి తగ్గట్టు కస్టమైజబుల్ నో ఆనియన్ నో గార్లిక్ మెన్యూ అయినా, చిన్ని కృష్ణుడి స్వీట్ టూత్ సాటిస్ఫై చేయడానికైనా మా మెన్యూ సంసిద్ధం. శ్రీకృష్ణ విలాస్, ఎక్స్పీరియన్స్ రిచ్ ట్రెడిషన్స్ అండ్ ఇర్రెసిస్టిబుల్ ఫ్లేవర్స్. 13215 మెయిన్ స్ట్రీట్, ఫ్రిస్కో. కాలర్స్ 4692696476.
5: అన్ని పెట్టుకున్నానరా, ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరకు వెళ్తాం, ఖర్చు ఒకటి.
6: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో, ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
4: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా, పిల్లలైనా, మీరైనా, వెన్ యూ ఫేస్ అన్ ఎమర్జెన్సీ, స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ SNR ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ SNRinsurance.com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్, మెడికల్, student insurance. SNR insurance. From chaos to clarity, your day begins with 100 notifications, customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
7: వెల్కమ్ వెల్కమ్, మీరు వింటున్నారు ఆట కావాలా పాట కావాలా విత్ మీ శిరీష, ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3. సౌండ్స్ లైక్ హోమ్. సో నాకు ఎంత ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది అంటే, ఈ రోజు షో చేయడం నాకు భలే అనిపిస్తుంది. అసలు భలే భలే కాలర్స్ ఉన్నారు ఈ రోజు మనకి. నాకు ఇందాక శ్రీకాంత్ గారు కాల్ చేశారు అండ్ స్వరూప గారు కాల్ చేశారు. కంప్యూటర్ టాపిక్ తీసుకురాగానే, ఆ ఓల్డ్ ఏజ్ లో కంప్యూటర్ అనగానే అసలు ఎన్ని గుర్తొచ్చాయో. శ్రీకాంత్ గారేమో ఆయనకి జరిగిన యునిక్స్ కోడింగ్ ఎక్స్పీరియన్స్ ని షేర్ చేశారు. ఏమి యూనిక్స్ రా, ఎక్కడుంది రా. నాకైతే నిజంగా అసలు ఎంత భయం ఉంటుందో. ఆయన ఇందాక అన్నారు ఆ కంప్యూటర్స్ కి, ఆ కోడింగ్ కి కొంతమందితోనే అలైన్మెంట్ కుదురుతుంది, అందరికి కుదరదు. కొంతమంది అయితే నాకు అసలు ఆశ్చర్యం వేసేది, రే ఏంట్రా ఇవన్నీ, ఎట్లా వచ్చరా మీ అందరికి, అసలు ఎక్కడ నేర్చుకున్నారా ఇవన్నీ, నేనేం చేస్తున్నాను రా అప్పుడు, నాకెందుకురా ఇన్ని తెలియవు, ఇన్ని రావు అని అనిపిస్తుంది. అవన్నీ నేర్చుకోవాలంటే ఇంట్రెస్ట్ ఉండాలి అండ్ ఆ క్రిటికల్ థింకింగ్ ఇవన్నీ కూడా ఉండాలి కదా. మనలాగా వీకెండ్స్ లో బ్రెయిన్ షట్ ఆఫ్ చేద్దామని అనుకునే వాళ్ళకే అవని పనిది. ఏదో ఇక అట్లా సాటి వారితోనే మనం కూడా పోదాం అన్నట్టులాగా నడిపిస్తూ ఉంటాం అన్నమాట. అండ్ స్వరూప గారు కూడా చెప్పారు నాకు, ఆవిడ కూడా కంప్యూటర్స్ ని అరౌండ్ 86 ఆ టైంలో ఫస్ట్ టైం చూసి వాటితోటి ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఉండిందంట ఆవిడకి. అసలు మీరు భలే గుర్తు చేశారు, పాత టైమ్స్, ఓల్డ్ కంప్యూటర్ అనగానే ఆ సిపియు, ఆ కంప్యూటర్ అవన్నీ అని అంటున్నారు. సో ఐఎమ్ సో హ్యాపీ అండి, మీకు నేను అట్లీస్ట్ కొంచెం హ్యాపీ మూమెంట్స్ ని కలిగించాను అవన్నీ గుర్తు చేసి. అండ్ ఆవిడతో మాట్లాడుతూ ఒక్క కంప్యూటర్ కి రిలేటెడ్ గా ఒక్క డీటెయిల్ చాలా గుర్తుండిపోయింది అని చెప్పారు. లక్కీగా నాకు కూడా అదే డీటెయిల్ చాలా బాగా గుర్తుండిపోయింది. సో మీలో ఎంతమందికి అదే డీటెయిల్ గుర్తుందో లేదో చూద్దాం. చిన్నప్పుడు చదువుకునే ఉంటాం కదా కంప్యూటర్స్ గురించి, స్టార్ట్ చేసినప్పుడు ఎవరికైనా చెప్పే ఫస్ట్ లెసన్ ఆర్ ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే, ఫాదర్ ఆఫ్ ద కంప్యూటర్ ఎవరు అని చెప్తారు. ఇంతకీ మీరు చదువుకున్నప్పుడు అది చెప్పారా, అసలు ఫాదర్ ఆఫ్ హూ ఇస్ ఫాదర్ ఆఫ్ కంప్యూటర్ అని అంటే ఆ క్వశ్చన్ కి ఆన్సర్ మీకు గుర్తుందా? ఎవరికన్నా ఎవరన్నా చెప్పగలరా హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ కంప్యూటర్ కి ఆన్సర్? తెలిస్తే 9726361966 కి కాల్ చేయండి. అండ్ శ్రీకాంత్ గారు, మీరు రిక్వెస్ట్ చేసిన సాంగ్ ఫ్రమ్ ద మూవీ జెర్సీ

అది నేను చెప్పానా, నేను చెప్పానా మీకు చెప్పానా, అసలు హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ కంప్యూటర్ అన్న క్వశ్చన్ మర్చిపోని వాళ్ళు ఉండరు. అది నిజంగా మనం చిన్నప్పుడు అంటే మీరు ఫుల్ కంప్యూటర్ క్లాసెస్ ఇవన్నీ ఉన్న స్కూల్లో గనక ఉండి ఉంటే అసలు ఈ క్వశ్చన్ కి ఆన్సర్ మర్చిపోయే సమస్య లేదు. ఎందుకంటే అన్ని సార్లు మనతోటి చెప్పించి ఉంటారు నాకు తెలిసి. అయితే ఇంకొక క్వశ్చన్ కూడా ఒకటి గుర్తొచ్చింది నాకు, అదేంటి, హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ కంప్యూటర్ కాకుండా మనతోటి ఇంకా బాగా చదివించిన క్వశ్చన్ ఇంకొకటి ఉంటుంది. అదేంటంటే సిపియు ఫుల్ ఫామ్ ఏంటి అని ఒకటి, ర్యామ్ ఫుల్ ఫామ్ ఏంటి అని ఒకటి. ఇవన్నీ చిన్నప్పుడు ఇట్లా కూర్చోబెట్టి ఇట్లా ఫుల్ బట్టి కొట్టించి మనతోటి ఇవన్నీ చేశారు. స్పీకింగ్ అబౌట్ కంప్యూటర్స్ అండ్ అటు లాంగ్వేజెస్, నాకైతే అసలు ఆ సి లాంగ్వేజ్ ని ప్రపంచంలో నేను నేర్చుకున్నన్ని సార్లు ఎవరు నేర్చుకుని ఉండరేమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మాకు యాక్చువల్లీ మా స్కూల్లో కొంచెం మంచి కంప్యూటర్స్ ఇవన్నీ కంప్యూటర్ క్లాసెస్ ఇవన్నీ కొంచెం బాగానే ఉండేవి, టీచర్స్ ఉండేవాళ్ళు, వాళ్ళు అన్ని చెప్పేటోళ్ళు. అయితే నాకు ఫస్ట్ సి లాంగ్వేజ్ తో ఇంట్రొడక్షన్ ఎక్కడ జరిగింది అని అంటే 6th class లో జరిగింది. నాకు 6th class లో సి లాంగ్వేజ్ టీచ్ చేశారు, 8th class లో సి లాంగ్వేజ్ టీచ్ చేశారు, 9th class లో సేమ్ అదే సి లాంగ్వేజ్ మళ్ళీ సేమ్ బుక్ మళ్ళీ సి లాంగ్వేజ్ టీచ్ చేశారు. ఇవన్నీ అయిన తర్వాత అబ్బా 3 ఇయర్స్ నేను కష్టపడ్డాను, ఇక నేను నా వల్ల కాదురా ఇది సి లాంగ్వేజ్ ని అని అనుకున్న టైంకి ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన తర్వాత ఇంజనీరింగ్ జాయిన్ అయ్యే ఆ టైం ఉంటుంది కదా 2-3 months, ఓ నువ్వు ఇప్పుడు ఇంజనీరింగ్ జాయిన్ అవుతున్నావు, అసలు ఇప్పుడు అంతా ఫుల్ సాఫ్ట్వేర్ నడుస్తుంది, నువ్వు అసలు కంప్యూటర్స్ అవన్నీ నేర్చుకోవాలి, నువ్వు సి లాంగ్వేజ్ క్లాస్ కి పోతా నువ్వు అని అన్నారు. మళ్ళీ ఒకసారి సి లాంగ్వేజ్ నేర్చుకున్నాను నేను. అదంతా అయిన తర్వాత ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ లోకి వెళ్ళిన తర్వాత అసలు ఒక సబ్జెక్టే ఫస్ట్ సెమిస్టర్ లో సి లాంగ్వేజ్ ఉంది. ఊరే ఎన్నిసార్లు చదవాలరా సీని, నా వల్ల కాదురా సీ చదవడం, నాకు ఏమి ఒక్క ముక్క గుర్తుండదు నాకు ఆ సీ అయితే దేన్ని ఎందుకు రాస్తున్నారు అర్థం కాదు. చిన్నప్పుడు నాకు మ్యాథ్స్ ఏమో నంబర్స్ అన్ని ఇట్లా గాల్లో డాన్స్ వేస్తున్నట్టు కనపడేవి, పెద్దగా అయిన తర్వాత ఇట్లా ఈ సి లాంగ్వేజ్ ఈ కోడింగ్ ఈ లాజిక్స్ ఇవన్నీ గాల్లో డాన్స్ వేస్తున్నట్టు కనపడేవి అనమాట. ఊరే ఇలా ఉంటే నేను ఏంట్రా ఏం చేయాలరా అని ఇట్లా నార్మల్ టెన్షన్ అయ్యేది కాదు నాకు ఆ సి లాంగ్వేజ్ క్లాస్ వచ్చిందంటే. సో అది దట్ ఈస్ మై ఎక్స్పీరియన్స్ విత్ కోడింగ్ సి లాంగ్వేజ్ ఇవన్నీ. ఇప్పుడు ఇలా నాలాగా ఫీల్ అయిన వాళ్ళు ఇప్పుడు మీరేమన్నా ఓకేలే మరి మనం అనుకున్నంత కష్టం కాదు, అప్పట్లో మేము కూడా ఇలాగే అనుకునే వాళ్ళం కానీ ఇప్పుడు మాకు ఓకే బానే ఉంది అని అనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మీలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం నాకు కూడా ఆ మోటివేషన్ ఆ టిప్స్ ఏదో ఒకటి ఇచ్చి మీరు కొంచెం నాకు కూడా కొంచెం ఆ ఇంట్రెస్ట్ కలిగేలాగా ట్రై చేయొచ్చు కదా ఎవరైనా. అండ్ నవీన్ గారు, మీరు రిక్వెస్ట్ చేసిన ఈ పాట హలో హలో ప్రేమలేఖ పాట ఫ్రమ్ ద మూవీ గ్రాండ్ మాస్టర్, అండ్ మన అడిగిన క్వశ్చన్ కి కరెక్ట్ గా ఆన్సర్ చెప్పింది ఫాదర్ ఆఫ్ ద కంప్యూటర్ ఎవరు అని అంటే చార్లెస్ బాబేజ్ అని కూడా నవీన్ గారు. సో మీకోసం

ఆల్ రైట్. సో ఈ రోజు ఇందాక మనం కొన్ని మూవీస్ గురించి మాట్లాడుకున్నాం కదా, నేషనల్ అవార్డ్స్ వచ్చాయి ఆ మూవీస్ కి అని చెప్పేసి. సో అలా ఈసారి మన తెలుగు మూవీస్ కి చాలా మూవీస్ కి నేషనల్ అవార్డ్స్ వచ్చాయి. లైక్ ఇందాక నేను చెప్పినట్టు 35 మూవీకి 2 అవార్డ్స్ వచ్చాయి. ఒకటేమో బెస్ట్ చైల్డ్ యాక్టర్ వచ్చింది, ఇంకొకటి బెస్ట్ చైల్డ్ మూవీ వచ్చింది ఆ సినిమాకి. అండ్ ఈ కమిటీ కుర్రోళ్ళు సినిమాకి తెలుగు బెస్ట్ ఫీచర్ ఫిలిం వచ్చింది. అండ్ బెస్ట్ మేకప్ ఆర్టిస్ట్ కూడా ఆ మూవీకే వచ్చింది. అండ్ ఇంకా మన తెలుగు సినిమాల్లో కల్కి సినిమా కూడా వచ్చింది, ప్రొవైడింగ్ హోల్సమ్ ఎంటర్టైన్మెంట్ అని చెప్పేసి కల్కి మూవీకి కూడా ఒక నేషనల్ అవార్డు వచ్చింది. దాంతో పాటుగా బెస్ట్ డైలాగ్స్ మనకే వచ్చింది లక్కీ భాస్కర్ సినిమా. లక్కీ భాస్కర్ సినిమా లైక్ నిజంగా చాలా బాగుంటుంది. లక్కీ భాస్కర్ సినిమా కూడా ఎప్పుడు చూసినా ఎన్ని సార్లు చూసినా బోరేం కొట్టదు, మంచిగా ఉంటుంది సినిమా అని అనిపిస్తుంది. సో ఆ మూవీకి కూడా బెస్ట్ డైలాగ్స్ కి నేషనల్ అవార్డు వచ్చింది అనమాట. సో ఇంకా ఇలా ఇన్ని సినిమాలు అంటే అంతకు ముందు నాకు గుర్తున్నంత వరకు లాస్ట్ 5-6 ఇయర్స్ ముందు వరకు నేషనల్ అవార్డ్స్ అంటే మోస్ట్లీ ఇలా బాలీవుడ్ కి లేకపోతే ఈ మరాఠీ బెంగాలీ మూవీస్ కి వాటికి ఎక్కువ వస్తుండేవి. బట్ లాస్ట్ కొన్ని ఇయర్స్ నుంచి అయితే మాత్రం అసలు మన తెలుగు సినిమా ఎక్కడికో వెళ్ళి కూర్చుంది అని అనిపిస్తుంది. అండ్ ఈవెన్ పుష్ప 2 మూవీకి కూడా బెస్ట్ స్క్రీన్ ప్లే వచ్చింది. సో ఏంటి అసలు ఎక్కడికో వెళ్ళిపోతుంది. అండ్ నేను ఇప్పటికీ లాస్ట్ వీక్స్ లో కూడా నేను చెప్పాను, ఒక్కడు వచ్చి గొడ్డులాగా కష్టపడి ఇంత రేంజ్ కి తీసుకెళ్లాడు సినిమాని, ఆ ఒక్కడు ప్రభాస్ అని నా ఫీలింగ్. స్టిల్ ఐ స్టాండ్ బై దట్ వర్డ్. పాపం ప్రభాస్ ఎన్ని సంవత్సరాలు బాహుబలి కోసం గొడ్డులాగా కష్టపడి పడి కొంచెం రేంజ్ పెంచి ఆ తర్వాత నెక్స్ట్ ఒక పాత్ వేస్తే మిగిలిన వాళ్ళందరూ అదే పాత్ లో వెళ్తూ పాపం వాళ్ళు కూడా అలాగే కష్టపడుతున్నారు. బట్ ఎవరు ఎంత ఎలా కష్టపడినా కూడా వాళ్ళు పెట్టే టికెట్లు రేట్లను ఆ టికెట్లు కొనడానికి మనం కూడా అలాగే కష్టపడుతున్నాం. సో ఇందులో అందరికీ పార్ట్ ఉంది, మనకి యాజ్ ఏ ఆడియన్స్ ఆ సినిమాకి మనకు కూడా చాలా పార్టే ఉంది. ఎందుకంటే ఆ మూవీస్ అన్నిటినీ మనం అంత అలాగే ఎంకరేజ్ చేసి ఇలా రిలీజ్ అవుతుంది అంటే అన్నా అని కోసేసుకుంటాం కదా. సో దానికోసం సో నేషనల్ అవార్డు విన్నింగ్ మూవీస్ అందరికీ కంగ్రాచులేషన్స్.

వండర్ఫుల్. సో ఈ వీక్ లో చాలా సినిమాలు ఓటీటీకి వచ్చాయన్నమాట, ఓటీటీలో రిలీజ్ అయ్యాయి. ఇన్ కేస్ మీరు ఎవరైనా మిస్ అయ్యి ఉండి థియేటర్స్ లో చూడలేదు అని అనుకునే వాళ్ళకి ఒక సజెషన్ ఏమి ఇవ్వచ్చు అని అంటే, మా ఇంటి బంగారం, మా ఇంటి బంగారం మూవీ ఇప్పుడు మీ ఇంట్లోకి వచ్చేసింది. సో ఈ వీకెండ్ కి మేబీ మీరు అది ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొక మూవీ ఏమొచ్చింది అని అంటే పెద్ది, పెద్ది సినిమా వచ్చింది. పెద్ది మూవీ కూడా ఓటీటీలోకి వచ్చేసింది. సో నేను పెద్ది సినిమా చూడడం స్టార్ట్ చేశాను, కంప్లీట్ ఇంకా చేయలేదు బట్ స్టార్ట్ చేశాను. నాకు ఏమనిపించింది అంటే లైక్ ఫస్ట్ 10-15 మినిట్స్ లోనే అబ్బా ఏంట్రా ఈ సినిమా అని అనిపించింది అనమాట. నాకు ఎందుకు అలా అనిపించింది అని అంటే ఐ హ్యావ్ ఏ వ్యాలిడ్ రీజన్ అని నాకు అనిపిస్తుంది. అదేంటి అంటే హీరోలు అనగానే ఇట్లా కొంచెం ఒక పెద్ద ఇమేజ్ ఉన్నట్టు, వాళ్ళ ఇంట్రడక్షన్ ఇట్లా ఫుల్ క్రేజీగా ఉండాలి అన్నట్టులాగా, అవన్నీ బయట ఎక్స్పెక్టేషన్, మేబీ ఫ్యాన్స్ అలా కోరుకుంటారు అని మేబీ వాళ్ళకి సినిమా తీసే వాళ్ళకి అలా అనిపిస్తుందేమో. బట్ యాజ్ ఎ జెన్యూన్ టిఎఫ్ఐ ఫ్యాన్ నాకేమనిపించింది అంటే, ఇప్పుడు నేను పెద్ద సినిమా చూడటానికి వెళ్తే ఐ వాంట్ టు సీ పెద్ద స్టోరీ, పెద్ద ఏంటి అసలు, ఈ పెద్ద ఎవరు, అతను ఏంటి, అతను ఏం చేస్తాడు, అతని చుట్టుపక్కల ఉండే క్యారెక్టర్స్ ఎవరు, ఏంటి, ఇవన్నీ చూడాలనుకుంటా. నేను అసలు నాకు ఎక్కడ ఎక్కలేదంటే పెద్ద సినిమా ఎస్టాబ్లిష్ చేయడమే, ఇదంతా ఒక ఊరు సెటప్ ఒకటి ఉంది, ఎర్లీ 90s సెటప్ ఒకటి ఉంది, ఇంత తన గేమ్స్ ఆడతాడు లైక్ ఊరు గేమ్స్ ఎక్కువ ఆడతాడు, ఒక పాపం రోజు పని చేసుకుంటే గాని గడవని ఒక మనిషి, రిచ్ పర్సన్ కాదు వెరీ పూర్ పర్సన్ అన్నట్టులాగా అట్లా ప్రొజెక్ట్ చేసేసారు ముందే. అదంతా మనకి తెలిసినప్పుడు మనం అదే ఎక్స్పెక్ట్ చేసి వెళ్తాం కదా. అలాంటప్పుడు హీరో ఇంట్రడక్షన్ లో ఇట్లా ఇంగ్లీష్ లిరిక్స్ తోటి ఒక ఫుల్ ఎలివేషన్ అవి ఇవి ఎందుకు, లైక్ మీరు తెలుగే యూజ్ చేయొచ్చు కదా, ఇలా ఇంత ఇంగ్లీష్ ఇదంతా ఎందుకు. ఆ స్టోరీ గుర్తు పెట్టుకుని వచ్చింది నాకు ఈ ఇంగ్లీష్ ఎంట్రీ, ఈ ర్యాప్ సాంగ్, అవన్నీ నాకు అసలు ఊరే ఏంట్రా ఏం జరుగుతుందిరా అని అనిపించింది. లైక్ ఫుల్ నాన్ సింగ్ అనిపించింది అనమాట నాకు. బట్ ఏదైతే నేను మూవీ అయితే కంప్లీట్ చేస్తా, చూద్దాం ఏం జరుగుతుందో ఎట్లా జరుగుతుందో, కంప్లీట్ చేయగలుగుతానా లేదా అన్నది అంతా అయిన తర్వాత వచ్చి మళ్ళీ మాట్లాడతాను నేను. అప్పటి వరకు మీరైతే వాళ్ళ డాడీ పాట, రామ్ చరణ్ గారి వల్ల డాడీ చిరంజీవి గారి పాట వినొచ్చు.

0: Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: కొన్ని పాటలు చెవులను తాకి వెళ్ళిపో, గుండెల దాకా చేరే ప్రయాణం అది.
0: లైక్ మెమరీస్,
4: గుర్తుకొస్తున్నాయి.
0: లైక్ లవ్, లైక్ లైఫ్ మూమెంట్స్.
3: అండ్ ఇప్పుడు ఈ అనుభూతులన్నీ ఒక చోట చేరితే
0: హౌ క్యాన్ వి మిస్ దట్ ఎక్స్పీరియన్స్?
5: ఎంఎం కీరవాణి లైవ్ ఇన్ కాన్సర్ట్.
0: Yes, మన కీరవాణి గారు లైవ్ ఇన్ కాన్సర్ట్ డాలస్ లో సాటర్డే 25 July నా అమెరికా సెంటర్ లో 6 PM ఆన్వర్డ్స్. బ్రాట్ టు యూ బై డెసిబెల్స్ ఆడియో అండ్ విజువల్ వైబ్.
3: హరి అప్ అండ్ బుక్ యువర్ టికెట్స్ ఎట్ tinyurl.com/mmkiravani show.
6: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
7: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లెండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి పెళ్లిళ్ళకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్ వివేక్ ఫ్లవర్స్.
6: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది, జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రానల్డ్ రీగన్ బులవర్డ్, యూనిట్ 606, లియాండర్ టెక్సస్.
8: కొన్ని కాన్వర్సేషన్స్ మనల్ని నవ్విస్తాయి, ఇంకొన్ని కాన్వర్సేషన్స్ మనల్ని మళ్ళీ చిన్నప్పటికి తీసుకెళ్తాయి. ట్యూనింగ్ టు మార్నింగ్ మంత్ర, వేర్ మెమరీస్ బికమ్ కాన్వర్సేషన్స్. ప్రతి ఆదివారం ఉదయం 8 నుండి 10 వరకు నేను మీ ఆర్జే శృతి వెంకట్, రేడియో సిరపి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం. సౌండ్స్ లైక్ హోమ్.
9: IPL మ్యాచెస్ అయినా, కొత్త మూవీ రిలీజ్ అయినా, న్యూస్ ఏదైనా, టైం ఏదైనా, ఇదిగా తొడగా రేడియో సురభి అమెరికాలో తెలుగు ఇష్టం.
10: యు ఆర్ లిస్నింగ్ టు రేడియో సురభి 107.9 FM HD3.
11: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palembari Farms, visit vvfagtech.com or call 848-244-0213.
12: Hey Bindu, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
13: చందు, మరి వండనా?
12: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
13: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళ మటన్ 3 visits లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
12: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
14: వెల్కమ్ వెల్కమ్, మీరు వింటున్నారు ఆట కావాలా పాట కావాలా విత్ మీ శిరీష, ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3. సౌండ్స్ లైక్ హోమ్. సో ఇప్పటి వరకు మీరు గనక ఈ షోని కార్లోనే వింటున్నారు, కార్లో ట్యూనింగ్ చేసుకున్నారు అని అంటే, ఇన్ కేస్ మీకు తెలియకపోతే మనకు ఒక ఫ్రీ యాప్ కూడా ఉంది. ఆ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మీరు ఎక్కడి నుంచైనా ప్రపంచంలో రేడియో సురభిని వినొచ్చు. అండ్ లేదు మేము యాప్ లోనే వింటున్నాము, కార్లో ట్యూనింగ్ చేసుకోలేదు అని అంటే మీరు చాలా మిస్ అయిపోతున్నారు. డ్రైవ్ టైం పీస్ఫుల్ గా ఉండాలి, మీతో ఒక మనిషి పక్కన లేకపోయినా ఉన్నట్టే ఉండి కబుర్లు చెప్పాలి, పాటలు వేయాలి అని అంటే రేడియో సురభి కాకుండా ఇంకెవరు చేయగలుగుతారు చెప్పండి. సో అందుకోసం కూడా మీరు రేడియో సురభిని ట్యూనింగ్ చేసుకోవాలి 107.9 FM HD3 కి. దాంతో పాటుగా ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అండ్ యూట్యూబ్ లో మీరు గనక మమ్మల్ని ఫాలో అయితే ఇంకా బోల్డంత ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. లైక్ డాలస్ చుట్టుపక్కల ఏం జరుగుతోంది, అసలు మేమేమన్నా ఈవెంట్స్ చేస్తున్నామా, ఇట్లాంటి డీటెయిల్స్ అన్ని మీకు తెలుస్తాయి అన్నమాట. ఫుల్ టు ఫుల్ అప్డేట్స్ వచ్చేస్తాయి. సో దానికోసం మీ రేడియో సురభిని ఎక్స్టెన్సివ్ గా ఫాలో అయిపోవాల్సిందే. సో ఇంత 1.5 అవర్ నేను మీతో మాట్లాడాను, పాటలు వేసాను, చాలా పాటలు వేసాను. సో ఎట్లా అయిపోయిందో టైం తెలియలేదు నాకు. సో నేనేమనుకుంటున్నానంటే వై నాట్, ఇప్పుడు ఇంకొక 1.5 అవర్ ఉంది, ఆ 1.5 అవర్ మనం సరదాగా ఒక గేమ్ కూడా ఆడుకుంటూ ఇలా మాట్లాడుకుంటూ మీకు మంచి పాటలు వేస్తే ఎలా ఉంటుంది అని అనిపించింది. సో అలా నేను ఏ గేమ్ తోటి వచ్చానంటే, ఈరోజు నేను ఒక తెలుగు సినిమా పేరుని ఇంగ్లీష్ లో అడుగుతా. మేబీ డైరెక్ట్ ట్రాన్స్లేషన్ అవ్వచ్చు, చాలా దగ్గరగా రావచ్చు, అట్లా ఉంటుంది. సో దాన్ని బట్టి మీరు ఆన్సర్ చేయాల్సి వస్తుంది అన్నమాట. అలా ఆలోచిస్తే నేను అడగబోయే ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, కింగ్ ఆఫ్ గాడ్స్. కింగ్ ఆఫ్ గాడ్స్ అనేది ఏ తెలుగు సినిమా ని రిప్రజెంట్ చేస్తుంది? లైక్ డైరెక్ట్ ట్రాన్స్లేషన్ అనుకోండి, సినిమా పేరుకి చాలా దగ్గరగా వస్తుంది అని అనుకోండి, ఏమన్నా అనుకోండి. బట్ కింగ్ ఆఫ్ గాడ్స్ ని తెలుగు మూవీకి ట్రాన్స్లేట్ చేయాలి అని అంటే అది ఏ మూవీ అయి ఉంటుంది? ఆలోచిస్తూ ఉండండి, తడితే మాత్రం 9726361966 కి కాల్ చేయండి. అండ్ ఇంకొక మంచి క్రేజీ క్రేజీ పాట విందాం. చాలా రోజుల నుంచి ఈ పాట మైండ్ లో తిరుగుతుంది, బట్ ఈ రోజే కుదిరింది వేయడానికి. సో ఐ హోప్ యూ విల్ ఎంజాయ్. కింగ్ ఆఫ్ గాడ్స్ మాత్రం మర్చిపోకండి.

అది అది మన లిజనర్స్ ఆన్సర్ చెప్పకపోతే అసలు ఎలా ఉంటది చెప్పండి? ఆన్సర్ చెప్పకుండా ఉంటారా? అసలు మన లిజనర్స్ ఆన్సర్ తెలియకుండా ఉంటదా? ఇందాక అడిగిన క్వశ్చన్ కింగ్ ఆఫ్ గాడ్స్ ఆన్సర్ ఇంద్రా కరెక్ట్ ఆన్సర్ వచ్చేసింది మనకి మురళి గారు అండ్ చాలిని గారు. థ్యాంక్ యూ సో మచ్ మీరు ఆన్సర్ చెప్పినందుకు. సో ఇలా ఆన్సర్ చెప్పిన వాళ్ళ కోసం నేను ఒక గిఫ్ట్ ఇవ్వబోతున్నాను. ఆ గిఫ్ట్ ఏంటి అంటే ఒక మంచి సజెషన్ అన్నమాట మీకోసం. సో ఈరోజు సాటర్డే, రేపు సండే. సో ఇన్ సాటర్డే సండేలు కూడా ఇంట్లోనే ఏం తింటే బాగుంటుంది చెప్పండి. అట్లీస్ట్ ఒక్క పూట అయినా బయట తినాలని అనిపిస్తుంది కదా. సో అలాంటి వాళ్ళ కోసం ఒక మంచి సజెషన్ ఏంటి అంటే మైత్రీస్ రెస్టారెంట్. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్స్ ఉంటాయి అండ్ హిల్ టాప్ అమేజింగ్ వ్యూ ఉంటుంది ఎర్వింగ్ లొకేషన్ లో. అయితే అసలు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో చిల్లవడానికి అంతకంటే పర్ఫెక్ట్ డెస్టినేషన్ ఏది ఉండదు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి లంచ్ బుఫే, ఈవినింగ్ స్నాక్స్ ఇన్నుంటాయి. ఇన్నున్నప్పుడు మీరు ఎలా మిస్ చేస్తారు చెప్పండి అసలు? అండ్ ఏదన్నా ఫంక్షన్స్, పార్టీస్ ఆర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయని అంటే బెస్ట్ క్యాటరింగ్ అండ్ బ్యాంకెట్ సర్వీసెస్ కూడా ఉన్నాయి. సో మైత్రీస్ రెస్టారెంట్ ని విజిట్ చేయండి. అండ్ వాళ్ళు ఎర్వింగ్, సౌత్ లేక్ అండ్ ఫ్రిస్కో మూడు ప్లేసుల్లో ఉన్నారన్నమాట. సో అది మ్యాటర్. నేను ఇంకొక క్వశ్చన్ అడిగేస్తాను. ఇంకొక క్వశ్చన్ ఏంటంటే న్యూ గోల్డ్ వరల్డ్, న్యూ గోల్డ్ వరల్డ్ ఈ మూవీ ఏ తెలుగు సినిమా? ఇది నేను ఇంగ్లీష్ పేరిచ్చాను. ఇది ఏం తెలుగు సినిమా? న్యూ గోల్డ్ వరల్డ్ అని ఆన్సర్ తెలిస్తే మీకు తెలుసు కదా, 9726361966 కి కాల్ చేయండి. నేను మీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను.

ఆల్ రైట్ గాయ్స్, మనకి ఫుల్ ఆన్సర్లు వచ్చేస్తున్నాయి. ఈ రోజు మనం క్రేజీ క్రేజీగా నడుస్తుంది కదా మన షో. అయితే ఇందాక నేను అడిగిన క్వశ్చన్, న్యూ గోల్డ్ వరల్డ్ అంటే కొత్త బంగారు లోకం. ఆన్సర్ మనకి కరెక్ట్ గా వచ్చేసింది మురళి గారు అండ్ గణేష్ గారు. అండ్ మధ్యలో నాకు ఇంకా కొన్ని కాల్స్ వస్తున్నాయి ఫర్ సమ్ టెక్నికల్ రీజన్. ఎందుకో ఆ కాల్స్ నాకు సరిగ్గా వినిపించట్లేదు, బట్ ఏం పర్లేదు, మళ్ళీ ట్రై చేయండి, కీప్ ట్రైయింగ్, నేను అన్ని ఆన్సర్ చేస్తాను. నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళిపోనా అని ఆలోచిస్తున్నాను. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్లే ముందు, మనం గోల్డ్ కొత్త బంగారు లోకం అని అనుకున్నాం కాబట్టి ఒక మంచి విషయం చెప్తాను మీకు. అదేంటి అని అంటే, ఇట్లా ఫుల్ గోల్డ్ ఇలాంటివన్నీ మనం జనరల్లీ ఎప్పుడు వాడతాము, ఏదన్నా పెళ్లిళ్ళు ఫంక్షన్లు అట్లాంటివి ఉన్నప్పుడే కదా. బట్ పెళ్లి అనగానే అసలు ఫస్ట్ ఇలా గోల్డ్, ఈ డెకరేషన్, ఇవన్నీ ఇట్లా ఫుల్ హడావిడి మస్తీ మస్తీ గుర్తొస్తుంది కదా. సో అలాంటి వాళ్ళ కోసం సనాజ్ వెడ్ మీ గ్లామ్ అని ఒక పాపప్ షో జరగబోతోంది అనమాట. అదొక వెడ్డింగ్ ఎక్స్పో. బేసిక్ గా మీరు ఏదన్నా ఈవెంట్స్, ఫంక్షన్స్, పెళ్లిళ్ళు ఇలాంటివి చేయాలి ఇక్కడ డాలస్ లో అని అనుకుంటే, మీకోసం మీకు కళ్ళ ఎదురుగా ఆప్షన్స్ అన్ని కనబడతాయి అనమాట. లైక్ డెకార్ వాళ్ళు కానీ, ఫుడ్ వాళ్ళు కానీ, డీజేస్, కొరియోగ్రాఫర్స్, ఇలాంటి వాళ్ళందరూ ఒక్క ప్లేస్ కి రాబోతున్నారనమాట. సో డెఫినెట్ గా అక్కడికి వెళ్ళి చెక్అవుట్ చేయండి. మీకు కావాల్సిన వెడ్డింగ్ నీడ్స్ కానీ, లేకపోతే ఏదైనా ఫంక్షన్ నీడ్స్, అన్ని అక్కడ సెట్ అయిపోతాయి. దాంతోపాటు ఇన్ కేస్ మీరే ఒక వెండర్ అయితే, ఇప్పుడు మనకి ఓన్లీ 3 స్పాట్స్ ఏ ఉన్నాయి ఒక ఫుడ్ వెండర్స్ కి, అండ్ ఒక్క స్పాట్ ఏమో ఫుడ్ ట్రక్ ఉంది. సో ఇన్ కేస్ మీరు ఎవరైనా ఫుడ్ బిజినెస్ వాళ్ళు కూడా ఈ ఈవెంట్ లో పార్టిసిపేట్ చేయాలి అని అనుకుంటే, దిస్ ఇస్ యువర్ లాస్ట్ ఆపర్చునిటీ అనమాట. వెడ్ మీ గ్లామ్ వెడ్డింగ్ ఎక్స్పో ఎక్కడ జరుగుతుందంటే, ఫ్రిస్కో హాల్ ఈవెంట్ సెంటర్ లో, 26th July 11 AM నుంచి 7 PM వరకు. అండ్ మీరు వెండర్ బూత్ రిజర్వ్ చేసుకోవాలి అని అనుకుంటే 4698780101 కి కాల్ చేయండి. ఆల్రైట్, నేను నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్ళిపోతున్నాను. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, స్మాల్ బాయ్స్ లైఫ్ ఇదన్నమాట. ఎందుకంటే నేను ఎక్కువ చెప్పను, చెప్తే మళ్ళీ ఆన్సర్ నేనే చెప్పేసినట్టు అవుతుంది. సో స్మాల్ బాయ్స్ లైఫ్ ని తెలుగులోకి మక్నీకి మక్నీ గుంచితే ఏంటి

చాలా ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది నాకు ఆ పాట వింటే ఒక్కొక్కసారి, లైక్ ఫుల్ మెలోడియస్ గా. అందుకే అంటారు మణి శర్మ గారిని మెలోడీ బ్రహ్మ అని చెప్పేసి. సో అదనమాట సంగతి. ఇందాక నేను అడిగానే ఒక క్వశ్చన్, ఏంటి ఎవరికి గుర్తురావట్లేదా అది ఎ స్మాల్ బాయ్స్ లైఫ్. ఓకే, మీ అందరికి ఒక హింట్ ఇస్తాను ఇదేంటి అన్నది అర్థం కాకపోతే. ఈ సినిమా కొత్త సినిమా కాదు, చిరంజీవి గారిది కొంచెం ఓల్డ్ సినిమా. సో మక్కీకి మక్కీ దింపితే కొంచెం కష్టమవుతుంది. స్మాల్ బాయ్స్ లైఫ్ అంటే చిన్నవాడు చిన్న బాబు లైఫ్ ని ఏమంటారు, లైఫ్ ని ఏమంటారు అన్నది నేను చెప్పేస్తే ఇంకా ఆన్సర్ అక్కడతో వచ్చేస్తుంది. బట్ నేను జస్ట్ అలా మక్కీకి మక్కీ ట్రాన్స్లేట్ చేయడానికి చూస్తున్నాను. బట్ తెలుగులో ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ సెట్ ఆఫ్ వర్డ్స్ ఏముంటాయి చిన్నవాడికి అన్నది ఆలోచిస్తే మీకు ఆటోమేటిక్ గా తట్టేస్తుంది. ఎదురు చూస్తూ ఉంటాను మీ ఆన్సర్స్ కోసం. చూద్దాం ఎవరు కరెక్ట్ గా ఆన్సర్ చేస్తారో మనకి ఈ క్వశ్చన్ కి. అండ్ కాల్ చేయాల్సిన నంబర్ 972-636-1966.

0: కళ్యాణి పాట అసలు మస్తు అంటే మస్తు ఫేమస్ అయ్యిందనమాట. ఇన్స్టాగ్రామ్ లో ఎంత మంది రీల్స్ చేశారు అసలు ఈ పర్టికులర్ సాంగ్ మీద, అసలు భలే క్రేజీగా అయ్యిందిలే. సో అదనమాట సంగతి. అండ్ ఎంఎం కీరవాణి గారి కాన్సర్ట్ రాబోతోంది డాలస్ లో 25th జూలై సాటర్డే రోజు ఈవినింగ్ 6 PM నుంచి కొమెరికా సెంటర్ లో జరగబోతోంది. అంటే నెక్స్ట్ సాటర్డే ఈవినింగ్ 6 PM నుంచి కొమెరికా సెంటర్ లో ఎంఎం కీరవాణి గారి లైవ్ జరగబోతోంది. అసలు ఎన్ని పాటలు, ఎంత ఎక్సైటింగ్ గా అనిపిస్తుందో. కీరవాణి గారు వస్తున్నారు, ఆయన మ్యూజిక్ వినొచ్చు, ఆయన సాంగ్స్ వినొచ్చు అన్న ఒక ఎక్సైట్మెంట్. అయితే ఇంకొక పక్కన ఆయన ఒక ట్రూప్ ని తీసుకొని వస్తారు కదా, ట్రూప్ లో సింగర్స్ ఉంటారు, మ్యూజిషియన్స్ ఉంటారు, భలే క్రేజీ మ్యూజిషియన్స్ ఉంటారు ఆయన దగ్గర అని అనిపిస్తుంది. అండ్ ఎస్పెషల్లీ మన యుఎస్ లో ఉండి పెరిగి పుట్టి పెరిగి సింగర్స్ అయిన వాళ్ళు ఉన్నారు కదా, ఫర్ ఎగ్జాంపుల్ మనీషా ఇరబత్తిని, ఇలాంటి వాళ్ళు కూడా ఆయన ట్రూప్ లో పాడుతూ ఉంటారు. సో తను కూడా వస్తుందేమో అని ఒక ఎక్స్పెక్టేషన్. సో తనకు ఎంత మంది ఫ్యాన్స్ ఉన్నారు అసలు. సో మంచి టాలెంటెడ్ సింగర్స్ అందరినీ తీసుకొని ఆయన ఇవాళ ఈ టూర్ వేయబోతున్నారు. సో డెఫినెట్లీ అవన్నీ మిస్ అవ్వద్దు. మీరు టికెట్స్ బుక్ చేసుకోవాలి అని అనుకుంటే tinyurl.com/mmkiravani show వెళ్ళి టికెట్స్ తీసుకోవచ్చు అనమాట. అండ్ దిస్ ఇస్ బాట్ యూ బై డెసిబల్స్ అండ్ విజువల్ వైబ్, అండ్ రేడియో పార్ట్నర్ ఇస్ రేడియో సురభి.
1: టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్ స్టూడియోలో టైం 3 PM.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: Radio Surabhi Civic Signal. Celebrate proudly. Celebrate responsibly. As a community, manaki pandagalu chala important. They bring us together. With the right planning, safety and respect, let's make our festivals more meaningful. Check for city permits, approvals and timelines. If you have large crowds, food or stages, permissions are a must. Follow noise limits, manage parking and avoid blocking public spaces. Keep clear entry and exit points. Ensure emergency access, basic security and crowd control. Make your event comfortable for everyone. When we respect the community supports us.
2: Mera tumhara hamara pyar sabka favorite India Bazaar.
3: Gata 24 gendla nunchi India Bazaar manandarki kavalsina vastulu anni andistu. It has grown on us and now they are open in even more places, making their access more convenient and comfortable. Visit India Bazaar in McKinney, Fort Worth and Austin. Stay connected with India Bazaar through their newsletters for the latest deals, festive offers and new arrivals. Join them on WhatsApp, Instagram and Facebook. Search India Bazaar or India Co and be part of the Hamara Bazaar family every day. India Bazaar, Hamara Bazaar, Hamara Ghar.
4: మిస్టర్ అవినాష్, మీ మీద ఒక క్షమించలేని అభియోగం మోపబడింది. ఒక వారంలో బావర్చికి 5 సార్లు విజిట్ చేసిన అభియోగం. దీనికి మీ సంజాషి ఏంటి?
5: గిల్టీ యువర్ ఆనర్, గిల్టీ ఆఫ్ గుడ్ టేస్ట్. ఎస్, ఒకరోజు బిర్యానీ అని, ఒకరోజు బై టు గెట్ వన్ ఆఫర్ అని, ఇంకొక రోజు అన్లిమిటెడ్ హోమ్ స్టైల్ థాలీ అని, స్ట్రీట్ స్టైల్ పానీపూరి అని, ఎలా ఆగను మహాశయ, ఎలా ఆగను?
6: When it's that good, you can't help but go back. Taste the verdict yourself at Bawarchi, Dallas's favorite spot for authentic Indian flavors. Dine in, take out or delivery.
4: What is this address again?
6: Babaji Indian Cuisine, 8201 Ohio Drive, Plano. Call 972-234-9909 or visit babajikaters.com.
7: America vachinappudu nunchi Facebook lo groups, WhatsApp lo groups, updates kosam okka place ledu. My phone is always buzzing with notifications. Anni okka place lo unte how convenient kada?
8: Say hello to NRI page. Mana Indians ki the digital marketing platform. Indian community ki full on information hub. Me business Indian audience ki reach avvalanna. Social media promotions kosamaina, weekly newsletters kosamaina. Full visibility guaranteed with nripage.com. From businesses to non-profits, NRI Page is the place to be. For more information, visit nripage.com or contact Gopal Ponnangi at 214-868-7538.
9: వెల్కమ్ వెల్కమ్. మీరు వింటున్నారు అట్ట కావాలా పాట కావాలా విత్ మీ శిరీష, ఓన్లీ ఆన్ 107.9 FM HD3, సౌండ్స్ లైక్ హోమ్. సో ఈ రోజు గనక మీరు మన షోని కార్ లో వింటున్నట్టయితే యాప్ ని ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి, ఎందుకంటే యాప్ తోటి మీరు ఎక్కడికైనా మమ్మల్ని తీసుకెళ్ళి వెళ్ళొచ్చు కాబట్టి. ఇందాక నేషనల్ అవార్డ్స్ వచ్చాయి అని మాట్లాడుకున్నాం. అలా నేషనల్ అవార్డు కొట్టిన ఇంకొక మంచి క్రేజీ సినిమా ఏంటి అంటే అమరన్. ఇది ఒక సోల్జర్ లైఫ్ ని బేస్ చేసుకుని ఆ బయోపిక్ లాగా చేసిన మూవీ అన్నమాట. ఈ మూవీకి కూడా అసలు మంచి అవార్డ్స్ వచ్చాయి. అండ్ అసలు శివకార్తికేయన్ అండ్ సాయి పల్లవి ఇద్దరు యాక్ట్ చేసిన మూవీ అన్నమాట ఇది. అండ్ వాళ్ళిద్దరు గురించి చెప్పేదేముంది, ఒకళ్ళనొకళ్ళు ఇట్లా ఫుల్ కాంపిటీషన్ తో యాక్ట్ చేశారు అని అనిపించింది. అండ్ ఆ మూవీ నుంచి ఒక మంచి పాట, మన ప్లేలిస్ట్ ని రూల్ చేసిన పాట ఇది ఒకప్పుడు. సో మళ్ళీ ఇంకొకసారి వినేసి వచ్చేద్దాం.

వండర్ఫుల్ వండర్ఫుల్. ఇందాక నేను ఒక క్వశ్చన్ అడిగాను కదా, అంటే మేబీ కమర్షియల్స్ కు ముందు అడుగుంటాను, అదేంటంటే ఒక ఇంగ్లీష్ పేరు ఇచ్చి ఇది తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తే మూవీ అవుతుంది అని చెప్పాను. సో అది నాకు ఎందుకండి అంత కష్టంగా ఫీల్ అయ్యారు, ఏ స్మాల్ బాయ్స్ లైఫ్ ఇస్ పసివాడి ప్రాణం. పసివాడి ప్రాణం ఎంత ఎంత ఎంత ఈజీ చెప్పండి. సో ఓకే, ఇప్పుడు మీకోసం నేను మంచి ఈజీ వర్షన్ ఒకటి, ఈజీ క్వశ్చన్ ఒకటి అడుగుతాను, మేబీ దానికి మీరు కరెక్ట్ ఆన్సర్ ఏమన్నా వస్తుందేమో ట్రై చేద్దాం, ఓకేనా? గాడ్ మేడ్ హ్యూమన్స్, ఇది క్వశ్చన్. ఆన్సర్ కన్వర్ట్ చేస్తే ఒక సినిమా పేరు అవుతుంది, అదేం సినిమా అన్నది మీరు గెస్ చేయాలి అంతే. గాడ్ మేడ్ హ్యూమన్స్. ఆల్ రైట్, ప్రతిలా గారు కాల్ చేశారు, సో ఆవిడ కోసం నా కోసం ఈ పాట ఇష్టం లేని అమ్మాయిలంటూ ఉండరు అండ్ ఈ సినిమా ఇష్టం లేని మనుషులంటూ ఉండరు అనేటువంటి పాటని ఈ రోజు ప్లే చేయబోతున్నాను అనమాట. సో ప్రతిలా గారు, మీకోసం నా కోసం మన అందరి కోసం ఈ పాట.

అది ఇప్పుడు చెప్పండి, ఈ పాట ఈ సినిమా ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా? అండ్ ఇందాక నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పకుండా కూడా ఎవరైనా ఉంటారా? సో అలా ఎవరు ఉండరు కాబట్టి మనకు ఆన్సర్స్ వచ్చేసాయి. గాడ్ మేడ్ హ్యూమన్స్, అంటే దేవుడు చేసిన మనుషులు అనేది మన కరెక్ట్ ఆన్సర్లు వచ్చాయి. అండ్ కొన్ని కాల్స్ నేను తీసుకోలేకపోయాను, సో సారీ, మళ్ళీ ట్రై చేస్తూ ఉండండి. అండ్ అరుణ గారు, గణేష్ గారు, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ లో కూడా వెళ్ళిపోతాను, కానీ వెళ్ళిపోయే ముందు ఇంకొక విషయం చెప్పాలి మీకు. సో యుఎస్ లో ఎక్కువ ఈ అమెరికన్ ఫుట్బాల్ ఈ గేమ్స్ ఎక్కువ ఆడుతుంటారు, బట్ హై స్కూల్ క్రికెట్ కూడా స్టార్ట్ అవబోతోంది. అండ్ దానికి హోమ్ వచ్చేసి మన టెక్ససే, మన టెక్ససే. సో ఫాలో టెక్సస్ స్కొలాస్టిక్ క్రికెట్ బోర్డ్ స్టేట్ ఛాంపియన్షిప్ ఎక్కడ ఎప్పుడు జరుగుతోంది, ఎక్కడ జరుగుతోంది అంటే జూలై 25th నుంచి 27th వరకు, అంటే నెక్స్ట్ వీకెండ్, ప్రేరీ వ్యూ క్రికెట్ కాంప్లెక్స్ హ్యూస్టన్ లో జరగబోతోంది అనమాట. అమెరికన్ స్కూల్ క్రికెట్ మన టెక్సస్ లోనే స్టార్ట్ అవ్వబోతోంది. సో మీరు ఇంకా దీని గురించి ఎక్కువ తెలుసుకోవాలి అనుకుంటే tscb.cricket లోకి వెళ్తే ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుందన్నమాట. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ అడిగేస్తాను, రెడీగా ఉంది నా దగ్గర. క్వశ్చన్ ఏంటి అంటే, ద టెన్ ఇన్కార్నేషన్స్ ఇన్కార్నేషన్స్ అంటే ఏంట్రా అని ఆలోచిస్తున్నారేమో అని నాకు అనిపిస్తుంది, బట్ ఏం పర్వాలేదు, మీకు అర్థమైపోతుంది. ద టెన్ ఇన్కార్నేషన్స్ ఈజీగా ఈ వాటికి మీకు తట్టేసే ఉంటుంది, బట్ ఎవరు చెప్పకపోతే మేబీ ఒక హింట్ ఇవ్వచ్చేమో నేను, బట్ అంత అవసరం పడదులే అని అనుకుంటున్నాను. సో ఇంకొక జెన్జీ పిల్లల ప్లేలిస్ట్ ని రూల్ చేస్తున్న పాట ఇది.

అట్లా ఒక ఫుల్ ఎనర్జీ వస్తుంది అనుకుంటా జెన్జీ వాళ్ళకి ఈ పాట వింటే. అసలు ఎస్పెషల్లీ ఆఫ్టర్ 2000 బోర్న్స్ అయితే ఇప్పుడు వాళ్ళకి అట్లీస్ట్ ఒక 25-26 ఇయర్స్ ఉంటాయి కదా, 2000-2001 అలా బోర్న్ ఆ బోర్న్ వాళ్ళకి. వాళ్ళైతే అసలు మామూలు క్రేజీ అవ్వట్లేదు ఈ పాటకే. ఇది మేబీ ఆ జనరేషన్ కి ఒక జాతీయ గీతంగా కూడా ప్రకటించుకుందామని ఆలోచిస్తున్నారని విన్నాను నేను. అంత క్రేజీ అయిపోతున్నారు ఈ పాటకి. సో ఇందాక నేను అడిగిన క్వశ్చన్ కి ద 10 ఇన్కార్నేషన్స్ ఆన్సర్ వచ్చేసింది మనకి. ఆన్సర్ వచ్చేసి దశావతారం. శ్రీవర్షిణి గారు అండ్ ప్రసాద్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి, భలే రైట్ ఆన్సర్ ఇచ్చేశారు. సో నేను ఆలోచిస్తున్నా ఇంకొకటి కూడా చెప్పేద్దామా, ఇంకో క్వశ్చన్ కూడా అడిగేద్దామా అని, బికాస్ అందరు ఇంట్రెస్టింగ్ గా వింటున్నారు కదా. సో వై నాట్, ఆ స్పిరిట్ ని మీలో నేను ఎందుకు తగ్గియాలి అని ఆలోచించి ఇంకో క్వశ్చన్ ప్రిపేర్ చేసుకున్నా. అదేంటంటే ఛాలెంజ్ యాక్సెప్టెడ్. ఛాలెంజ్ యాక్సెప్టెడ్ ఇది, ఛాలెంజ్ యాక్సెప్టెడ్ ఇస్ ద క్వశ్చన్ అన్నమాట. సో ఇందాక క్వశ్చన్ కి కరెక్ట్ గా ఆన్సర్ చేసిన ప్రసాద్ గారు ఒక సాంగ్ ని రిక్వెస్ట్ చేశారు. సో ప్రసాద్ గారు ఈ పాట మీకోసం, ఛాలెంజ్ యాక్సెప్టెడ్ ని మర్చిపోకండి.

0: కంటే ఊరుకోలు పెట్టి కట్టి ఉట్టి కొట్టి చేరతాను.
1: సో ఇప్పుడు ఆన్సర్ కి, ఇందాక నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ మాత్రం నేను చెప్పాల్సి వచ్చేటట్టే ఉంది. అంటే ఐ మీన్ హింట్ ఇవ్వాల్సి వచ్చేటట్టే ఉంది. హింట్ ఇవ్వాలి అని అంటే ఇది ఛాలెంజ్ యాక్సెప్టెడ్ కదా నేను అడిగిన క్వశ్చన్, దీనికి హింట్ ఇవ్వాలి అని అంటే నా ఉన్న ఒకే ఒక్క మార్గం ఏంటి, పెద్ద హింట్ ఏంటి అని అంటే ఆ మూవీ డైరెక్టర్ రాజమౌళి గారి సినిమా అనమాట. అది ఆయన కెరీర్ బిగినింగ్ లో వచ్చిన సినిమా అది. ఇంతకు మించి హింట్ అనేది నేను ఇవ్వలేను. ఓకేనా, ఛాలెంజ్ యాక్సెప్టెడ్. ఇది తెలుగులో కన్వర్ట్ చేస్తే అది ఏ సినిమా అవుతుంది. 9726361966 కి కాల్ చేసేయండి.

0: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HT3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HT3.
3: కొన్ని పాటలు చెవులను తాకి వెళ్ళిపో, గుండెల దాకా చేరే ప్రయాణం అది.
0: లైక్ మెమరీస్
4: గుర్తుకొస్తున్నాయి,
0: లైక్ లవ్ లైక్ లైఫ్ మోమెంట్స్.
3: అండ్ ఇప్పుడు ఈ అనుభూతులన్నీ ఒక చోట చేరితే
0: హౌ క్యాన్ వి మిస్ దట్ ఎక్స్పీరియన్స్?
5: ఎంఎం కీరవాణి లైవ్ ఇన్ కాన్సర్ట్.
0: Yes, మన కీరవాణి గారు లైవ్ ఇన్ కాన్సర్ట్ డాలస్ లో సాటర్డే 25 July నా అమెరికా సెంటర్ లో 6 PM ఆన్వర్డ్స్. బ్రాట్ టు యూ బై డెసిబెల్స్ ఆడియో అండ్ విజువల్ వైబ్.
3: హరి అప్ అండ్ బుక్ యువర్ టికెట్స్ అట్ tinyurl.com/MM కీరవాణి షో.
6: కొన్ని కాన్వర్సేషన్స్ మనల్ని నవ్విస్తాయి, ఇంకొన్ని కాన్వర్సేషన్స్ మనల్ని మళ్ళీ చిన్నప్పటికి తీసుకెళ్తాయి. Tune into Morning Mantra, where memories become conversations. ప్రతి ఆదివారం ఉదయం 8 నుండి 10 వరకు నేను మీ ఆర్జే శృతి వెంకట్, రేడియో సిరపి 107.9 FM HT3 అమెరికాలో తెలుగు నేస్తం. Sounds like home.
7: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ VVF యాక్టెక్ INC. మల్లెమారి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. VVF యాక్టెక్ INC is your calling for farming. Palembari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
8: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
9: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకెన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు?
8: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com. రాధిక, నెక్స్ట్ వీక్ మన ఆఫీస్ ఈవెంట్ కి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ ది కేటరింగ్, ఓకే? షూర్. హౌ మెనీ పీపుల్ ఆర్ వి ఎక్స్పెక్టింగ్? 5K అనుకుంటున్నా, బట్ కొంచెం మూడ్ బాగుంటే ఇంకా ఎక్కువ అవ్వచ్చు. ఇది ఆఫీస్ పార్టీయా లేక జాతర? టెన్షన్ పడకండి, స్వదేశీ కేటరింగ్ ఉన్నారు కదా. ఫ్రమ్ స్మాల్ గ్యాదరింగ్ అప్ టు 10K, దే హావ్ అ ఫుల్ బ్లోన్ కిచెన్ ఆన్ వీల్స్ ఫర్ ఆన్ సైట్ అండ్ ఇండస్ట్రియల్ కేటరింగ్. సో ఏ టెన్షన్ పడకుండా జస్ట్ ట్రస్ట్ స్వదేశీ.
10: వెల్కమ్ వెల్కమ్, మీరు వింటున్నారు ఆట కావాలా పాట కావాలా విత్ మీ శిరీష, ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3. సౌండ్స్ లైక్ హోమ్. సో లాస్ట్ 30 మినిట్స్ ఆఫ్ ద షోకి వచ్చేసాము. ఇందాకేమో నేను క్వశ్చన్ అడిగాను అబౌట్ ఛాలెంజ్ యాక్సెప్టెడ్ అని ఒక క్వశ్చన్ అడిగాను. దాన్ని తెలుగులో ఏం సినిమా వస్తుంది అన్నది మీరు చెప్పాలన్నమాట. బట్ లుక్స్ లైక్ ఎవరి వల్ల కాలేదు, జస్ట్ ప్రసాద్ గారు ఒక్కళ్ళే కరెక్ట్ ఆన్సర్ చెప్పారు. ఛాలెంజ్ యాక్సెప్టెడ్ అంటే సై సినిమా అన్నమాట. అదే సంగతి ఇంకొక మంచి పాట వినేసి వచ్చేద్దాం అండ్ అన్నట్టు మనకి లాస్ట్ 30 మినిట్స్ మాత్రమే ఉంది కాబట్టి మీకు ఈ లోపుగా ఏమన్నా సాంగ్స్ ఉన్నాయి, రిక్వెస్ట్ సాంగ్స్ అని అంటే ఎవరికి ఫోన్ చేయాలి? 9726361966. అప్పటి వరకు ఎంఎం కిరవాణి గారి క్రేజీ కంపోజిషన్ లో వచ్చిన ఈ పాట వినేసొద్దాం.

పాట వచ్చి పదేళ్ళయింది, పాట వచ్చి పదేళ్ళయింది కానీ ఎక్కడ ఇంటెన్సిటీ మాత్రం తగ్గలేదు. సో ఐ హోప్ కీరవాణి గారి కాన్సర్ట్ ఇలాగే ఉండబోతోంది అని. హోప్ ఏంటి, ఇలాగే ఉంటుంది. ఆబ్వియస్లీ ఆయన కంపోజ్ చేసిన పాటలే కదా ఇవన్నీ. సో అదనమాట సంగతి. అండ్ ఎవరన్నా ఫుల్ మేము వెజ్ మేము అసలు ఇట్లా నాన్ వెజ్ వాసన కూడా చూడం అనే వాళ్ళు ఎవరైనా ఉంటే మీకోసం ఆథెంటిక్ ఫ్లేవర్స్ కోసం ఖచ్చితంగా మీరు ఏ టు బీకి వెళ్ళాలి. ఎందుకంటే వాళ్ళ దగ్గర మంచి మంచి ఇన్స్టెంట్ మిక్సెస్, పౌడర్స్, మసాలాస్, పేస్ట్స్, పికిల్స్ ఇవన్నీ ఉన్నాయి. దాంతోపాటు వాళ్ళ దగ్గర రాగి ఇడ్లీలు, ఫ్లఫీ ఫ్లఫీ ఉండే ఇడ్లీల నుంచి గోంగూర రైస్ వరకు ఏదైనా ఏ ట్రెడిషనల్ టేస్ట్ అయినా జస్ట్ అలా మినిట్స్ లో మనం ఎంజాయ్ చేయొచ్చు అనమాట. అండ్ ఇది ఓన్లీ ఏ టు బీలో దొరుకుతుంది. ఏ టు బి ఎక్కడంటే ఫ్రిస్కో అండ్ లిటిల్ ఎల్మ్ లో ఉంది. యూ కెన్ విజిట్ a2btexas.com ఆర్ యూ కెన్ కాల్ 214-872-2345. ఇందాక ఎప్పుడో నాకు తమ్ముడు మూవీ నుంచి ఒక పాట వేయండి అని ఒక రిక్వెస్ట్ సాంగ్ వచ్చింది. సో సారీ అండి, లేట్ అయిపోయింది. బట్ హియర్ వి గో, తమ్ముడు మూవీ నుంచి ఒక పాట.

made in Andhra student ante ardam vivarista nalgina dress.

తెలుసు, చాలా మందికి ఇట్లా కాలేజ్ రోజులు అవి ఇవి గుర్తొచ్చేసి ఉంటాయి పాట వినగానే. ఎందుకంటే పాట అలాంటిది కదా, అప్పట్లో పవర్ స్టార్ డాన్సులకి ఆ ఊపుకి మనందరం కూడా ఊగిపోయే ఉంటాం కదా ఆబ్వియస్లీ. సో అదనమాట సంగతి. అండ్ ఇందాక ఇంకా గేమ్ నడుస్తూనే ఉంది, ప్రాబబ్లీ మేబీ లాస్ట్ క్వశ్చన్ ఆర్ లాస్ట్ బట్ వన్ క్వశ్చన్ అవ్వచ్చు ఇది. నేను ఇంగ్లీష్ లో సినిమా పేరు ఏంటి అన్నది చెప్తాను, మీరు దాన్ని ట్రాన్స్లేట్ చేసి ఒరిజినల్ సినిమా పేరు ఏంటి అన్నది గెస్ చేయాలన్నమాట. సో నా నెక్స్ట్ క్వశ్చన్ అంటే ఏంటంటే, వాట్ మ్యాజిక్ యూ డిడ్ రే, వాట్ మ్యాజిక్ యూ డిడ్ రే, ఇది క్వశ్చన్. సో ఆన్సర్ చూద్దాం ఎంతమంది గెస్ చేస్తారో కరెక్ట్ గా. అండ్ పుష్ప టూ నుంచి ఒక పాట వినేసి వచ్చేద్దాము. ఎందుకు అని అంటే పుష్ప టూ కి కూడా నేషనల్ అవార్డు వచ్చింది. ఐ థింక్ బెస్ట్ స్క్రీన్ ప్లే అండ్ బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్ రెండు వచ్చినట్టున్నాయి పుష్ప మూవీకి. సో వై నాట్ పుష్ప నుంచి కూడా ఒక పాట వినేసి వచ్చేద్దాం. బట్ వాట్ మ్యాజిక్ యూ డిడ్ రే మాత్రం మర్చిపోకండి.

0: నాట్ బ్యాడ్ కదా. హిందీలో కూడా ఇలా కొన్ని కొన్ని పాటలు తెలుగు ఒరిజినల్ అయితే నేను వేరే అదర్ లాంగ్వేజెస్ లో ఎట్లున్నాయా అని వింటూ ఉంటాను అనమాట. అలా నేను వింటూ వింటూ ఒక పాటను విన్నాను, ఆ పాట ఎందుకు విన్నాను రా అని అనిపించింది. సో ఈ తురందర్ సినిమాలో ఫస్ట్ పార్ట్ లో ఒక పాట ఉంటుంది కదా, ఆది బనుమే ఆయాహు అని ఒక పాట వస్తుంది కదా, ఆ పాట హిందీలో ఉంటే ఎంత బాగుంది పాట అని అనిపిస్తుందా. నేను తెలుగులో విన్నాను దాన్ని ఒకసారి, నే తుఫాన్ వచ్చాను అదే చీన మొహం మీద కాకిరట్టయ్యా అని అనిపించింది నాకు. ఎందుకు విన్నాను రా, ఎందుకురా ఇలా కంప చేశారు అని అనిపించింది. బట్ ఇప్పుడు విన్న పుష్ప పుష్ప పాట హిందీలో అంత బ్యాడ్ గా ఏం లేదు అని నా ఫీలింగ్ అనమాట. మీరేమంటారు? సో ఇందాక నేను అడిగిన క్వశ్చన్ కి ప్రసాద్ గారు ఆన్సర్ చేసేసారు, వెరీ గుడ్ అండి. నేను ఏం క్వశ్చన్ అడిగానంటే వాట్ మ్యాజిక్ యూ డిడ్ రే అని అడిగాను. అది ఏం మాయ చేసావే, ఏం మాయ చేసావే రైట్ ఆన్సర్. ఇంకా ఇంకేమన్నా క్వశ్చన్ అడగనా అని ఆలోచిస్తున్నాను. వీల్ ఈ క్వశ్చన్ కి ఇది కరెక్ట్ గా చెప్పండి చూద్దాం. ఎవరన్నా అసలు సిసలు తెలుగు సినిమా ఫ్యాన్స్ అయితే ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చేస్తారు. వీల్ WHEEL వీల్ వీల్ ఇస్ ద క్వశ్చన్. చూద్దాం ఎంతమంది కరెక్ట్ గా ఆన్సర్ చేస్తారు. అప్పటి వరకు విశ్వనాథ్ అండ్ సన్స్ లో నుంచి ఇంకొక క్రేజీ పాట వచ్చేసింది, అది వినేసి వచ్చేద్దాం.
1: తప్పు మొత్తం నీ వైపు ఉండకూడదు, నేను నీ వైపే ఉండేవాడిని.

ఈ సినిమా విశ్వనాథన్ సన్స్ అని చెప్పేసి కొత్తగా రాబోతోంది అన్నమాట. ఇందులో హీరో వచ్చేసి మన సింగం సూర్య, సూర్య అండ్ మమితా బైజు వీళ్ళిద్దరు కాంబినేషన్ లో వస్తుంది అన్నమాట ఒక సినిమా. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఒకటి చెప్పాలనుకున్నాను, అదే అబౌట్ డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ గురించి. మీ నవ్వు అందంగా మార్చుకోవాలన్నా ఆర్ మీకు డెంటల్ రిలేటెడ్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నా కూడా డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ వాళ్ళు ఫ్రీ డెంటల్ ఇంప్లాంట్ కన్సల్టేషన్ ఇప్పుడే ఇస్తున్నారన్నమాట. సో వాళ్ళ దగ్గర అఫోర్డబుల్ ప్రైజెస్ తో పాటు ఫ్లెక్సిబుల్ పేమెంట్ ఆప్షన్స్ తో పాటు మీ స్మైల్ ని మళ్ళీ అందంగా మార్చుకునే అవకాశం కూడా ఉంది. అపాయింట్మెంట్స్ కోసం 972-484-5400 కి కాల్ చేయండి. అండ్ యూ కెన్ విజిట్ దమ్ అట్ 3234 ఫారెస్ట్ లేన్ డాలస్. అన్నట్టు నేను ఇందాక ఏదన్నా క్వశ్చన్ అడిగాను కదా, ఎస్ అడిగాను, వీల్, WHEEL వీల్ క్వశ్చన్ అడిగాను, ఇది తెలుగులో చెప్పండి ఏం సినిమా అని. ఆన్సర్ చెప్పకుండా ఎవరన్నా ఉంటారా చెప్పండి? ఎవరు ఉండరు కదా. దానికి కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే చక్రం. చక్రం ఇస్ ద రైట్ ఆన్సర్ అన్నమాట. అండ్ యాజ్ ఇట్ ఈస్ ఈరోజు మన స్టార్ పర్ఫార్మర్ ప్రసాద్ గారు చెప్పేశారు. అండ్ లాస్ట్ క్వశ్చన్ అవ్వచ్చు ఇది మేబీ, సో లాస్ట్ క్వశ్చన్ కూడా అడిగేస్తాను. ఏం అడగను, ఓకే, లవ్స్ కంట్రీ, లవ్స్ కంట్రీ, LOVE లవ్ కంట్రీ, ఇది ఇది ఇది ఇది చెప్పండి ఎవరన్నా, చూద్దాం కరెక్ట్ ఆన్సర్ చెప్తారో లేదో. అండ్ ఇంకొక మంచి లాస్ట్ ఇయర్ ఎండ్ ఆ టైంకి లో మన ప్లేలిస్ట్ ని రూల్ చేసిన ఇంకో పాట.

0: అది ఆల్ రైట్ గైస్, మనకు ఆన్సర్ వచ్చేసింది లవ్స్ కంట్రీ అంటే ప్రేమ దేశం, ఆన్సర్ కరెక్ట్ గా వచ్చింది. అండ్ ఈ రోజు మన షో ఫస్ట్ నుంచి వింటున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఇంకొకసారి చెప్తున్నాను, క్రికెట్ టీం గెలిచింది కదా, ఏకాదశ క్రికెట్ టీం, పేరు మార్చడంలోనే ఏదో బలం ఉంది. ఎందుకంటే ఇప్పుడు నాకు ఇందాక కాల్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఏకాదశ టీం కి కెప్టెన్ అంట. సో 10 టోర్నమెంట్లు ఓడిపోయి 11 గెలిచాము. సో ఆ నేమ్ మార్పులోనే ఏదో ఉంది మ్యాజిక్ అని చెప్పారనమాట. సో ఇలాంటివి మీరు కూడా ఏమన్నా ఎక్కడైనా స్టక్ అయిపోయి ఉంటే మాత్రం ఇలాంటి ఆలోచన కూడా ఒకటి చెయ్యండి, ఏదన్నా పేరుకి చేంజ్ చేసుకోవడం, ఏదన్నా మంచి పూజ చేయడం ఇలాంటివి. సో అది విన్నందుకు థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వీక్ కలుద్దాం.
1: టిక్ టిక్ రేడియో సురభి టైం చెక్ స్టూడియోలో టైం 4 PM.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: రేడియో సురభి సివిక్ సిగ్నల్. యుఎస్ లో జనరల్లీ పబ్లిక్ అండ్ షేర్డ్ స్పేసెస్ అంటే పార్క్స్, స్ట్రీట్స్, అపార్ట్మెంట్ కాంప్లెక్సెస్, కమ్యూనిటీ ఎటికెట్ అనేది ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ మనం ఇల్లు కొన్నాం కదా అని పక్క వాళ్ల పీస్ కొనలేము. మన ఇంట్లోనే బ్యాక్ యార్డ్ లో ఒక పార్టీ ఉంటే పక్క వాళ్లకి ఇబ్బంది కలగకుండా ప్రవర్తించడం చాలా అవసరం. కీపింగ్ మ్యూజిక్ అండ్ సౌండ్స్ ఎట్ ఎ రీజనబుల్ లెవెల్, క్లీనింగ్ అప్ ఆఫ్టర్ యువర్ సెల్ఫ్ అండ్ రెస్పెక్టింగ్ కామన్ ఏరియాస్, ఇలాంటివి ఆ కమ్యూనిటీకి, తద్వారా అక్కడున్న వాళ్లకి మనం చూపించే మర్యాద, అండ్ బెస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ అవాయిడ్స్ కంప్లైంట్స్.
2: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nacche vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Noorurinchi vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.
3: ఈ వీకెండ్ గ్రాసరీస్ ను తీసుకొస్తావా?
4: రైస్, దాల్, స్నాక్స్, వెజ్జీస్, స్పైసెస్, ఇంకా జస్ట్ ఇన్ కేస్ ఐటమ్స్ కూడానా?
3: రిలాక్స్, స్వదేశీ ఉంది కదా. ఫ్రెష్ వెజీస్ అండ్ స్పైసెసే కాదు, మన ఆల్ ఇన్ వన్ స్టాప్ షాప్ ఫర్ గ్రోసరీస్, మీట్, పెరుగు, పిండి, కేక్స్, జస్ట్ స్మూత్ షాపింగ్. బికాస్ గ్రోసరీ లో కూడా టెన్షన్ కాదు, ట్రస్ట్ కావాలి.
5: డైలీ నీడ్స్, ఫెస్టివల్ షాపింగ్, అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్, handle it Swadeshi way.
3: Swadeshi groceries, Irving, Castle Hills, Frisco, Flower Mound, South Lake and many more.
6: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
7: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏవైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావలసిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్ ఇన్ దాట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్. ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్, రోటీస్ టు ఎవ్రీడే పూజ ఎసెన్షియల్స్. One name to go? Hareli. Hareli, bringing the taste of home closer to you.

0: అందరికీ నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జ.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీనీల.
1: హాయ్, నేను మీ తేజ సచ్చా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24/7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: అందరికి నమస్కారం, నేను మీ చిత్ర.
1: హాయ్, దిస్ ఇస్ విష్ణు మంచు.
2: హాయ్ గైస్, దిస్ ఇస్ శ్రీలీల.
1: హాయ్, నేను మీ తేజ సజ్జా.
2: టు లిసన్ టు రేడియో సురభి
1: 107.9 HD3,
0: మొట్టమొదటి 24x7 తెలుగు రేడియో ఇన్ అమెరికా,
1: డాలస్ కి ఓజీ రేడియో స్టేషన్ 107.9 FM HD3.

0: Hello, Dallas. We are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
1: Radio Surabhi.
0: Radio Surabhi.
2: Radio Surabhi 101.9 HD3 is your channel. Be an RJ, book an ad.
0: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: Oi, lunch ke kadkana veldama?
4: Sorry, ee roju grocery day. First veggies konali, tarvata mee inti vaipu velli pooja samanlu konali. Then I have to get some fresh meat. I think veggies teeskunna chote snacks teeskunta. Malli spices ki vere grocery store vellali.
3: Nu groceries kondaniki inni places ki veltunava, silly woman. Ippudu neeku anni reasonable prices lo India cash and carry lo dorukutayi kada. From fresh veggies to fresh halal meats, spices to snacks, everything under one roof.
5: Stop wasting time, money and gas at multiple stores. India Cash and Carry, Irving's number one destination for Indian groceries. 1900 Marketplace Boulevard, Suite 110, Irving.
6: Oh, hello, dinner plans ain't it? Group lover, I'm supporting seller.
7: What a dare, I'm completely exhausted. Dinner plans ain't it?
8: Name on the lady rose dinner ki. Dinner plans ain't it?
9: Every time, okate question. Dinner plans, ainti. Answer matram chala simple. Madeira and masala. Simple charts to mithai. Corporate lunch buffets nunchi. Interesting weekend buffets daka. Step into Dallas's best Indian grill with succulent kebabs and slow-cooked Mughlai curries beyond comparison. Madeira and masala, a royal feast in every meal. 1900 Marketplace Boulevard, Suite 110, Irving, Texas. Visit madeiraandmasala.com.
10: ఇండియా వెళ్ళాలేమోరా నేను.
11: ఇప్పుడు ఇండియా ఎందుకురా?
10: మొన్నటి నుంచి ఒకటే పంటి నొప్పిరా. ఇండియాకి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
12: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్. చాలా స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెక్అప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు. దే హ్యావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. Dallas Smiles Dental and Orthodontics. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane, Dallas.
13: Konni conversations manalni navvistayi. Inkonni conversations manalni malli chinnapadiki teeskeltayi. Tune into Morning Mantra where memories become conversations. Prati aadivaram udayam 8 nundi 10 varaku nenu mee RJ Shruti Venkat, Radio Surabhi 107.9 FM HD3 America lo telugu nestam, sounds like home.
14: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
15: ఇప్పటిదాకా నువ్వు చేసినావా? నీకు ఎన్ని వచ్చిన ఆఫర్ లెటర్లు?
14: అవుతుంది బ్రో, ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి. స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
16: హాయ్, హలో, నమస్తే. మీరు వింటున్నారు ఖుషీ ఖుషీగా ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం. అండ్ ఇవాల్టి మీ తెలుగు నేస్తాన్ని నేను ఆర్జే అనూహ్య వచ్చేసాను. ఎస్, 4:30 అయింది, తెలుసు తెలుసు, కొంచెం లేట్ అయింది. ఒక ఈవెంట్ దగ్గర నుంచి నేను బయలుదేరి స్టూడియో దాకా వచ్చేసేందుకి ఈ టైం అయిందనమాట. బట్ డోంట్ వరీ, ఐల్ బి హియర్ అంటిల్ 7 o'clock. 7 o'clock వరకు అయితే మీకు ఎంచక్కగా మంచి మాటలు అండ్ పాటలు వేసేసుకుంటూ అలా అలా మీ ఎంగేజ్మెంట్ తో, మీ ఎంగేజ్మెంట్ అంటే అదే, మీరు నాతో మాట్లాడితే, నేను మీతో మాట్లాడితే, అలా మాట్లాడడానికి ఒక కాల్ నంబర్ నేను మీకు చెప్పేస్తే 9726361966. సో పార్టిసిపేట్ చేసేస్తూ మీరు ఎంచక్కగా నేను అడిగే క్వశ్చన్స్ కి లేదా టాపిక్ కి మీకున్న థాట్స్ తో, సో వాట్ ఎవర్ ఇట్ ఇస్, మీరు గనక నాతో కూడా మాట్లాడుతూ అలా అలా నడిపేస్తే బాగుంటుంది కదా. ఈ వీకెండ్ ని మనం ఎంచక్కగా ఎంజాయ్ చేసిన వాళ్ళం ఉంటాము. అండ్ మీరు ఏ పనులలో ఉన్నా గానీ, ఏమన్నా చోర్స్ చేసుకుంటూ, హౌస్ హోల్డ్ పనులు చేసుకుంటూ మమ్మల్ని వింటున్నా గానీ డోంట్ వరీ, బికాస్ ఎస్, ఐ నో యూర్ లిస్నింగ్ టు అస్ ఓన్లీ ఆన్ ద యాప్ అన్నమాట. మా యాప్ డౌన్లోడ్ చేసేసుకుంటే మీతో పాటు మమ్మల్ని ఎక్కడికైనా తీసుకెళ్లొచ్చు అండ్ ఈ నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ మీతో పాటు వచ్చేస్తుంది అనమాట. సో ఎస్, చక్కగా ఏ ఆలస్యం లేకుండా ఈ పాట అయితే వినేసి వచ్చేసేయండి. అండ్ దెన్ వీ విల్ టాక్ అబౌట్ అవర్ టాక్.

ఎస్ వన్ ఆఫ్ ద క్లాసిక్ క్లాసిక్ పాటలు అయితే వినేసి వచ్చేసాము. అండ్ ఈ పాటే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నా మన షో కి ఓపెనింగ్ సాంగ్ లాగా అనంటే, దాట్ ఈస్ బికాజ్ కొంచెం డెప్త్ లో ఉన్న ఒక టాపిక్ అయితే తీసుకొచ్చానండి. బేర్ విత్ మీ ఫర్ కపుల్ ఆఫ్ సెకండ్స్ హియర్. ఎందుకంటే మనకి లైఫ్ ఉంది కదా, మన లైఫ్ లో చాలా చాలా చాలా ప్రాబ్లమ్స్ ఉంటుంటాయి, దానికి సొల్యూషన్స్ ఎదుక్కుంటూ ఉంటాము, అదే కదా

ఇన్స్ అన్ని కూడా పక్కకు పెట్టేసేయచ్చు. సో అలాంటివే కొన్ని అయితే నేను తీసుకొని వచ్చేస్తున్నాను టాపిక్స్ లాగా, విచ్ ఇస్ నథింగ్ బట్ యునో ఆల్ టైమ్ ఫేవరెట్స్ లాగా. కొన్ని ఫుడ్ ఐటమ్స్ ఉండొచ్చు, లేదంటే మూవీస్ ఉండొచ్చు, యాక్టర్స్ ఉండొచ్చు. సో ఇట్ కుడ్ బి ఎనీథింగ్. కాకపోతే లెట్స్ జస్ట్ రిమైండ్ అవర్ సెల్స్, ఒక పాజ్ తీసుకొని అసలు ఈ కేటగిరీస్ లో ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అనగానే పొద్దున్న లేవగానే ఆహా ఒక దోశ వచ్చేస్తే మన ప్లేట్ లోకి, దోశలోకి ఒక ఘీ కారం వచ్చేస్తే ఎంత బాగుంటుంది, అదే అసలు అన్బీటబుల్ కదా. ఇస్ దిస్ యోర్ ఫీలింగ్ టు? సో బ్రేక్ఫాస్ట్ అనగానే మీకు ఏది బెస్ట్ బ్రేక్ఫాస్ట్ లాగా అనిపిస్తుంది? సో ఇలా చిన్ని చిన్ని టాపిక్స్ లాగా తీసుకుని వచ్చాను. సో అవి మనం మాట్లాడేసుకుందాం. అండ్ వాటిల్లో I feel like, again, from my perspective, 95%, 98% aithe oka one answer ki baaga skew ayipoyi untaru, aa perspective kaithe andaru vote lesestaru ani cheppesi konni opinions unnai naaku. So ala em chakkaga ye topic teeskuntamo aa topic lo naa perspective cheppestanu and meeru mee favorites ni choose chesesukoni cheppalanukunte call chase number 972-636-1966. Em chakkaga dosa gurinchi maatladukuntunnam kabatti yes, let's start with breakfast. Breakfast ante proper food item anamata. మనం చాయ్ టీ అదే కాఫీ వాటికి వద్దాం మెల్లగా, బట్ బ్రేక్ఫాస్ట్ లో అసలు అన్బీటబుల్ విన్నర్ ఎవరు అని అంటే మీరేం చెప్తారు? ఇజ్ ఇట్ ఇడ్లీ ఫర్ యూ ఆర్ పూరి, పెసరట్టు, దోశ? మళ్ళీ దోశలో కూడా టైప్స్ ఉంటాయి కదా, మసాలా దోశ, ప్లెయిన్ దోశ. సో విచ్ వన్ ఇజ్ ఇట్ ఫర్ యూ అని అడిగితే మీరు దేనికి ఓటేస్తారు ఇస్ మై క్వశ్చన్. అండ్ పార్ట్ అయిపోయిన తర్వాత, నెక్స్ట్ పార్ట్ అయిపోయిన తర్వాత వీ విల్ లిసన్ టు మై ఒపీనియన్ ఆల్సో. సో హియర్ వీ గో, లెట్స్ లిసన్ to another blockbuster song.

Wow. Last two lines kaithe I feel like there is a lot of meaning. Ante paati kelake nu paata padipokra and nilo ninne nu paateskokra ba ba ba ba. Asala ante obviously Ram Charan gar movie anante the dance beat anante in a dance ki mesmerize ayipotaru chaala mandi. But lyrics lo kuda inta meaning untu and oka motivational song laagu upayogapadtadi ani anipistadi ee paata aithe. And that's why I think it's become so popular also. Ante anni age groups ki చాలా నచ్చేసింది, ఎస్పెషలీ పిల్లలకి అయితే చాలా చాలా బాగా నచ్చినట్టుంది ఇది. అండ్ మసా మసా అనే పాట సో అమేజింగ్. బట్ నేను అన్నానే ఇందాక ఆ టాపిక్ కి ఇంకొక సైడ్ మాట, బికాజ్ ఈ రైరే రారా పాట చూసుకుంటుంటే చాలా మంది and it's become a trend ankonde in the past 2-3 years social media lo promotions ki start chali anante paata gani movie ki gani aa paata ki hook step edaithe untundo adi andaru chesestaru anante recreate and choreograph chesetappudu kuda movies ki I think stars gani choreographers gani andaru kuda mind lo pettukoneda ade anukunta how easily can people recreate it in their own lives ani cheppi so chaala baaga reach ayipothundi and to an extent where naaku ippudu original song original Ramchar గారే డాన్స్ చేస్తున్నా గానీ నాకు ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ ఏవైతే ఉంటారో పాపులర్ ఇన్ఫ్లుయెన్సర్స్ లేదా ఫన్నీగా చేసేస్తుంటారు రీక్రియేషన్, నాకు వాళ్ళ ఫేసెస్ ఏ గుర్తొస్తున్నాయండి. ఆ పాట వింటున్న కొద్దీ ఐఎమ్ జస్ట్ లాఫింగ్ టు మై సెల్ఫ్ ఇన్స్టెడ్ ఆఫ్ జస్ట్ లుకింగ్ ఎట్ రామ్ చరణ్స్ డాన్స్. సో ఎనీవే దాట్ ఐ థాట్ వాజ్ అ వెరీ ఇంట్రెస్టింగ్ ఇంపాక్ట్ ఆఫ్ సోషల్ మీడియా. సో యా, కమింగ్ బ్యాక్ టు సోషల్ మీడియా అండ్ ఇట్స్ ఇంపాక్ట్, మనకి చాలా చాలా లైఫ్ ఆస్పెక్ట్స్ ని మన టేస్ట్ అన్నిటిని ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు చేయకపోవచ్చు, దాని గురించే మాట్లాడుకుంటున్నాము. మీ ఆల్ టైమ్ ఫేవరెట్స్ గా నిలుస్తున్నటువంటి ఆ విన్నర్స్ ఏవే ఉంటాయి ఈ టాపిక్ బట్టి నేను తీసుకుంటూ ఉంటాను అండ్ మీరు చెప్పేస్తూ ఉండండి అని చెప్పి నేను ఇన్వైట్ చేసేసాను మీ అందరినీ. సో ఎందుకు ఆలస్యం, 9726361966 కి కాల్ చేసేసేయండి. బెస్ట్ బ్రేక్ఫాస్ట్ అనే ఒక అవార్డు పెట్టారంటే మీరు ఏ ఐటమ్ కి ఓట్ చేస్తారు? నేనైతే దోశకే వేస్తారండి. దోశ ఇస్ మై ఆల్ టైమ్ ఫేవరెట్. దాన్ని తింటుంటే అసలు హెవెన్ ఎలా ఉంటుందో కవులు ఎవరైతే వర్ణించారో వాళ్ళ కవిత్వాలలో లేదంటే మూవీస్ లో ఎలా అయితే చూపిస్తారో దిస్ గుడ్ బి హెవెన్ అని అలా అనిపిస్తుంది. ప్రతి బైట్ ఆఫ్ దోశ ఇస్ హెవెన్ టు మీ అన్నట్టు. అండ్ దట్ టు ప్లెయిన్ దోశ ఓన్లీ ఓన్లీ బికాజ్ మిగతా ఆస్పెక్ట్స్ అన్ని నాకు వచ్చి డిస్టర్బ్ చేస్తాయి అన్నట్టు అనిపిస్తుంది. నా రిలేషన్షిప్ విత్ మై ప్లెయిన్ దోశ హ్యాస్ టు బి వెరీ ప్యూర్. సో దాట్ ఈస్ మై టేక్. బట్ యా, మిగతా బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ గురించి కూడా మాట్లాడాలి బికాజ్ కొన్ని కొన్నిసార్లు అవి కూడా బాగుంటాయి అనమాట. అవి ఉంటేనే దోశకి ఇంపార్టెన్స్ ఏంటో మనకు తెలుస్తుంది అన్నట్టు అనిపిస్తుంది. సో యా, విల్ కీప్ టాకింగ్ అండ్ ఇందాక నేను అన్నట్టు మీరు కనుక మీ ఒపీనియన్ షేర్ చేసుకోవాలనుకుంటే కాల్ చేస్తే. ఐఎమ్ వెయిటింగ్.

Awesome. So another beautiful melody. Of course, నేను ఈ హీట్ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇట్లాంటి మెలడీ పాట అప్పుడప్పుడు వేద్దామని డిసైడ్ అయిపోయాను అనమాట. నా ప్రతి వీకెండ్ షోలో నేను సాటర్డే లాస్ట్ 2 weekends 1-4 చేశాను. సో అప్పుడు కూడా మీకు కొన్ని మెలడీస్ తీసుకొచ్చేస్తున్నాను అలాంగ్ విత్ నెక్స్ట్ ఫాలోడ్ అప్ విత్ లార్డ్ ఆఫ్ బీట్ సాంగ్స్ అనమాట. అవి కూడా వేసేసుకుందాము బికాస్ ఇట్స్ అ వీకెండ్ కదా. సో యా, బ్యాక్ టు అవర్ బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్. ప్లేట్ మీద ఏమేమి ఉన్నాయంటే ఊహించుకోండి, ఇడ్లీ ఉంది, దోశ ఉంది, పెసరట్టు, ఉప్మా, పొంగల్, పూరి. మీ చెయ్యి ఫస్ట్ దేనిలోకి వెళ్తుంది, దేని మీదకి వెళ్తుంది? ఇడ్లీ తీసుకోవాలనిపిస్తుందా, లేకుంటే దోశ తీసుకోవాలనిపిస్తుందా, పొంగలా, పూరియా? బికాస్ పూరియా అంటే పొద్దున పొద్దున కొంచెం చాలా హెవీ ఐటమ్ కదా. ఇట్ ఫీల్స్ లైక్ ఆయిల్ లో ఇప్పుడిప్పుడే ఫ్రెష్ గా వేగి వచ్చింది కాబట్టి మరి హెవీ అయిపోతుంది అనిపిస్తుంది. పొంగల్ ఏమో వీ హ్యావ్ అటు ఇటు రిలేషన్షిప్. ఐ థింక్ దిస్ ఇస్ యునానిమస్ విన్నర్ అవుతుంది అనుకుంటా ఫ్రమ్ అ పర్స్పెక్టివ్ దాట్ చిన్నప్పుడు ఎవరికి పొంగల్ ఉప్మా అంతగా ఫేవరెట్ ఉండేది కాకపోవచ్చేమో. ఆ తర్వాత పెద్ద అయ్యాక ప్రాక్టికాలిటీస్ బట్టి చూసుకుంటే మేబీ వీ వుడ్ హావ్ టర్న్డ్ ఇట్ ఇంటూ అవర్ ఫేవరెట్స్. కానీ ప్రాక్టికల్ గా ఆర్ ఇమోషనల్ గా మీకు అడిగితే ఉప్మా పొంగల్ వుడ్ నాట్ హావ్ బీన్ అవర్ చైల్డ్హుడ్ ఫేవరెట్స్. బట్ పెసరట్టు ఇస్ లైక్ ఏదో అమృతం సీరియల్ వల్ల అలా అలా అలవాట్ అయిపోయింది. అసలు ఒక ఐటమ్ ఉందని మనం రికగ్నైజ్ చేసింది దాని వల్ల అనిపిస్తుంది. బట్ క్లాసిక్ 2 ఫేవరెట్స్ అయితే ఒక వర్గం 2 అంటే ఒక కమ్యూనిటీ 2 సైడ్స్ తీసేసుకుంటుంది. ఇడ్లీకి ఫ్యాన్స్ ఉంటారు, దోశకు ఫ్యాన్స్ ఉంటారు. అండ్ కామన్ గా ఓవర్ ల్యాప్డ్ గా ఉండే వాళ్ళు చాలా తక్కువ మంది అనమాట. లైక్ మై మామ్ లవ్స్ ఇడ్లీ. ఆవిడకి రోజు ఇడ్లీ పెట్టి యునో పొద్దున సాయంత్రం 2 సార్లు పెట్టినా గానీ తింటారు అనమాట. సో షీ లవ్స్ ఇడ్లీ దాట్ మచ్ అండ్ ఇడ్లీలో దానికి ఉన్న బెనిఫిట్స్ దానికి ఉంటాయి లేని గానీ. ఐఎమ్ నాట్ అ న్యూట్రిషనిస్ట్ దట్ కెన్ స్పీక్ టు ఆల్ ఆఫ్ ఇట్. బట్ సేమ్ బ్యాటర్ అయినా గానీ ఆ కొన్ని రోజుల తర్వాత పులిసిపోయినటువంటి ఆ బ్యాటర్ తో దోశ చేసుకుంటే అసలు కిక్కే వేరప్ప. సో యా, ఫర్ మీ ద అల్టిమేట్ విన్నర్ ఇస్ గోయింగ్ టు బి దోశ. అండ్ ప్రాక్టికల్ రీజన్స్ తో మేబీ పొంగల్ విల్ బీట్ ఇట్ దీస్ డేస్ బికాస్ ఫాస్ట్ గా అయిపోతుంది కాబట్టి అని. యా, వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ అనేది మీరు చెప్పేదానికి కాల్ చేయాల్సి నంబర్ 9736361966. అండ్ దోశ గురించి ఆర్ లైక్ బ్రేక్ఫాస్ట్ గురించి మాట్లాడితే పక్కన చట్నీ కూడా ఫీల్ అయిపోతుంది కదా. చట్నీస్ లో కూడా ఎన్ని వెరైటీలు ఉన్నాయి వాటి గురించి కూడా మాట్లాడేద్దాము. సో పల్లి, జింజర్, టొమాటో, మింట్, గోంగూర, కోకోనట్, ఇలా చాలా వెరైటీస్ ఉన్నాయి. వాట్ ఈస్ యువర్ ఫేవరెట్? సో యా, మీకు గనక ఇంకేదైనా టాపిక్ లో ఇది అసలు ఆల్ టైమ్ ఫేవరెట్ అని కనెక్ట్ అయిన టాపిక్ ఉంటే మాత్రం కాల్ చేయాల్సిన నంబర్ 9726361966.

0: Radio Surabhi 107.9 FM HD3.
1: మీడియా రూమ్ స్క్రీన్ సైజ్ గురించి టెన్షన్ పడుతున్నారా? మాక్సిమం స్క్రీన్ స్పేస్ ఎలా డిజైన్ చేయాలో అర్థం అవ్వట్లేదా? డోంట్ వరీ, G3 ఎలక్ట్రానిక్స్ కెన్ హెల్ప్ యూ డిజైన్ అ కస్టమ్ సెటప్. స్క్రీన్ బిల్డ్ చేయటం దగ్గర నుంచి అకూస్టిక్ వాల్ సెటప్ వరకు దే విల్ హెల్ప్ యూ అట్ అన్ ఎక్స్పర్ట్ లెవెల్. వాళ్ళ హైలీ స్పెషలైజ్ స్కిల్స్, క్యాలిబ్రేషన్ నాలెడ్జ్ తో మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అందిస్తారు. ఫ్రమ్ బేసిక్ టు ప్రీమియం, దే కవర్ ఆల్ ద మోడల్స్. విజిట్ G3 Electronics.com ఆర్ కాల్ నందా G3 అట్ 919-491-4514. మీరు ఎప్పుడైనా ఫ్రెండ్స్ తోటి ఫుడ్ విషయంలో బ్రేకప్ చేశారా? ఐ హావ్. మొన్న మా ఫ్రెండ్స్ అందరం కలిసి బయటికి వెళ్దాం అనుకున్నాం, అండ్ డాలస్ లో బ్యూటిఫుల్ హిల్ టాప్ వ్యూస్, ఆంపుల్ బ్యాంక్వెట్ హాల్ స్పేస్, టాప్ నాచ్ టేస్ట్, బఫే ఆప్షన్స్ ఉండి అన్ని ఉండాలంటే ఇంకా ఎక్కడుంటుంది? నాకు దాని ఆన్సర్ తెలుసు, మైత్రీస్ ఇండియన్ కుజీన్. వాళ్ళకి తెలీదు. సో బ్రేకప్ నాట్ టు బి డ్రామాటిక్ బట్ టు బి రియలిస్టిక్. విజిట్ మైత్రీస్ టుడే అండ్ టేస్ట్ ది డిఫరెన్స్. ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్స్, స్టన్నింగ్ వ్యూస్, అన్ని మీకోసం వెయిట్ చేస్తున్నాయి. మీ దగ్గరలో ఉన్న అర్వింగ్, సౌత్ లేక్ లేదా ఫ్రిస్కో బ్రాంచెస్ ని ఇప్పుడే విజిట్ చేయండి. బ్రేక్ఫాస్ట్ నుంచి థాలీ వరకు అన్ని రోజులు స్పెషల్ గా ఎంజాయ్ చేయండి.
2: అమ్మా, సాటర్డే మూవీ
1: మనబడి క్లాస్. ఉప్పు కప్పు రంబు, తెలుగు పద్యం చెప్పు.
2: ఉప్పు కప్పు రంబు
1: తెలుగు ట్యూషన్ అనుకుంటున్నారా? అబ్సల్యూట్లీ నాట్. ఇది సిలికాన్ ఆంధ్ర మనబడి. టాట్ బై ఎక్స్పీరియన్స్డ్ అండ్ ప్యాషనెట్ వాలంటీర్స్, మనబడి ఇస్ రికగ్నైజ్డ్ బై ISDs అండ్ ఆఫర్స్ వరల్డ్ లాంగ్వేజ్ క్రెడిట్స్. మీరు ఎక్కడున్నా మీ ఇంటికి 3 నుంచి 5 మైళ్ల లోపు డాలస్ లోనే 30కి పైగా స్కూల్స్ లో 3000కి పైగా స్టూడెంట్స్ ఉన్నారు. సిలికాన్ ఆంధ్ర మనబడి తెలుగు నేర్పించే చోటు కాదు, తెలుగుని నిలిపే చోటు. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ విజిట్ మనబడి డాట్ సిలికాన్ ఆంధ్ర డాట్
3: ఓఆర్జీ. పెట్టుకున్నానరా, ఇదిగో మీ నాన్న షుగర్ గురించే టెన్షన్. మళ్ళీ పెరిగితే ఏ డాక్టర్ దగ్గరకు వెళ్తాం? ఖర్చు ఒకటి.
4: విక్రమ్, జియాన్ కి మళ్ళీ బాగాలేదు ఒంట్లో, ఈసారి ఎంత ఖర్చు అవుతుందో ఏంటో.
1: డిఫరెంట్ జర్నీస్, ఒకటే క్వశ్చన్. మీ పేరెంట్స్ అయినా పిల్లలైనా మీరైనా, వెన్ యూ ఫేస్ ఎన్ ఎమర్జెన్సీ స్టే ప్రొటెక్టెడ్ ద రైట్ వే విత్ SNR ఇన్సూరెన్స్. ఎన్రోల్ ఆన్ SNRinsurance.com ఆర్ కాల్ ఆర్ వాట్సాప్ 4694649864 ఫర్ ఇంటర్నేషనల్ ట్రావెల్, మెడికల్, స్టూడెంట్ ఇన్సూరెన్స్. SNR ఇన్సూరెన్స్.
5: మనశ్శాంతి, మెంటల్ పీస్, మసాలా దోశ.
1: శ్రీకృష్ణ విలాస్ కి రండి, 70+ దోశ వెరైటీస్ తో మీకు స్వాగతం పలుకుతోంది. బృందావన్ రిఫ్రెషర్స్ అయినా, గోకుల్స్ ప్రైడ్ ఊతప్పమైనా, గోపాలస్ డివైన్ కర్రీస్ అయినా, మీ రుచికి తగ్గట్టు కస్టమైజబుల్ నో ఆనియన్ నో గార్లిక్ మెన్యూ అయినా, చిన్ని కృష్ణుడి స్వీట్ టూత్ సాటిస్ఫై చేయడానికైనా మా మెన్యూ సంసిద్ధం. శ్రీకృష్ణ విలాస్, ఎక్స్పీరియన్స్ రిచ్ ట్రెడిషన్స్ అండ్ ఇర్రెసిస్టిబుల్ ఫ్లేవర్స్. 13215 మెయిన్ స్ట్రీట్, ఫ్రిస్కో. కాలర్స్ 4692696476.
6: వెల్కమ్ వెల్కమ్. మీరు వింటున్నారు ఖుషీ ఖుషీగా ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తాం. ఇవాల్టి మీ తెలుగు నేస్తాన్ని నేను ఆర్జే అనూహ్య ఇస్ హియర్ విత్ యూ అంటిల్ 7 PM అనమాట. ఇంకో 2 అవర్స్ ఉండబోతున్నాను. అండ్ మనమైతే మంచి టాపిక్, అంటే నా పరంగా దిస్ ఇస్ వన్ టాపిక్ దట్ ఇస్ బిన్ రన్నింగ్ ఆన్ మై మైండ్ చాలా యునానిమస్ గా అందరం ఫేవరెట్స్ గా. ఒకవేళ ఓట్ వేయాలి అని అంటే ఏ టాపిక్స్ లలో వేటి వేటికి ఓట్లు పడతాయి అనే దాని గురించి చర్చించుకుంటున్నాం అనమాట. మనం ఎంత చక్కగా బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ అయితే కంప్లీట్ చేశాము, లైక్ ఫుడ్ ఐటమ్ దోశ అనేసి నేనే డిక్లేర్ చేస్తున్నాను యునానిమస్ గా. ఐ ఫీల్ లైక్ 10 out of 10 people ని కలిస్తే 9 out of 10 people డెఫినెట్లీ ఆర్ దోసా ఫేవరెట్ ఉన్న వాళ్లే ఉంటారని నా నమ్మకం అని చెప్పేశాను. ఇన్ కేస్ యూ హ్యావ్ అ కాంట్రడిక్టరీ ఒపీనియన్, మీరు కాల్ చేయాల్సిన నంబర్ 9726361966. ఇప్పుడైతే మనం చట్నీల్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాం అనమాట. టొమాటో, మింట్, మింట్ చట్నీ బాగుంటుంది ఫర్ లైక్ పునుగులు, లేదంటే మన పకోడా ఇట్లాంటి వాటికి, సమోసాకి బానే ఉంటుంది. సమోసాకి యాక్చువల్లీ ఈవెన్ ట్యాంగీది కూడా బానే ఉంటుంది. కోకోనట్ చట్నీ, పల్లి చట్నీ సెట్ ఫర్ ఇడ్లీ అని అనిపిస్తుంది. సో కొన్ని కొన్ని ఐటమ్స్ కి అయితే ఇట్లా కొన్ని కాంబినేషన్స్ అయితే సెట్ ఉంటాయి. పీనట్ ఆల్సో, పీనట్ కెన్ గో విత్ ఎనీథింగ్ యాక్చువల్లీ. కానీ చాలా మందికి అది అలర్జీస్ కూడా ఉంటాయి, ఆర్ సమ్ పీపుల్ అసలు నచ్చదు అనేస్తారు. బట్ యా, మింట్ చట్నీ కుడ్ బి అండ్ టొమాటో చట్నీ కుడ్ బి ద ఆల్ టైమ్ ఫేవరెట్స్ ఏమో అనిపిస్తోంది. బట్ యా, కాల్ చేసి మీ ఒపీనియన్ మీరు షేర్ చేసేసుకోండి. అండ్ నెక్స్ట్ కొన్ని ఇంకొన్ని నేను ఫుడ్ ఐటమ్స్ లోనే నేను చాలా ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను. అండ్ దెన్ వీ విల్ మూవ్ ఆన్ టు అవర్ వెరీ ఓన్ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఆఫ్ మూవీస్ అండ్ యాక్టర్స్ అనమాట. బట్ యా, మీన్ వైల్ ఇంటర్నెట్స్ ఫేవరెట్ సాంగ్ అయితే ఒకటి వచ్చిందండి, ఒక 4 months అయినట్టుంది ఇది వచ్చి. But everyone fell in love with the song, కాబట్టి మనం ఇంకొకసారి గుర్తు చేసేసుకున్నాము. Let's listen to this and enjoy.

అరే వా, సో శృతి హాసన్ అసలు తన యాక్టింగ్ స్కిల్స్ లోనే కాదు సింగింగ్ స్కిల్స్ కి బాగా పేరు. మనకి స్టార్టింగ్ లో తెలిసేది కాదు గానీ, బట్ లేటర్ ఆన్ ఇన్ హర్ కెరియర్ చాలా చాలా ఎక్స్ప్లోరేటివ్ గా ట్రై చేస్తూ ఇప్పటికి మనకి అసలు ఫుల్ రాక్ స్టార్ లాగా నిరూపించుకుంటుంది. అండ్ దిస్ సాంగ్ కూడా శృతి హాసన్ తో కొలాబ్ చేసిన పాట అనమాట. సో అమేజింగ్ టు సీ ద రా టాలెంట్ దట్ షీ హ్యాస్ అండ్ ఎన్ని ఎన్ని ఇంకా ఎన్ని మంచి ప్రొడక్ట్స్ మనకు ముందుకి తీసుకొని వస్తుంది. సో దాట్ వీఆర్ ఎంటర్టైన్డ్ అనేది ఇంకా వీ హ్యావ్ టు వాచ్ అవుట్. కానీ చాలా చాలా కూడోస్ టు హర్. ఐ ఫీల్ లైక్ షీస్ అ రాక్ స్టార్. సో యా, అలా మేబీ ఫర్ అ లిటిల్ బిట్ ఫుడ్ ఐటమ్స్ ని పక్కకు పెట్టేసి, సిన్స్ ఐఎమ్ ఆల్రెడీ టాకింగ్ అబౌట్ శృతి హాసన్, ఇట్లా రాక్ స్టార్ ఎలిమెంట్ తీసుకుని వచ్చింది. కొన్ని ఆల్ టైమ్ ఫేవరెట్స్ గానే నిలిచిపోవండి, కొన్ని టేస్ట్ మనకు కూడా మారుతూ ఉంటుంది కదా. ఒకరు ఫస్ట్ లో నచ్చినప్పుడు నచ్చిన వాళ్ళు తర్వాత నచ్చకపోవచ్చు, నచ్చని వాళ్ళు తర్వాత నచ్చడం మొదలెట్టచ్చు. సో ఫేవరెట్స్ గా ఫస్ట్ మూమెంట్ నుంచే ఉండాలి అనేదైతే లేదు, బట్ acquired taste laga kuda raavachu. So that is Shruti Hasan for me amongst the ladies who turned into rock stars anamata. So me kanaka ala oka under dog laga asala talent okate stream lo undi kani vere vaatillo talent ledu, but are surprising element bhaga telisipoyindi ippudu manaki ani ala meeku inkevanna evaranna gurtustunnarana ante call chesina number 9766361966. Male gender lo teeskunte ganaka obviously asala unanimous ga I think everyone will agree that Rana always had anni skills lo ala oka oka tala oka cheyesesi unchutadu anesthe telusu, but andarki shocking laga or good surprise laga anipinchindi matram I feel like junior NTR when he did his TV debut. Junior NTR gar gaani, Nagarjuna gar gaani, Chiranjeevi gar gaani, I think these people have explored while big screen ki matrame limited leru, but trend ki taggattuga they had to reinvent themselves and TV audience ni kuda connect chesukunaru and obviously social media ni kuda vaalla vaipu ki tippesukunnaru anamata. So eppudikappudu trend ni ee aspects lallo vaalla vaalla own talent ni vere platforms meeda kuda try chestu vachina vallallo these names come to mind. Meeku inkevaranna tadutunnara ante చెప్పాను కదా, కాల్ చేయాల్సిన నంబర్ 9726361966. సో వీళ్ళందరికీ ఇప్పుడు చెప్పిన నేనైతే ఎవరికైతే షౌట్అవుట్ చేశానో దేర్ ఆల్ ఆబ్వియస్లీ మై పర్స్పెక్టివ్స్ అండ్ మై ఒపీనియన్స్. వాళ్ళకి నేను షౌట్అవుట్ ఇస్తూ మీకు గనక కాల్ చేయాల్సిన ఓపిక లేదు, బట్ ఐ కెన్ థింక్ ఆఫ్ వన్ నేమ్ అనూహ్య, ఇట్స్ ఓకే నేను కాల్ అయితే చేయట్లేదు అని అనుకున్న మీ అందరికీ కూడా లెట్ మీ ప్లే ద సాంగ్. దిస్ సాంగ్ ఇస్ డెడికేటెడ్ టు ఆల్ ఆఫ్ దీస్ పీపుల్ బికాస్ దే హ్యావ్ వైబ్ అన్నమాట.

ఎస్ వై బుంది అని చెప్పుకుంటూ వీళ్ళందరికైతే డెడికేట్ చేసేసాను. అండ్ వాళ్ళ ఆ పేర్ల లిస్ట్ లలో ఇంకొకరిని కూడా యాడ్ చేయాలి అని చెప్పేసి మన గిరి గారు కాల్ చేసేసి చెప్పేశారు. కాబట్టి లెట్స్ టాక్ అబౌట్ అలీ గారు. సో గిరి గారి దృష్టిలో అయితే మిస్టర్ అలీ మన చైల్డ్ ఆర్టిస్ట్ కమ్ కమీడియన్ కమ్ యాక్టర్ కమ్ ఒక ఎంటర్టైనర్ కమ్ ఒక టీవీ పర్సనాలిటీ కమ్ అసలు హోల్సమ్ పర్సనాలిటీ ఉంటుంది కదా అలీ గారు, విచ్ ఇస్ ట్రూ అండి. ఇన్ హిస్ ఓన్ వే ఆయన ఎక్కడున్నా గానీ హిల్ షో హిస్ మ్యాజిక్ అని అనిపిస్తుంది. ఎస్పెషలీ లేటెస్ట్ టైమ్స్ లో అయితే యూట్యూబ్ లో అసలు షెఫ్ లాగా అసలు ఎన్ని రెసిపీస్ చెప్తూ ఉంటారు. సో హీఈస్ ఆల్ రౌండర్ అని అనిపిస్తుంది. అండ్ టీవీ లో కూడా ఐ థింక్ హీస్ డూయింగ్ అ లాట్ ఆఫ్ జడ్జింగ్ షోస్ కానీ లేదంటే ఇంటర్వ్యూస్ చేస్తున్న షో స్టైల్స్ కానీ అన్నిటినీ అలవోకగా అలా అలా ఈజీగా చేసేస్తూ వెళ్ళిపోతారు. సో యా హీఈస్ ఆల్సో గాట్ వైబ్. ఇంకొకరి పేరు అసలు నేను ఐ థాట్ సెపరేట్ గా అసలు కాల్అవుట్ చేయాల్సిన పేరు అయితే నేను అనుకున్నది వెంకటేష్ గారికి అనమాట. వెంకటేష్ గారు ఇస్ ఐ థింక్ నేను తీసుకొచ్చిన థీమ్ కి ఇవాళ పర్ఫెక్ట్ గా సెట్ అయిపోతారు అనిపిస్తుంది. అసలు వెంకటేష్ గారిని నచ్చకుండా ఉన్న వాళ్ళంటూ మన తెలుగులో ఎవరు ఉండరు అనిపిస్తుంది. సో హీఈస్ లైక్ ద యునానిమస్ ఫేవరెట్ పర్సన్ స్లాష్ ఫేవరెట్ యాక్టర్ అయితే ఉండే ఉంటుంది. అందరికి కూడా గుండెల్లో సాఫ్ట్ కార్నర్ ఐ ఫీల్ లైక్ వెంకటేష్ గారికి ఉంటుంది. బికాజ్ ఎంత డివైడ్ అయిపోయినా ఉన్నా గానీ లైక్ చిరంజీవి వర్సెస్ నాగార్జున అని యునో ఫామ్ అయినా గానీ టీమ్స్, లేదనంటే బాలయ్య వర్సెస్ చిరంజీవి అవ్వచ్చు, ఇలా దిగ్గజాల ఫ్యామిలీస్ లో ఆ జనరేషన్ కి సెట్ చేసిన తర్వాత మళ్ళీ సరే జూనియర్ ఎన్టీఆర్ వర్సెస్ ప్రభాస్ వర్సెస్ అల్లు అర్జున్ ప్రభాస్ వర్సెస్ రామ్ చరణ్ అన్నా గాని ఇలా ఎన్ని గ్రూప్లు టీంలు తయారైనా బట్ సోలోగా ఐ ఫీల్ లైక్ కామ్ గా వెంకటేష్ గారు ఆయన పని ఆయన వచ్చి చేసేసి ఎంటర్టైన్ చేసేసి వెళ్ళిపోతారనమాట. అందరి హార్ట్స్ ని గెలిచేసుకునేసి హ్యాపీగా ప్రశాంతంగా ఎగ్జిట్ కూడా తీసేసుకుంటారు. సో దాట్ మ్యాన్ ఐ థింక్ వి ఆల్ హ్యావ్ టు బో డౌన్ టు హిస్ పర్సనాలిటీ. అలా గ్రౌండెడ్ గా ఉండడం అండ్ టాలెంట్ ని చూపించుకుంటూ ఉండడం ఎక్కడ యునో ఈ ఆస్పెక్ట్ ఈయన యాక్టింగ్ లో పెద్దగా పేలదులే అని అనుకునేది లేకుండా చేసేసారు. ఇమోషన్ కి ఇమోషన్, కామెడీకి కామెడీ, అంటే డాన్స్ లో మేబీ చెప్పొచ్చు బట్ దాన్ని కూడా ఓవర్కమ్ చేసుకుంటారు. అండ్ ఇందాక అన్నట్టుగా ట్రెండ్ కి తగ్గట్టు ఎప్పటికప్పుడు వాళ్ళని వాళ్ళు రీఇన్వెంట్ చేసుకుంటున్న వాళ్ళల్లో హీఈస్ డెఫినెట్లీ టాప్ వన్ అనమాట. ఓటీటీకి కావాల్సిన కాంటెంట్ అక్కడికి షిఫ్ట్ చేసేస్తారు, కమర్షియల్ సినిమాకి కావాల్సిన కాంటెంట్ అక్కడికి షిఫ్ట్ చేసేస్తారు. సో యా హీఈస్ వన్ అదర్ హోల్సమ్ పర్సనాలిటీ దట్ వీ షుడ్ డెఫినెట్లీ కాల్అవుట్ వై బుంది అని చెప్పేసి. అండ్ ఆల్సో దిస్ అదర్ సాంగ్ ఆల్సో క్యాన్ బి డెడికేటెడ్ టు హిమ్ అనిపిస్తుంది. సో యా యునానిమస్ విన్నర్ ఆఫ్ ఫేవరెట్ పర్సనాలిటీ ఇన్ తెలుగు ఇండస్ట్రీ ఫిల్మ్ ఇండస్ట్రీ అగైన్ అమంగ్స్ ద టాప్ హీరోస్ అని అంటే ఈయన పేరు గుర్తొస్తుంది. ఇఫ్ యూ హ్యావ్ అ డిఫరెంట్ ఒపీనియన్ ప్లీజ్ కాల్ మీ అండ్ లెట్స్ హ్యావ్ అ డిస్కషన్. 9726361966 అండ్ దిస్ సాంగ్ ఇప్పుడు ఏదైతే ప్లే చేస్తున్నాను ఇట్స్ డెడికేటెడ్ టు వెంకటేష్ గారు ఫ్రమ్ మీ. అంటే జస్ట్ మిస్టర్ పర్ఫెక్ట్ అయితే సారీ.

సో డిమాండ్ కొంచెం ఎక్కువ, అయినా ఇంకోసారి ట్రై చేస్తా, తప్పకుండా ఇడి తాట తీస్తా. సారీ, నేను గుడ్ బాయ్ లో ఉండాలనుకుంటున్నా, అందుకే అందరి ముందు కాల్చినా.

0: Arya, congratulations. The Best Employee Award. I feel proud of you, my boy. This year, Best Employee Award.
1: ఎస్, నేను అంత హైప్ ఇచ్చాను కదా వెంకటేష్ గారికి. ఆబ్వియస్లీ ఈ పాటలో నేను మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే, ఆ జస్ట్ హుక్ లైన్స్, రెండు లైన్స్ మాత్రమే నేను డెడికేట్ చేస్తున్నాను వెంకటేష్ గారికి అని చెప్పి, మిగతా ఆ ఇబ్బంది పెట్టే పదాలన్నీ ఆయనకు కాదు, అవన్నీ ఆ క్యారెక్టర్ లోకి అనమాట, ఆ మూవీ క్యారెక్టర్ కి మాత్రమే. బట్ ఎస్, వెంకటేష్ గారు ఇస్ ఇన్ మై ఒపీనియన్ ఇస్ ద ఫేవరెట్ పర్సనాలిటీ. ఆయన్ని ప్రేమించకుండా ఉండేవాళ్ళు ఎవరు ఉండరేమో. సో ఎస్, దాట్ ఈస్ వన్ ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్. అండ్ దెన్ అనదర్ వన్ ఫేవరెట్ స్టార్ అని ఈ కాలంలో ఈ జనరేషన్ కి అని అంటే, ఆబ్వియస్లీ దానికి కూడా థీమ్స్ చాలా ఫాబ్ అయిపోతాయి అనమాట. జూనియర్ అంటే ఎన్టీఆర్ అంటే కొందరు, అండ్ ప్రభాస్ అంటే కొందరు, ఆ కొందరులో నేను ముందుంటాను అలా. సో ప్రభాస్ కి కూడా ఐ ఫీల్ లైక్ చాలా మందికి ఒక సాఫ్ట్ కార్నర్ ఉంటుంది, బికాస్ ఆబ్వియస్లీ అసలు మన గ్లోబల్ సినిమా లెవెల్ కి తీసుకెళ్లిపోయినారు కాబట్టి అని అట్లీస్ట్ నాకు ఉంటుంది. He's dedicated his life, and again, of course, migitha vallu cheyaleda anante obviously they've done their own best to contribute to entertainment, but Prabhas gariki ingonjo soft corner ekku ayipothundi ani nenu feel ayipothunnanu. Kaani definitely deeniki meeru chaala mandi might definitely differ, so I would definitely want to hear your thoughts about it. So best actor ani ganaka meeku cheppite aa category vaatillo, who do you think is going to win unanimously if you were to guess? Call chesi namma 9726361966. బట్ ఈ లోపలైతే నేను మా ఫేవరెట్ ప్రభాస్ గారి పాట ఒకటి లైన్అప్ చేసి పెట్టేసుకున్నాను. బట్ బిఫోర్ దాట్ అందరికీ సౌత్ ఇండియన్ ఫ్లేవర్స్, ఇందాక నేను ఫుడ్ ఆస్పెక్ట్స్ ని కొంచెం పాజ్ చేశాను, బట్ విల్ బ్రింగ్ ఇట్ బ్యాక్. సౌత్ ఇండియన్ ఫ్లేవర్స్ అనగానే ఆథెంటిసిటీ గుర్తు రావాలి అండ్ ఈజినెస్ గుర్తు రావాలి. అంటే మీకు ఏ టు బి మాత్రమే గుర్తు రావాలన్నమాట, బికాస్ ఏ టు బి ఇస్ న్యూ రేంజ్ ఆఫ్ ఇన్స్టెంట్ మిక్సెస్, పౌడర్స్, మసాలాస్, పేస్ట్ అండ్ పికిల్స్ వాళ్ళు ఈజీగా అవైలబుల్ చేసేస్తున్నారు మనందరికి. వాటితో ఏం చేసుకోవాలను అంటే, ఫ్లఫీ రాగి ఇడ్లీస్ నుంచి ట్యాంగీ గోంగూర రైస్ వరకు మీరు ట్రెడిషనల్ టేస్ట్ ని మినిట్స్ లో పొందేయచ్చు, అండ్ ఓన్లీ యాట్ ఏ టు బి ఫ్రిస్కో అండ్ లిటిల్ ఎల్మ్. సో మీరు ఇంట్లోనూ చేసుకోవచ్చు, లేదనంటే లిటిల్ ఎల్మ్ ఫ్రిస్కోకి వెళ్తే కూడా ఏ టు బి వాళ్ళు ట్రెడిషనల్ టేస్ట్ ని మీ ముందుకు హ్యాపీగా మినిట్స్ లో తీసుకొచ్చేస్తారనమాట. సో ఇన్ కేసు మీకు ఇంకా ఎక్స్ప్లోర్ చేయాలి ఏ టు బి ఆప్షన్స్ గురించి అంటే, ఏ టు బి టెక్సస్ .com వెబ్సైట్ కి విజిట్ చేయొచ్చు, ఆర్ యూ కెన్ కాల్ దెమ్ అట్ 214-872-2345. సో అనదర్ బ్యూటిఫుల్ పాట. ఈ పాటకైతే మీరు డెఫినెట్లీ వైబ్ అవ్వడానికి ఒక ఎలిగెంట్ మూవ్ అయితే ఇవ్వడానికి రెడీ అయిపోండి. అండ్ ఆబ్వియస్లీ మీరు కనుక డ్రైవ్ చేస్తుంటే జస్ట్ గ్రూవ్ విత్ ఇట్, ఓకే?

0: ఎస్ ఎస్ ఎస్ మన టాపిక్ ని మనం కంటిన్యూ చేసేస్తూ ఉంటాము. బట్ ఇంకొక మంచి ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ నేను మీకు చెప్పాల్సింది ఏంటంటే, ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద యునైటెడ్ స్టేట్స్ హై స్కూల్ క్రికెట్ హ్యాస్ ఫౌండ్ ఇట్స్ హోమ్ ఇన్ టెక్సస్. ఫాలో ద టెక్సస్ స్కోలాస్టిక్ క్రికెట్ బోర్డ్ స్టేట్ ఛాంపియన్షిప్ July 25th through July 27th, అంటే నెక్స్ట్ వీకెండ్ అనమాట, అట్ ద ప్రేరీ వ్యూ క్రికెట్ కాంప్లెక్స్ ఇన్ హ్యూస్టన్. అమెరికన్ స్కూల్స్ క్రికెట్ స్టార్ట్స్ హియర్. లర్న్ మోర్ అబౌట్ ఇట్ అట్ tscb.cricket. అండ్ ఐ విల్ బి రైట్ ఆఫ్టర్ ద షార్ట్ బ్రేక్.
1: హలో డాలస్, వి ఆర్ ది అన్డిస్ప్యూటెడ్ లీడర్స్ ఇన్ ద రేడియో స్పేస్. యు నో వి ఆర్ రేడియో సురభి.
2: రేడియో సురభి.
1: రేడియో సురభి.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: కొన్ని పాటలు చెవులను తాకి వెళ్ళిపో, గుండెల దాకా చేరే ప్రయాణం అది.
4: లైక్ మెమరీస్,
5: గుర్తుకొస్తున్నాయి.
4: లైక్ లవ్, life moments.
3: అండ్ ఇప్పుడు ఈ అనుభూతులన్నీ ఒక చోట చేరితే
4: హౌ క్యాన్ వి మిస్ దట్ ఎక్స్పీరియన్స్?
6: ఎంఎం కీరవాణి లైవ్ ఇన్ కాన్సర్ట్.
4: yes, మన కీరవాణి గారు లైవ్ ఇన్ కాన్సర్ట్ డాలస్ లో Saturday 25th July నా అమెరికా సెంటర్ లో 6 PM ఆన్వర్డ్స్. బ్రాట్ టు యూ బై డెసిబెల్స్ ఆడియో అండ్ విజువల్ వైన్.
3: హరి అప్ అండ్ బుక్ యువర్ టికెట్స్ అట్ tinyurl.com/mmkiravani show.
7: కొన్ని కాన్వర్సేషన్స్ మనల్ని నవ్విస్తాయి, ఇంకొన్ని కాన్వర్సేషన్స్ మనల్ని మళ్ళీ చిన్నప్పటికి తీసుకెళ్తాయి. ట్యూనింగ్ టు మార్నింగ్ మంత్ర, వేర్ మెమరీస్ బికమ్ కాన్వర్సేషన్స్. ప్రతి ఆదివారం ఉదయం 8 నుండి 10 వరకు నేను మీ ఆర్జే శృతి వెంకట్, రేడియో సిరపి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం. సౌండ్స్ లైక్ హోమ్.
8: Hello, namaste, this is KTR and you're listening to me on Radio Surabhi.
9: Congratulations on being the first radio station, Radio Surabhi. I hope you continue to grow, I hope you continue to reach more and more households, more and more ears. So I hope you go conquer the world.
1: Radio Surabhi, Dallas' number one Telugu station. OG Telugu Radio, only on 107.9 FM HD3. నలుగురు ఎప్పుడు రెస్టారెంట్ వెళ్ళాలనుకున్న పెద్ద ఛాలెంజ్, ఎందుకంటే ఒకళ్ళకి వెజిటేరియన్ కావాలి, ఒకళ్ళకి నాన్ వెజ్ కావాలి, ఒకళ్ళకి స్పైసీ కావాలి, ఒకళ్ళకి చైనీస్ కావాలి. ఎలా? వన్ సొల్యూషన్, ఆల్ వెరైటీస్ ఇన్ వన్ ప్లేస్. స్వదేశీ రెస్టారెంట్, టేస్ట్ లో ఓజీ, క్వాలిటీలో ఓజీ, క్వాంటిటీలో కూడా ఫుల్ మాస్ ఓజీ. ఇయర్స్ నుంచి ఒకటే ప్రామిస్, మన స్వదేశీ రుచి, మన స్వదేశీ స్టైల్. ఓజీ ఎక్స్పీరియన్స్ ని టేస్ట్ చేయండి. స్వదేశీ రెస్టారెంట్, ఇర్వింగ్, కజన్ హిల్స్, సిస్కో, ఫ్లవర్ మార్ట్, సౌత్ లేక్ అండ్ మెనీ మోర్. స్వదేశీ, బికాస్ ఒరిజినల్స్ నెవర్ ఫెయిల్.
10: శాలిని, ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర పరిస్థితి ఎలా ఉంది?
11: సూర్యప్రకాష్, ఇక్కడ పూజ సామాన్లు, గార్లెండ్స్, బ్లౌజ్ పీసెస్, వ్రతాలకి, పెళ్లిళ్ళకి కావాల్సిన సామాన్లు అన్ని ఉన్నాయి. బాసింగాలు, పూల బుట్టలు, ఇంకా రాబోయే పెళ్లి ముహూర్తాలకి, పూజలకి ఆస్టిన్ ఆర్ డాలస్ లో వన్ స్టాప్ షాప్, వివేక్ ఫ్లవర్స్.
10: ఆస్టిన్ లో వివేక్ ఫ్లవర్స్ దగ్గర మొత్తం హడావిడి నడుస్తుంది, జనాలు బీభత్సంగా కొంటున్నారు. సో మీరు కూడా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా హెడ్ టు వివేక్ ఫ్లవర్స్, 14300 రోనల్డ్ రీగన్ బులవర్డ్, యూనిట్ 606, లియాండర్ టెక్స్.
0: వెల్కమ్ వెల్కమ్, మీరు వింటున్నారు ఖుషీ ఖుషీగా ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తాం. ఇవాళ నేను మీ ఆర్జే అనూహ్య వచ్చేసాను. ఐల్ బి హియర్ ఫర్ అనదర్ 1.5 hours. అండ్ ఆబ్వియస్లీ మీరు రేడియో సురభి వింటున్నారు అని అంటే సౌండ్స్ లైక్ హోమ్ కదా. సో మనం ఇవాళ మాట్లాడుకుంటున్నాము యునానిమస్ గా విన్నర్స్ అయ్యే క్వాలిటీస్ ఉన్న ఆస్పెక్ట్స్ గురించి. అండ్ ఏ ఏ కేటగిరీస్ లో మాట్లాడుతున్నామనంటే ఫుడ్ కవర్ చేయబోతున్నాము, అండ్ యాక్టర్స్ గురించి కవర్ చేస్తున్నాము. ఆబ్వియస్లీ మనం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఆర్ జస్ట్ జనరలీ మూవీ ఫ్యాన్స్ చాలా మంది ఉంటాం కాబట్టి దాంట్లో కూడా కవర్ చేస్తున్నాం అనమాట. ఇప్పుడు దాకా వీ టాక్డ్ అబౌట్ అంటే సర్ప్రైజ్ ఎలిమెంట్, సర్ప్రైజ్ టాలెంట్ ఉన్న ఆర్టిస్ట్ ఎవరైతే స్టార్స్ గా ఉన్నారో వాళ్ళు ఎవరా అని కొంచెం నెమరైజ్ ఉన్నాము. అండ్ నౌ విల్ డెఫినెట్లీ ఎక్స్ప్లోర్ అ లిటిల్ బిట్ మోర్ ఇన్ ద ఫుడ్ ఆస్పెక్ట్స్ అన్నమాట. ఫుడ్ అంటే అందరికీ కూడా ఇష్టం ఉంటుంది అండ్ నీడ్ కూడా కాబట్టి వాటిల్లో బ్రేక్ఫాస్ట్ అయితే మనం కవర్ చేసేసాము. నెక్స్ట్ రైస్ డిష్ ఐటమ్ లో నేను కొన్ని ఐటమ్ పేర్లు చెప్పాను అనుకోండి, బిర్యానీ, ఓర్ పులిహోర, కర్డ్ రైస్, కర్డ్ రైస్ అనంటే దద్దోజనం అలా కూడా అనుకోండి, సాంబార్ రైస్, మళ్ళీ లెమన్ రైస్ అనుకోండి, పులిహోరలో లెమన్ టైప్ అనుకో, లేదా కోకోనట్ రైస్, ఇట్లాంటి ఆప్షన్స్ ఇస్తే వాట్ ఇస్ ఇట్ దట్ యువర్ యునానిమస్ వాట్ విల్ బి అన్నట్టు పల్స్ చెక్ చేద్దామని నేను ట్రై చేస్తున్నాను అనమాట. సో ఆబ్వియస్లీ పులిహోరకైతే కొంచెం సాఫ్ట్ కార్నర్ వచ్చేస్తుంది నాకు చెప్తుండగానే, బిర్యానీ కెన్ స్టిల్ టేక్ అ లిటిల్ బిట్ ఆఫ్ బ్యాక్ సీట్ ఏమో. దిస్ ఇస్ అగైన్ మై ఒపీనియన్, ఇఫ్ యూ గైస్ డిఫర్ కాల్ మీ and we'll talk. 972-636-1966 is the call-in number.

Yes, so OG of rice dishes yenti, the greatest rice dish yenti and adigite, na kaite na votu, and I think 90% and I don't represent 90%, but emo pulse check chestuntam kada, manam friends group lo gaani ledante event ki manam ganaka oka organize chestunte, oka menu pettalante, maximum andarki nachedi em untund abba ani guess chese kada pedtamu. So alanti items lone I think pulihora definitely untundi, daddojanam definitely untundi. And pulihora lemon daina or tamarind daina, whichever counts anattu anipistadu anamata. So that definitely is the OG of rice dishes. And manam elagu we've talked about breakfast chutney items kuda, but pickle gurinchi maatladaledu. Pickle anagane obviously avakai untundi top lo vastundannamata, lemon, tomato, garlic, gongura pachadi itla ostunayi kada mind ki ostunayi gaani dantho paatu I feel like pickle lo kuda unanimous ga avakai steal cheskoni ellipothadandi, ala award ni teeskellipothadi. But I just want to find haters of avakaya, if I can find one. Maatladalanipistundi, what is it that they have against avakaya andi? Anyway, so call chalsina number 972-636-1966. Indaka nenu definitely movies gurinchi maatladanu. Stars lalo mee favorites evaru anante, obviously you will have your own reasons for picking. Kabatti ade dialogue and discussion cheyadaniki nenu ivala ee topic teeskochesanu. So mee silence ganaka nenu teeskuntunnataithe meeru annitiki nenu cheptunna vaadi annitiki kuda angikaristu vellipothunnarani nenu teeskuntan anamata. But in case you guys want to put in your opinion, or in fact ee topic ki naaku asalu సంబంధం లేదు, నువ్వు ఎంత మాట్లాడతావో నేను దాన్ని ఎంజాయ్ చేసుకుంటూ పాటలు వినుకుంటూ నా పనులు నేను చేసుకుంటాను అనుయానంటే కూడా ఇట్స్ ఫైన్, బికాస్ రేడియో సురభి సౌండ్స్ లైక్ హోమ్ అండ్ వీ కేటర్ టు ఆల్ కైండ్స్ ఆఫ్ ఆడియన్సెస్ అనమాట. సో ఇన్ కేస్ మీరు డ్రైవ్ చేస్తూ వింటున్నారు అని అంటే డెఫినెట్లీ మీరు డాలస్ లో ఉంటున్నారని అయితే అర్థమైపోతుంది. అండ్ యూఆర్ ట్యూన్డ్ ఇన్ టు 107.9 FM HD3. ఇంకెక్కడికన్నా వెళ్ళాలి, తీసుకెళ్లాలి మన ఈ ఎంటర్టైన్మెంట్ మనతో పాటు ఉంటే బాగుంటుంది అని అనుకుంటే డెఫినెట్లీ డౌన్లోడ్ ఆ ఫ్రీ యాప్ ఆన్ iOS and Android. ఇంకా అప్డేట్స్ కోసం మన టీం ఏం చేస్తుంది, ఎక్కడెక్కడ ఎలాంటి బ్లాస్ట్ చేస్తూ ఉన్నాము అని అనుకుంటుంటే

ఆసమ్. సో ఈ దావూది పాట ఆబ్వియస్లీ విత్ ఎనీ అదర్ సాంగ్ కూడా అప్పటికప్పుడే రిలీజ్ అయినప్పుడు చాలా చాలా లూప్ లో వినేస్తాము, అండ్ దెన్ స్లోగా ఒక 2-3 మంత్స్ అయిన తర్వాత వేరే పాటలు వస్తాయి, వాటిల్లో వెళ్ళిపోతూ ఉంటాను అనమాట ఆ మ్యాజిక్ లో. బట్ యా, అప్పుడప్పుడు అలా తీసుకొని వస్తూ మనం ఎంటర్టైన్ అవుతూ మళ్లీ మళ్లీ వినుకుంటూ హాయిగా ఉన్నాము అనేదే నా కాన్సెప్ట్ అనమాట. ఇవాళ ఎస్ నేనైతే బెస్ట్ అవార్డ్స్ ఇచ్చేస్తున్నాను అనమాట ప్రతి కేటగిరీలో, ఎస్పెషలీ ఫుడ్ అండ్ డెఫినెట్లీ మన యాక్టర్స్ లో ఏదన్నా యూనిక్ టాలెంట్ లాగా లేదా పర్స్పెక్టివ్స్ గానీ తీసుకొని వచ్చేస్తున్నాను. అండ్ మన నెక్స్ట్ కేటగిరీ నేనైతే ఇందాక పికిల్ లో ఆవకాయ అయితే డిక్లేర్ చేసేసాను అనమాట, బెస్ట్ పికిల్ అని చెప్పేసి. అండ్ బెస్ట్ ఇస్ డిఫైన్డ్ బై వాట్ మోస్ట్ పీపుల్ కి ఇంట్రెస్ట్ ఉంటుంది అని చెప్పి, అది చెప్పగానే ఆ పేర్లు చెప్పగానే చాలా ఎక్సైట్ అయిపోతాము. అండ్ కొన్ని సెకండ్స్ కన్నా కొన్ని మినిట్స్ కన్నా వాటిని ఆస్వాదిస్తున్నప్పుడు వీ విల్ ఫర్గెట్ అవర్ ఓన్ ప్రాబ్లమ్స్ అండి, అన్ని పక్కన పెట్టేసి ఆహా ఇది ఎంజాయ్ చేయాలి ఈ మూమెంట్ ని, ఐ కెనాట్ మిస్. అది ప్రతిరోజు అయినా గానీ ఒక ప్రతిరోజు 1 సెకండ్ అయినా గానీ ఇట్ హ్యాస్ టు హ్యాపెన్ అన్నట్టు ఉంటుంది. సో యా, ఆ అలాంటి కేటగిరీస్ లో నెక్స్ట్ వచ్చేసి ఈవినింగ్ స్నాక్, బెస్ట్ ఈవినింగ్ స్నాక్. ఎలాగో మనం ఆ టైమ్ లో కూడా వచ్చేసాము, డెఫినెట్లీ ఆన్ అ వీకెండ్ అంటే పునుగులో ఏ మిర్చి బజ్జియో ఏ సమోసానో బోండా పకోడా మురుకు ఇలా ఎన్ని లేవు మనకి స్నాక్స్ అయితే. ఎస్పెషలీ సౌత్ ఇండియన్ స్నాక్స్ కూడా చాలానే ఉంటాయి మనకి, నోరూరించేలాగా ఏ దానికి నో చెప్పకూడదు అన్నట్టు అనిపించేస్తుంది అనమాట. బట్ యా, ఇవన్నీ కూడా ఐ థింక్ ఇట్ విల్ బి ఇన్ ద మూమెంట్ మూడ్ బట్టి, యువర్ ఫీలింగ్ లైక్ ఈటింగ్ దిస్ అని చెప్పేసి తీసేసుకుంటూ ఉంటాము. బట్ ఆల్ టైమ్ ఫేవరెట్ అని అడిగితే వాట్ ఇస్ ఇట్ దట్ ఈస్ యువర్ పిక్? ఇస్ ఇట్ సమోసా ఆర్ బజ్జి?

జి బోండా ఆర్ పునుగులు. ఐ ఫీల్ లైక్ అందరం ఓటు కామ్ గా పునుగులు కేసేస్తామని చెప్పి అనిపించేస్తుంది. డెఫినెట్లీ విత్ మింట్ చట్నీ. ఆహాహాహా, ఇలా నేను మీకు ఫుడ్ గురించి చెప్తూ నోరు చేస్తున్నాను, కానీ ఎక్కడికి వెళ్లాలో చెప్పట్లేదు అని అంటే ఆ నింద నాపై నేను రానివ్వను. బికాస్ ఐఎమ్ గోయింగ్ టు రికమెండ్ టు యూ ఆథెంటిక్ ఇండియన్ ఫ్లేవర్స్ కోసం యూ హ్యావ్ టు హెడ్ టు మైత్రీస్ ఇండియన్ క్విజీన్ అనమాట. హిల్ టాప్ లొకేషన్స్ లో అమేజింగ్ వ్యూస్, స్పేషియస్ ప్యాటియో సీటింగ్, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో చిల్ అవడానికి పర్ఫెక్ట్ డెస్టినేషన్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్ బుఫే, ఈవినింగ్ స్నాక్స్ వరకు ప్రతి బైట్ లో ఆథెంటిక్ ఇండియన్ టేస్ట్ గ్యారంటీ. సో ఇంతేకాదు, మీ ఫంక్షన్స్, పార్టీస్, కార్పొరేట్ ఈవెంట్స్ కోసం వన్ ఆఫ్ ద బెస్ట్ కేటరింగ్ అండ్ బ్యాంకెట్ సర్వీసెస్ ఇన్ టౌన్. సో వాట్ ఆర్ యూ వెయిటింగ్ ఫర్? విజిట్ మైత్రీస్ ఇండియన్ క్విజీన్, నౌ సర్వింగ్ యూ ఇన్ ఇర్వింగ్, సౌత్ లేక్ అండ్ ఫ్రిస్కో. సో ఇర్వింగ్, సౌత్ లేక్ అండ్ ఫ్రిస్కోలో బ్రాంచెస్ ఉన్నాయి, కానీ ఆబ్వియస్లీ మనం ఎక్కడ ఊర్లో ఎక్కడున్నా గానీ వీ కెన్ డెఫినెట్లీ గో అండ్ ఎంజాయ్ ద ఆథెంటిక్ ఫుడ్. మైత్రీస్ రెస్టారెంట్ అన్ని లోకల్ ఫేవరెట్స్ మనకి వచ్చేస్తాయి అక్కడికి వెళ్తే గనక. సో లోకల్ ఫేవరెట్స్ గురించి మాట్లాడేసుకుంటున్నాం కాబట్టి, అండ్ లోకల్ టు ఆర్ సౌత్ ఇండియన్ స్పెసిఫిక్లీ అండ్ తెలుగు ఆస్పెక్ట్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఈ పాట కూడా బంతా హెడ్ డెఫినెట్లీ. లెట్స్ ఎంజాయ్ దిస్ పాట అండ్ కమ్ బ్యాక్.

Yes, welcome back. నేనైతే బ్యాక్ టు బ్యాక్ సాంగ్స్ వేసేసాను. సో హోప్ఫుల్లీ యూ గైజ్ ఆర్ ఎంజాయింగ్ ఆల్ ద సాంగ్స్. అండ్ యా, సాంగ్స్ గురించి మాట్లాడుతున్నాను అని అంటే ఆ కేటగిరీ కూడా ఉండాలి కదా. సో బెస్ట్ సింగర్ అని అనుకోండి, మన అందరి మనసులకి అసలు నేను ఆప్షన్స్ కూడా ఇవ్వకుండానే అసలు ఎస్పీబి గారే వచ్చేస్తారని నా గట్టి నమ్మకం. ఎస్పీబి గారితో పాటు మన జానకమ్మని కూడా మనం గుర్తు చేసుకోవాలి కాబట్టి. అండ్ ఎస్, రీసెంట్ గా మనకి ఆ హార్ట్ బ్రేకింగ్ న్యూస్ వచ్చేసింది, బట్ స్టిల్ వీఆర్ డెఫినెట్లీ గోయింగ్ టు కీప్ హర్ ఇన్ ఆల్ ఆఫ్ అవర్ హార్ట్స్ మెమరీస్. అండ్ మన హ్యాపీనెస్ మూమెంట్స్ లోను, అసలు అన్ని ఇమోషనల్ మూమెంట్స్ లోను వీళ్ళిద్దరు కూడా చాలా వర్సటిల్ గా మనకి అందించేశారు కాబట్టి ఆనిముత్యాలని, వాటన్నిటిని మనం ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాము. దాట్ ఈస్ డెఫినెట్లీ ద కేస్. సో డెఫినెట్లీ సింగింగ్ కేటగిరీలో అయితే వాళ్ళిద్దరు పేర్లు నేను తీసేసుకుంటున్నాను. డెఫినెట్లీ నాట్ అ గ్రేట్ జడ్జ్, బట్ స్టిల్ అసలు జడ్జ్మెంట్ ఇవ్వాల్సిన పని లేకుండా ఉన్నటువంటి నేమ్స్ కాబట్టి. అండ్ మరి మన మ్యూజిక్ కంపోజిషన్ కనుక మనం ఆలోచిస్తే అన్ని రేంజెస్ వాళ్ళని తీసుకురావాలి అని అంటే ఆబ్వియస్లీ వీ హ్యావ్ ఇళయరాజా గారు, అండ్ మన ఇప్పటికీ వెలుగుతున్నటువంటి తమన్ గారు, అసలు డిఎస్పీ వేరే ఒక టాపిక్ నచ్చేసింది బికాజ్ చాలా డివైడెడ్ టాక్ ఉంటుంది అసలు తమన్ గారి స్టైల్ గురించి కానీ డిఎస్పీ గారి స్టైల్ గురించి కానీ. సరే, కంపారిజన్ లేకుండా అని అంటే మాత్రం ఐ ఫీల్ లైక్ మ్యూజిక్ డెఫినెట్లీ హ్యాజ్ ఆల్ ఆఫ్ దెమ్ ప్రాబ్లీ ఆర్ విన్నర్స్ అని చెప్పేసేయాల్సిందే అన్నట్టు అనిపిస్తుంది. బికాస్ మ్యూజిక్ కంపోజిషన్ అంటే అసలు చిన్న మాట అండి, చిన్న మాట అసలు కాదు. అది ఆ రాగం ఏదైతే వింటామో ఇట్ కెన్ బ్రేక్ యూ ఆర్ మేక్ యూ డెఫినెట్లీ ఇన్ ద మోమెంట్. కాబట్టి అంత పవర్ఫుల్ ఉన్నటువంటి ఆ మీడియం ఏదైతే మ్యూజిక్ అనే మీడియం ఉందో దాంట్లో ఐ ఫీల్ లైక్ ఈచ్ పర్సన్ హూ ఎవర్ ఇస్ ఏబుల్ టు క్రియేట్ ఇస్ డెఫినెట్లీ అ విన్నర్. కాబట్టి మనం శ్రీనివాస్ గారి రిక్వెస్ట్ సాంగ్ వేసేసుకున్నాము. మహేష్ బాబు గారిని కూడా తలుచుకోవాలి కదా అన్నట్టు హిస్ ఫేవరెట్ స్టార్ అనుకుంటా మహేష్ బాబు గారు. హియర్ వీ గో, లెట్స్ లిసన్ టు దిస్ అమేజింగ్ పాటా.

0: listening to Radio Surabhi 107.9 FM HD3.
1: From chaos to clarity, your day begins with 100 notifications. Customers calling, emails piling up, deadlines chasing you. Then Zoho steps in. One login, one dashboard, one clear view of your entire business. For the entrepreneur who wants clarity, not chaos. Zoho, powering possibilities with Radio Surabhi.
2: తత్ర ఖలు ఈమాని అష్టౌ ఆహార విధి విశేష ఆయతనాని భవంతి అని ఆయుర్వేదం చెప్తోంది. అంటే ఆహారం అనేది కేవలం ఫుడ్ కాదు, ఇట్స్ అ పర్ఫెక్ట్ బ్యాలెన్స్. దేశ కాలమాన పరిస్థితులు, ప్రకృతి, దాన్ని పండించే విధానం, ఇవన్నీ కూడా తోడవుతాయి. అలా చూస్తే మన రూట్స్ ఫార్మింగ్ లో ఉన్నాయి, బట్ వి మూవ్డ్ ఆన్. స్టిల్ మన మనసులు పచ్చని పంట పొలాల్లో చిక్కుకుపోయి ఉన్నాయి. సో లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ రూట్స్ విత్ వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ. వల్లెమరి ఫార్మ్స్ బిలీవ్స్ దట్ ఫార్మింగ్ ఇస్ నాట్ బ్యాక్వర్డ్, ఇట్ ఈస్ ద ఫ్యూచర్. వివిఎఫ్ యాక్టెక్ ఐఎన్సీ is your calling for farming. Palimbari Farms. Visit vvfagtech.com or call 848-244-0213.
3: నాకు ఇంకా గుర్తుంది, 20 ఇయర్స్ అగో మేము యుఎస్ మూవ్ అయినప్పుడు ఏమైనా పండుగలు వస్తే ముఖ్యంగా ఉగాది, సంక్రాంతి లాంటివి ట్రెడిషనల్ గా సెలబ్రేట్ చేసుకోవడానికి కావలసిన వస్తువులు దొరికేవే కాదు, ఏదో అలా కానిచ్చేసేవాళ్ళం. అండ్ దెన్ టుడే ఇండియాలో కన్నా ఇక్కడే మన పండుగలు మన స్టైల్లో జరుపుకునే హ్యాపీ డేస్ కి ట్రాన్సిషన్ అయ్యాం. మనకి కావాల్సిన గ్రోసరీస్ దగ్గర నుంచి పూజ సామాన్లు, పువ్వులు, ఏవైనా, యూ నేమ్ ఇట్, వీ గాట్ ఇట్. అండ్ దట్ టు జస్ట్ వన్ స్టాప్ షాప్. ఫ్రమ్ ఫ్రెష్ ప్రొడ్యూస్ రోటీస్ టు ఎవ్రీడే పూజ ఎసెన్షియల్స్, వన్ నేమ్ టు గో, హరేలి. హరేలి, బ్రింగింగ్ ద టేస్ట్ ఆఫ్ హోమ్ క్లోజర్ టు యూ.
0: రేడియో సురభి సివిక్ సిగ్నల్. హెల్ప్ ఇస్ హియర్ ఇన్ టెక్సాస్. ఒక్కోసారి మనం లైఫ్ లో టఫ్ సిచ్యుయేషన్స్ ఫేస్ చేస్తాం. And it can be daunting. Domestic violence, immigration questions, threat to safety. Ilantappudu reach out. Support is closer than you think. For legal guidance, reach out to organizations like RAISES and American Gateways. Your local police department is there for safety. Don't hesitate to call 911 in emergencies. For discrimination or workplace concerns, connect with the Texas Workforce Commission. And for city level support, your local city offices and community centers are always available to guide you. Stay informed, stay connected, because help is always within reach.
1: They say a way to person's heart is through stomach. At India Today, we serve happiness fresh with love every day. Intiki pilichina atithulaku vandinattu India Today lo maa chefs shraddhaga mee ruchiki abhiruchiki nache vidhamga vandi pedtaru. Eppatikappudu taazaga pan to plate is our concept. Noorurinche vegetarian dishes nunchi delicious non-vegetarian classics daka, India Today has it all. India Today, where every bite brings you closer to happiness. Come taste the freshness, the tradition and the joy of real Indian food. India Today, 151 North Norland Drive, South Lake, Texas. 817-819-8888. IndiaTodayUSA.com.
4: వెల్కమ్ వెల్కమ్. మీరు వింటున్నారు ఖుషి ఖుషిగా ఓన్లీ ఆన్ రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్. అండ్ ఇవాళ నేను అనూహ్యని 6 o'clock నుంచి 7 o'clock వరకు కూడా కంటిన్యూ చేసేస్తున్నాను. యూజువలీ నేను శిరీష కలిసి చేస్తాము 4 to 7 అనే షో, అండ్ దాట్ ఈస్ ఖుషి ఖుషిగా ఫోర్ సాటర్డే. కానీ ఇవాళ అండ్ ఇన్ఫాక్ట్ దిస్ హోల్ మంత్ జూలైలో వీఆర్ స్ప్లిటింగ్ అప్ బికాస్ 1 to 4 స్లాట్ మనం శివ గారి షోని కూడా సబ్స్టిట్యూట్ చేస్తున్నాం, కాబట్టి వీఆర్ టేకింగ్ దిస్ ఛాన్సెస్ అనమాట. ఒకరు ఇటు 4 to 7 చేస్తున్నాము, ఇంకొకరు 1 to 4 చేస్తున్నాం. సో నెక్స్ట్ వీకెండ్ కూడా మీరు మా ఇద్దరిని వినాలి అని అనుకుంటే డెఫినెట్లీ ట్యూన్ ఇన్ ఆన్ సాటర్డే 1 o'clock నుంచి 7 o'clock వరకు. మీకు మేము బ్యాక్ టు బ్యాక్ తీసుకొచ్చేస్తున్నాము మా పర్స్పెక్టివ్స్ అండ్ మా టాపిక్స్ అండ్ మా గేమ్స్ అండ్ వాట్ ఎవర్ ద ఫన్ ఎలిమెంట్ దట్ కెన్ కీప్ యూ గైస్ ఎంటర్టైన్మెంట్. ఆఫ్ కోర్స్ బ్యూటిఫుల్ పాటలు కూడా. సో ఆ పాటల లిస్ట్ లోకి మీ పాటల్ని కూడా జోడించాలి అండ్ అందరం కలిసి విని ఎంజాయ్ చేయాలి అని అనుకుంటే కాల్ చేయాల్సిన నంబర్ 9726361966. అలాంటి పాటల్లో వన్ నైస్ మెలడీ లాగా అనిపించే పాట, here we go, let's listen to it. And yeah, meanwhile me calls gurinchi nenu wait chestuntanu.
5: Ninnu minche andamundi chudavamma kallu chusi kullukoda kaluva bhama aame mundu evvaraina nilavaramma

Yes, so mana aite mana favorites enti ani votes chesukuntunnamo nenu cheptunna categories lo meer ganaka mee vote ante what do you think is the unanimous 10 people ni kaliste 9 people deniki vote estaru ani mee hunch enti ani nenu adigite what is the answer ani simple question 9726361966 mana snacks cover chesamu breakfast cover chesamu rice cover chesamu asala last lo ala sweet padande manaki wholesome food annattu తెలీదు కాబట్టి నేను ఆ స్వీట్ కేటగిరీని కూడా ఆబ్వియస్లీ కవర్ చేద్దామని అనుకున్నాను. గులాబ్ జామున్ తో మొదలెట్టాలండోయ్, పాయసం ఉంది, రస్మలై ఉంది, బొబ్బట్లు, మైసూర్ పాక్, అరిసెలు, ఇలా అబ్బోబో చాలా బోల్డన్ని ఐటమ్స్ ఉంటాయి ఆఫ్ కోర్స్ ప్రతి కేటగిరీలో. కానీ నేను టాప్ అంటే నా దృష్టిలో నేను వాట్ ఎవర్ ఐఎమ్ కన్సిడరింగ్ యాజ్ టాప్ అది తీసుకొచ్చాను అనమాట. బట్ లేదు అనూయ ఇంకొక బ్యూటిఫుల్ స్వీట్ ఉంటుంది, అబ్బా బాబా నీ లిస్ట్ లో లేకపోయినా గానీ అది నా ఆల్ టైమ్ ఫేవరెట్, అది తినడానికి నేను అసలు మైమర్చిపోతా ఉంటాను అండ్ వెయిట్ చేస్తుంటాను అలాంటిది ఏమైనా తడుతుంది అని అంటే కూడా కాల్ చేయాల్సిన నెంబర్ 9726361966. బట్ మై పర్సనల్ ఫేవరెట్ ఇస్ గులాబ్ జామున్, అది అసలు ఎక్కడ కనిపించినా గానీ డెఫినెట్లీ అనూయ విల్ బి దేర్ అన్నట్టు ఉంటానన్నమాట. అండ్ నేను ఈ టాపిక్ ఎందుకు తీసుకొచ్చానంటే ఆబ్వియస్లీ దెర్ ఆర్ లైఫ్ లో చాలా ఇబ్బందులు ఉంటాయి, థాట్స్ ఇటు అటు లాగేస్తూ ఉంటాయి, మనం చేస్తుంది కరెక్టా రాంగా ఇలా తీసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది మన మైండ్. బట్ ఫిజికల్ రియాలిటీలో మనకి ఇట్లాంటి టాంజిబుల్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉంటాయో తిండి దగ్గర లేదంటే మూవీ ఒక మంచి మూవీ తీసుకుని చూసుకుని పెట్టుకుంటే అబ్బా కొన్ని నిమిషాలకి మన లైఫ్ ప్రాబ్లమ్స్ మనం కొంచెం పక్కన పెట్టిన వాళ్ళం ఉంటాం. లేదు మూవీస్ అండ్ ఫుడ్ కన్నా నాకు స్పోర్ట్స్ ఇస్ డెఫినెట్లీ ఇంపార్టెంట్ అని అనుకున్న వాళ్ళందరికీ కూడా డెఫినెట్లీ స్పోర్ట్స్ లో విచ్ గేమ్ అని ఉంటుంది అండ్ మనం మన ఫీఫా సీజన్ లో ఉంటున్నాం కాబట్టి దాని గురించి కూడా మాట్లాడుకుందాము. డెఫినెట్లీ మీరు మీ ఫేవరెట్ బెస్ట్ స్వీట్ కేటగిరీలో బెస్ట్ స్వీట్ అనే టైటిల్ దేనికి ఇస్తారో చెప్పడానికి నాకు కాల్ చేసేయండి. అండ్ ఈ లోపల ఇంకొక యా నేనంటే ఇందాక మీకు నేను ఐ హావ్ గివెన్ యూ కపుల్ ఆఫ్ రికమెండేషన్స్ వెన్ ఇట్ కమ్స్ టు food already. So time for a beautiful song and then we'll talk again.

ఎస్. సో ఈ మూవీ ఇంకా ఎవరన్నా చూడలేదు అని అంటే, విచ్ ఇస్ మా ఇంటి బంగారం, నా మూవీలో పార్ట్ వేసేసాను కాబట్టి ఇంకా చూడలేదు అని అంటే, ఐ థింక్ ఇట్స్ డెఫినెట్లీ స్ట్రీమింగ్ ఆన్ ఓటీటీ ప్లాట్ఫామ్స్, చూసేయండి. మనం మాట్లాడుతున్నటువంటి ఈ ఫుడ్ ఆస్పెక్ట్స్ లో చాలా చాలా దగ్గరగా ఉంటుంది ఈ మూవీ కాంటెంట్ కూడా. సో కుకింగ్ తెలియని వాళ్ళందరికీ కూడా అసలు దిస్ మూవీ ఇస్ గోయింగ్ టు కనెక్ట్ రియలీ వెరీ వెల్ అని అనిపించింది. సో యా, బెస్ట్ స్వీట్ కేటగిరీ కూడా అయిపోయింది. బట్ ఓవరాల్ గా అసలు ఏ వంటకం చేస్తే మనకి మన ఇల్లు గుర్తొచ్చేస్తుంది అని అంటే మాత్రం ఐ థింక్ యునానిమస్లీ వన్ విన్నర్ ఉంటుంది, దట్ ఈస్ ముద్దపప్పు ఆవకాయ కాంబినేషన్. అసలు దాట్ నోబడీ కెన్ బీట్, ఆర్ నో అదర్ కాంబినేషన్ విల్ బీట్ అని అనిపిస్తుంది. అది చెయ్యంగానే, అసలు ఆ మాటలు చెప్పంగానే ఇది ఉంటుంది మన మెనూలో అని అనగానే మనందరికీ ఒక ప్రశాంతత, అబ్బా అదొకటి ఉంది తినేచ్చు. ఇంకా వేరేది ఏవి ఎన్ని ట్రై చేసినా గానీ మనం తిరిగి మళ్ళీ పప్పు దగ్గరికి రావాల్సిందే, ఆవకాయ దగ్గరికి రావాల్సిందే అన్నట్టు ఉంటుంది. సో దట్ ఈస్ వాట్ ఐ ఫీల్ లైక్ మోస్ట్ ఆఫ్ అస్ ఫీల్. కాబట్టి మీరు మీ ఫేవరెట్ కాంబినేషన్ లేదు అది బీట్ చేసేది ఉంది అని అంటే కూడా చెప్పాల్సిన నంబర్, కాల్ చేయాల్సిన నంబర్ 9726361966. సో ఆబ్వియస్లీ ఫుడ్ గురించి చాలా మాట్లాడేసుకుంటూ వస్తున్నాము. అండ్ నేను ఈ ఇలా హోల్సమ్ గా అన్ని ఆస్పెక్ట్స్ ని కవర్ చేశాను కదా, ఒక థాలీలో పెట్టే ఐటమ్స్ అన్ని లాగా కవర్ చేసుకుంటూ వచ్చాను. ఇలానే వెడ్డింగ్ ఆర్ ఈవెంట్ కి సంబంధించినటువంటి ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అన్ని కూడా మన దగ్గరకు తీసుకొచ్చేస్తున్నది. ఓకే, ఒక ఈవెంట్ విచ్ ఇస్ కమింగ్ అప్ ఆన్ జులై 26th. సో సనాస్ వెడ్ మీ గ్లామ్ అనేది మాత్రమే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఫర్ జులై 26th, బికాస్ ఆల్ 30 వెండర్ బూత్స్ ఏవైతే మనం ఓపెన్ పెట్టున్నామో అవన్నీ కూడా సోల్డ్ అవుట్ అయిపోయాయి. అండ్ సనాస్ ఇన్వైట్ నౌ opening only 3 spots for food vendors and 1 spot for a food truck anmata. So meeku telisina vallu evaranna food truck business or food vendors gane unte ganaka, this is definitely another wonderful opportunity to be a part of Sana's Wedney Glam event. This is a place where mi andaru mi businesses ni showcase chesukochu at one of Dallas's most exciting Indian wedding expos, and this is your last opportunity anmata. So this is nothing but wedding expo. Meeku wedding aspects enn untay and asal plan cheyalantene ayyo overwhelming ga anipichestundi kada, but easy ga chese daniki meeku one stop shop ikkada videographers, photographers, cooking ante ade caterers, event decors, name it, wedding ki sambandhinchindi em jaragalanna gaani it's going to be available there. Our contacts anni kuda meer petteskochu in your phone or in your registry, meeru if you are coming up with wedding dates ganaka. So this is going to help a lot. So July 26th 11 AM nunchi 7 PM varaku Frisco Hall event center lo jarugutondi. To call or WhatsApp for more details, you have to remember the number 4698780101. So yeah, Sana's Wed Me Glam. అండ్ ఆబ్వియస్లీ మనం రేడియో సర్వీతో కలిసి మనం ఈ ఈ వెడ్డింగ్ ఎక్స్పోని తీసుకొస్తున్నాం అన్నమాట. సో యా, లెట్స్ లిసన్ టు అనదర్ బ్లాక్ బస్టర్ ఈ మధ్య కాలంలో ఉన్నటువంటి పాట. అంటే ఈ మధ్య అంటే ఇట్స్ ప్రాబబ్లీ బిన్ అ ఇయర్, బట్ ఐ థింక్ ఇట్స్ స్టిల్ రన్నింగ్ ఆన్ పీపుల్స్ మైండ్స్. కాబట్టి లెట్స్ గో.

సో ఫుడ్ ఐటమ్స్ గురించి అయితే చాలా చెప్పేసుకున్నాము. డ్రింక్ అంటే మనకి బెవరేజెస్ ఈవినింగ్ అయినా మార్నింగ్ అయినా మధ్యాహ్నం అయినా ఐ ఫీల్ లైక్ ఈ రెండు నేమ్స్ ఏదైతే తీసుకోబోతున్నానో చాయ్ అండ్ కాఫీ, ఇది అసలు ఐ ఫీల్ లైక్ నోబడి వాట్ లవర్స్ అయితే దే డోంట్ టేక్ కేర్ ఆఫ్ ద టైమ్ అని అనిపిస్తుంది. పొద్దున్న లేచినప్పుడు ఒక టీ పడాలి, తర్వాత మళ్ళీ ఒక 2 hours కి యూనో ఆఫీస్ కి వెళ్తున్నప్పుడు అయితే అక్కడ మళ్ళీ రీచ్ అయిన తర్వాత యూ హావ్ టు టేక్ అనదర్ కప్ ఆఫ్ టీ, లంచ్ తర్వాత లేదంటే ఈవినింగ్ కి మళ్ళీ ఇంకొక కప్పు, డిన్నర్ ముందు. సో ఇలా చాలా చాయ్ లవర్స్ ఐ థింక్ కెన్ రిలేట్ టు దిస్ టాపిక్ విచ్ ఇస్ చాయ్ వర్సెస్ కాఫీ అనాలన్నా, లేదంటే కాఫీ లవర్స్ లో ఇన్ఫాక్ట్ ఫిల్టర్ కాఫీ వర్సెస్ స్టార్ బక్స్ లాంటివి టాపిక్ పెట్టినామంటే ఐ థింక్ ఇంకా రచ్చరంబోలే. అదొక అంటే ఇట్ కెన్ గో ఆన్ అండ్ ఆన్ అండ్ ఆన్ అనిపిస్తుంది. బట్ అల్టిమేట్ గా విల్ ఆల్వేస్ కమ్ బ్యాక్ టు హోమ్ మేడ్, లేదంటే ఈజీగా మనకి చైల్డ్హుడ్ లో అవైలబుల్ ఉండి ఇప్పుడు దాకా తీసుకొచ్చుకుంటున్నాము అని అంటే ఫిల్టర్ కాఫీ వైపే వెళ్ళిపోతాము. స్టార్ బక్స్ ఎంత లగ్జరియస్ గా ఉన్నా గానీ ఐ థింక్ అవర్ హార్ట్ విల్ ఆబ్వియస్లీ ఫీల్ లైక్ అలా ఎక్కువ బీట్ అవుతుంది అని అంటే ఫిల్టర్ కాఫీ వైపు లేదా మన అల్లం ఛాయ్ వైపు. ఈ మధ్యనే ఐ థింక్ ఐ డిస్కవర్డ్ సంబడి కాలింగ్ ఇట్ ఒక మసాలా టీని వాళ్ళు ఫన్నీ వేగా బిర్యానీ టీ అన్నట్టు పెట్టుకున్నారు అనమాట పేరు. సో ఇలా ఇన్నోవేటివ్ టీ మసాలాస్ తో కూడా ఎంజాయ్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు రీఇన్వెంట్ చేసేసుకుంటూ వెళ్ళిపోతున్నాం అనమాట మన అందరం కూడా. బట్ టీ ఆర్ కాఫీని అయితే వదిలే ప్రసక్తే లేదు. ఐ ఫీల్ సౌత్ ఇండియన్స్ కి డెఫినెట్లీ ఇట్స్ గోయింగ్ టు బీ అ థింగ్. చాయ్ అయితే ఐ థింక్ ఇంకొక లేయర్ ఎక్కువ ఉంటుందనే నా ఫీలింగ్ అనమాట. సో యా ఇంకా కేటగిరీస్ అయితే ఉన్నాయి. బట్ ఇది టాపిక్ అంతా ఇక్కడ ఎందుకు తీసుకొచ్చానంటే ఇవాళ మన 72nd నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ అనౌన్స్ చేసేసారనమాట. ఆబ్వియస్లీ అరౌండ్ మూవీస్ ఏ ఉంటుంది అండ్ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ కాబట్టి నేషనల్ లెవెల్లో అన్ని రీజన్స్ కి సంబంధించినటువంటి ఫిల్మ్స్ వుడ్ హావ్ బీన్ సబ్మిటెడ్ అండ్ వాటన్నిటిలో కూడా దేవ్ రికగ్నైజ్ ద బెస్ట్ వన్స్. అండ్ ఇది వచ్చేసి మన అనౌన్స్మెంట్ ఇస్ ఫార్ ఆల్ ద మూవీస్ దట్ గాట్ రిలీజ్డ్ ఇన్ 2024. సో జనవరి నుంచి డిసెంబర్ వరకు 2024 ఇయర్ లో రిలీజ్ అయిన మూవీస్ అన్నిట్లో మనకి ఈ అవార్డ్స్ ని డిక్లేర్ చేసేసారనమాట మన గవర్నమెంట్. సో ఇట్స్ అ నేషనల్ ఫిల్మ్ అవార్డ్ రిలీజ్ డేట్ కాబట్టి దాని గురించి కూడా మాట్లాడుకుందాము నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ లో. బట్ మన ఓన్ సెగ్మెంట్ లో ఇలా మనం అయితే ఫుడ్ ఐటమ్స్ కి అండ్ యాక్టర్స్ కి మనం ఇచ్చేసుకున్నాం అనమాట బెస్ట్ అని చెప్పేసి. ఆబ్వియస్లీ మ్యూజిక్ కూడా కవర్ చేసేసాను. అండ్ మన నెక్స్ట్ ఫ్యూ మంత్స్ అసలు బ్యాక్ టు బ్యాక్ చాలా పండుగలు వచ్చేస్తున్నాయి కాబట్టి అమంగ్స్ట్ ద ఫెస్టివల్స్ వాట్ ఫీల్స్ లైక్ ఫేవరెట్ ఫర్ యూ గైస్ కాల్ చేసి చెప్పేసాయండి 972-636-1966 కి. సంక్రాంతి, ఉగాది, వినాయక చవితి, దసరా, దీపావళి ఇలాంటి ఆప్షన్స్ ఇచ్చాను అని అంటే వాట్ ఇస్ ఇట్ దట్ యువర్ హార్ట్ ఇస్ ఫీలింగ్ లైక్. సో అనదర్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ అసలు ఇంటర్నెట్ అంతా ఊపేస్తుంది అనమాట ఒక ఊపు. This part of

0: అదేనండి, ఫెస్టివల్స్ దగ్గర అయితే మనం ఫేవరెటిజం చూపించలేము, బికాజ్ మనకు అన్ని ఫెస్టివల్స్ ఇంపార్టెంటే, ఒక్కొక్కటి ఒక్కొక్క సిగ్నిఫికెన్స్ కోసం మనం చేసుకుంటాం కాబట్టి సెలబ్రేషన్స్. డెఫినెట్లీ అన్నిటి మీదకి మనకి సాఫ్ట్ కార్నర్ ఉండే ఉంటుంది. ఏ టైంకి ఆ టైం, ఏ సీజన్ కి ఆ సీజన్ కి, ఆ వచ్చిందండి పండగ, ఇది జరుపుకోవాల్సిందే అని అనుకుంటూ, డెఫినెట్లీ అప్కమింగ్ అయితే మనకి గణేష్ చతుర్థి వచ్చేస్తోంది, వినాయక చవితి రాబోతోంది, కాబట్టి ఐఎమ్ ప్రిటీ ష్యూర్ ఇట్స్ అందరం ప్రిపేర్ అయిపోతున్నాం అనమాట మన బుజ్జి గణపతిని ఇంటికి తీసుకొచ్చేసేదానికి. బట్ యా, మనకి ఆ తర్వాత ఆబ్వియస్లీ దీపావళి, అసలు ఒక హాలిడే సీజన్ అయితే మొదలు అయిపోతుంది అన్నట్టు హాయిగా ఉందండి నాకైతే, బికాస్ ఆబ్వియస్లీ హాఫ్ ఆఫ్ ద ఇయర్ ఇస్ పాస్ట్ అండ్ ఇంకొక few months are left, and definitely pandaga vibes aithe mana movie industry lo kuda start ayipoyayi because of the announcement of 72nd national film awards anmata. So alane ee segment edaithe nen teeskochano mana very own food and actors and festivals ilanti vaatillo manaki telisinattuga oka unanimous vote veyiste evaru winners avtaru anaithe manam ivala cover chesesukunnamu. And next 30 minutes aithe nenu I'm going to definitely give a shout out to all the winners of this announcement from 2024 movies anmata. So yeah, meer ganaka inkedana paata request cheskovali, someone special ki dedicate cheyali anukunte, call chats number 9726361966 ki. And yeah, we are going to talk about all those winners right after this shutti kutti kutti break.
1: Hello Dallas, we are the undisputed leaders in the radio space. You know, we are Radio Surabhi.
2: Radio Surabhi.
1: Radio Surabhi.
2: Radio Surabhi 107.9 HD3 is your channel. Be an RJ, book an ad.
1: Just get benefited from Radio Surabhi. Radio Surabhi, Dallas's number one Telugu radio station. Only on 107.9 FM HD3.
3: హే బిందు, ఈ రోజు నాకు మంచి మటన్ కూర తినాలండి.
4: చందు, మరి వండనా?
3: ఏంటి ఇప్పుడు వండేదాకా ఆగాల?
4: పిచ్చి చందు, స్వదేశీ మీట్ ఉంది కదా, వాళ్ళు మటన్ 3 whistles లో ఈజీగా కుక్ అయిపోతుంది. సో టెండర్, సో జ్యూసీ, కర్రీ ఇట్టే అయిపోతుంది చూడు. జస్ట్ మటనే కాదు, వాళ్ళ ఫిష్, చికెన్, ఏ మీట్ అయినా వన్ స్టాప్ షాప్ స్వదేశీ.
3: స్వదేశీ మీట్, ఫ్రెష్, టేస్టీ అండ్ టెన్షన్ ఫ్రీ.
5: ఇండియా వెళ్ళాలేమోరా నేను.
6: ఇప్పుడు ఇండియా ఎందుకురా,
5: మొన్నటి ఒకటే పంటి నొప్పిరా, ఇండియాకి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోవాల్సిందే.
1: మన తెలుగు డెంటిస్ట్ ఎట్ యువర్ సర్వీస్, డాలస్ స్మైల్స్ డెంటల్ అండ్ ఆర్థోడాంటిక్స్ తో అపాయింట్మెంట్ బుక్ చేసి లైఫ్ ని ఈజీ చేయండి. కిడ్స్ కి, అడల్ట్స్ కి రెగ్యులర్ గా చెక్అప్స్ తో పాటు డీప్ క్లీనింగ్, క్రౌన్స్, బ్రిడ్జెస్, ఎక్స్ట్రాక్షన్స్, ఇన్విజిలైన్ ఇంప్లాంట్స్ అండ్ మెనీ మోర్ డెంటల్ కేర్ ఫెసిలిటీస్ ఫర్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. యాక్సెప్టింగ్ మోస్ట్ డెంటల్ ఇన్సూరెన్సెస్. ఇన్సూరెన్స్ లేకపోయినా పర్వాలేదు, దే హావ్ అఫోర్డబుల్ ప్రైసెస్ అండ్ ఫ్లెక్సిబుల్ పేమెంట్ ప్లాన్స్. Dallas Smiles Dental and Orthodontics. Call them at 972-484-5400 or visit 3234 Forest Lane, Dallas.
7: బ్రో, ఈ మెసేజ్ 10 మందికి ఫార్వర్డ్ చేస్తే గుడ్ లక్ ఫర్ జాబ్ అట.
6: ఇప్పటిదాకా నువ్వు చేసిన ఆఫర్ లెటర్లు
7: అవుతుంది బ్రో. ఈ యూనివర్స్ కి టైం పడుతుంది కదా వాళ్ళు చూసి మేనిఫెస్ట్ అవటానికి.
1: స్టాప్ ట్రస్టింగ్ వాట్సాప్ అస్ట్రాలజీ. మీ ఇంట్లో ఇబ్బందులైనా, ఉద్యోగంలో సమస్యలైనా, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ సమస్య ఏదైనా, డాలస్ లో ఎక్స్పర్ట్ అస్ట్రాలజర్ పండిత్ రామ్ తులసిని సంప్రదించండి. పండిత్ రామ్ తులసి 9797972654 ఆర్ విజిట్ astroramji.com.
8: ఓయ్ లంచ్ కి ఎక్కడికైనా వెళ్దామా? సారీ, ఈ రోజు గ్రోసరీ డే. ఫస్ట్ వెజీస్ కొనాలి, తర్వాత మీ ఇంటి వైపు వెళ్లి పూజ సామాన్లు కొనాలి, దెన్ ఐ హావ్ టు గెట్ సమ్ ఫ్రెష్ మీట్. ఐ థింక్ వెజీస్ తీసుకున్న చోటే స్నాక్స్ తీసుకుంటా, మళ్ళీ స్పైసెస్ కి వేరే గ్రోసరీ స్టోర్ వెళ్ళాలి.
9: నువ్వు గ్రోసరీస్ కొనడానికి ఇన్ని ప్లేసెస్ కి వెళ్తున్నావా? సిల్లి ఉమెన్, ఇప్పుడు నీకు అన్ని రీజనబుల్ ప్రైసెస్ లో ఇండియా క్యాష్ అండ్ క్యారీలో దొరుకుతాయి కదా. ఫ్రమ్ ఫ్రెష్ వెజీస్ టు ఫ్రెష్ హలాల్ మీట్స్, స్పైసెస్ టు స్నాక్స్, ఎవ్రీథింగ్ అండర్ వన్ రూఫ్.
1: స్టాప్ వేస్టింగ్ టైమ్, మనీ అండ్ క్యాష్ ఎట్ మల్టిపుల్ స్టోర్స్. ఇండియా క్యాష్ అండ్ క్యారీ, ఇర్వింగ్స్ నంబర్ వన్ destination for Indian groceries, 1900 Marketplace Boulevard, Suite 110, Irving.
10: కొన్ని కాన్వర్సేషన్స్ మనల్ని నవ్విస్తాయి, ఇంకొన్ని కాన్వర్సేషన్స్ మనల్ని మళ్ళీ చిన్నప్పటికి తీసుకెళ్తాయి. ట్యూనింగ్ టు మార్నింగ్ మంత్ర, వేర్ మెమరీస్ బికమ్ కాన్వర్సేషన్స్. ప్రతి ఆదివారం ఉదయం 8 నుండి 10 వరకు నేను మీ ఆర్జే శృతి వెంకట్, రేడియో సిరపి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం. సౌండ్స్ లైక్ హోమ్.
0: వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. మనం ఉన్నాము ద లాస్ట్ 30 మినిట్స్ ఆఫ్ ఆర్ వెరీ ఓన్ షో ఖుషీ ఖుషీగా. అండ్ మీరు వింటున్నారు రేడియో సురభి 107.9 FM HD3 అమెరికాలో తెలుగు నేస్తం సౌండ్స్ లైక్ హోమ్. ఇవాళ నేను అనూహ్యని ఇక్కడే ఉన్నానండి, ఇక్కడే ఉన్నాను. ఇంకో 5-6 పాటలు వేసి గాని నేను ఇక్కడ నుంచి కదలట్లేదు, బికాస్ వీ హ్యావ్ టు సెలబ్రేట్ దీస్ విన్నర్స్ ఫ్రమ్ 2024 రిలీజ్ అయినటువంటి తెలుగు మూవీస్ దట్ గాట్ నేషనల్ లెవెల్ రికగ్నిషన్ అనమాట. మనందరి హార్ట్స్ లలో ఈ మూవీస్ ఎక్కడోకొక్కడ అసలు మూవ్ చేసేసే ఉంటుంది. అండ్ అలాంటి మూవీసే మళ్ళీ నేషనల్ లెవెల్లో రికగ్నిషన్ తీసుకొచ్చుకుంటే మనకు కూడా వాలిడేషన్ అనమాట. ఆ అమ్మాయ్యా ఆ మూవీకి దక్కింది, కరెక్టే, ఎఫర్ట్ కి చాలా మంచి న్యాయం వచ్చింది అట్ ది ఎండ్ ఆఫ్ ఇట్ ఆల్. బికాస్ అసలు ఎన్ని స్టేట్స్ లలో ఎన్ని మూవీస్ లేదండి, బికాస్ మూవీ ఇస్ సచ్ అ హార్డ్ కోర్ ప్రోడక్ట్ ఫర్ ఎవ్రీ స్టేట్. మన అందరికి కూడా ఇండియన్స్ అంటేనే మూవీస్ చాలా చాలా ఇష్టము. అండ్ అన్ని మూవీస్ లలో కూడా బెస్ట్ ది బెస్ట్ అని ప్రూవ్ చేసుకున్నారు కదా వీళ్ళు. వీళ్ళ గురించి మాట్లాడుకుందాము. అండ్ అఫ్ కోర్స్ టుడే ఇంకా మన ముందు ఆర్జేస్ అందరు కూడా కాల్అవుట్ ఇచ్చేసే ఉంటారు, బట్ స్టిల్ వీఆర్ మన షోలో కూడా కొన్ని మినిట్స్ అయితే బంతా హే అనేసి నేను ఈ లాస్ట్ సెగ్మెంట్ సేవ్ చేసి పెట్టుకున్నాను అనమాట. బట్ హియర్ వి గో. ఒక పాట అయితే జస్ట్ ఇన్ జనరల్ సెలబ్రేషన్ అండ్ బారే వా అనుకుంటూ ఈ పాటతో మనం లెనిన్ సినిమా లేటెస్ట్ సాంగ్ ని కూడా ఎంజాయ్ చేసేద్దాం.
11: పోయేటోడికి కళ్ళతో మాట్లాడినా ఆయన పడతాదంటే

Yes, so మన ఎఫర్ట్స్ కి మనం యాక్చువల్ గా ఆనెస్ట్ గా పెడితే ఎఫర్ట్స్ దానికి రిజల్ట్ ఎప్పుడోకప్పుడు వచ్చేస్తుంది, భద్రంగా వచ్చేస్తుంది అని చెప్పేసి ఈ రిజల్ట్స్ అయితే వచ్చేసాయి అన్నమాట. అండ్ నేను అంటున్నాను 72nd నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ లో డెఫినెట్లీ రికగ్నిషన్ పొందినటువంటి కల్కి మూవీ, మన వెరీ ఓన్ నాగ్ అశ్విన్ తీసినటువంటి కల్కి మూవీకి బెస్ట్ పాపులర్ ఫిల్మ్ ప్రొవైడింగ్ హోల్సమ్ ఎంటర్టైన్మెంట్ కేటగిరీలో దిస్ వాజ్ సపోజ్ టు బి ది డిక్లేర్డ్ ది విన్నర్ అన్నమాట. అండ్ కల్కి మూవీ ఆబ్వియస్లీ అది ఆ స్టార్ కాస్ట్ కే మనకి సగం విల్ బి లైక్ ఫ్లాట్ అయిపోయి క్యూరియాసిటీ వచ్చేసి అసలు వెళ్ళిపోయి చూసేసాం అనమాట ఒకసారి అయితే. ఆ తర్వాత ఇంకొంచెం డీప్ గా అర్థం చేసుకోవడానికి రెండోసారి కూడా చూసుంటాము అండ్ డెఫినెట్లీ ఎంటర్టైన్ అయి ఉంటాము. అండ్ యా, సో ద జ్యూరీ ఆల్సో థాట్ ఇట్ వాజ్ హోల్సమ్ ఎంటర్టైన్మెంట్, కాబట్టి ఆ మూవీలోంచి ఈ బ్యూటిఫుల్ పాట.

ఎస్. సో బెస్ట్ డైలాగ్ రైటర్ కేటగిరీలో ఈ మూవీకి రికగ్నిషన్ వచ్చింది కాబట్టి ఆ సాంగ్ ని తీసుకొచ్చాను. బికాస్ ఫిలసాఫికలీ అండ్ చాలా డెప్త్ ఉన్నటువంటి ఈ మూవీ కి ఈ సాంగ్ ఏదైతే హైలైట్ అనిపిస్తుందంటే ఆ లిరిక్స్ కూడా. సో దాట్స్ వై లిరిక్స్ ని కూడా టై చేస్తూ బెస్ట్ డైలాగ్ రైటర్ ని మనం సెలబ్రేట్ చేసేసుకున్నాము లక్కీ భాస్కర్ మూవీకి. ఇంకొక సెలబ్రేషన్ రాబోతోంది అండ్ మ్యూజిక్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, అంటే త్రూ ఆర్ సాంగ్స్ డెడికేషన్ ఏదైతే జరుగుతుందో ఇప్పుడు. ఎంఎం కీరవాణి లైవ్ గురించి అయితే మనం చెప్పకుండా ఎలా అండి నేను షోని క్లోజ్ చేసేది. ఎంఎం కీరవాణి గారు రాబోతున్నారు, ఎస్, నెక్స్ట్ సాటర్డే అనమాట. 25th July ఇస్ ద డేట్ దట్ యూ హ్యావ్ టు రిమెంబర్ అండ్ హీస్ గోయింగ్ టు బి లైవ్ ఇన్ పర్సన్ ఇన్ డాలస్ 6 PM నుంచి. అండ్ పద్మశ్రీ అండ్ ఆస్కర్ విన్నర్ ఎంఎం కీరవాణి గారు నాటు నాటు అసలు చెప్పాల్సిన పని లేదండి పాటలు అవన్నీ, పాటలు చెప్తే గుర్తు పెట్టుకోవాల్సినటువంటి పేరు కాదు కాబట్టి. సో హీస్ బ్రింగింగ్ అన్ అన్ఫర్గెటబుల్ ఫుల్ లెంగ్త్ మ్యూజికల్ ఎక్స్ట్రావగాన్సా టు టెక్సస్ ఫర్ ద ఫస్ట్ టైం, హ్యాపెనింగ్ అట్ కొమెరికా సెంటర్ ఆన్ సాటర్డే 25th July 6 PM ఆన్వర్డ్స్. యూ కెన్ గెట్ యువర్ టికెట్స్ అట్ tinyurl.com/mmkirwani show. బ్రాట్ టు యూ బై డెసిబెల్స్ అండ్ విజువల్ వైబ్. రేడియో పార్ట్నర్ ఇస్ రేడియో సురభి. సో నెక్స్ట్ కేటగిరీ ఏంటంటే రికగ్నిషన్ వచ్చినటువంటిది ఇస్ మన 35 చిన్న కథ కాదు. ఈ 35 చిన్న కథ కాదులో ఆబ్వియస్లీ ఇట్ ఇస్ సెంటర్డ్ అరౌండ్ పేరెంటల్ స్ట్రగుల్స్ ఎవరైతే ఫేస్ చేస్తూ ఉంటారో, ఎస్పెషలీ వెన్ ద కిడ్ ఇస్ నాట్ క్రేజీ great at math, అది చాలా మందికి ప్రాబ్లమే ఉంటుంది బికాస్ మ్యాథ్ ఇస్ అ వెరీ కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ అకార్డింగ్ టు మీ. ఐఎమ్ వన్ ఆఫ్ దోస్ కిడ్స్ కాబట్టి. బట్ చాలా బ్యూటిఫుల్ గా ఆ స్ట్రగుల్ ఎంట్లా ఉంటుంది, స్ట్రగుల్ ని ఓవర్కమ్ చేస్తే ఎంత హ్యాపీనెస్ వస్తుంది అనేది ఒక టై చేసుకుంటూ కథని తీసుకెళ్లారు. 35 చిన్న కథ కాదు బెస్ట్ చిల్డ్రన్స్ ఫిల్మ్ అండ్ బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ కేటగిరీలో విన్ అయిందనమాట. మన వెరీ ఓన్ రానా దగ్గుబాటి గారు ప్రొడక్షన్ లో వచ్చినటువంటి ఈ మూవీలో ఒక చిన్ని చిన్ని బ్యూటిఫుల్ పాట వినేసి వచ్చేద్దామా.

బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ పాట కదా. సో యా ఇలా మనం సెలబ్రేట్ చేసేసుకుంటున్నాము వాళ్ళ వాళ్ళ మూవీస్ లోంచి. నేనైతే ఎక్కువ ఎక్కువ సార్లు వినని పాటలండి ఇవన్నీ కూడా. సో తీసుకొచ్చేసాను ఈ ఈ పాటల్ని మన ముందుకి బికాస్ వీఆర్ సెలబ్రేటింగ్ 72nd నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ అనమాట. 2024 ఇయర్ కి వచ్చినటువంటి ఈ మూవీ రికగ్నిషన్స్ ఇవన్నీ కూడా. సో కల్కీకేమో బెస్ట్ పాపులర్ ఫిల్మ్ ప్రొవైడింగ్ హోల్సమ్ ఎంటర్టైన్మెంట్ అండ్ బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ రెండు కూడా వచ్చేసాయి కల్కీ మూవీకి. అండ్ 35 చిన్న కథ కాదు, బెస్ట్ చిల్డ్రన్స్ ఫిల్మ్ అండ్ బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ వచ్చేసిందనమాట. 2 అవార్డ్స్ అగైన్ ఫర్ దాట్ ఫిల్మ్. లక్కీ భాస్కర్ కేమో బెస్ట్ డైలాగ్ రైటర్ అనమాట. సో ఇంకొక రెండు మూవీస్ ఉన్నాయి సెలబ్రేట్ చేసుకోవడానికి మనకి. కమిటీ కుర్రాళ్ళు బెస్ట్ తెలుగు ఫిల్మ్ అండ్ బెస్ట్ మేకప్. సో బెస్ట్ మేకప్ అనేది నేను యూజువల్ గా ఈ ప్రైవేట్ అవార్డ్ సెషన్స్ లో అంతగా హైలైట్ అవుతున్నట్టుగా గుర్తు కూడా రిజిస్టర్ కూడా అవ్వలేదు అనమాట. కానీ నేషనల్ లెవెల్లో అసలు మేకప్ ఆర్టిస్ట్ కూడా ఇంత రికగ్నిషన్ ఇస్తున్నారా అని నాకు ఈ మూవీ అనౌన్స్ చేసిన తర్వాతనే తెలిసింది. సో వెరీ వెరీ గ్రేట్ ఇనిషియల్ by our government kada akada india lo. So yeah, 2 awards for committee kurrollu and committee kurrollu nunchi this sandadi sandadi paata vinesi vachedam.

ఎస్, సందడి సందడి చేసుకుంటూ ఉండింటారు అండ్ డాన్సులు కూడా చేసుకుంటూ ఉండాలి బికాస్ ఈ టీమ్స్ డెఫినెట్లీ డిజర్వ్ a whole lot of appreciation because Lucky Bhaskar aithe nemi 35 chinna katha kadu aithe nemi committee kurrol aithe nemi I think both the three of these plots evaithe unnayo reality ki ento daggaraga teesina 20 practical issues evaithe jariginayo whether it is true story avachu or childhood lo manam face chesina 20 di malli repeat avutune untundi generation after generation alanti oka story ni pick up cheso le అంటే మన సొసైటీలో ఏదైతే జరుగుతుందో దానికి ఒక ఒక విజువల్ మీడియం ద్వారా ఒక సటైర్ కామెంట్ గానీ లేదనంటే జస్ట్ బ్రింగింగ్ టు రియాలిటీ ఆ అటెంప్ట్ చేసినటువంటి ఈ త్రీ మూవీస్ కి కూడా రికగ్నిషన్ రావడం అనంటే ఇట్స్ అ కూడోస్ మూమెంట్ బికాజ్ ఇలాంటి స్టోరీ డ్రివెన్ మూవీస్ ఏదైతే ఉన్నాయో ఎన్నాళ్ళ నుంచో మనకు అసలు ఎంకరేజ్ చేయట్లేదు రిస్కీ మూవీస్ కి అసలు బాక్స్ ఆఫీస్ లో ఆర్ నేషనల్ లెవెల్లో రికగ్నిషన్ రాదు అని అనుకున్న ఇయర్స్ అంతా కూడా ఎవరైతే కష్టపడ్డారో వాటన్నిటికి కూడా ఈ ఇయర్స్ ఈ లేటెస్ట్ 5-6 ఇయర్స్ నుంచి అసలు ట్రెండే మారిపోయి ఎంత చక్కగా స్టోరీ డ్రివెన్ మూవీస్ వచ్చేస్తూ వీటికి కూడా రికగ్నిషన్ వస్తుంటే చాలా బాగనిపిస్తుంది అండ్ దాట్ మీన్స్ ఆడియన్స్ పల్స్ కూడా డైరెక్టర్స్ క్యాచ్ చేస్తున్నారు తీసిన మూవీస్ ని కూడా ఆడియన్స్ కూడా బాగా ఎంకరేజ్ చేసేస్తున్నారు కాబట్టి సో ఇట్స్ అ ఫుల్ సర్కిల్ అన్నట్టు అనిపిస్తుంది ఇట్స్ అ గ్రేట్ మూమెంట్ టు బీ అ పార్ట్ ఆఫ్ అ క్రియేటివ్ ఫీల్డ్ లైక్ తెలుగు మూవీస్ కూడా అనిపిస్తోంది అనమాట సో యా ఇంకొక మూవీ ఏదైతే పుష్ప 2 ద రూల్ అనుకుంటూ వచ్చి రూల్ చేసి పడేశారో అసలు బాక్స్ ఆఫీస్ ని దాట్ మూవీ వన్ బెస్ట్ స్క్రీన్ ప్లే సుకుమార్ గారికి అండ్ బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్ కూడా వచ్చేసింది అనమాట 2 అవార్డ్స్ ఫర్ పుష్ప 2 అండ్ మోస్ట్ ఆఫ్ ద మూవీస్ కి అసలు 2 అవార్డ్స్ వచ్చేసాయన్నమాట మన తెలుగు మూవీస్ డెఫినెట్లీ నాయిస్ సౌండ్ అయితే చేసేసింది అనమాట నేషనల్ లెవెల్ 2024 మూవీస్ ఇవన్నీ కూడా సో యా అలా ఈ మూవీస్ అన్నింటినీ కూడా సెలబ్రేట్ చేసేసుకున్నాము మన వెరీ ఓన్ డిషెస్ ని కూడా సెలబ్రేట్ చేసుకున్నాము ఇవాళ దాట్ బ్రింగ్స్ టు ద కంక్లూజన్ ఆఫ్ మై షో టుడే ఇవాళ ఐ ఎంజాయ్ థరలీ జస్ట్ థింకింగ్ అబౌట్ ఆల్ ఆఫ్ దీస్ మూమెంట్స్ సో అంతేనండి ఈ ఫేవరెట్ ఏదైతే ఉంటుందో బెస్ట్ అండ్ డిక్లరేషన్ ఏదైతే జరుగుతుందో దాట్స్ ఆల్ బికాస్ ఒక ఎఫర్ట్ పెట్టుంటారు ఆర్ టీమ్ ఆఫ్ పీపుల్ ఎఫర్ట్ పెట్టుంటారు అండ్ రిజల్ట్స్ వస్తాయి లేదు మన డిషెస్ కిందకు వచ్చావా అసలు మన ఫేవరెట్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉంటాయో ఆ లైఫ్ లో జరిగే అప్స్ అండ్ డౌన్స్ లలో ఆ ఫేవరెట్ మూమెంట్స్ ని ఎంజాయ్ చేస్తే అలా మనకి ప్రాబ్లమ్స్ అన్ని కూడా పక్కకు పెట్టేసేయచ్చు అనమాట ఐ నో వన్ ఆఫ్ దోస్ థింగ్స్ ఇస్ ఫీఫా వరల్డ్ కప్ గేమ్ ఇస్ ఫైనల్ ఏదైతే రీచ్ అయిపోయినామో మనం దట్ ఈస్ టుమారో సో అందరూ కూడా చాలా చాలా వెయిట్ చూస్తున్నారు అండ్ దాట్ ఈస్ అనదర్ 2 అవర్ ఆర్ 2-3 అవర్ గేమ్ ఏదైతే ఉంటుందో మనం మన పనులన్నీ పక్కకు పెట్టుకుని ఫుల్ ఫోకస్ వరల్డ్ మొత్తం ఫోకస్ చేసేది అది ఒక్కటే అని అనిపిస్తుంది సో యా వీఆర్ గేరింగ్ అప్ ఫర్ అ గ్రేట్ మ్యాచ్ టుమారో అండ్ అలానే గ్రేట్ మూమెంట్స్ మన అందరి లైఫ్ లో కూడా ఫేవరెట్ మూమెంట్స్ అయిపోవాలి అని అనిపిస్తుంది అండ్ ఆన్ దాట్ నోట్ ఐఎమ్ కన్క్లూడింగ్ మై షో దిస్ ఇస్ అనూహ్య సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే అండ్ పుష్ప 2 పాటతో ఐఎమ్ సైనింగ్ ఆఫ్ విల్ మీట్ నెక్స్ట్ వీక్ సాటర్డే 4-7 మోస్ట్ likely otherwise 1-4 okay na so take care bye bye